మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరా

అందరికీ ప్రేమతో సాయిరాం. ఎలాగైతే చిన్నప్పుడు మనం పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో చేరుస్తామో అదేవిధంగా మన దేవాలయ దర్శనాలు దైవాన్ని పొందడానికి మొదటి మెట్టుగా సాధు సత్పురుషులు సూచించారు. కాని మెల్లగా భగవంతుడు సర్వవ్యాపకుడై ఉన్నాడని, అంతేకాకుండా మనలోనే ఉన్నాడన్న అనుభవాన్ని పొందాలన్నారు. ఈనాటి ఉపన్యాసంలో భగవంతుడు మనకన్నా వేరుగా లేడన్న భావనను ప్రోత్సహిస్తున్నారు. ఈనాటి ప్రేమామృతంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు 2000 సంవత్సరం మే 18వ తేదీన బృందావన్ వైట్ఫీల్డ్లో సాయి రమేష్ హాల్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతపై విద్యార్థులకు నిర్వహించిన వేసవి తరగతుల సందర్భంగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ప్రసారం చేస్తున్నాం. విరండి.

జగత్సర్వం సత్యాదీనం తు దేవతం తత్సత్యం ఉత్తమాదీనం తత్ సత్యం

ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం. సత్యాదీనం తు దేవతం

0: తాడు. సత్యము ఉత్తముల యొక్క ఆధీనమై ఉంటుంది. అట్టి ఉత్తములే దైవస్వరూపులు, ప్రేమస్వరూపులారా. ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు. అదే వ్యక్తి స్వప్నమునందు తనను తానే కల్పించుకుంటాడు, తన భావాలను కూడాను కల్పించుకుంటాడు, తన సుఖ దుఃఖములు కూడాను కల్పించుకుంటాడు, అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి యొక్క చైతన్యం నందు తల్లీనమై ఉంటాడు. ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు వివిధమైనటువంటి అవస్థలు గురి అవుతూ వివిధమైనటువంటి యొక్క కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను కదిలించలేరు. ఒక కాగితం నందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి అయిన కూడాను కదిలించలేదు. కాగితమును కదిలించును, కానీ కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు. బయట వాతావరణము భక్తుని యొక్క సంకల్పములను కేవలము అనేక విధములుగా మార్పు చెందు ఉంచవచ్చు, కానీ హృదయంలో నాటుకొని పోయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎట్టి పరిస్థితులు కూడాను దానిని చెలించలేవు. కనుకనే సాధకుడు చలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి. మానవుని యొక్క శరీరము ఒక ఎదురుకర్ర వంటిది. ఈ ఎదురుకర్రకు అనేక గెనుపులు ఉంటూ ఉంటాయి. ఆ గెనుపులే కామక్రోధ లోపమోహమద మాత్సల్యములనేటువంటి యొక్క భావములు. మానవుని యొక్క దేహము, మానవు యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు. తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి? భద్రము అనగా కళ్యాణము, మంగళకరము. తుంగ అనగా అమితమైన. తుంగభద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము. అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైనటువంటి మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు. మంగళకరమైనటువంటి ఈ దేహమును, పవిత్రమైనటువంటి ఈ దేహమును, కళ్యాణకరమైనటువంటి ఈ దేహమును ఎటువంటి తుచ్చమైనటువంటి మార్గంలో మనము వినియోగపరుస్తున్నామో ఎవరికి వారు యోచించాలి. దీనికి తుంగభద్ర అని ఎంత చక్కగా జ్ఞానము చేసి అనేక విషయములు విచారణ చేసి పరిశోధన చేసి పరిశీలన చేసి నారదుడే దీనికి ఈ పేరు నియమించాడు. నారదుడు అనగా కేవలము కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు. కాదు కాదు, ఇది కేవలము లోకుల భ్రాంతి. సమస్త దుఃఖములకు పరిహారం గావించేటువంటి జ్ఞానము అందించేటువంటి మహనీయుడే నారదుడు, నాన భాస్కరుడే నారదుడు. కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి ఒక నారదుడు, విష్ణుప్రియకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు. అది ఏ తుంగభద్ర అని. తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరి అయినటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి. మానవత్వం అనగా కేవలము లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి అర్థములు మాత్రమే మనం తీసుకోనకూడదు. అనేక విధములైనటువంటి అర్థములను ప్రబోధిస్తూ ప్రాచీన మహర్షులు తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు. కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరైనటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము. ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు. వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు. సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి. ప్రేమ స్వరూపులారా, జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు. మానవత్వం అనేటువంటి అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు. జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి. నర, ఈ నర అనే రెండు పదముల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి. నా అనగా కాదు, రా అనగా మృత్యువు. నాశనము కానటువంటి యొక్క తత్వం మనకే నర అని పేరు. నరుడనగా నాశనము కానటువంటి వాడు. నర, నారద, నారాయణ, ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది. నరునకు నారాయణుడు చూపినటువంటి వాడే నారదుడు. కనుక ఇట్టి నరతత్వమునకు ఎంతటి ఉత్తమమైనటువంటి అర్థములో ఉంటున్నవి. ఇలాంటి నరమానవ మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి. నరుని కంటే దైవం వేరొకడు కాదు. దైవము తనకంటే భిన్నంగా లేడు. తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు. ఎల్లబ్ధ పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు. ఆత్మారాముడే నరుడు, నరుడే నారాయణుడు. నరునియందు నారాయణుడు చుట్టమే నిజమైనటువంటి మంచితనము. నారాయణుయందు నరత్వమును వహించటమే గొప్పతనము. కానీ మనం గొప్పవాడు గొప్పవాడు కావాలని ఆశిస్తున్నాము. గొప్పవాడి కంటే మంచివాడు చాలా ఉత్తముడు. ప్రతి నరుని ఎందుకును నారాయణ చూస్తూ ఉంటాడు మంచివాడు. కానీ నారాయణ ఎందుకును నరుని చూస్తూ వస్తుంటాడు చెడ్డవాడు. అతనే రావణుడు. రావణుడు నారాయణ ఎందు నరుని చూస్తూ వచ్చాడు. కానీ నారదుడు నరుని ఎందు నారాయణ చూస్తూ వచ్చాడు. కనుక ప్రతి వ్యక్తిత్వం కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడాను ఏమిటి ఉంటుందని ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. మనము అనేక చరిత్రలు చదువుతున్నాము. ఒక రామాయణం నందు తీసుకో, ఐకమత్యం చేత ఎన్ని రకములైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును. ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములను మనం పొందవచ్చు. భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడాను అత్యంత దూరం అయిపోతున్నాం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది. అదే వాలి సుగ్రీవులు, ఇరువురు కూడాను అన్నతమ్ములే. కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధమైనటువంటి కష్టములు గురి అయ్యారు. పాండవులు ఐదు మంది, ఐదు మంది కూడా ధర్మతుని ఆజ్ఞను చిరసావహించి నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు. ద్వాపరయుగం నందు అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వము కలియుగం నందు కూడా ఆదర్శంగా నిలిచిపోయినది. కాని రావణ, విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు. భిన్నత్వం చేత, ద్వేషం చేత ఐకమత్యం కోల్పోవటం చేత ఎన్నియో దుఃఖములకు గురి అవుతున్నాం. ఐకమత్యాన్ని అభివృద్ధి గావించుకోవటం చేత సర్వ సుఖములు కూడా పొందగలుగుతున్నారు. ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశములకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి. అదే రావణుడు కూడా చెప్పాడు, ఓ లోక ప్రజలారా, నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్న కుమారుని కూడాను నాశనం చేసుకున్నాను. ద్వేష అసూయను నేను సాధించుకునలేక బంధుమిత్రులను కూడాను నాశనం చేసుకున్నాను. లోకం యొక్క సత్యాన్ని గుర్తించుకునలేక నా యొక్క రాజ్యమే భస్మం చేసుకున్నాను. మీరు ఈ విధంగా చేసుకోకండి అని హెచ్చరిస్తూ పోయాడు రావణుడు. కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగానూ ఉన్నారు. వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు. రావణుడు ఎంత శక్తిపంతుడు, మహాతపస్సంపన్నుడు, అన్ని విధమైనటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు కూడాను కలిగినటువంటి వ్యక్తి. కానీ ఇండి ఉండి ప్రయోజనం ఏమిటి? కేవలము రాగద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు. కనుక నే ఇన్ని విధమైనటువంటి రోగంలో గురి అవుతూ వచ్చాడు. ప్రేమతత్వం అతని ఏమాత్రం కూడా కనిపించలేదు. కాని ఆ ప్రేమనే మన హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందుకు మనం విజయాన్ని సాధించగలం. అమృతశ్చ పుత్ర అన్నారు మానవుణ్ణి. శ్రీమంతు విశ్వే అమృతశ్చ పుత్ర, అమృతపుత్రుడు మానవుడు. కానీ ఈ నిజమైన తత్వాన్ని గుర్తించుకునలేక అమృతపుత్రుడుగా మారిపోతున్నాడు. కనుక మనం అమృతపుత్రులు కాకూడదు, అమృతపుత్రులే కావాలి. మనం దైవాంశం కాకూడదు, దైవములే కావాలి. ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి. ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గాంచవచ్చు. పరమాత్ముడు ఎక్కడున్నాడు? తనకంటే వేరుగా ఉన్నాడనే భావం ఉండినంత వరకు పరమాత్ముడు అత్యంత దూరంగా ఉంటాడు. పరమాత్ముడు సన్నిహిత సంబంధుడు, అతని స్నేహమే నా యొక్క నిజమైన స్నేహము అని ఇద్దరి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్ముడు కూడా అంత దగ్గర అవుతుంటాడు. భగవంతుడు ఏ దేవాలయమునందో, ఏ క్షేత్రమునందో, ఏ పుణ్యతీర్థములు ఎందో ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు. లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు. ప్రప్రథమంలో మనం అక్షరాభ్యాసం చేసుకోవాలి. ఏ బిసిడి అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే తర్వాత జీఓడి గాడ్ అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చును. ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే సెంటెన్స్ మనం చదవవచ్చును.
1: సెంటెన్స్
0: చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తం అయిపోతాయి. కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైన మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని, భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు. కనుకనే అవతార పురుషులు కూడాను దూగారటం అనేటువంటిది నేర్చుకుంటూ వచ్చారు. ఇవన్నీ పామరుల యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు. భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు. కనుక ప్రతి మానవత్వం నందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం చెందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి. వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందుకు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనవారు. నేనున్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు. సాయినాథ్, దిలీప్, సత్యజిత్, అంత పాట్లే, తర్వాత శ్రీనివాసు, వీరందరూ కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు. నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు. కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడాను నన్ను దర్శించడానికి వస్తుంటారు. కేవలం జీవితంతో ఉండినటువంటి వారు మాత్రమే కాదు, ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరాల వారు కూడాను నన్ను చూడటానికని వస్తుంటారు. ఒకనొక సమయం లోపల పగలు కూడా వస్తుంటారు, కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే. ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియంకు. సరే నేను బయటకు పోయాను. పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరమునకు తల్లి అయిన ఈశ్వరమ్మ. నేను చెప్పాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు? కాదు, ఇతరులు చూస్తే ఏమైనా భావిస్తారు, వద్దు వద్దు అన్నాను. స్వామి, ఇది మాతృహృదయము, నీకేమి తెలుసు? నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది నేను మాతృభావంతో ఉన్నాను. మీరు దైవభావంతో ఉన్నారు. దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు. మిమ్మల్ని చూచి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పిపోవాలని వచ్చాను అని. ఏమిటి చెప్పు, నేను విని పోవాలన్నాను. స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి. ఈనాడు లోక పరిస్థితి సరి అయినటువంటి స్థితిలో లేదు. ప్రపంచమంతా ఇప్పుడు ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతోనా, దుర్గుణంతోనా, దురాలోచనతోనా ఉంటున్నారు. అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు. మీ భావనకు సహజమే, భావనకు అది సహజం కాదు. ప్రతి ఒక్కరు కూడా జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు. కానీ అది చూచినప్పుడంతా నాకు చాలా భయం వేస్తుంది. కనుక నేటి నుంచి ఎవరు మీకు పూర్ణ విశ్వాసంగా ఉంటారో, ఎవరు మీరు పూర్ణ సన్నిహితులుగా ఉంటారో, వారిచ్చిన కర్చీఫ్ను మాత్రమే తీసుకోండి, ఇంకెవరిచ్చినా కర్చీఫ్ తీసుకోకండి అని. తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు. స్వామి, మీకు లోకమంతా సమానమే, అందరూ మీకు బిడ్డలే, కానీ అందరూ నీకు సమానులు అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి. ఆ కర్చీపు లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అది చిందిస్తుంటారు. అది మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుక తెరుతుంది, చాలా ప్రమాదం అవుతుంది, కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని. సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను. మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి నేను పండుకున్నాను. ఇటు ముగ్గురు పిల్లలంతా అటు పండుకున్నారు, ముగ్గురు పిల్లలు ఇటు అటు పండుకున్నారు. ఆనాడు సాయినాథు, సత్యజిత్, శ్రీనివాసు వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు. ఒక గంట అయింది రాత్రి. నేను ఆ నిన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్లాను. బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా. నేను చెప్పాను, ఊరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడద్దు అన్నాను. నాకు భయం, నాకెందుకు, మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను, నేను ఏ తప్పు చేయలేదు, తప్పు చేసిన వారికి భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయము, పుత్రవాత్సల్యం చేత నేను వస్తున్నానే కానీ మరొక భావం కాదు. పోయి వచ్చినావు ఏం కారణమన్నాను. స్వామి, నిన్నటి దినం పండుగ, కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు, దీన్ని చాలా పెద్దకి కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు. పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని. వాడు ఇచ్చే బెల్ట్ కంటే ఏదో అది ఒక బంగారం మాదిరి, వెండి మాదిరి కనపడుతుంటుంది, అలాంటివంత వేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఎన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు. నేను ముట్టను కనుక స్వామి, వారిని వీరిని అడిగేది ఎందుకు? ఇవి నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని. స్వామి స్వామి స్వామి అని ఇక్కడ బృందావనంలోనే పిలిచింది. ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను. తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయం లోపల రామబ్రహ్మంకు చెప్పాను, ఆమె చాలా ఇష్టము, కానీ తిరిగి ఆమెను పూడ్చే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను. అప్పుడు ఆమె మెడలోనే ఉండేది. అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది. పిల్లలందరూ చూచారు, సాయినాథ్ కూడా చూచారు. దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని. సరే, నీకు తృప్తిగా ఉంటుంది, నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను. ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పండుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిల్చుకున్నారు. నేను తిరిగి లేచి చూసేటప్పటికీ వీరందరూ కూడా నమస్కారం చేస్తుంది కూర్చున్నారు. ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను. స్వామి, పిలవనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల, ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినాం.
1: కాన్వర్సేషన్,
0: ఈమె ఈ శరీరములకు తల్లి, మీరెవరు చూడలేదు, 20-22 సంవత్సరం పిల్లలు వారు, వీరు బాడీ వదిలిపెట్టే 30 సంవత్సరం పైన అయిపోయింది అని చెప్పి అప్పుడు ఈ చైన్ వీళ్ళకి చూపించాను. ఈ విధంగా ప్రతి చిన్న తత్వంను కూడాను వీళ్ళు అక్కడ గుర్తించడానికి చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ మంచి పిల్లలు. అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను. ఒక దినము సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది. ఇద్దరు పిల్లలున్నారు, భర్త లేడు. ఆ హార్ట్ అటాక్ చోట్ల చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకొని. రాత్రి 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను. వస్తూ దేహాన్ని వదిలేటప్పటికే కింద పడిపోయాను. ఈ దేహంలో ఏమిత్రము ప్రాణం లేదు. పడేటప్పటికి కింద మార్బుల్ అన్నీ వేశారు, తల పడింది. పిల్లలందరూ వచ్చేసారు, పట్టుకున్నారు, చాలా లేపినారు, ఏమేమో చేశారు. ఏం మాట్లాడిచినా నేను కదలలేదు, మెదలలేదు. తలకి ఏమైనా దెబ్బ తగిలిందేమో, తల ఎత్తడానికి పోయి ప్రయత్నం చేశారు, ఎవరికి చేత కాలేదు. ఈనాటి పిల్లలు ఇంత బలమైనటువంటి పిల్లలు, నా చిన్న తలను కూడా ఎత్తలేకపోయారు. తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు. ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుండదో ఏమో అని, ఎక్కడే కానీ ఏమీ కనిపించలేదు. నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను, ఎప్పుడు కూడా పెట్టను. బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, పరండాలో లైట్ ఉండాలా, చీకటిలో పండుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తారు, ఎప్పుడు లైట్ ని ఆశిస్తారు. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు. సద్గమయ, సద్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడు ప్రకాశంగానే ఉంటుంటారు. ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితులు పిల్లలందరికీ చాలా చాలా అనుభవించారు. ఎప్పుడు కూడా కాలేజీకి పోయినా అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు. పిల్లలు తక్షణమే పరిగెత్తి వస్తుంటారు. ఇంకా నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. వాళ్ళు కూడా టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు. ఎక్కడే గాని ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు. ఒక్కొక్క తూరి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడో ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు. పాపం మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు. చెప్పద్దు అబద్దాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు. ఇచ్చేది తినిపించేసేది ఈ విధంగా మంచి పిల్లలుగా ఉంటుంటారు. ఆ పిల్లల యొక్క మంచితనంలో బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు. అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు. ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద శబ్దమైతే చాలు, ఎప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు. దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు. ఎందుకంటే ఒకతూరి తెలిసింది కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది. కానీ ఈ మెట్ వచ్చింది తెలిసింది. లిఫ్ట్ కు బీగం వేశారు, లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు ఈమె ఎట్ట వచ్చింది. వీళ్ళందరూ కొంచెం భయపడుతూ ఉండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి స్వామి ఆమె ఎవరని
1: అడుగుతూ,
0: నేను నీకు కావాలి అంతేగాని ఇంకెవరితో ప్రయత్నం లేదు, ఇవేం అడగద్దు ఇవన్నీ అన్నాను. స్వామి ఇచ్చినది ఏమిటి ఆయమ అని నేను తీసి వారి చేతికి ఇచ్చాను. అప్పుడు దాన్ని చూచారు. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఈ విధంగా కూడాను కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటివి దైవ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి చెప్పడానికి వీలు కాదు. దైవత్వం మనుషుల కంటే వేరుగా లేడు చెప్పాడు. ఐ అండ్ యు ఆర్ వన్ అని చెప్పాడని. వన్ అని చెప్పడం కూడా బాగుండదు. నీవు నేను వేరు లేదు కాదు, ఒక్కటే. నీవే నేను, నేనే నీవు. ప్రతి ప్రాణి ఎందుకు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి. దేహో దేవాలయ ప్రభుత్వం జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. చెప్పాను విష్ణు అంటే శంఖచక్ర కదా దారి అంటున్నారు. అలంకారో విష్ణు ప్రియ అంటారు, జలధారో ఈశ్వర ప్రియ అంటారు, ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు. కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖచక్ర కదా దారి అంటారు. శంఖచక్రం అనగా ఏమిటి? శంఖమనగా శబ్దము, చక్రమనగా కాలము. ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి. కనుక దేహం అనేటువంటిది ఈ శంఖచక్ర గదాదారి కాదు. బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి. కాబట్టి దైవం ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైనటువంటి శోకులు మనం చేయకూడదు. నేను ఒకనొక సమయం లోపల 30 సంవత్సరం కిందట బూర్గర్ రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు. అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు. అన్నారావుని పిలిచి చెప్పాను, అన్నారావు ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారే, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి? అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు. అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది. ఈ శంఖ చక్రాన్ని పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించ ఎందుకు ఈ వికారం చేస్తున్నారు? ఉన్నటువంటి భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు? వికారం ఎందుకు కనిపిస్తున్నారు? ఇవి మీరు చేయకూడదు అన్నాను. అప్పుడు బూరుగుల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు, అంతేకాని నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు ఆయన. మీరు చెప్పండి కొంతవరకు, దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఇచ్చిపెట్టండి కనుక అని చెప్తే ఆయన విన్నాడు గాని పాపం ఏమి చేయలేకపోయాడు. ఈ విధంగా భగవంతునికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాన్ని ఏ విధమైన అందంగా చూసుకో, ఇవి కాదు మనలో ఉంది అది ఆనందము. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారు. కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు. అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి. అనుకోవచ్చు, స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు? అలంకారం కోసం కాదు, నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం. పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను. అనగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు. ఇంత మంగళకరమైన దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి? లేదు నీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు, మొహం కూడా చూడక తప్పదు. కానీ అప్పుడప్పుడు నా మొహం కూడా కొంతవరకు వెంట్రుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాను, అది కూడా నాకు ఇష్టం లేదు. కానీ నేనేం చేస్తూ, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు. దానికి కూడా ఒక విధమైనటువంటి దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి. కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు. ఒక చిన్న ఉదాహరణము, ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు, దప్పి అయినప్పుడే నీరు త్రాగుతాడు, దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు, ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు. కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ. దానికి కూడా ఒక కారణం ఉండాలి. ఆ కారణాన్ని నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా, కానీ అప్పుడప్పుడు నా మొహం కూడా కొంతవరకు వెంట్రుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాను, అది కూడా నాకు ఇష్టం లేదు. కానీ నేనేం చేస్తూ, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది.

0: రీజన్ బిహైండ్
1: దానికి కూడా ఒక కారణం ఉండాలి.
0: కారణాన్ని
1: నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
0: ప్యూరిటీ,
1: పేషెన్స్, పర్సివేరెన్స్, ఈ పిపిపి ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి. నేను ఎప్పుడు కూడా ప్యూరిటీ పని చేసినా కానీ నా కోసం కాదు, నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు లేదని చెప్పచ్చు. అంత ప్యూరిటీ నా హృదయం, కించిత్ కూడా నువ్వు అక్కడ ఏమాత్రం కూడా నువ్వు మాలిన్యం చేరడానికి అవకాశం లేదు. ఆ ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది. ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను. నా దేహమైనటువంటి అంత పవిత్రమైనటువంటిది. ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా నువ్వు దోషం చూపడానికి వీలు కాదు. నా యొక్క పేషెన్స్ శాంతం ఎంత ఉందంటే పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు. నా హృదయం అంత శాంతంగా ఉంటాడు. అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను. చెప్పానుగా కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదములు ఉపయోగపెడుతుంటాను. లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు. నాయన బంగారు కూర్చోమ్మా కూర్చోమ్మా అంటే ఎవరు వినరు. హే కూర్చో అంటే కూర్చుంటారు. అప్పుడు శబ్దాన్ని మార్చాలి. ఈ శబ్ద మార్పుల చేతనే భక్త రక్షణ కూడా జరుగుతూ ఉంటుంది. ఒకనొక సమయం లోపల పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు 11 సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు. అంతా అయిన తర్వాత తిరిగి జయించి వచ్చారు. యుద్దం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి యుద్ద సమయం లోపల ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు. ఎవరు గురువైనటువంటి వాడే, నేను ప్రమాణం ఇవ్వాలి, నేను దీన్ని తప్పించడానికి వీలు కాదన్నాడు. మీరు ఏమైనా చేయవచ్చును, కాబట్టి మీరు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించింది. తర్వాత ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు, అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు. అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు. పాండవులు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా, ఎన్నో నాటకాలు ఆడాలా, భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనవి, దానికి కూడా ఒక యాక్ట్ చేయాలి, ప్రతి దానికి కూడా ఒక్కొక్క సీన్ మార్చాలి, ప్రతి దానికి కూడా ఒక డ్రామాగా నూపించాలి. పరిగెత్తిపోయాడు కృష్ణుడు. ఎవరి దగ్గరికి? దుర్వాసుని దగ్గరికి పోయాడు. దుర్వాసుని దగ్గరికి పోయేటప్పటికి దుర్వాసు చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు. స్వామి, ఎందుకోసం వచ్చాను మా ఆశ్రమానికి? నాకు ఒక చిన్న పని ఉంటుండాలి, అది నీతో చేయించాలని వచ్చానన్నాడు. తమ ఆజ్ఞకు నేను బద్ధుండైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు. ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి, తమను కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటాం అన్నాడు. కానీ నాది వేరే, నీ ద్వారా జరిపించేది ఇంకోటి వేరే, నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి, కనుక ఒక పని చెయ్యాలన్నాడు. ఏం చేయమని చెప్పారు. కింద ఒక గుంత తవ్వు, ఆ గుంతలో ఈ పంచపాండవులు కూర్చోబెట్టు, దానిపైన పలక వెయ్యి, ఆ పలక పైన నీ కుర్చీ వేసుకో, ఆ కుర్చీ పైన కూర్చో. వస్తారు ఎవరైనా, దుర్యోధన దుశ్శాసనాథులో ఎవరైనా వస్తారు, లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు. వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు. దుర్వాసు చెప్పు, స్వామి నేను అబద్ధమాడను అన్నాడు. సన్యాసి, నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా? అబద్ధమాడమని నేను కూడా చెప్పను. సత్యాన్న పర్వదన్న, సత్యమే నా యొక్క ప్రథము, సత్యమే చెప్పు, కాని శబ్దాన్ని మార్చు అన్నాడు. అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు. నా కింద ఉన్నారన్నాడు గట్టిగా. శబ్దమును మార్చాడు. శబ్దమును మార్చేటప్పటికే అశ్వత్థామ పరిగెత్తిపోయాడు. కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా. నేను కూడా కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటది. ఆ శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యము సక్రమంగా జరిగిపోతుంటాయి. అన్ని అవతారములు ఎందుకు కూడా శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి. కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు, నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు. సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటుండాలి. సీత నా మాట విను, నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి. ఏమిటి అరణ్యం? నేను కూడా వస్తానని. నీవు రావడానికి వీలు కాదు, ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర ముఖములతో నిన్ను నేను సంరక్షించుకోలేను అన్నాడు. అది చెప్పేటప్పటికి ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా? ఇది మీ యొక్క బుటక మాటలు కాని నీవు రక్షించుకోగలవు, నేను వీలను, నేను వస్తానని కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు. తరువాత ఇంకా కఠినంగా పలుకుతూ వచ్చాడు, నీవు రావడం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు. నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది. తండ్రి ఆజ్ఞ, నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి? నీవు రాకూడదు అన్నాడు. సరే

0: అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారని, తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు.
1: రాముడితో
0: పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత. అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది అని చాలా బాధపడుతూ
1: వచ్చింది.
0: ఈ యొక్క అయోధ్యలో ఉండలేను, నేను కూడా అరణ్యానికి వస్తానని. అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యములు చెప్తూ వచ్చాడు. అమ్మా, తండ్రి వృద్ధుడైనాడు, కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు. సతికి పతియే దైవము, అతని సేవలు చెయ్యాలి. అతను ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీవు నన్ను వదిలి అతన్ని వదలి రాకూడదు. అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ. అది సీత వినింది. సీత చాలా తెలివైనటువంటి వాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా వస్తున్నానని, రావడానికి వీలు లేదన్నారు. తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా? నీవు రామచంద్రుడవు, నేను శీతలమైన వెన్నెలను. వెన్నెలు చంద్రుడి నుంచినే ఆవిర్భవిస్తుంది. చంద్రుడు ఒక చోట, వెన్నెలు ఒక చోట ఉండడానికి వీలు. ఈ మాటలు విరుద్ధమైనటువంటి ప్రవర్తన చేస్తున్నారే. కాబట్టి చంద్రుడు ఎక్కడో, వెన్నెలు అక్కడే. రాముడు అరణ్యం లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలుకేదు. వస్తున్నాను గట్టికి చెప్పింది. అక్కడ కూడా చాలా రాముడు కూడా తగ్గిపోయాడు. ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్ని సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది. కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు. ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు, కానీ శబ్దమును మాత్రం మార్చి ఒకరి క్షేమం కోసమని, ఒకరి కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు. సర్వే లోక హితే రథ, ఇది చాలా ప్రధానమైనటువంటిది. సర్వే సమృద్ధా గుణై, మంచి గుణములు కలిగి ఉంటుండాలి. సర్వే జ్ఞానైక సంపన్న, మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి. అది ఏ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు. కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు. నమ్మినా నమ్మకపోయినప్పటికీ కాలు మొదలు తల వరకు కూడా ఎక్కడే కాని స్వార్థం నాలో లేదు, అంతకంటే లేదు. ఏది చేసినా మీకోసమే, ఏ పని చేసినా మీ పనే, ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమనే. కనుకనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, దైవతత్వాన్ని గుర్తించుకోవటం ఎవరికి సాధ్యం కాదు. దైవత్వంను ఎవరు అర్థం చేసుకోలేరు. కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు. అనేక జన్మల నుంచి వారి వెంట వెంట జంట ఇంట వచ్చినటువంటి యొక్క ప్రాక్టీస్లు అవన్నీ, సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి. అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి. ప్రజెంట్ యొక్క సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి. ఈ స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి. సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు. మీరు క్రమక్రమేణా కూడాను స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, డ్రీ సేఫ్లీ. ఈ వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి. శాంతాన్ని మీరు పోషించుకోండి. పవిత్రతను కించిత్తు కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి. ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంకా పర్సివేరెన్స్ ఏమైనా కలుగుతుంది. కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని. నా ఎందుకంత ప్రేమనే, కనుక నేను పలికే పలుకులు కూడా ప్రేమవే. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులుగా కావాలి. ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రేమకు ఏమాత్రం కూడా లోటు కలిగించుకుంటా చూసుకోవాలి. ఆ విధంగా మీరు జీవిస్తూ రండి. మీకు ఏది కావలసిన నేను ఇస్తాను. కనుక మీరే భావి భారతోద్ధారకులు. ఈనాటి విద్యార్థి విద్యార్థినీయులే మన భారతదేశానికి లీడర్స్, ప్రీడర్స్. దుర్భావంను కట్టిపెట్టండి, సద్భావంను పెంచుకోండి, సదుద్దేశంతో జీవించండి. పవిత్రమైన దృష్టిని తీసుకోండి. దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి. ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు. కనుక వారిని కూడా సంతోష పెట్టండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహానికి కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు. కనుక వారిని కూడా మీరు ప్రేమించి, ఆదరించి, ఆశ్రయించి వారి ఆనంద పెట్టండి.

ఇంతవరకు వీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 2000 మే 18వ తేదీన బృందావన్ వైట్ఫీల్డ్ లో సాయి రమేష్ హాల్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతపై విద్యార్థులకు నిర్వహించిన వేసవి తరగతుల సందర్భంగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. భగవంతునికి ఆభరణాలు అవసరం లేదని, చిదానందమే తనకు అందమని, చిన్ననాటి నుండి తమ చుట్టూ ఉన్న దివ్య తేజస్సు దానికి ఒక చక్కటి ఉదాహరణ అని సెలవిచ్చారు స్వామి సాయిరామ్.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యబోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: దైవమే తల్లి, పితా జ్ఞానం, తండ్రి ఎవరు? భౌతిక దేహమును సంరక్షించి అభివృద్ధిపరచి సాకిన వ్యక్తియా తండ్రి? ఇతను కేవలం సంరక్షకుడు మాత్రమే, కాని నిజమైన తండ్రి జ్ఞానము. ఈ జ్ఞానమే దైవస్వరూపము. ఉపనిషత్తులందు దైవము సత్యం, జ్ఞానం అనే పేర్లతో ప్రకటిస్తూ వచ్చింది. తల్లి సత్యము, తండ్రి జ్ఞానము. మన సోదరులెవరు? మనకంటే ముందు పుట్టినవారు పెద్ద సోదరులు, తరువాత పుట్టినవాడు తమ్ముడు కూడా సోదరుడే. ఈ దేహ సంబంధమైన భ్రాతలు నిజమైన భ్రాతలు కారు. ప్రాకృతమునకు వారు సోదరులే, కాని నిజమైన సోదరుడు ధర్మమే. సత్యము, జ్ఞానము, ధర్మము దైవస్వరూపాలు. ఇక దయాసఖి, సోదరి ఎవరు? కేవలము ఈ దేహ సంబంధమైన సోదరినే సోదరిగా భావిస్తున్నాం. కాదు కాదు, దయయే మన సోదరి. శాంతం పత్ని, పతి పత్ని రెండు కూడా శాంతమే. శాంతమే లేక జగత్తే జరగదు. శాంతియే ప్రతి మానవునకు శోభాయమానముగా వెలిగే ఆభరణము. శాంతియే దైవము. కనుక సత్యం, జ్ఞానం, ధర్మం, శాంతి దైవస్వరూపములే. క్షమ మన పుత్రుడు. ఇది కేవలము అందరికీ లభించేది కాదు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపన్యాసములను విను భాగ్యము కలిగిన వారందరికీ మనస్సులో ఆ మధురమైన కంఠస్వరము, ఆ పదలాలిత్యము, ఆ భావ ప్రకటనము నాటుకుని ఆనందాతిశయము కలుగును. సాధారణముగా స్వామి తెలుగులో ఉపన్యాసమిచ్చినను సంభాషించేటప్పుడు అరవము తెలుగు, కన్నడ, హిందీ భాషలే కాకుండా జర్మన్, స్పానిష్ లాంటి విదేశీ భాషలలో కూడా తమ భక్తులను సంతృప్తిపరచుటకై మాట్లాడేవారు. స్వామి ఉపన్యాసములు నీతి వాక్యాలతోనూ, చిన్న చిన్న కథలతోనూ, సామాన్యమైన ఉదాహరణలతోనూ వినువారికి చక్కగా అర్థమయ్యే రీతిలో ఉంటాయి. స్వామి ఎప్పుడూ ముందుగా ఆలోచించుకుని పండిత పామరులనే భేదంతో కాని తమ ఉపన్యాసాలిచ్చేవారు కాదు. తనవి ఉపన్యాసములు కావనియూ, సంభాషణ వంటి బోధలనియూ చెప్పేవారు. అయితే స్వామి ఉపన్యాసం వింటున్నప్పుడు భక్తులకి స్వామి చెప్పే విషయాలు తమనుద్దేశించే చెబుతున్నట్టు అనిపించడం ప్రత్యేకం. స్వామి భక్తులకు తమ వ్యక్తిగతమైన సంశయాలు సహితం స్వామి ఉపన్యాసాల ద్వారా నివృత్తి అవడం సర్వసాధారణ అనుభవం. స్వామి సలహాలు, బోధనా విధానం ఎంతో ప్రేమతో ఉండుటచేత భక్తులకు ఉపన్యాసాలను వినడం ఎంతో ఆనందమైన అనుభూతి. కృషించిన మానవుని జీవితమును పోషించేటటువంటి అమృత వర్షము వలె ఉంటాయి స్వామి పలుకులు. స్వామివారు అనుపమానమైన బోధకులు. ఒకసారి వేసవిలో హార్స్లీ హిల్స్లో భక్తులతో మాట్లాడుతూ వారి సాధనలు, వారి వారి భావములు, వారి జీవితములలో పరమాత్మతత్వమును తెలుపుతూ వారి నిశ్చిత గమ్యస్థానాన్ని ఎరుకపరుస్తూ భక్తుల పొరపాట్లను సరిదిద్దుతూ సక్రమమైన భక్తి మార్గమున నడిచేటట్లు అనుగ్రహించారు స్వామి. బాల్యము నుండి బాబావారు ఇటువంటి పద్ధతినే అవలంబించారు. అందువల్లనే స్వామికి తాతగారైన కొండమరాజుగారు బాలసాయిని పిల్లగురువు అనేవారు. స్వామి తమ ఉపన్యాసములలో తమ దేహానికి తాతగారైన శ్రీ కొండమరాజుగారి జీవితంలోని కొన్ని సన్నివేశాలను, ఆయన వ్యక్తిత్వం గురించిన విశేషాలను తెలిపారు. అవి ఏమిటో ఇప్పుడు విందాం. కొండమరాజుగారు నిరంతరం తమ గురువులైన వెంకావధూతను ఆరాధించేవారు. కొండమరాజుగారికి ఇద్దరు కుమారులు, పెదవెంకమరాజు, చినవెంకమరాజు. అలాగే కొండమరాజుగారి తమ్మునికి కూడా ఇద్దరు కుమారులు కలరు. వారందరూ కలిసి ఉండేవారు, ఉమ్మడి కుటుంబం. అయితే కుమారులు నలుగురు అన్యోన్యంగా ఉండేవారు కాని వివాహమైన పిదప వచ్చిన ఆడవారికి అభిప్రాయ భేదాలు వస్తుండటంతో ఎవరికి వారు విడిగా ఉండాలని సంకల్పించుకున్నారు. అప్పుడు స్వామి చిన్న పిల్లవాడు. అయితే కొండమరాజుగారు ఒకరోజు సత్యాన్ని పిలిచి, సత్య, నీది పవిత్రమైన హృదయం, నీవు పలికేదంతా సత్యమే. నేను ఒక సంకల్పం చేసుకున్నాను, దానికి నీ అభిప్రాయం కావాలి అన్నారు. తాత, ఏమిటా సంకల్పం అని అడిగారు చిన్న సత్యం. వీరి నలుగురిని నేను వేరు చేయాలనుకుంటున్నాను అన్నారు వారి కుమారుల గురించి. అంతట స్వామి చాలా సంతోషం అని తెలిపారు. నాలుగు కుటుంబాల మధ్యన సహన సానుభూతులు కోల్పోవడం వల్ల అది మంచి నిర్ణయం అని తెలిపాడు సత్యం. అంతట తాతగారైన కొండమరాజుగారు నలుగురి కుమారులను పిలిచి, నాయనలారా, ఇక మీదట వేరువేరుగా ఉండి మీ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ సుఖజీవనం సాగించండి అన్నారు. వారందరూ అందుకు సిద్ధంగానే ఉన్నందున సరే అన్నారు. కొండమరాజుగారు వారితో, నాకున్నదంతా మీ నలుగురూ పంచుకోండి, నాకేమీ అక్కర్లేదు, అయితే ఒక్క ఆస్తిని మాత్రం నాకివ్వండి అన్నారు. ఏమిటది అని వారందరూ అడగగా, సత్యాన్ని నాకివ్వండి, నా దగ్గర సత్యం ఉంటే చాలు,
నాకింక ఎవ్వరూ అక్కర్లేదు అన్నారు. సత్యం, నా వెంట వస్తావా అని తాతగారు సత్యాన్ని అడగ్గా, తప్పక వస్తానని ఆయన వెంటే వెళ్లాడు సత్యం. అప్పటి నుండి కొండమరాజుగారి వెంటనే ఉండేవారు. కొండమరాజుగారికి సత్యమంటే ఎంతో ప్రేమ. ఆయన దివ్యదృష్టి కలిగినవారు, మహాజ్ఞాని, పరమభక్తుడు. అందుచేతనే సత్యాన్ని కోరుకున్నారు. ఆయన మన బాలసాయిని సత్య అని పిలిచేవారు. ఆ సత్యమే ఆయనకు సాక్షిగా నిలబడింది. రోజూ తాతగారికి వంట చేసి పెట్టడం సత్యం పని. అందువల్ల తెల్లవారకముందనే లేచి పాత్రలు తోమేసి వంట చేసి బుక్కపట్టణం స్కూలుకి వెళ్లేవాడు సత్యం. మధ్యాహ్నం భోజన సమయంలో అక్కడి నుండి పుట్టపర్తికి పరుగు పరుగున వచ్చి తాతగారికి వడ్డించి తాను భుజించి మరల పరుగున స్కూలుకి వెళ్లేవాడు సత్యం. కొండమరాజుగారు సత్యం కష్టపడుతున్నాడని బాధపడేవారు. సత్య, నీవు మధ్యాహ్న సమయంలో రానక్కర్లేదు, నేను వడ్డించుకుంటాను, నువ్వు భోజనం తీసుకుని వెళ్ళు అన్నారు. ఆ రోజుల్లో పుట్టపర్తి ఎంత కుగ్రామమంటే అల్యూమినియం పాత్రలు కూడా లభ్యమయ్యేవి కాదు. అందువల్ల సత్యం రాగి సంకటిని ఒక గుడ్డలో మూటకట్టుకుని తీసుకుని వెళ్లాడు. మధ్యాహ్నం పిల్లలందరూ భోజనానికని దగ్గర చేరి అందరూ అన్నం, పచ్చడి, తెచ్చుకున్న పదార్థాలన్నీ ముందర పెట్టుకున్నారు. కాని సత్యం వద్ద ఉన్నది రాగి సంకటియే, అన్నం లేదు. చిన్నతనం నుండి కూడా అదే అలవాటు సత్యానికి. కాని రాగి సంకటి తింటుంటే తోటి విద్యార్థులు తనని బీదవాడనుకుంటారేమోనని, తన కుటుంబ గౌరవాన్ని చెడగొడతారేమోనని సత్యం ఆ పిల్లల నుండి దూరంగా వెళ్లి ఒక్కడూ తిన్నాడు. మరునాడు తాతగారితో, తాత, వారందరి ఎదురుగా సంకటి తింటే వేరొక రకంగా భావిస్తారు, కాబట్టి కష్టమైనా నేను ఇక్కడికి వచ్చే ఫోన్చేస్తాను అన్నాడు. ఈ విషయాన్ని స్వామి తన ఉపన్యాసంలో చెబుతూ, కష్టమైనా అందులోనే సుఖం ఉంది, కష్టం లేకుండా సుఖం దక్కదు. బంగారు ఆభరణం చెయ్యాలంటే మొదట నిప్పుతో శుద్ధి చేసి శుద్ధితో అనుకున్న ఆకారానికి తీసుకొస్తే కాని మంచి అందంగా రూపుదిద్దుకునే నగ తయారవ్వదు కదా అని చెప్పారు. ఒక్కొక్కప్పుడు ఈశ్వరమ్మగారు కొండమరాజుగారి వద్దకు వచ్చి, మామగారు, ఇంటికి రండి, మీ కొడుకుల దగ్గర తలా కొన్ని నెలలు గడపండి, అందరి వద్ద కలిసి హాయిగా జీవితం వెళ్లబుచ్చండి, మాకు వండి వడ్డించే అర్హత లేదా, మేము సిద్ధంగా ఉన్నాము కదా, రండి అని పిలిచేవారు. కొండమరాజుగారు మాత్రం, వద్దు, నాకు సత్యం ఉన్నాడు చాలు అనేవారు. ఆయనకు సత్యమంటే అంతటి నమ్మకం, ప్రేమ.

ఈ విషయాలను స్వామి తమ ఉపన్యాసాల్లో చెబుతూ తమ బాల్యంలో కొండమరాజు గారితో గడిపిన రోజులలోని మరిన్ని విశేష సన్నివేశాలను ఈ విధంగా తెలిపారు. పుట్టినప్పటినుంచి స్వామి తీపి పదార్థాలను తినేవారు కాదు. ఎందుకంటే చిన్నప్పుడు సత్యంగా కాని ఇప్పుడు స్వామిగా కాని స్వీట్లు తింటారంటే వేలాది భక్తులందరూ స్వామికి ఇష్టమని అనేక రకాలైన స్వీట్లు తీసుకుని వచ్చేస్తారు. అలాగే పండ్లను కూడా తీసుకునేవారు కాదు. అతి సామాన్యమైన ఆహారాన్ని భుజించేవారు. కొద్దిగా సంకటి వేరుశనగ పచ్చడితో తినేవారు. కొండమరాజు గారు కూడా సత్య ఏది తింటాడో అదే ఆయనకు కూడా పెట్టమనేవారు. తెల్లవారి లేస్తూనే సంకటి చేసి పచ్చడి లేదా ఆకుకూర వండి పెట్టేవాడు సత్యం. ఆ వీధిలో వారందరికీ సత్యం చేసే ఆరోగ్యాన్నిచ్చే రుచికరమైన వంటంటే ఎంతో ఇష్టం. సత్యం బడి నుండి ఇంటికి వచ్చేసరికి ఆ వీధిలో జ్వరంతో బాధపడుతున్న వారందరూ వణుకుతూ ఇంటి ముందర కూర్చునుండేవారు. అప్పుడు కొండమరాజు గారు సత్యంతో, "సత్యా, వారంతా జ్వరంతో బాధపడుతున్నారు. నీవు పెట్టే మిరియాలు చారు కావాలిట. వెంటనే చేసి పెట్టి వారికిచ్చి పంపు" అనేవారు. సత్యానికి వంటలో మంచి ప్రావీణ్యత ఉండేది. చుట్టుపక్కల వారందరూ సత్యం చేసిన కూరలను తీసుకుని వెళ్లేవారు. ఆ రోజుల్లో ఆచార వ్యవహారాలకు ఇప్పటి పద్ధతులకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఉగాది, సంక్రాంతి మొదలైన పండగలకు ఇంట్లోని పనివాళ్లు, చాకలివాళ్లు అందరూ వచ్చి భోజనం తీసుకుని వెళ్లేవారు. స్వామి అక్కగారైన పార్వతమ్మ, వెంకమ్మ మరియు ఈశ్వరమ్మగారు పండుగ రోజుల్లో బొబ్బట్లు చేసుకునేవారు. మరి సత్యంకి తోడుగా తాతగారు, వీరిద్దరే కదా వాళ్ళింట్లో. అందుచేత సత్యం అంత చిన్న వయసులో కూడా అందరికీ వంట చేసి పెట్టి వారి వలే తను కూడా బొబ్బట్లు చేసి తాతగారికి, పనివారికి పెట్టేవాడు. ఇలాంటి పండగ రోజుల్లో స్వామి తండ్రిగారైన వెంకమరాజుగారు రావడం తటస్థించింది. కొండమరాజుగారు, "నాయన, ఈ పండుగ రోజున నువ్వు కూడా మాతో పాటే ఇక్కడే భోజనం చేసి వెళ్ళు" అన్నారు. వెంకమరాజుగారికి వంటకాలు చాలా నచ్చి మంచి రుచిగా చేసి పెట్టినందుకు సత్యాన్ని ఎంతో మెచ్చుకున్నారుట. అంతేకాకుండా ఇంటికి వెళ్లి, "మీకన్నా సత్యం ఎంతో రుచిగా చేశాడు. రేపటినుంచి సత్యం ఏమి వండితే అదే తీసుకువస్తే తింటాను" అని ఈశ్వరమ్మగారితో చెప్పారట. ఆవిడ సత్యం దగ్గరికి వచ్చి, "సత్య, నీవల్ల ఇంట్లో మాకు తిట్లు పడుతున్నాయి. ఎందుకింత మంచిగా చేస్తావు వంట" అన్నారట. ఇవన్నీ స్వామి ఉపన్యాసాల ద్వారా వింటుంటే ఆ రోజుల్లో మనం కూడా సత్యం చుట్టూ తిరుగుతూ ఆ ప్రేమ ప్రవాహంలో పరవశిస్తున్నట్లు ఉంది కదూ. కొండమరాజుగారి వ్యక్తిత్వాన్ని గురించి తెలుపుతూ స్వామి ఈ విధంగా తెలిపారు. స్వామికి దేహరీత్యా తల్లిగారైన ఈశ్వరమ్మగారి అసలు పేరు నామగిరమ్మ. కాని సత్యం యొక్క దివ్యత్వాన్ని ముందుగానే గుర్తించిన కొండమరాజుగారు నామగిరమ్మ అనే పేరుని ఈశ్వరమ్మగా మార్చారు. పెదవెంకమరాజుగారికి ఎందుకో బోధపడకపోయినా తండ్రిగారు చెప్పారు కదా అని ఆ పేరుతోనే పిలవసాగారు. ఆమె ఈశ్వరునికి అమ్మ కాబట్టి ఈశ్వరమ్మ అనే పేరు సరియైన పేరు అని భావించారు కొండమరాజుగారు. వారు ఒకమారు ఈశ్వరమ్మగారితో, "ఈశ్వరమ్మ, నీవు ఏదో సామాన్య స్త్రీ వలె కనిపిస్తున్నావు కాని సామాన్యురాలివి కాదు. నీ గర్భాన సాక్షాత్తు భగవంతుడే జన్మించాడు. నీవెంతో అదృష్టవంతురాలివమ్మా" అని నమస్కరించారు. ఆమె అతని కోడలే. కోడలికి మామగారు నమస్కరించడం ఎక్కడైనా చూశారా? ఈశ్వరునికి అమ్మవైనందున ఈశ్వరమ్మ పేరు సార్థకమైనదమ్మా అని తెలుపుతూ ఎంతో ఆనందించారు. మరొకరోజు స్వామివారి అక్కగారైన వెంకమ్మగారిని పిలిచి, "మన వాళ్లందరూ అమాయకులుగా, అజ్ఞానులుగా జీవితాల్ని గడిపేస్తున్నారు. సత్యం యొక్క దివ్యశక్తిని ఎవ్వరూ గుర్తించటం లేదు. సత్య సాక్షాత్తు భగవత్స్వరూపుడు. ఆకలి అనడు, నిద్ర అనడు, ఆకలి దప్పులు లేక నిద్రాహారములు లేక కాలం గడిపేస్తున్నాడు." తెలుసుకొనగలిగిన వారు ఎంతైనా తెలుసుకుంటారు. తెలుసుకోలేని వారు
ఏమాత్రం తెలుసుకోలేరు. ఏ కించిత్ దృష్టి ఉన్నా సూర్యకిరణాలని సూర్యోదయాన్ని చూడగలరు. అసలు దృష్టి లేని వారికి సూర్యుడు ఎంత ప్రకాశించిననో చూడలేరు కదా అన్నారు. ఒకసారి సత్యం వంట చేస్తున్న సమయంలో కొండమరాజుగారు తలుపులు మూసేసి సత్యా సత్యా అని పిలిచారు. ఏమి అని సత్యం అడుగగా సత్యం చేతులు రెండు గట్టిగా పట్టుకుని, కొండమరాజుగారు, ఇవి చేతులు కాదు పాదాలుగా భావిస్తున్నాను. నాకొక కోరిక ఉన్నది. నా అంత్య సమయంలో నీవు నా నోట్లో నీరు పోయాలి అని ప్రార్థించారుట. స్వామి సరే అని వాగ్దానం చేశారు. అది జరిగిన 20 సంవత్సరముల వరకు వారు ఆనందంగా స్వామి చెంతనే ఉన్నారు. ప్రశాంతి నిలయం నిర్మాణం జరిగిన పిదప కొండమరాజుగారు రెండు పూటలా ఉదయం సాయంత్రం స్వామి దర్శనానికి వచ్చేవారు. వారితో స్వామి, నీవెందుకు వస్తావు, నేనే నీ దగ్గరికి వచ్చి చూస్తాను అనేవారు. అయ్యో స్వామి, తమను నా వద్దకు రప్పించుకోవడమా అని లెంపలేసుకుని, నేను వస్తాను, నాకు ఇది మంచి కసరత్తు అని బాలసత్యం చెప్పిన మాటలే ఒప్పచెప్పేవారు. అప్పటికి ఆయన వయస్సు 112 సంవత్సరాలు. వారు మంచి ఆరోగ్యంతో చక్కగా ఉండేవారు. పాత మందిరం నుంచి ప్రశాంతి నిలయానికి చేతికర్ర సాయం కూడా లేకుండా వచ్చేవారు. అందుచేత స్వామి, ఒక కర్ర తెచ్చుకోవచ్చు కదా అని అడిగేవారు. దారిలో ఏమైనా పశువులు అడ్డం వస్తాయి అనేవారు. అందుకు వారు, నాకెందుకు స్వామి కర్ర, భగవంతుడిచ్చిన కాళ్లు చక్కగానే ఉన్నాయి కదా అనేవారట. వారు స్వామితో, నీవు సాక్షాత్తు దేవదేవుడవు, ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు అనేవారు. ఆ వయస్సులో కూడా అంత ఆరోగ్యంతో స్థిరచిత్తంతో ఉండటానికి కారణం వాళ్లు తమ దేహశక్తిని ఇంద్రియశక్తిని సద్వినియోగపరుచుకునేవారు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనే పవిత్ర దీక్షతో కాలం గడిపేవారు. ఒకసారి కొండమరాజుగారు, స్వామి, నేనింకా ఎంతకాలం ఉంటాను, ఈ దేహాన్ని ఎప్పుడు వదులుతాను అని అడిగారట. మరణించే అప్పుడు దర్శనమిస్తానని చెప్పారట స్వామి. ఆయన మంచి గాయకులు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలను గానం చేస్తూ ఉండేవారు. ఒకసారి వారు పాడుతుండగా స్వామి వారింటికి వెళ్లారు. స్వామి వచ్చావా అంటూ ఆనందంతో పాదాభివందనం చేసి, మీరు సామాన్యమైన బిడ్డ కాదు, సాక్షాత్తు ఈశ్వరుడే అని నాకు తెలుసు. మమ్మల్ని తరింపచేయుటకై మా వంశంలో పుట్టారు. అలనాడు దశరథుడు రాముని చేతుల మీదుగా ప్రాణం వదలాలని ఆశించారు, కాని ప్రాప్తం లేకపోయింది. నాకు అట్టి ప్రాప్తాన్ని అనుగ్రహించమని వేడుకున్నారట. మీ అమృతహస్తాలతో నా నోట నీరు పోయాలి అని ప్రార్థించారు. కొండమరాజుగారికి బొబ్బట్లంటే చాలా ఇష్టం. ఆయన పోయే ముందు రోజున ఈశ్వరమ్మగారిని బొబ్బట్లు చేసి పెట్టమని కోరారట. ఆమె బొబ్బట్లు చేసి స్వామికి కూడా కొంచెం పెట్టారు. స్వామి, నేను స్వీటు తినను అన్నారు. కొండమరాజుగారు ఎంతో బలవంతం చేసి, స్వామి, నాకు అంత్యకాలం సమీపించింది. ఈ దేహానికి 112 సంవత్సరాలు. నేను వెళ్లిపోయే ముందు నా చేత్తో ఒక్క తూరి మీ నోట్లో నేను పెట్టాలి. యశోద పెట్టింది, కౌసల్య పెట్టింది అని అంటారు. నాకట్టి అదృష్టం చిక్కింది కాబట్టి నా చేత్తో మీ నోట్లో పెట్టాలి అన్నారు కొండమరాజుగారు. వారు అట్లే స్వామి నోట్లో పెట్టారు, కాని అది స్వామి నోట్లోనూ లేదు, వారి చేతిలోనూ లేదు. ఎక్కడ పారేశావు మామా అని అడిగారు ఈశ్వరమ్మగారు కొండమరాజుగారిని. స్వామి లీలలు ఒకటా రెండా, ఎన్నో జరుగుతూ ఉంటాయి, వర్ణించటానికి వీలు కాదు అన్నారు కొండమరాజుగారు. ఆ రోజుల్లో స్వామికి ఒక కారు ఉండేది. ఆ కారుని స్వామే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఆ ఊర్లోనే కాకుండా మద్రాసుకు కూడా వెళ్లి వచ్చేవారు. ఒకరోజున కొండమరాజుగారు ఈశ్వరమ్మను పిలిచి, సత్యమ్మ గుడివైపు స్వామి వస్తున్నారేమో చూడు అని అడిగారు. ఈశ్వరమ్మగారు బయటికి వచ్చి చూసి, స్వామి కారులో వస్తున్నారు అని చెప్పారు. ఈశ్వరమ్మ, నేను ఇంక ఉండను,
కనుకనే భగవంతుడు తన మాటను నిలబెట్టుకోవడానికి వస్తున్నారు అన్నారు కొండమరాజు గారు. ఏమిటి మామా, ఎక్కడా భగవంతుడు, ఎలా వస్తారు అని లౌకికమైన రీతిలో అమాయకంగా అడిగారు ఈశ్వరమ్మగారు. పిచ్చిదానా, ఇంకా సత్య నీ కుమారుడే అనే భ్రాంతిలో ఉన్నావా? అదిగో దేవుడు వస్తున్నాడు చూడు అని స్వామిని చూపించారు కొండమరాజుగారు. ఆమెకు కూడా తెలుసు స్వామి యొక్క మానవాతీత శక్తులను. ఈశ్వరమ్మగారు చాలా పర్యాయములు చూశారు, కాని పుత్రవాత్సల్యం చేత భ్రాంతిలో మునిగిపోయేవారు. యశోద కూడా ఇలానే కృష్ణుని నోటిలో 14 లోకాలు చూసినప్పటికీ అది కలయో వైష్ణవ మాయయో అనుకుంది. కొండమరాజుగారు, ఈశ్వరమ్మ నన్ను తీసుకుపోవడానికి దేవుడొస్తున్నాడు, నాకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వస్తున్నాడు, ఒక గ్లాసులో నీళ్లు తీసుకునిరా, అతను నా నోట్లో పోస్తారు, నేను వెళ్లిపోతాను అన్నారు. మీకు జ్వరము లేదు జబ్బు లేదు, ఎలా వెళ్లిపోతారు అన్నది ఈశ్వరమ్మ. మరణమునకు కారణాల్లేవు, అది దైవాజ్ఞ ప్రకారం జరుగుతుంది, కాబట్టి నీవు కొంచెం నీరు తీసుకునిరా అన్నారు. ఆ పెద్దాయనతో వాదించడమెందుకని ఈశ్వరమ్మగారు ఆయన కోరినట్లు ఒక గ్లాసుతో నీరు తీసుకుని వచ్చారు. స్వామి తనను పంపించడం కోసమే వస్తున్నారని అందులో ఒక తులసిదళం వేయించారు. స్వామి తనను పంపించడం కోసమే వస్తున్నారని ఆయనకు తెలుసు. ఆ విషయం స్వామికి కొండమరాజుగారికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. స్వామి వారి దగ్గరికి వెళ్తూనే స్వామి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. స్వామి నేను కూడా రెడీ అన్నారు. కొండమరాజుగారు కింద కూర్చున్నారు. స్వామిని మంచంపైన కూర్చోమని స్వామి మోకాళ్లపైన తలపెట్టుకుని స్వామి నా మొర ఒకటి ఆలకించండి అన్నారు. ఈశ్వరమ్మగారు కూడా వింటున్నారు. ఏమిటి ఇంత పెద్ద ఆయన తన మనమణ్ణి ఇంతగా గౌరవిస్తున్నాడు అని తనలో తానే ఆశ్చర్యపోయారు. కొండమరాజుగారు స్వామితోటి, స్వామి 20 సంవత్సరముల క్రిందట ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై మీరీనాడు వచ్చారు. ఆకాశమైనా ముక్కలు కావచ్చును, సముద్రాలైనా ఎండిపోవచ్చును, కాని మీ వాగ్దానం ఏనాటికి వృధా కాదు అన్నారు. అందుకు స్వామి నవ్వారు. స్వామి మీ నవ్వులతో నన్ను మోసం చేయకండి, ఇదిగో ఈ గ్లాసులోని నీళ్లు ఒక్కతూరి త్రాగి మిగిలినది నా నోటిలో పోయండి అని అడిగారు. ఇంకొక మాట చెప్పారు కొండమరాజుగారు. దశరథుడు పుత్రకామేష్టియాగం చేసి 4 కుమారులను కన్నాడు. సాక్షాత్తు నారాయణమూర్తియే శ్రీరామచంద్రునిగా పుట్టాడు, ఆదిశేషుడే లక్ష్మణునిగా పుట్టాడు, శంఖుచక్రములే భరత శత్రుఘ్నులుగా పుట్టారు. ఇంతటి గొప్ప కుమారులను కన్నప్పటికీ కట్టకడపటికి పోయే సమయంలో దశరథునికి నోట్లో ఇంత నీరు పోసేవారు దగ్గర లేకపోయారు. స్వామి మీరు మా రత్నాకర వంశంలో జన్మించారు, ఆపస్తంభ సూత్రము భారద్వాజ గోత్రములో ఆ దైవమే మా గృహంలో పుట్టడం మా అదృష్టం, కనుక ఇదిగో ఇదొక్క ప్రాప్తిని నాకు అందించండి, ఆ దశరథుని వలె నన్ను కూడా నిరాశకు గురిచేయకండి అని ప్రార్థించాడు. అప్పుడు స్వామి దానికోసమే వచ్చాను అన్నారు. ఆ నీరు తీసుకుని స్వామి వారి నోట్లో పోయబోతుంటే వద్దు వద్దు, ముందుగా మీరు త్రాగి తరువాత నాకు పోయండి అన్నారు. అప్పుడు స్వామి కొంచెం త్రాగి అతని నోట్లో పోశారు. అప్పుడు కొండమరాజుగారు, స్వామి మీ చేతులతో నీరు త్రాగి ప్రాణం వదలడం ఎంత అదృష్టం, ఇంతటి అదృష్టం ఎవ్వరికీ చిక్కదు, దశరథ మహారాజంతటి వాడికే చిక్కలేదు, కాని నాకు చిక్కింది, నా జన్మ సార్థకమైంది అని చెప్పి నవ్వుతూ నవ్వుతూనే కన్ను మూశారు. ఆ కుటుంబంలోని వాళ్లంతా అనాయాసంగానే పోయారు. అనగా మంచికి మంచే జరుగుతుంది, వాళ్ల యొక్క పవిత్రములైన భావము వల్ల వాళ్ల కన్నీ పవిత్రంగానే జరిగాయి. మీరు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ దైవచింతన మానకండి, సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతన చేయండి
అని స్వామి తమ ఉపన్యాసంలో అనుగ్రహించారు.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.orgకి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: ఇక 18వ నామం చాలా బాగుంటుంది. ఓం శ్రీ సాయి పర్తిక్షేత్ర నివాసినే నమః. ఇందులో కూడా రెండు అనుభవాలున్నాయి. ఒక అనుభవం ఏంటంటే, ఎక్కడైనా చూడొచ్చు స్వామిని, కొడైకెనాల్లో చూడొచ్చు, బృందావన్లో చూడొచ్చు, పూర్వకాలంలో చెన్నై వెళ్లేవారు, హైదరాబాద్ వెళ్లేవారు. పుట్టపర్తిలో స్వామిని సొంత ఇంట్లో అమ్మని చూసినట్టు ఉంటుంది. ఇంకెక్కడన్నా చూడొచ్చు, తప్పులేదు, కానీ ఏమిటో కొంచెం ఏదో ఒక చిన్న లోటున్నట్టు ఉంటుంది. కారణం ఏంటంటే, క్షేత్రంలో, ఏ క్షేత్రంలో స్వామిని కొలుసుకుంటే విపరీతమైన ఆనందం కలుగుతుందో ఆ క్షేత్రమే వారి తాలూకా వాసం అన్నమాట. వారు ఉండేదే క్షేత్రము, ఆ క్షేత్రంలోనే ఆ విపరీతమైన భక్తులకు ఆనందం. పర్తిలో జరిగిన పండుగలు ఒక ప్రత్యేకత ఎప్పుడు ఉంటుంది. ఆ అలంకరణే వేరు, ఆ స్వామి తాలూకా విభూతి, ఆ ఆనందం పర్తి క్షేత్రంలో కలిగినట్టుగా ఇంకా ఎక్కడన్నా కలగదేమో అనే అనుమానం మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచమంతా ఉన్న స్వామి, ప్రతి దేశంలోనూ ఉన్న స్వామి, ప్రతి భక్తుల్లోనూ అంతర్గతంగా ఉన్న స్వామి, ప్రత్యేకంగా కొంచెం కొంచెం చాలా మంది ఒక్కసారి ఆనందం పంచుకోవాలంటే క్షేత్రానికి వెళ్ళాలి. ఇంటిలో రాముణ్ణి కొలుసుకుంటాం, అయోధ్యలో రాముణ్ణి కొలుసుకుంటాం, ఇంటిలో రాముణ్ణి కొలుసుకుంటాం, భద్రాచలంలో రాముణ్ణి కొలుసుకుంటాం, ఇంటిలో వెంకటేశ్వర స్వామిని కొలుసుకుంటాం, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని కొలుసుకుంటాం. చూడండి, జ్ఞాపకం చేసుకోండి, అరక్షణమే అరక్షణమే అరక్షణం దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం. కానీ ఆ ఒక్కసారి ఆ విగ్రహమూర్తిని చూడగానే కళ్ళంటి నీళ్లు బటపట రాలుతాయి. కారణం ఏంటి? ఆ క్షేత్రంలో అందరితో కలిసి చేసుకునే దర్శనంలో ఆ మహదానందం ఉంది. ఎందుకంటే చిరస్థాయిగా ప్రతి కణంలోనూ, ప్రతి రాయిలోనూ, ప్రతి స్తంభంలోనూ, ప్రతి కుర్చీలోనూ, ఎక్కడ చూస్తే అక్కడ ఉండి ఆ జనాన్ని, ఆ క్షేత్రంలో ఉండే ఆనందం పంచుకోవడంలో ఉంటుంది. అది కూడా శ్రీవారు 18వ నామం కూడా మర్చిపోకుండా ఇవాళ ఎంతో ముద్దుగా చెప్పారు. నేను మీ అందరి ఆనందాన్ని పంచుకుంటున్నాను, మీ ఆనందమే నా ఆహారం అని పూర్వం అనేవారు. ఇప్పుడు అంటున్నారు, మీ ఆనందమే నా ఆరోగ్యం అంటున్నారు. అది ఎంత ఆనందమో చూడండి. అలాంటి అలాంటి భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడా? నీ ఆనందం వల్ల నేను ఆరోగ్యంగా ఉంటానురా, నీ ప్రేమ వల్ల నేను ఆరోగ్యంగా ఉంటానురా, మీ అందరి ప్రేమలోనూ, మీ అందరి ప్రేమ వల్ల నేను మళ్లీ నడిచేస్తానురా, ఎన్ని చెప్పారో ఈ ఆషాఢశుద్ధ చతుర్దశి ఉపన్యాసంలో. పరబ్రహ్మ స్వరూపులైన స్వామివారు ఈ అద్భుతమైన ప్రత్యేకమైన ఆనందం పర్తిలో అందరూ పంచుకుంటున్నారని క్షేత్ర నివాసి అయిన ఆ స్వామి, జాగ్రత్తగా ఆలోచించండి, ఎన్నెన్ని పండుగలు చేస్తున్నారో, ఎవరు కని విని ఎరుగరు. ఈ క్షేత్రంలో, పర్తి క్షేత్రంలో ప్రతి మతం తాలూకా పండుగ జరుగుతోంది. మహావిచిత్రం ఇది. అన్ని మతాల సంకలిత క్షేత్రం. ఈ క్షేత్రవాసి, ఈ క్షేత్ర నివాసి అయిన శ్రీ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు, ఆ మహామహిమాన్వితుడు, ఆ స్వామి అందరికీ ఆనందం ఎలా ఇస్తున్నారంటే అందరినీ కలిపి ఆనందమిస్తున్నారు. ఈ ఒక్క క్షేత్రంలోనే సర్వ మత సాంప్రదాయాలు అదిమి పెట్టుకున్న భక్తులు అందరూ కలిసి కూర్చుని పేరేమో మరిచిపోయి ఎవరి మతమేదో మరిచిపోయి సర్వమతాన్వితుడైనటువంటి ఆ స్వామిని కొలుచుకుంటూ వారి ప్రేమని పుచ్చుకుంటూ వారికి ప్రేమను అందిస్తూ ఆనందిస్తున్నారు. ఒకవేళ ఏమన్నా కొంచెం దాని అర్థం తెలియదేమోనని 2007 ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి శ్రీవారు చెప్పారు, మీ ఆనందమైన ఆహారం అనేటటువంటి ఫార్ములా ఇదివరకే చెప్పారు, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నారు మీ ప్రేమ మీ ఆనందం నా ఆరోగ్యం అన్నారు. భర్తిక్షేత్రంలో పండుగలు ఎక్కువగా జరగడానికి అన్ని మతాల పండుగలు జరుపుకుందికి కారణం భర్తిక్షేత్రంలో నివసించే ఆ పరమేశ్వరుడు ప్రత్యేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి క్షేత్రవాసి కనుక సర్వ మత సాంప్రదాయాలు ఏదోలా కలిపిండి కలిపిండనే భగవంతుడు కాడు, అన్నీ నేనే అన్న భగవంతుడు. అందరూ దేవతల్ని అన్ని మతాల మహత్తుని అన్ని మతాల మహిమలని సొంతంగా చూపెట్టే బంగారు తండ్రి ఈ భర్తిక్షేత్ర నివాసి. భర్తిక్షేత్రంలో ఉన్నది ఎవరో తెలుసా? సర్వమత సమ్మతం, సర్వమత సాంప్రదాయాల మిళితం చేసుకుని అందరిలోనూ ఉన్నది నేనే. ఎంత బాగా చెప్పారో చూడండి స్వామి, మీ అందరిలోనూ నేనున్నాన్నారు. జాగ్రత్తగా, మీ మతం వాళ్లలో నేనున్నాను, మీ మతం వాళ్లలో నేను లేను అనలేదు, మీ అందరిలో నేను. ఆ కూర్చున్న వాళ్లలో ప్రతి మతం వాళ్ళు ఉన్నారు, అది గొప్పతనం. అందరిలోనూ నేనున్నాను, సర్వసృష్టిలోను నేనున్నాను అని ఒక భగవంతుడు ఉండేవాడండి. ఆయన పేరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అండి. 24 గంటలు ఏ శతాబ్దంలోనూ, గడిచిన శతాబ్దాల్లోనూ, రాబోయే శతాబ్దాల్లోనూ ఉన్న సృష్టిలో ఉన్నటువంటి ఆ మహామహిమాన్వితుడు భర్తిక్షేత్ర నివాసి అయిన నా స్వామికి నమస్కరించుకుంటున్నాను. ఓం శ్రీ సాయి భర్తిక్షేత్ర నివాసినే నమః. ముందు ముందు తరాల వాళ్లకి భర్తిలో 2020 తర్వాత, 2040 తర్వాత, 22వ శతాబ్దంలోనూ సృష్టి ఉన్నన్నాళ్లు భర్తిక్షేత్ర నివాసిగా ఉంటాను అని ఉపన్యాసంలో ఎంత బాగా చెప్పారు తెలుసా? ముందు ముందు రాబోయే తరాలకి సృష్టి స్థితి లయకారకుడైన నా స్వామి పుట్టభర్తిలో చిరస్థాయిగా ఉంటాను అని ఈ నామంలో చెప్పేవేమో అని నేను అనుకుంటే చాలా ఆనందిస్తూ నా శ్రోతలని కూడా ఈ ఆనందాన్ని అనుభవించవని చెబుతూ 18వ నామం ఇక్కడికి ఆపి 19వ నామం ఓం శ్రీ యశక్కాయ శుద్ధి వాసినే నమః. చాలా మంది ఈ నామానికి పూర్వము శుద్ధిలో ఉన్న ఓ స్వామి నీకు నమస్కారం అని చెప్పుకుంటారు. యశక్కాయం అంటే పోయినటువంటి శరీరము అని అర్థం చేసుకుంటారు చాలా మంది. అది కాదు, శరీరము లేకపోయినా యశస్సు ఉండిపోయినటువంటి ఆ శిర్ది సాయి తాలూకా అవతారమే కదా నువ్వు స్వామి. యశక్కాయం అంటే శరీరం తర్వాత కూడా కీర్తి ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలే కాదు, శిర్దిలో స్వామి చెప్పారు నేను శరీరం వదిలేక కూడా ద్వారకామాయికి ఎవరు వచ్చినా, శిర్ది ఎవరు వచ్చినా, నన్ను ఎవరు చూసినా, నన్ను ఎవరు కొల్చినా నేను మాట్లాడుతూనే ఉంటానన్నారు. శరీరం రుద్రము అని అర్థం చేసుకుంటారు చాలా మంది, అది కాదు. శరీరము లేకపోయినా యశస్సు ఉండిపోయినటువంటి ఆ శిర్ది సాయి తాలూకా అవతారం

ఎవరికి వచ్చినా నేను మాట్లాడుతూనే ఉంటానన్నారు. శరీరం విడవడానికి శుద్ధిలో స్వామి ఏం చెప్పారంటే, ఈరోజు సీమోల్లంఘనం అన్నారు. సీమ అంటే పట్టణం. మన శరీరాన్ని పురం అని కూడా అంటారు. ఆ పురాన్ని దాటేస్తున్నాను అని చెప్పారు శ్రీవారు ఆ విజయదశమి నాడు. భక్తులందరూ అనుకున్నారు, ఈ ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్తారు స్వామి అనుకున్నారు. సీమోల్లంఘనం అంటే అర్థం కాలేదు. శరీరాన్ని వదులుతున్నాను అని చెప్పి వదిలి, ఆ శరీరం వదిలిన తర్వాత కూడా ఎంతో యశస్సు. స్వామి శిర్డీలో ఉన్నప్పుడు ఎంతమంది వెళ్లారో మనకు తెలియదు గాని, ఇప్పుడు తండోపతండాలుగా శిర్డీ వెళ్తున్నారు. అది అవతార లక్షణం. అవతారం శరీరంలో ఉన్నప్పుడు ఉండే కీర్తి కంటే కొన్ని కోట్ల రెట్ల కీర్తి ఉంటుంది అవతార పురుషుడికి. ఆ యశక్కాయం, ఆ శరీరం తర్వాత అంత కీర్తి ప్రతిష్టలు ఉండేటటువంటి, అంత మహత్తు ఉండేటటువంటి, శిర్డీలో ఉండేటటువంటి స్వామి నీకు నమస్కారం. ఇది శిర్డీ పర్తి రెండిట్లో తేడా లేదు అని రెండూ తెలిసిన భక్తులకి చాలా మందికి స్వామివారు అనుభవాలు ప్రసాదించారు. పెద్ద బొట్టమ్మ గారి గురించి అనుకుంటాం, ఎందరో మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తుల గురించి అనుకుంటాం. శ్రీవారు చెప్తే గాని శిర్డీలో ఉన్నామని కూడా కొందరికి తెలియని వాళ్లుంటే వాళ్లకే నేను శిర్డీలో నిన్ను చూసేవాణ్ణి అని స్వామి చెప్పడం విన్నాం. ఇన్ని చెప్పినా పుట్టపర్తి స్వామి ఇప్పుడున్న అవతారం దాన్ని గట్టిగా పట్టుకోవాలి అనే భక్తుడికి శిర్డీ కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ద్వంద్వాతీతుడవ్వాలి. ఈ ద్వంద్వాతీతం అంటే నువ్వు వేరు నేను వేరు అనే భావన పోగొట్టుకోవాలని పెద్ద వేదాంత సత్యం కాదు. ముఖ్యంగా ఏంటంటే ఒకే దేవుడు, ఆ దేవుడు నా స్వామి పర్తిలో ఉన్నాడు. నిజమే, స్వామి చెప్పారు నేనే శిర్డీ బాబాని, నేనే సాయిబాబాని, అక్కడుండేవాణ్ణి, ఇక్కడికొచ్చాను. ఎన్ని చెప్పు స్వామి, మళ్లీ మాయలో పరేసి అట్టకి ఇక్కడికి, ఇక్కడికి అక్కడికి, అక్కడికి ఇక్కడికి కొట్టుకోకుండా నీ దగ్గరే పెట్టుకో స్వామి అని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ నామం వాడుకుని స్వామి నిజమే అక్కడే ఉన్న స్వామే ఇక్కడున్నాడు కాని మళ్లీ ఇన్ని చోట్లకి తిప్పకుండా మనసులో జ్ఞాపకం పెట్టుకుంటానులే, అన్ని చోట్ల ఉన్నవు నువ్వేనని, కాని నన్ను మాత్రం మభ్యంలో పెట్టి మాయలో పెట్టి ఏ విధంగానూ బాధ పెట్టకుండా నిన్నే కొలుచుకునేటట్టు చేయి స్వామి అని కూడా ఈ నామం చదివేటప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ సాయియే ఈ సాయి అని ఎన్నోసార్లు నిరూపించారు, చాలా నిదర్శనాలు చూపెట్టారు. పర్తిలో ఉండేది శిర్డీలో ఉండేది ఒకటేనన్నారు. అత్యంతమైన మాయ ఒకటి ఉంది ఇక్కడ, అత్యంతమైన మాయ. ఎంత బంగారు తండ్రో నా స్వామి. చూడండి, మందిరంలోకి వెళ్తే మధ్యలో శిర్డీ బాబా విగ్రహం ఉంటుంది భజన మందిరంలో. చాలా పొరపాట్లు ఎలాంటివి జరగవచ్చంటే తెలివి తక్కువ వాళ్ళు, తెలియని వాళ్ళు, ఈ శిర్డీ బాబా గారు సత్యసాయి బాబా గారు గురువేమో అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. భక్తుడికి మాత్రం ఒకడే దేవుడు, ఆ దేవుడు సత్యసాయి. ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమః. 20వ నామం చాలా ఎన్నో ఏళ్ల కిందట, 51 సంవత్సరాల కిందట ఒక ఉదంతం జరిగిందని మనం పుస్తకాల్లో చదువుతుంటాం. ఒక భక్తుడు తన బిడ్డకి ఒంట్లో బాగులేదని పర్తి నుంచి వెళుతూ దారిలో బాధపడుతూ ఉంటే ఒక బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో ఓ పల్లెటూరి ఆయనలాగా ఒక ఆయన వచ్చి ప్రాణమే పోతుందనుకునేటటువంటి బిడ్డని రక్షించి అన్నీ చేశాక తమరు ఎవరు అని అడిగితే, నేనా, నేనెవరో కావాలా, సరే నా పేరు జోడి ఆదిపల్లి సోమప్ప,

దీనర్థం జోడి ఆదిపల్లి సోమప్ప ఓ పేరు పెట్టుకున్నారు. నిజమైన అర్థం ఏంటంటే, బంగారు తండ్రి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, నేను ఏ రూపంలోనైనా వచ్చి నిన్ను రక్షించవచ్చు. వారే చెప్పారు చాలా ఏళ్ల కిందట, శంఖ చక్ర గదా పద్మాలతో వస్తే మ్యూజియంలో పెట్టేసి టిక్కెట్ పెట్టేసి డబ్బులు తెచ్చుకుంటారు మీరు. నేను అందుకే శంఖచక్ర గదా పద్మాలతో రాలేదు, మామూలుగా మీ అందరితోటి కమ్మగా హాయిగా మాట్లాడేటట్టుగా వచ్చాను అన్నారు. అలా అన్నంత మాత్రాన మాయలో పడకూడదు, దగ్గరకొచ్చి బావున్నావా అని అడుగుతారు. ఏ భక్తుడు కూడా నేను బావున్నానో లేదో మీకు తెలియదా స్వామి అనకూడదు. కాని మాయలో పడకూడదు. ఏమిటో స్వామి కూడా మామూలుగా మాట్లాడతారు. స్వామి మామూలుగా మాట్లాడడానికే వచ్చారు, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మామూలుగా మాట్లాడినంత మాత్రాన స్వామి స్వామే గాని స్వామి తాలూకా మాయలో చిక్కుకోకూడదు. ఈ నామంలో ఉన్న సారాంశం ఏంటంటే, నా ఇష్టమైన రూపం నేను తీసుకుంటాను, నా ఇష్టమైన రూపం తీసుకునేటటువంటి శక్తి హక్కు నాకున్నాయి. ఈరోజు జోడి ఆదిపల్లి సోమప్ప అన్నాను, రేపు సోమప్ప జోడి ఆదిపల్లి అంటాను, నా ఇష్టం. కానీ నన్ను కొలుసుకో, నన్ను అర్థించు, ఏదో రూపంలో నేను వస్తాను. దీంట్లో ఒక మహత్తరమైనటువంటి ఈ నామంలో ఇంకొక మహత్తరమైనటువంటి అభూతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయం కూడా ఇమిడి ఉందని మనం అనుకోవాలి. ఏంటంటే, రూపభేదము నామభేదము చూసి భగవంతుణ్ణి కొలుచుకునే తత్వాన్ని మర్చిపోయి ఇది పెద్ద అది చిన్న అన్న దాంట్లో పడకు. నేను జోడి ఆదిపల్లి సోమప్పని పేరు కొట్టును పెట్టుకున్నా, షిర్దిబాబా అని పెట్టుకున్నా, సత్యసాయి అని పెట్టుకున్నా, ఏ పేరు పెట్టుకున్నా పేరులో కాదు, బంగారు తండ్రి తాలూకా అంతఃకరణలో వెలిగేటటువంటి ఆ దివ్యశక్తిని మనం ఎప్పుడూ గమనించుకోవాలి అని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. 21వ నామం, ఓం శ్రీ సాయి భారద్వాజ ఋషి గోత్రాయ నమః. మనకి స్వామి చెప్పే వరకు షిర్దిలో వారి పుట్టుపూర్వత్రాలు నిజంగా మనెవరికి తెలియవు. షిర్దిబాబా ఎక్కడవాడో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. మన స్వామే మనకి చెప్పారు చాలా ఏళ్ల కిందట, ఆ దేవకి అమ్మ, ఆ ఈశ్వరుడు, పార్వతి రావడం, ఆ కథలన్నీ చెప్పారు. అయితే షిర్దిలో ఆ రోజులకి అనుగుణంగా వారు వేషధారణ, రూపధారణ, ఆ బోధామృతంలో కూడా ఆ రోజులకి సరిపోయేటట్టుగా శ్రీవారు అక్కడున్నా మామూలుగా మాట్లాడుకుందికి అవతారం అనేటటువంటి ఆ మహాపురుషుడికి కూడా ఓ తల్లి, ఓ ఇంటి పేరు, ఓ గోత్రం, ఓ సూత్రం ఉండక తప్పదు. అంచేత మామూలుగా చెప్పుకోవాలంటే దీంట్లో అర్థం భారద్వాజ గోత్రంలో రత్నాకర వంశంలో రత్నాకర అనేటువంటి ఇంటి పేరుతో శ్రీవారు పుట్టారు అని మామూలుగా అనుకోవచ్చు. రెండో అర్థం ఏంటంటే, మనకి వారు చెప్తేనే తెలియాలి, నేను దేవుణ్ణి అని కూడా చెప్పే రోజుల్లో ఉండేవిట. పూర్వం రోజుల్లో సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ గారికి చెప్పేవారట, సుబ్బమ్మ నేనెవరో తెలుసా, దేవుణ్ణి నేను. ఎందుకంటే మనకి తెలియదు దేవుడు ఉంటే ఎలా కనిపిస్తాడో, దేవుణ్ణి ఎలా గ్రహించాలో తెలియదు. తెలియని వాళ్ళం కనుక తనే చెప్పాలి, నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి అని మనందరికీ అనుభవాలిచ్చి ఎంతో నేర్పితే గాని మనకు అది జ్ఞాపకం ఉండదు. అయితే భారద్వాజ గోత్రంకి చెందిన వంశంలో ఎందుకు పుట్టావు స్వామి అని ఎవరు అడగకుండానే తానే చెప్పారు. భారద్వాజముని శివశక్తి స్వరూపుణ్ణి ఆరాధిస్తూ చాలా ఏళ్లు తపస్సు చేశాక శ్రీవారు ప్రత్యక్షమై, చూడు నీ ఋషి పరంపరలో ఉండేటటువంటి వంశంలో, నీ ఋషి పరంపరలో ఉండేటటువంటి వంశంలో 3 సార్లు నేను మానవాకృతితో వస్తాను, శివశక్తి స్వరూపుణ్ణే గాని మానవాకృతితో వస్తాను అన్నారు షిర్దిబాబా భారద్వాజ గోత్రీకుడు. మన స్వామి భారద్వాజ గోత్రంలో పుట్టారు. ఆ కారణం కూడా వారు ఒక భక్తుణ్ణి రక్షించినప్పుడు చెప్పారు.
ఈ భక్తుని ఎందుకు రక్షించానంటే భారద్వాజ స్మునికి చెప్పాను ఇట్లాగా అని వారు మనకు చెప్పారు. ఇందులో వ్యక్తిగతమైనటువంటి ఒక్క విషయం కూడా మీకు మనవి చేసుకోవాలి. మా కుటుంబం అందరికీ మేమందరం అనుకుంటాం స్వామి మాకు దగ్గర అవడానికి మా తల్లిగారు కారణం అని అనుకుంటాం. ఆవిడ పుట్టుబడి కూడా ఎక్కువ వచ్చేది కాదు, ఆవిడికి స్వామి ఉన్నారో గట్టిగా తెలిసేది కాదు, స్వామిని కొలుసుకోవడం కూడా ఉండేది కాదు, కానీ స్వామికి ఆవిడ చాలా దగ్గర అని స్వామివారు చెప్తేనే మాకు తెలిసింది. ఆవిడ భారద్వాజ గోత్రంలో పుట్టిన ఆవిడ. తర్వాత చాలా మందిని అడిగేవాడిని, ఎక్కడో భారద్వాజ గోత్రంతో చిన్న లింక్ ఉంటుంది భక్తుల్లో, తాతగారో నాయనమ్మ గారో ముత్తవ్వ గారో, ఎక్కడో భారద్వాజ గోత్ర సంబంధం ఉంటుంది, వాళ్ళందరికీ కూడా దేవుణ్ణి అనేటువంటి అర్థం కూడా వ్యక్తిగతంగా మేము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. చాలా సుకృతమైనటువంటి చాలా భక్తి శ్రద్ధలతో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది 22వ నామం ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః. భక్తవత్సలుడు అంటే భక్తుల మీద వాత్సల్యం చూపెట్టేవాడు. పరమేశ్వరుడు అడిగినా ఇస్తాడు, అడక్కపోయినా ఇస్తాడు. ఒకసారి స్వామి చెప్పారు 2 ఏళ్ల కిందట ఒక ఉపన్యాసంలో, నువ్వు ఇది ముందు అడిగి, తర్వాత మరొకటి అడిగి, తర్వాత ఇంకొకటి అడిగి, అయ్యో ఇది అడిగానే అని మరో మాట వచ్చి మళ్లీ అడిగి ఇన్ని బాధలు పడక్కర్లేదు, నా ప్రేమని అడుగు, అది సంపాదించు, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. నిజమైన భక్తి అనగా శ్రీవారిని మనస్ఫూర్తిగా మనసారా ప్రేమించడం. ఆ ప్రేమ మనకి ఉంటే వారి ప్రేమ మన మీద విపరీతంగా వస్తుంది, కొన్ని కోట్ల రెట్లుగా మన మీదకు వస్తుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు భక్తవత్సలుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి ఆ సత్యసాయి వీడికి ఏం కావాలో వాడు అడగకుండా చూసుకుంటాను, అది భక్తవత్సలుడు. భక్తుడు కేకలేసి గోల పెట్టి రా రా రా నన్ను రక్షించు అంటే వచ్చేవాడు కూడా దేవుడే. దేవుడు కూడా అలాగే వస్తాడు గజేంద్ర మోక్షం కథలోలాగా, కానీ అది కాదు. నాకేమీ తెలీదు, నాకేం చేసుకోవాలో తెలీదు, స్వామి నిన్ను ప్రేమించడం తప్ప నాకేం తెలీదు అన్నవాడిని కోట్ల కోట్ల తల్లుల మహాశక్తితో ఆ భక్తుణ్ణి రక్షించుకోవడం తన తాలూకా రొటీన్ డ్యూటీ, పరమేశ్వరుడి తాలూకా విధి అది. దానికి వేరే వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, నోవులక్కర్లేదు, వ్రతాలక్కర్లేదు. శ్రీవారిని ప్రేమిస్తే శ్రీవారు చేయాల్సినవి అన్ని, ఎప్పుడు ఏది జరగాలో అవన్నీ చేస్తారు. ఈ సందర్భంగా శ్రోతలకి మనవి చేసుకునేది ఏంటంటే, చాలా మంది నా స్నేహితులు అడుగుతుండేవారు, ఇంత చిన్నదానికి స్వామిని అడుగుతావా, అదేంటది అంటే, లేదు నేను ఇంకెవరిని అడగాలో తెలియదు, నాకు నాకు ఇంకొకరు లేరు, నాకు చిన్నది పెద్దది అన్న తేడాలు లేవు. అమ్మ దగ్గర అన్నము అడుగుతాం, అక్షంతులు అడుగుతాము, పాయసం అడుగుతాము, బట్టలు అడుగుతాము, డబ్బు అడుగుతాము. అమ్మకి పెద్ద బ్యాంక్ అకౌంట్ ఉంటే వాడుకోమంటే అది వాడుకుంటాం కూడా. పెద్ద చిన్న తేడాలు లేని అడిగేటటువంటి స్వభావం ఎవరిదగ్గర వస్తుంది, ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ దగ్గర వస్తుంది. ఆ స్వామి భక్తవత్సలుడు, భక్తుల యందు వాత్సల్యము ప్రసాదించేటువంటి వాడు, ప్రదర్శించేటువంటి వాడు ఆ స్వామి. ఇందులో చాలా మందికి భక్తులకి ఈ అవతారం తాలూకా ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆ వాత్సల్యం ప్రదర్శించడానికి పుట్టపర్తి వచ్చి అక్కడ కూర్చుని ఏదో 20 ప్రదక్షిణాలు చేసి 30 నోములు చేస్తే వాత్సల్యం వస్తుంది అని కాదు. కలలో కూడా తన భక్తుడు ఏదన్నా సందేహంతో బాధపడుతూ పడుకుంటే కలలో కనిపించి ఆ సందేహం నివర్తించి ఎంతో ఆనందాన్ని కలిగించే స్వామి మన స్వామి. ఆ వాత్సల్యం అన్నదానికి మరో భాషలో మాట లేదు. వాత్సల్యం అంటే
ఆకలి వాడికి వేస్తోంది అని తెలిసి పరిగెట్టే తల్లి తాలూకా ప్రేమ వాత్సల్యం అంటారు. అమ్మా అని అడగక్కర్లేదు, వాడికి ఆకలిస్తోంది నాకు తెలుసును, నాకు తెలిసిన వాడికి ఆకలిస్తోంది అని పరిగెట్టే గుణం ఏ తల్లికైతే ఉందో ఆ తల్లి ప్రేమకి ఒక కోటి రెట్ల ప్రేమ చూపించే భగవంతుడు నా స్వామి. ఆ స్వామికి నేను నమస్కారం పెట్టుకుంటున్నాను. ఇది 22వ నామం. ఓం శ్రీ సాయి అపాంతరాత్మనే నమః. 23వ నామం అపాంతర ఆత్మ. అప అంటే అత్యంతమైన నీరుండేది సముద్రం. అప అది దాటాలి, అంతరం దాటాలి, అది దాటడానికి ఆత్మగా శోభిస్తున్నటువంటి స్వామికి నీకు నమస్కారం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మనకి ఒకటే సముద్రం ఉంది. ఆధ్యాత్మిక చింతనలో ఉండేటటువంటి ప్రతి భక్తుడికి ఉన్న సముద్రం ఒకటే, సంసార సముద్రం, బంధాలతో ఉన్న సాగరం. ఆ బంధాలని విముక్తి చెయ్యగలిగిన శక్తి ఉన్న ఓ స్వామి నీకు నమస్కారం పెట్టుకుంటున్నాను. ఎంత బంగారు తండ్రో తెలుసా, వారు ఇది చాలు అనే వరకు మనకి ఏ బంధం పోదు. చాలా మంది పొరపాటు పడతారు, ఏదో ధ్యానం చేస్తే, యోగాభ్యాసం చేస్తే, ఏదో మంత్రం ఉపదేశం తీసుకుంటే, ఏవేవో చేసుకుంటే నా బంధాలు తగ్గొచ్చు అని. అది కూడా నిజమే, కానీ నా స్వామి తాలూకా నోటంట అది ఇంకా చాలు అని అంటే, ఆ మాట అంటే ఆ బంధాన్ని నుంచి విముక్తుడవుతాడు. ఒకే ఒక్క మాటలో సంసార సాగరంలోంచి ఉద్ధరించబడేటువంటి ఆ అదృష్టం ఇచ్చేటటువంటి శక్తి ఉన్నది నా స్వామికి. ఈ సంసార సాగరం అంటే చాలా విచిత్రమైనటువంటి మాట కనుక మనకు అలాంటి బంధాలు లేవు. సంసార సాగరంలో అంత సముద్రం అంత బాధలలో ఉంటే అది బంధము, మనకేమీ లేవనుకుంటారు. అది చాలా పొరపాటు. ఒక వ్యక్తికి తరగనంత డబ్బున్నా ఇంకా డబ్బు కావాలని బాధపడిపోతూ ఉంటాడు, అది నిజంగా సంసార సాగరం అనంత బంధం. ఇంకో వ్యక్తి పొద్దున్న తిని మధ్యాహ్నం తిని సాయంత్రం తిన్నా రాత్రి పడుకునేటప్పుడు కొంచెం తినడం అలవాటు చేసుకుంటాడు, అది బంధమే. ఈ సంసార సాగరం అంటే ఏదో పెద్ద బంధాలు అనుకోకూడదు. అన్నీ కూడా ఏ కోరికైనా సరే మోక్షానికి అడ్డు. ఆ కోరిక నుంచి విముక్తి కలిగితే గాని విముక్తి, ఆ కోరిక నుంచి విముక్తి కలిగితే గాని ముక్తి మిగలదు. విచిత్రమైన కోరికలన్నీ తీసేస్తే విముక్తిలోంచి వి పోతే మిగిలేది ముక్తి, జీవన్ముక్తుడవుతాడు. ఈ నామంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, స్వామి చిన్న బంధమేనా పెద్ద బంధమేనా ఏ బంధాల నుంచైనా విముక్తి నాకు కలగాలి అంటే నీ ప్రేమ వల్ల అది పోయేటట్టుగా నువ్వు చేస్తే గాని అది జరగదు. ఎందుకంటే అపాంతరాత్మవు నువ్వు, అన్ని ఆత్మలకి సంసార బంధాన్ని పోగొట్టే పరమాత్మవు నువ్వు అని ఈ నామం తాలూకా అర్థం. చిన్న బాధలున్నా సరే స్వామివారికి చెప్పడం నేర్చుకోవాలి. చెప్పడం నేర్చుకోవాలంటే మూడు కట్టలు ఉత్తరాలు రాసి దర్శనంలో కూర్చుని ఓ రెండు నెల్లుండి నా ఉత్తరం ఇంకా తీసుకోలేదని బాధపడ్డం కాదు. పూజ గదిలో కంట నీరు పెట్టుకుని స్వామి నాకింకా ఈ కోరిక ఏమిటి అని అనగలిగితే వారు నిశ్చయిస్తారు అది ఎప్పుడు పోవాలో, దాంట్లోంచి మనం ఎప్పుడు విముక్తులవ్వాలో.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఈ దేహం అశాశ్వతం, దానిమీద ఎక్కువ మక్కువ పెట్టుకోకూడదు అని తెలిపే మాయ అనే చిన్న కథని ఇప్పుడు విందాం. ఒకసారి భగవంతుడు మాయను పిలిపించాడు. మాయా, నీ వలన నాకు చాలా అపకీర్తి వస్తుంది. నన్ను అందరూ మాయోపాధి అని వర్ణిస్తున్నారు. దీనివలన నాకు అగౌరవం వచ్చింది. కాన నీవు వెంటనే వెళ్లిపో. నీవు ఇక మీదట నా వెంటా జంటా ఉండరాదు. నన్ను వదిలి వెళ్లిపో అన్నాడు. మాయా వినయ విధేయతలతో చేతులు జోడించి, దేవా, మీ ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాను. కాని మీరు లేని స్థానం ఎక్కడో చెబితే అక్కడికి వెళ్తాను అన్నది. అప్పుడు భగవంతుడు నవ్వి, నేను లేని స్థానం లోకంలో లేదు. నీవు నేను జంటపక్షులం. కేవలం నీ నుండి వచ్చే జవాబు కోసం ఈ ప్రశ్న వేశాను అన్నాడు. మాయా అనగా ఏమిటి? దేహాత్మభావమే మాయా. అదే అజ్ఞానానికి మూలం. అయితే ఈ మాయను జయించడం ఎట్లా? దైవానుగ్రహము వల్లనే దీనిని సాధించవచ్చును. అనగా నీలోనే దివ్యత్వము ఉంది. దానిని అనుభూతికి తెచ్చుకోవడమే నీ జీవిత లక్ష్యం. శాశ్వతానందమునిచ్చేది అదే. ఈ దేహం అశాశ్వతం. దానిమీద ఎక్కువ మక్కువ పెట్టుకోకూడదు అని పూర్తిగా నమ్మి సాధన చేపట్టాలి.

పురమీతగ జటాజూట మును శిరమున మెరయగమారదుబోతం పురమీత జటాజూట మును శిరమున మెరయగమారదుబోతం పురమీత జటాజూట మును శిరమున మెరయ త్రిశూలంబుదాపి పుదువరుడు తదిం తదిం తదు కవితకయనుచు త్రిశూలంబుదాపి పుదువరుడు తదిం తదిం తదు కవి

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సర్వధర్మ భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 6 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: సాయిబాబా తేరానాం, సత్య సాయిబాబా తేరానాం, తుమ్ హో బ్రహ్మా, తుమ్ హో విష్ణు, తుమ్ హో నానక్, తుమ్ హో యేసు, తుమ్ హో బుద్ధ, తుమ్ జొరాస్ట్ర, తుమ్ హో అల్లా, తుమ్ మహావీర్, సబ్ హే సాయి భగవాన్. థర్డ్ స్పీడ్. సాయిరామ్ సాయిరామ్, సాయిబాబా తేరానాం, అల్లా సాయి తేరానాం, మౌలా సాయి తేరానాం, యేషు సాయి తేరానాం, బుద్ధా సాయి తేరానాం, సాయిబాబా తేరానాం, సాయిరామ తేరానాం.
0: ఈ భజన కర్ణాటక సంగీతంలోని శేఖర చంద్రిక రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం. ఈ భజనను పోలిన మరికొన్ని సాయి భజనలు

ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.

ఈ భజన యొక్క రాగతాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

ఇక ఇప్పుడు స్వామి చిరకాల భక్తులు, లండన్ వాస్తవ్యులు అయిన శ్రీ అజిత్ పొప్పెట్ గారు ఈ భజనపై పంచుకున్న భావాలను మనం తెలుసుకుందాం. శ్రీ అజిత్ పొప్పెట్ గారు ఇలా వివరించారు. నోటితో భజన పాడుతున్నప్పుడు హృదయం కూడా దానితో చేరాలి. స్వామివారి అష్టోత్తరంలో ఓం శ్రీసాయి సర్వమత సమ్మతాయ నమః అన్న నామం ఉంది. ప్రపంచంలోని విభిన్న మతాలను అనుసరించే వారందరిచే ఆరాధింపబడేవాడని ఆ నామానికి అర్థం. అన్ని మతాలను గౌరవించే భగవానునికి నమస్సులు అని మరొక అర్థం. స్వామి మొదటనే చెప్పారు, నేనేమీ కొత్త మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఎన్నో శతాబ్దాలుగా ఉన్న సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టడానికి వచ్చాను అని. ఎందరో మహానుభావులు భిన్న మార్గాల ద్వారా దైవాన్ని ఆరాధించారు. ఈ భజనలో స్వామి, అల్లా నీవే, బుద్ధుడు నీవే, యేసు ప్రభువు నీవే, నానక్ నీవే, మహావీరు నీవే అని పాడుతున్నాం. ఆయా మత స్థాపకులు కొన్ని శతాబ్దాల క్రితమే తమ మతాలను స్థాపించారు. స్వామి నగర సంకీర్తన భజన ప్రారంభించారు, నామస్మరణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. స్వామివారు బాల్యంలోనే పాండురంగ భజన మండలి స్థాపించి తోటివారితో భజనలు చేయించి స్వామివారే స్వయంగా ఆరతి ఇచ్చేవారు. ఆ రోజులలో పాతమందిరంలో షిరిడీ సాయిబాబా విగ్రహంతో పాటు గురునానక్, రామకృష్ణ పరమహంస మొదలైన వారి విగ్రహాలు కూడా ఉండేవి. స్వామి ఆయా మత స్థాపకులను హారతి ఇచ్చి గౌరవించేవారు. గురునానక్ ఏనాడో భజన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఒకసారి అమృత్సర్లోని బంగారు దేవాలయాన్ని దర్శించే అదృష్టం నాకు కలిగింది. వందల వేల మందికి ఒకే వంటశాలలో వంటలు చేస్తారు అక్కడ. భారత ప్రధానమంత్రి మోదీ కూడా ఆ వంటశాలలో కొంత సమయం పనిచేశారు, వచ్చిన వారికి వడ్డించారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు ఆ గోల్డెన్ టెంపుల్ను దర్శించడానికి వేల మంది వస్తుంటారు. 365 రోజులు అందరికీ అక్కడ భోజనం ఉచితంగా లభిస్తుంది. లంగర్కు వెళ్లకుండా ఎవ్వరూ తిరుగు ప్రయాణం చేయరు. భగవాన్ ఒకసారి నాకు చెప్పారు, మీరు భజన పాడుతున్నప్పుడు ముందు దైవస్వరూపాన్ని మనస్సులో చిత్రించుకోవాలి, అది కాంటెంప్లేషన్కు దారితీస్తుంది. కాంటెంప్లేషన్ నుండి మెడిటేషన్, ధ్యాన స్థాయికి చేరగలుగుతారు. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడు బాల్యంలో ఎన్నో లీలలను చూపాడు. పిమ్మట సత్యబోధకుడైనాడు. యుద్ధరంగంలో సకల వేద సారమైన భగవద్గీతను బోధించాడు. అర్జునుని నిమిత్తంగా పెట్టుకుని విశ్వ మానవాళికి వేదసారాన్ని అందించాడు. గీత అంటేనే పాట. మనం భజనలోనూ పాటనే పాడుతాం. కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం, ఇలా సమస్త యోగ సారం ఆ గీతలోని అధ్యాయాలలో ఉంది. అలాగే మనం ఈ భజన పాడుతున్నప్పుడు గురునానక్ అనగానే సామూహిక భజన కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రారంభించిన వానిగా ఆయన్ను గుర్తించాలి, స్మరించాలి, గౌరవించాలి. ఆ గురునానక్ గారి ముఖంలో ఉండే ప్రశాంతతను మనం భావన చేయాలి. తుంహి బుద్ధ అన్నప్పుడు అహింసా పరమో ధర్మః, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్న మూల సూత్రాలను భావన చేయాలి. బుద్ధుడు శాంతి సామరస్యాలకు ప్రతీక. ఆయన ముఖంలో ప్రశాంతత తాండవిస్తుంది. భగవాన్ ఏర్పాటు చేసిన సర్వధర్మ స్థూపంలోనూ, స్వామివారి పతాకంలోనూ ఈ ప్రముఖ మతాల గుర్తులే కనిపిస్తాయి. భగవాన్ ఒక్కడే, ఆయన్ను మీరు ఏ పేరుతోనైనా పిలవవచ్చు అని మహమ్మదీయుల మతం బోధిస్తుంది. షిరిడీబాబా హిందూ కుటుంబంలో జన్మించారు. తన జీవిత కాలమంతా పాడుబడిన మసీదులో నివసించారు. ఆ కాలంలో హిందువులకు మహమ్మదీయులకు నడుమ సామరస్యాన్ని సాధించిన మహోన్నతుడు షిరిడీ సాయిబాబా. ఆయన మొహరం, రంజాన్లతో పాటు శ్రీరామనవమి పండుగ కూడా నిర్వహించేవారు. దాసగణు మహారాజును హరికథ చెప్పమని ప్రోత్సహించారు. ఆయన ఒక్క మహారాష్ట్ర దేశమే కాకుండా భారతదేశమంతటా సంచరించారు. భజనలు, తుకారాం వారి అభంగాలు గానం చేసేవారు. మహారాష్ట్ర దేశంలో ప్రముఖ పాండురంగ భక్తులైన జ్ఞానదేవ్, నామదేవులు హరికథా గానం చేశారు. మనం ఇప్పుడు సంగీత వాద్య సహకారంతో భజనలు పాడుతున్నాము.
మన హృదయాలలో స్వామిని స్తుతిస్తున్నాము. ఈ భజన ఉద్యమానికి ఆద్యుడు గురునానక్ అని స్వామి ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. బుద్ధుడు ప్రశాంతతతో కూడిన ఆధ్యాత్మిక యోగానికి మూల పురుషుడు. స్వామి ఒకసారి నాతో అన్నారు, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా అని లాను కుటుంబంలోనికి తీసుకురావద్దు, మదర్ ఇన్ లవ్, డాటర్ ఇన్ లవ్, సన్ ఇన్ లవ్ అని ప్రేమతోనే బంధాలు పెంచుకోండి అన్నారు. నా అత్తగారికి ద్వారకామాయిలో షిరిడీబాబా వారి దర్శనం లభించింది. ఆ ద్వారకామాయిలో ఏ విధమైన సౌకర్యాలు ఉండవు. బాబావారు కూర్చోడానికి కాసింత చోటు, ధుని అంత మాత్రమే ఉండేది. హిందూ బ్రాహ్మణుడైన కాకాసాహెబ్ దీక్షిత్తో దాసగణు మహారాజ్, బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన శ్యామ, అబ్దుల్ బాబా, బడేబాబా, ఈ విధంగా అన్ని మతాలకు చెందినవారు బాబా సన్నిధికి చేరుకున్నారు. బడేబాబా ముస్లిం ఫకీర్ వంటివాడు. షిరిడీలో సాయిబాబా వారికి హారతి ఇచ్చిన తరువాత బాబావారు బడేబాబా వెంట ప్రధాన రహదారి దాకా వెళ్లి భక్తులు తమకు సమర్పించిన దక్షిణను బడేబాబాకు ఇచ్చేవారు. ఆ రోజులలో 100 రూపాయలంటే ఇప్పుడు 100,000 సమానం. తుమ్హి అల్లా, తుమ్హి మౌలా అంటే ఆ రోజులలో ముస్లింలంతా బాబాను మౌలా అని సంబోధించేవారు, అల్లా మాలిక్ అనేవారు. ఇక మహావీర్ బ్రహ్మచర్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. జైనామత దేవాలయాలలో చాలా పటిష్టమైన క్రమశిక్షణ పాటించేవారు. దేహం శాశ్వతం కాదు, ఇది ఒకనాటికి పంచభూతాలలో కలిసిపోతుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు తమ మూలస్థానమైన పంచభూతాలలో చేరిపోతాయి. మరణించిన తరువాత దేహాన్ని మట్టిలో పూడ్చితే మట్టిలో కలిసిపోతుంది, కాల్చితే అగ్నిలో బూడిద అవుతుంది. లండన్లో కూడా అందమైన జైన దేవాలయాలున్నాయి, బౌద్ధ ఆరామాలున్నాయి. ఏ మత కేంద్రానికి వెళ్లినా ప్రశాంతత అక్కడ రాజ్యమేలుతూ ఉంటుంది. లాస్ఏంజల్స్ లేదా శాన్ఫ్రాన్సిస్కో నుండి వచ్చే ఏ సర్దార్జీ అయినా ప్రప్రథమంగా స్వర్ణ దేవాలయానికి వెళ్లి ప్రణామాలు సమర్పించుకుంటారు. ఆ తరువాత తమ గ్రామానికి వెళ్తారు. మనం భజన పాడుతున్నప్పుడు ప్రభువు పట్ల గౌరవము, భక్తి తత్పరత మన హృదయాలలో తాండవించాలి. సాయిబాబా తేరానాం, మన బాబావారు బాల్యదశ నుండి చివరి వరకు భజనలతోనే ఆనందించేవారు. స్వామివారు హాస్పిటల్లో ఉన్నప్పుడు 24 గంటలు భజనలు కొనసాగాయట. ఇప్పటికీ స్వామివారు ఉన్న హాస్పిటల్ రూంలో ప్రతి గురువారము భజన హారతి ఉంటాయి. నేనెప్పుడు వచ్చినా స్వామివారి అనుగ్రహంతో యజుర్మందిర్లోకి వెళ్లి ప్రణామం చేసుకున్న తరువాతనే భజనకు వస్తాను. ఇప్పటికీ భజన జరుగుతున్నప్పుడు యజుర్మందిర్ ద్వారాలు తెరిచి ఉంచుతారు. ఏ ఏ విలువలను స్థాపించి ఆ విలువల కోసం జీవించిన ఆ మహనీయుల నామాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు ఆయా విలువలను మనం మనస్సులలో స్మరించుకోవాలి, ఆ మహనీయులకు నమస్కరించుకోవాలి. త్రికరణ శుద్ధిగా ఆ విలువలను అలవర్చుకుని ఆచరణలో పెట్టాలి. బుద్ధుడు ఎప్పుడూ ప్రశాంతతకు ప్రతీక. ఎంతమంది వచ్చి ఆయన్ని దూషించినా బుద్ధుడు శాంతం వహించి వారిని క్షమించేవాడు. ఒక సందర్భంలో ఒక దుష్టుడు అపవిత్ర పదార్థాన్ని తెచ్చి ఆయన ముందు ఉంచి నానా దుర్భాషలాడినా బుద్ధుడు చలించలేదు, దీనిని నేను స్వీకరించడం లేదు అన్నాడు. స్వామివారు ఇక్కడ రిజిస్టర్డ్ లెటర్ను ఉదాహరణగా చెబుతారు. రిజిస్టర్డ్ లెటర్ తీసుకోకపోతే అది తిరిగి పంపించిన వారికే చేరుతుంది. అలాగే ఆ దుష్టుని దూషణ బుద్ధుడు స్వీకరించలేదు కాబట్టి అది తిరిగి దూషించిన వారినే చేరుతుంది. ఎవరు మనల్ని నిందించినా దూషించినా ఆ దూషణను మనం స్వీకరించకపోతే అది దూషించిన వారికే చేరుతుంది. మనం దూషణ వింటూ మౌనం వహించితే ఆ వ్యక్తి ఏదో ఒకనాటికి తన తప్పును తాను తెలుసుకుంటాడు. ఆ దూషణ మన శరీరాన్ని మనస్సును తాకదు. ఇక తరువాయి పదం జోరాష్ట్ర. బొంబాయిలోని పారసీ టెంపుల్లో అగ్ని నిరంతరం మండుతూనే ఉంటుంది. పారసీకులు అగ్ని ఆరాధకులు. ఆ దేవాలయంలో అడుగు పెట్టగానే మనలోని దుష్టభావాలు ఆ అగ్నికి ఆహుతి కావాలి. అందుకే
వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం, అతిరుద్ర మహాయజ్ఞం స్వామివారు నిర్వహిస్తుంటారు. బాల్యమాదిగా మనలో అజ్ఞానజనితమైన దుర్భావాలను యాగాగ్నిలో భస్మం చేసుకోవాలి. నేటి కాలంలో మీడియాలో ఎన్నో దురాగతాలు ప్రసారమవుతుంటాయి. ఎక్కడ ఏ మూల ఏ చెడ్డ జరిగినా, ఏ హత్యలు జరిగినా అన్నీ మీడియాలో ప్రసారమవుతాయి. మనం వాయు కాలుష్యం, జల కాలుష్యం, వాతావరణ కాలుష్యం గురించి మాట్లాడుతుంటాం. ఈ భావకాలుష్యం గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఈ కాలంలో హింస నానాటికీ అధికమైపోతుంది. అందుకు ప్రధాన కారణం మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలే. వాతావరణమంతా అసూయ, ద్వేషాలు, అరిషడ్ వర్గాలతో కలుషితమైపోతుంది. ఆ కలుషిత వాతావరణం నుండి మన ఫోనులకు సిగ్నల్స్ వస్తాయి. మొబైల్ డేటాలో అవన్నీ నిక్షిప్తమైపోతాయి. ఎంత కాలుష్యం మన ఫోన్లో చేరుతుందో ఊహించలేము. అమెరికా, యూరప్ దేశాలలో మీ మొబైల్ స్క్రీన్ మీద ఎంతో బ్యాక్టీరియా ఉంటుంది, జాగ్రత్తగా ఉండమంటారు. మన దేహంలో ప్రవేశించిన దుష్టభావాలు బ్యాక్టీరియా కంటే అధిక ప్రమాదం కాదా? నెగిటివ్ థాట్స్, వ్యతిరేక భావాలు, నెగిటివ్ ఎనర్జీ అంతటినీ అగ్నికి ఆహుతి చేయమని పారశీక మతం బోధిస్తుంది. అగ్ని దేనికి ప్రతీక అంటే, అగ్ని వెలుగును వేడిని అందించడమే కాకుండా అందులో దేన్ని వేసినా దాన్ని భస్మం చేస్తుంది. నేను ఆఫ్రికాలో పనిచేస్తున్నప్పుడు నా పై అధికారి పారశీక మతానికి చెందినవాడు, చాలా గొప్పవాడు. నేను మిలిటరీ నుండి కెప్టెన్గా రిటైర్ అయి వచ్చిన తరువాత టాటా కన్సల్టెన్సీలో పనిచేశాను. అప్పుడు రతన్ టాటా యువకుడిగా ఉండేవాడు. నానా ఫల్కీవాలాను కూడా ఒకసారి నేను కలుసుకున్నాను. ఆయన కూడా పారశీయే, స్వామి భక్తుడు కూడా. పారశీక మతానునాయులు చాలా నిజాయితీ కలవారు, చాలా గొప్పవారు. జేడీ టాటా కూడా చాలా గొప్పవాడు, వినయ సంపన్నుడు. నీతి నిజాయితీలు, నిబద్ధత, క్రమశిక్షణ, సృజనాత్మకత కల వ్యక్తి. వారంత గొప్పవారు కావడానికి కారణం ఏమిటి? పారశీలు అందరూ జోరాస్టర్ గుణగణాలను అలవర్చుకున్నారు. అందుకే లౌకికంగా కూడా వారంతా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి వివేకానంద స్వామితో, స్వామీజీ, ప్రపంచంలో చాలా మతాలున్నాయి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి, నా దృష్టిలో చాలా తక్కువ మతాలున్నాయి అన్నారు. ప్రతి వ్యక్తి తనకు తోచిన, తన మనస్సుకు నచ్చిన దైవాన్ని ఆరాధిస్తాడు. అందులో ఆశ్చర్యపడవలసిందేముంది? అన్ని మతాలు ఒకే సత్యాన్ని బోధిస్తున్నాయి, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ. ఒకసారి స్వామి నాతో అన్నారు, పొపెట్, నేను పబ్లిక్లో ఈ మూడు మాత్రాలను అలవర్చుకున్నారు. అందుకే లౌకికంగా కూడా వారంతా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి వివేకానంద స్వామీజీ, ప్రపంచంలో చాలా మతాలున్నాయి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి, నా దృష్టిలో

ప్యూరిటీ డివినిటీ. ఒకసారి స్వామి నాతో అన్నారు, పపెట్, నేను పబ్లిక్ లో ఈ మూడు మాత్రమే చెప్పాను, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ. వీనికంటే ముందు 11 సోపానాలున్నాయి అన్నారు. సింప్లిసిటీ, హ్యూమిలిటీ, నొబిలిటీ, సిన్సియారిటీ, హానెస్టీ, లాయల్టీ, ఇంటిగ్రిటీ, ఇంటెన్సిటీ, రెసిస్టెన్సీ, కన్సిస్టెన్సీ, ఈక్వానిమిటీ. వీటన్నింటి తరువాతనే యూనిటీ వస్తుంది. యూనిటీ ప్యూరిటీని కలిగిస్తుంది. ప్యూరిటీ వల్లనే డివినిటీ చేరగలం అన్నారు. ఇక జుడోయిజం. లండన్లో 90% జూయిష్ పీపుల్ ఉన్న ప్రాంతంలో సత్యసాయి సెంటర్ ఉంది. వారు ఆల్టర్ దగ్గరకు వెళ్లి నమస్కరించి శక్తిని పొందుతుంటారు. మనం ఈ భజన పాడుతున్నప్పుడు ఆయా మహనీయులను స్మరించుకోవాలి. వారు ఏ ఆశయాల కోసం జీవించారో వాటిని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. వారి పట్ల గౌరవ భావం కలిగి ఉండాలి. త్రికరణ శుద్ధిగా భజనలో పాల్గొనాలి. నేను కూడా అహింస పరమో ధర్మః అన్న సూత్రాన్ని పాటిస్తాను. స్వామి ఒకసారి, గాడ్ ఈజ్ సింపుల్, పపెట్ ఈజ్ కాంప్లెక్స్ అన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇవి స్వామి ప్రబోధించే ప్రధాన సూత్రాలు. సాయి సర్వధర్మ స్వరూపాయ, సర్వదేవతా స్వరూపాయ, శివశక్తి స్వరూప అవతారాయ, అంతా ఒక్కటే కనుకనే అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అన్నారు భగవాన్. ఏకత్వం ఇది సమత్వం, సమత్వమిది సర్వత్వం, సర్వత్వమిది సాయిత్వం, సాయిత్వం ఇది బ్రహ్మత్వం. జై సాయిరాం అంటూ శ్రీ అజిత్ పొపెట్ గారు ముగించారు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొకసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా ఈనాటి మన సాయిబాబా తేరానాం అన్న భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 సెప్టెంబర్ 4వ తేదీన ఓణం పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: இந்த பூஜ்யமாய போணம் திவச எல்லா ஜனங்களுக்கு பரிபூர்ண அனுகிரகம் ஆசீர்வாதம்.
1: Warm wishes on this auspicious occasion of Onam from Radio Sai team Prashanthi Nilayam.
2: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ఓనం పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని స్వామివారి దివ్య పాదపద్మముల చెంత హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా.

0: ఈనాటి ఓనం పర్వదినాన శ్రోతలందరికీ, ముఖ్యంగా తెలుగు శ్రోతలందరికీ ఓనం పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరంగా అందరినీ స్వాగతిస్తున్నాం. ఈనాడు మనతో పాటు కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి శ్రీమతి శ్రీజ సురేష్ గారు వచ్చారు. ఆమె చిన్ననాటి నుంచి పుట్టపర్తిలోనే పెరిగారు. తమ విద్యాభ్యాసాన్ని కూడా స్వామివారి విద్యాసంస్థల్లో చేశారు. ప్రస్తుతం ఆమె ఈశ్వరమ్మ హై స్కూల్లో ఇంగ్లీష్ అండ్ సోషల్ టీచర్గా తమ సేవలను అందిస్తున్నారు. 1997 నుంచి 2000 వరకు అనంతపురం కళాశాలలో ఆమె విద్యను అభ్యసించారు. ఆమె కేరళ వాస్తవ్యురాలు అయినప్పటికీ వారి కుటుంబం అంతా స్వామివారి దివ్య సమక్షంలో, స్వామివారి దివ్య పాదాల చెంత ఎన్నో ఏళ్లుగా ప్రశాంతనిలయంలో పుట్టపర్తిలో తమ జీవితాన్ని గడిపి ఉండటం మనకెంతో ఆనందదాయకం. ఈనాడు ఆవిడ కూడా మనతో పాటు స్టూడియోలోకి వచ్చి ఓణం పర్వదినం గురించి వారి అనుభవాలను, ఒక విద్యార్థినిగా, ఒక కేరళ రాజ్యంలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయిగా తమ అనుభవాలను మనందరితో పంచుకుంటారు. సాయిరాం శ్రీజ గారు,
1: సాయిరాం,
0: మరి మొట్టమొదటిగా మీరు మా శ్రోతలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఓణం పర్వదిన సందర్భంగా?
1: శ్రోతలందరికీ సాయిరాం, ఓణం పర్వదిన శుభాకాంక్షలు అందరికీ.
0: మరి ఈ ఓణం ఇంత ఘనంగా స్వామి ఎప్పుడు జరుపుకుంటూ ఉంటారు కదా, అసలు దీని వెనకాతల ఉన్న అంతరార్థం ఏంటి, దీని వెనకాతలున్న కథ ఏంటి, అది కొంచెం మా శ్రోతలకు చెప్తారా?
1: తప్పకుండా. పలు సందర్భాల్లో కాదు, ప్రతి పండక్కి దీని గురించి, దీని ప్రాముఖ్యతను గురించి స్వామి వివరించారు. మనకు కథ తెలిసి ఉన్నా కూడా స్వామి నోటి నుంచి ఆ కథ వినడానికి ఎంతో తీయగా ఉంటుంది, ఎంతో మధురంగా ఉంటుంది. ఆ స్వామి అది చెప్పడం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన డిస్కోర్స్ లో తప్పకుండా ఈ కథ చెప్తారు, ప్రతి పండక్కి ఈ కథ చెప్తారు. కానీ ఆయన నోటి నుంచి వినడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. సో నేను ఆ కథను చెప్తాను. ఇక్కడ మీ అందరికీ తెలుసు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుని యొక్క మనవడి ఈ చక్రవర్తి మహాబలి అని ఒక రాజు. ఆయన కేరళ దేశమును పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జీవించేవారు. పిల్లలు కాని, పెద్దలు కాని, ముసలివాళ్లు కాని, ఏ రోగాలు లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా బతికేవాళ్ళు. సో ఆయన పరిపాలనలో ఇంత చక్కగా, ఇంత అందంగా, ఇంత ఆనందంగా జీవితం గడిపేవాళ్ళు. సో ఆయన రాక కోసం ప్రతి ఒక్కరూ ఆయన రావడం ఎదురు చూస్తూ వాళ్ళ ఇళ్లను అలంకరించుకుంటారు. మహాబలి ఎంతో గొప్పవాడు, ఎన్నో సేవలు చేస్తాడు. కానీ ఆయనకి ఒక లోపం ఉండేది, అతను ఒక అహంభావి. విష్ణుమూర్తి ఈ అహంభావాన్ని అణిచివేయటకు ఒకసారి ఈయన దగ్గరకు వస్తాడు. ఈ మహాబలి ఒక విశ్వజిత్ యాగమును
0: చేయాలనుకుంటారు.
1: అక్కడ ఉన్న ఋషులు అందరూ దానికోసం వస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈయన అహంభావాన్ని అణిచివేయటకు విష్ణుమూర్తి ఒక చిన్న బాలునిగా ఈ యాగానికి వస్తారు. ఈ యాగంలో ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే, మహాబలి చెప్తారు, ఈ యాగమున రోజున, ఈ యాగం అయిపోయేంత వరకు ఎవరు ఏమడిగినా తను కాదని చెప్తాడు, కాదని చెప్పడు, అది ఒక మాట ఇస్తారనమాట. సో ఇలాగేనా అనేసి విష్ణుమూర్తి గారు చిన్న బాలునిగా వస్తారు. సో ఆయన రాగానే అన్ని మర్యాదలు చేస్తారు. ఆయన ఒక తేజస్సు కలిగిన చిన్న బాలుడు,
0: చిన్న బటువుగా వస్తాడు.
1: సో అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఎవరు ఈ బాలుడు, ఇంత తేజస్సుగా ఉన్నాడు, ఎవరు అని అందరికీ ఒక కుతూహలం కలుగుతుంది. సో ఈయన మామూలుగానే అందరిని వెల్కమ్ చేస్తున్నట్టు ఈయన కూడా ఈ చిన్న బాలుని అన్ని మర్యాదలతో వెల్కమ్ చేస్తారు. కానీ అక్కడ ఒక ఋషి ఉంటారు, శుక్రాచార్యుడు అనే ఋషి.
0: శుక్రాచార్యుడు మన బలి చక్రవర్తికి గురువు గారు,
1: గురువు, అసలు గురువు ఆయన. సో ఆయనకు అన్ని తెలుస్తుంది, ఈ భవిష్యత్తులో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆయనకు బాగా తెలుస్తుంది. సో ఆయన చెప్తాడు, నువ్వు ఏ మాట ఇవ్వకూడదు, నువ్వు మాట ఇచ్చావంటే నీ పని అయిపోతుంది. సో నువ్వు మాట ఇవ్వకూడదు, అసలుకి ఆయనకి ఏ మాట ఇవ్వకూడదు, ఆ భవిష్యత్తులో ఏం జరగబోతుందో నాకు తెలుసు అని. కానీ ఏదేమైనా కానీ ఒక్కసారి మహాబలి గారు ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే తిరిగి తీసుకోడు.
0: అంటే సత్యవాక్ పరిపాలన.
1: అందుకే విష్ణుమూర్తి కూడా అంటారు దేవతలతో, ఆయనని దేవునిగా పూజించుటకు ఆయన అర్హుడు. ఎందుకంటే ఆయన అసురుడుగా ఉన్నా కానీ సత్యముగా ఎంతో చక్కగా ఆయన పరిపాలించుకుంటున్నాడు. ఆయన
0: ధర్మ మార్గంలో
1: నడుస్తున్నాడు. సో అందుకు ఆయన అన్ని రకములుగా ఆయన దేవునిగా పూజించుటకు ఆయన అర్హుడు అని చెప్తాడు దేవతలకు. సో ఇక్కడ ఏమవుతుందంటే యాగం జరుగుతూ ఉంటుంది. సో ఆ బాలుడు చెప్తాడు, నాకు నీ దగ్గర నుంచి ఏమీ పెద్దగా నేనేం అడగను, నాకు కావలసింది 3 అడుగులు కావాలి అని చెప్తారు. ఓ అంతేనా, 3 అడుగులైనా
0: మూడు అడుగులు నేల కావాలి
1: అని అడుగుతా. అంతేనా మీకు కావలసినది నేను ఇస్తాను అంటాడు. అప్పటికే శుక్రాచార్యుడు ఆయనతో సైక్ చేస్తుంటాడు, వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు పక్కడి నుంచి, నువ్వు ఆ మాట తీసుకోకు, నువ్వు మాట నువ్వు వెనక్కి తీసుకో, నువ్వు చెప్పకో అలాగా. సో ఈయన ఈ మాట కానీ కదడు, నేను చెప్పిన మాట చెప్పినట్టుగానే చేస్తాను. సో అందులో ఏమొచ్చినా నేనేమి అనుకోను అని. సో ఒక అడుగు వేయగానే పాతాళం,
0: ఒక అడుగు వేయగానే
1: మొత్తం భూలోకం ఆక్యుపై చేస్తారు. ఆ తర్వాత ఇంకొక అడుగుకి
0: స్వర్గలోకం
1: అయిపోతుంది, మొత్తం ఆక్యుపై చేసుకుంటారు. సో ఇంకా 3 అడుగుకి ఎక్కడ వెయ్యాలి అని అడుగుతారు. ఎక్కడ వెయ్యాలి అని అడిగితే అప్పుడు బలి చక్రవర్తి అంటారు, ఓ మహాదేవ నా శిరసు పైన వెయ్యండి అని చెప్తారు. అలాగా తన 3 అడుగు అతని శిరసు పైన వేయడంతో ఆయన భూలోకంలోకి వెళ్ళిపోతారు,
0: పాతాళ లోకం.
1: సో అప్పుడు ఆయన త్యాగాన్ని మెచ్చి విష్ణుమూర్తి అడుగుతారు, నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. అప్పుడు మహాబలి చెప్తారు, 1 సంవత్సరానికి 1 సారైనా నేను నా ప్రజలను చూసుకోవటానికి రావాలి, వాళ్ళు ఎంత చక్కగా జీవిస్తున్నారో నేను తెలుసుకోవాలి, కనీసం 1 సంవత్సరానికి 1 సారి నన్ను ఈ భూలోకానికి రావడానికి అనుమతించాలి అంటాడు. సో ఆయన కోరిక ప్రకారం ఆయన్ని అనుగ్రహిస్తారు, 1 సంవత్సరానికి 1 సారి భూలోకానికి వచ్చి తన ప్రజలు సంతోషాలతో బతుకుతున్నారా లేదని చూడడానికి వస్తారు. ఆ రోజుని ఈ ఓణం పండుగ అనేది జరుపుకుంటాం. తెలుగు వాళ్ళలో శ్రావణ మాసం ఎలాగో కేరళ వాళ్ళలో ఈ చిన్న మాసం అనే అలాగే ఉంటుంది. సో ఈ మాసంలో జరుపుకుంటారు తిరువోణం. ఆ స్టార్ రోజున ఈ పండుగ జరుపుకుంటారు. 10 రోజుల పాటు దీని వైభవంగా స్టార్ట్ చేస్తారు.
0: మరి దీని తాలూకా ఇంపార్టెన్స్ అది కొంచెం చెప్తారా, లోపల ఉన్న అంతరార్థం ఏంటో చెప్పండి.
1: ఈ 10 రోజులు ఎందుకు జరుపుకుంటున్నారు అంటే, ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా కానీ తన తన రాజు తన ఇంటికి రావచ్చు అనే ఒక బలమైన నమ్మకం. ఇప్పటికీ కేరళ ప్రజల్లో అలాంటి నమ్మకం ఉంది. అందుకోసం వాళ్ళు ఇంటి ముందర పూలతో అలంకరించడం, వర్షపు పూలలాగా రకరకాల పూలతో. మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఎలా తయారు చేసుకుంటాం, మన ఇళ్ళని ఎలా డెకరేట్ చేసుకుంటాం, అలాగా వాళ్ళు ఎంతో ఇష్టపడిన తన రాజు వస్తున్నప్పుడు వాళ్ళ ఇంటిని ఎలా డెకరేట్ చేసుకుంటారు, అలా పూలతో డెకరేట్ చేసుకుంటారు అన్నమాట. పొద్దున లేవగానే పిల్లలందరూ పూలు అంటే పూలు కొనడం కాదు, ముందు కాలంలో అసలుకి పూలు ఎవరు కొనరు. అంత పక్క వాట్ ఏమైనా ఏ పూలైనా కనిపించని ఆ పూలు తీసుకొస్తారు.
0: అంటే వాళ్ళంతటా వాళ్లే వెళ్లి
1: పూలు తీసుకొస్తారు, దాన్ని కోసి తీసుకొస్తారు అనమాట. సో అది ఒక రకమైన సంతోషం. తన రాజు కోసం తను ఏమైనా చేయగలరు, ఎక్కడికైనా వెళ్లి ఆ పూలు తెచ్చి ఆ ఇంటి ముందర డెకరేట్ చేస్తారు.
0: యాక్చువల్ గా ఇక్కడ మీరు చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఈ 10 రోజుల్లో తన రాజు వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వస్తారని మొత్తం వాళ్ళ ఇల్లు వాకిలి అంతా శుభ్రపరిచి రంగవల్లులతో అలంకరించి అన్ని పూలతో అలంకరించి పెడతారు. అంటే మరి ఇంత పరిశుభ్రంగా ఆ 10 రోజులు మాత్రమే ఉంచుకుంటారా, లేకపోతే స్వామి చెప్తారు కదా భగవంతుడు ఎప్పుడో వస్తాడు అని ఆలోచించకుండా ప్రతి ఒక్క క్షణం కూడా మనం భగవంతుడిని ఆహ్వానిస్తూ మన ఆలోచనని గాని మన దేహాన్ని గాని అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వామి చెప్తారు. సో దానికి మీరు చెప్పిన ఈ బలి చక్రవర్తి కథ ఎంతో బాగుంది. మరి ఈ ఒక పాట విందాము. ఆ పాట విన్నాక అసలు కేరళ ప్రజలు ఈ పండుగకి ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకుంటారు, ఎలాంటి తయారీలు చేసుకుంటారో మనం ముందర తెలుసుకుందాం. ఈ పాట విందాం.

0: శ్రీజా గారు, మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు స్వామి ఎప్పుడన్నా హాస్టల్ కి వస్తున్నారు అని తెలియగానే ఎన్నెన్నో ప్రిపరేషన్స్ చేసుకుంటాం. అది ప్రతి ఒక్కరికి, హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఒక పండుగలాగా అవుతుంది అనమాట. అదే స్వామి ఏదన్నా కొడైకెనాల్ గానీ లేకపోతే బృందావన్ గానీ వెళ్తున్నారంటే అంతా ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది. మరి ఈ కేరళ రాజ్యం వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళ చక్రవర్తి వస్తున్నాడు అంటే ఎంతో ప్రిపరేషన్స్ అవసరం. మీరు అన్నట్టు 10 రోజుల నుంచి ఇల్లు అలంకరణ ఇవన్నీ మొదలు పెడతారు. అదే కాకుండా ఇంకెన్నో ప్రిపరేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ ప్రిపరేషన్స్ ఏ విధంగా జరుగుతాయి, ఆ విశేషాలు మాకు చెప్తారా?
1: తప్పకుండా. మన ఇంటికి దేవుడు వస్తున్నారు అని చెప్పగానే మనం ఎంతో ప్రిపరేషన్స్ చేసుకుంటాము. కానీ కేరళ ప్రజలు వాళ్ళ రాజు వస్తున్నారంటేనే అది ఆయన దేవునిగా భావించి ఎన్నో ప్రిపరేషన్స్ చేస్తారు. వాళ్ళకి ఎంత సాధ్యమవుతుందో అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటారు. పూల, నేను ముందు చెప్పినట్టు పూల అలంకరణ, ఇంట్లో అందరూ ఒక ఫ్యామిలీ అందరూ కలవడం, వాళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటాయి ఆ రోజు, తప్పకుండా కొత్త బట్టలు ధరిస్తారు. మగవాళ్ళైతే పంచ ముండు అంటారు, కొత్త పంచ షర్ట్. ఆ పిల్లలకైతే లంగా, పెద్దవాళ్ళు అయితే సెట్ ముండు అంటారు, వాళ్ళు కూడా ముండు. సో ఇది ఒక ట్రెడిషనల్ శారీ అనమాట, శారీ కానీ ట్రెడిషనల్ బట్టలు కేరళ వాళ్ళ దుస్తులు అనమాట. సో అవి ధరించడం, ఒక పక్కన మగవాళ్ళందరూ ఊయల కట్టడం, ఏదైనా గేమ్స్ ఆడడం అందరూ కలిసి, లేకపోతే ఫ్రెండ్స్ అందరూ కలిసి గేమ్స్ ఆడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇటువైపు చిన్నపిల్లలు వాళ్ళు పూలు అలంకరించడం, చిన్న చిన్న ఆటలు వాళ్ళు ఆడుకుంటారు. కైకొట్టి కలి అని ఒకటి ఉంటుంది, పూలు వేసి పూలతో అలంకరించిన తర్వాత దానికి మధ్యలో ఒక దీపం పెట్టి దాని చుట్టూ డాన్స్ చేస్తారనమాట పెద్దవాళ్ళు. సో ఇవి తిలకించడానికి ఎంతో మంది వస్తారు. ముందు ఇది కొన్ని ఇళ్లలో మాత్రం జరిగేది, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో జరిగేది. అప్పుడు చాలా మంది వచ్చి చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఇలా వాళ్ళకి ఎంతలో వీలవుతే అంతలో చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఇలా వంటింట్లో ఫుల్ ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటుంది. ఎన్నో రకమైన వంటకాలు చేస్తారు, లైక్ అవియల్, పచ్చడి, పులియించి, ఇవన్నీ. తన రాజు వస్తున్నారంటే ఎన్ని విభములు చేయడానికి తెలుస్తుందో అన్ని విభవాలు చేస్తారనమాట.
0: చాలా బాగుంది. మరి ఇంత ఇంత వైభవంగా మరి ఈ పండుగకి ప్రిపరేషన్స్ చెప్తున్నారు. ఇది కేరళ రాష్ట్రంలో అయితే, మరి మీరు ఎన్నో సంవత్సరాలుగా పుట్టపర్తిలో ఉంటున్నారు.
1: అవును.
0: మీరు తెలిగించిన ప్రకారం స్వామి దగ్గర మన ప్రశాంతి రేమిలో పుట్టపర్తిలోని ఈ ఓణం సెలబ్రేషన్స్ తాలూకా ప్రిపరేషన్స్ ఏ విధంగా జరుగుతాయి చెప్తారా?
1: తప్పకుండా. పుట్టపర్తి అనేది మేము ఎన్నో ఏళ్లుగా మా పేరెంట్స్ ఇక్కడే వచ్చి ఉంటున్నారు, మా అలాగే చాలా ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు. కానీ స్వామి ఇక్కడ ఓణం జరుపుకుంటున్నారా అంటే అది ఎంతో పవిత్రంగా భావించాలి. ఈ పుట్టపర్తి అనేది ఒక చిన్న కేరళ లాగా మారిపోయేది. మాకు ఎప్పుడు అయ్యో మేము కేరళ వదిలి వచ్చామే, అక్కడ ఓణం జరుపుకోలేదు అనే ఫీలింగ్ మాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు కేరళ నుంచి స్వామి కోసం ఇక్కడ వచ్చి అన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు స్వామి కోసం. సో మాకు ఎప్పుడే కానీ కేరళ మిస్ అవ్వడం అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ చిన్న కేరళ, మా కేరళ ఎలా ఉంటుందో అలాగా ఉండిపోయేది. ఎక్కడ చూసినా కేరళ వాళ్ళు, ఎక్కడ చూసినా కేరళ దుస్తులు వేసుకొని ఉంటారు. సో ఎప్పుడే కానీ మాకు మిస్ అవ్వలేదు
0: స్వామి, ఎప్పుడు మిస్ అవ్వలేదు
1: స్వామి, అసలు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అయ్యో అనే ఫీలింగ్ మాకు అలా రావడానికి ఆయన ఛాన్స్ ఇవ్వలేదు అనమాట.
0: సో మరి ఈ ప్రిపరేషన్స్ కి ప్రశాంతి రేణులో ఏ విధంగా జరుగుతాయి మీరు చూసినప్పుడు చెప్తారా?
1: తప్పకుండా. ఇక్కడ తెల్లవారుజామునే పంచవాద్యములతో మొదలెడతారు. ఆ పంచవాద్యాలతో స్వామి దర్శనానికి వచ్చే సమయంలో చిన్నపిల్లలందరూ వాళ్ళ ట్రెడిషనల్ దుస్తులు వేసుకొని చక్కగా చేతిలో ఒక ప్లేట్ పెట్టుకుని అందులో ఒక దీపం పెట్టి పూలు చుట్టూ వేస్తారు. ఆ తర్వాత స్వామిని వెల్కమ్ చేయడం అనమాట దాన్ని.
0: సో ఈ విధంగా మనం ఆ పంచవాద్యం స్వామి దగ్గర ఉన్నప్పుడు దర్శన్ కి స్వామి వస్తుంటే
1: ఆయన ఇప్పుడు చక్రవర్తిని మీరు ఎలా, మీ రాజుని ఎలా మీరు వెల్కమ్ చేస్తారు, అలాగా ఇక్కడ శ్రీమన్నారాయణుడే మన ముందు ఉన్నప్పుడు ఆయన్ని ఇలాగే వెల్కమ్ చేస్తున్నారనమాట ఈ పంచవాద్యాలతోనూ ఈ దీపాలతో.

0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: This day Vamana is stepping into that state of
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
1: consider it as incarnation.
0: ఈ ఓణము దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: In fact, we

0: సాయిరామ్ శ్రీజ గారు, మళ్ళీ తిరిగి మన కార్యక్రమంలోకి వస్తున్నాము. ఇప్పుడు దాకా మరి ఉన్ని సార్ అనుభవాలు విన్నాము. మరి మీ ఫ్యామిలీ ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరకు వచ్చి స్థిరపడ్డారు ఆ కేరళ రాష్ట్రాన్ని వదిలేసి. అలాగే మీ కుటుంబంలాగే ఇంకా ఎంతో మంది ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఉంటున్నారు కదా, మరి వాళ్ళల్లో ఎవరైనా వాళ్ళ అనుభవాలు మనతో పంచుకుంటారా ఈరోజు?
1: తప్పకుండా. ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ రాజ్యం వదిలిపెట్టి ఇక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 300 ఫ్యామిలీస్ దాకా పుట్టపడుతులో స్థిరపడ్డారు కేరళ వాళ్ళు. సో అలాగే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న ఒక డివోటీ మన దగ్గర ఉన్నారు. ఆవిడ సాయి గీత ఫ్రమ్ శేషసాయి. సో ఆవిడ మనతో ఇప్పుడు కొన్ని అనుభవాలు పంచుకుంటారు వాళ్ళు ఇక్కడ ఎలా వచ్చారు. సాయిరామ్, సాయి గీత గారు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, మీ యొక్క అనుబంధం స్వామితో ఎలాంటిది?
2: నేను 50 ఏళ్ల ముందు వచ్చినారు ఇక్కడికి. 50 ఏళ్ల ముందు వచ్చి ఆయనకి ఆయన ఫ్రెండ్ ఒక ఫోటో ఇచ్చినారు. ఎప్పుడో ఇచ్చినారు మీకు ఇట్లా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తిలో సాయిబాబు ఉన్నారు అట్లా చూడండి, వెళ్ళి చూడండి అన్నారు. ఈయన ఏదో బిజినెస్ లాస్ లో ఉన్నప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ తో మన ఈ గుర్తుకొచ్చింది ఆ స్వామి ఫోటో ఉంది అని ఫ్రెండ్స్ తో మన్నాను. మేము స్వామి మనకి అందరికీ పుట్టపర్తికి వెళ్దామని సరే ఫ్రెండ్స్ అంతా 8 మంది కలిసి వచ్చినారు. 8 మంది వస్తే అందరికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి నాన్నతో అన్నారు, మీరు నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళ ఫ్రెండ్స్ని వెళ్ళిపోమన్నా. సరే వాళ్ళంతా వెళ్ళిపోయినా నాన్న ఉన్నారు. నాన్న పొద్దున సాయంత్రం దర్శనానికి కూర్చున్నప్పుడు స్వామి చూసారు కానీ దగ్గరికి రారు, దూరంటే వెళ్ళిపోయేవాళ్ళు. సరే స్వామి దర్శనం అయిన తర్వాత బయటకు వెళ్ళి టీ తాగి వచ్చేవాడు. అప్పుడు ఒక ఫ్రెండ్ కలిసినాడు కేరళ ఆయనే. ఇప్పుడు ఆయన ఫోటోలు అక్కడ ఉండేది. అప్పుడు ఆయన 2-3 రోజులు నుంచి చూస్తూనే ఉంటాడు స్వామి. నాన్న పొద్దున సాయంత్రం దర్శనానికి కదా స్వామి దూరం ఉంటే వెళ్ళిపోయేవాడు. అప్పుడు సరే ఇంకేం చేయాలని డబ్బులు కూడా లేవు ఖర్చులకి, ఏదో 2 రోజులు కన్నా వచ్చినాడు, ఏం లేదు చేతుల డబ్బులు. సరే ఆయన ఇట్లా వెళ్ళినప్పుడు ఆయన ఏమి ఇంకా ఏం స్వామి ఏం చెప్పలేదు, స్వామి దూరం వెళ్ళిపోతున్నారు అంటే సరే నాకు భోజనానికి కూడా ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు ఆయన అన్నారు, సరే నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇస్తాను నీకు భోజనానికి డబ్బు అన్నాను. సరే భోజనానికి ఇస్తానన్నప్పుడు ఆయన చేస్తున్నాడు. తర్వాత ఇంకో రోజు ఒక 3 నెలలు 2 రోజుల తర్వాత నాన్నకి స్వామి తర్వాత ఇంట్లో ఇచ్చి ఊరికి వెళ్ళి భార్య పిలుచుకున్నారు అని చెప్పినారు. 3 నెలల తర్వాత భార్య పిలుచుకొచ్చినారు. పిలుచుకొస్తేనే ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఇంటర్వ్యూ ఇచ్చి నువ్వు భర్తని బాగా చూసుకోవాలా, నేను అన్ని నీకు నేను ఇంత వెంట ఎప్పుడు నీకు ఉంటాను మీ ఫ్యామిలీకి అంతా. ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన చూసుకుంటూనే ఉన్నారు. 3 నెలల తర్వాత మళ్ళా అక్కడ షాప్ లో ఉండే ఆయన అన్నారు, మీరు నువ్వే అంతా చూసుకో. అప్పుడు ఆయన నాకెట్ట నా దగ్గర 70 ఏం లేదు, నాకు నిదానికి ఇస్తే చాలు, నువ్వు ఆ తొందరగా ఏమి ఇవ్వద్దు అని అంతా ఆయనకి ఆయన ఇచ్చేసినారు. ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎంతో మేము ఎదిగి చాలా మంచి స్టేజ్ లో అందరూ ఈ పుట్టపర్తి చాలా కుటుంబాలు కేరళ కుటుంబాలు మంచి స్టేజ్ లోనే ఉన్నారు. ఇంతవరకు మా చదువులు కానీ అన్ని ఇక్కడే బాగున్నాయి. మాకు పుట్టపర్తి వదిలి వెళ్ళడానికే ఇష్టం లేదు, అసలు కేరళనే మర్చిపోయినాం. అంత ఆనందంగా ఉన్నాం ఇప్పటి వరకు మేము.
1: మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా మార్చుకుంటారు?
2: మా ఎక్స్పీరియన్స్ నేను స్కూల్లో చదివిన ఇక్కడ స్వామి ఈశ్వరమ్మ స్కూల్లో చదివినాము. అప్పుడు స్వామి స్కూల్కి వచ్చేవారు, మళ్ళీ ఇక్కడ దర్శనానికి వచ్చినప్పుడు బాగా మాట్లాడిచ్చేవారు. తమాషాగా ఏదేదో మాట్లాడి బాగా సంతోషంగా ఉండేవాళ్ళము. మా పిల్లవాళ్ళు కూడా ఇక్కడ చదువుతున్నారు. తర్వాత మేము మాకు ఇక్కడ పుట్టబట్టి వదిలి ఇంకా కేరళకు పోవాలి ఇష్టమే లేదు, ఇక్కడే ఉండాలని. చనిపోయేంత వరకు ఇక్కడే ఉండాలని నాన్న కూడా అట్లే ఆశించలేదు. అమ్మ నాన్న కూడా వాళ్ళు కూడా ఇక్కడే చనిపోయినారు. అట్లా మాకు కూడా ఇక్కడే ఉండాలా, ఇంకా ఏ ఊరు నచ్చదు, ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడే రావాలి, ఎప్పుడెప్పుడు రావాలా ఎప్పుడెప్పుడు రావాలని చాలా ఇదిగా. ఇక్కడ ఎప్పుడొస్తే బాగుంటుంది, మన ఇంటికి మనం వచ్చినట్లు మనకు బయటికి ఊరి బయట ఊరికి పోతే కేరళకు పోయినా కూడా అత్తగారి ఇంటికి పోయినట్లు ఉంటుంది, పుట్టినది పోయినట్టు. ఇక్కడ మన పుట్టినది ఇదే స్వామి పుట్టపడితే అందుకు చాలా ఆనందంగా ఉంటుంది. అన్ని కష్టాలు మర్చిపోవచ్చు, ఎక్కడా లేదు ఇంత బాగా ఉండే ఆనందం. మనం ఒక సెకండ్ ఇంట్లో ఎంత బాధ ఉన్నా కూడా ఒక కొంచెం వచ్చి మందిరంలో కూర్చుంటే కదా అన్ని బాధలు మర్చిపోతాం.
0: మరి మీ పిల్లలకి కూడా స్వామి చాలా బ్లెస్ చేశారు, మన మాటల్లో చెప్పారు కదా, ఆ విషయం మాకు చెప్తారా?
2: స్వామి అంటే దర్శనం లైన్ లో కూర్చున్నాము.
0: ఏ సంవత్సరంలో అండి?
2: 95 లో 95 లో వచ్చి పెద్ద అబ్బాయి పుట్టినారు. ఆయన కూర్చున్న దర్శన స్వామి డైరెక్ట్ వస్తున్నారు. డైరెక్ట్ వచ్చి అక్షింతలు వేసి అన్నప్రసం చేసి జుట్టు కడిగిన జుట్టే లేదే అని కథ తీసుకుని జుట్టు కదా స్వామి పేరు పెట్టాడు. అయితే పెళ్లి కూడా చేస్తాలే అని ఇచ్చి పాదనమస్కారం ఇచ్చి అక్షింతలు వేసి వెళ్ళిపోయినారు. ఇంకో చిన్న అబ్బాయికి 2000లో ఆయనకి వచ్చినారు డైరెక్ట్. వచ్చి అక్షింతలు వేసినారు. స్వామి పేరు అయితే నీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఇంకా మేము ఇక్కడ పక్క చిన్నపిల్లప్పుడంతా లైన్ లో కూర్చున్నప్పుడు స్వామి సాయి గీతకి ఇచ్చిన ఫ్రూట్స్ అవన్నీ మాకు చాలా దొరికేవి. ఫ్రూట్స్ గాని చాక్లెట్స్ స్వీట్స్ అన్ని ఏమి ఆనందంగా ఎన్ని అనుభవాలు మాకు.
0: అంటే అప్పట్లో ఉండే పుట్టపర్తి మీరు
2: చాలా ఆనందంగా అంటే ఏదో స్వర్గంలో ఉన్నట్లే మనకి. ఇంకా ఇంత ఇంత అవకాశం ఇంకెప్పుడు మాకు దొరకదు.
0: మరి
2: ఏ పిల్లలకి దొరికిండదేమో.
0: మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఇక్కడంతా ఇసుక ఉండేది
2: మొత్తం ఇసుక.
0: మరి ఎంతో మంది పాత భక్తులు కస్తూరి గారు పెద్దపట్టి గారు వీళ్ళందరినీ మీరు చూసుంటారు?
2: చూసింటారు.
0: వాళ్ళ గురించి ఏదైనా కొంచెం చెప్పండి మాకు.
2: కస్తూరి గారి ఇంటికి ఎప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు ఎప్పుడు వెళ్ళేవాళ్ళం. ఆయన ఒక అనుభవాలు చెప్పేవాడు మనకి ఎంత ఆనందంగా ఉండేదో. మనకు చాలా మంది స్వామి సిస్టర్స్ గాని అందరూ తెలిసిన వాళ్ళ అందరూ బాగా స్వామి అనుభవాలు విని చిన్న పిల్లలు కదా అప్పుడు బాగా వినేవాళ్ళమే కానీ తిరిగి క్వశ్చన్ వేసే తెలియదు. అన్ని వినేవాళ్ళం. బాగా చాలా ఆనందంగా ఉండేది. మేము స్కూల్ కి చిన్న క్లాసుల్లో 4th 5th లో చదివినప్పుడు స్కూల్ వదిలిన టైం 4 గంటల టైంలో దర్శనం టైం. అప్పుడు వచ్చినప్పుడు మేము స్లేట్ లో అన్ని తుడుచుకుని స్వామి అక్షరాభ్యాసం చేసుకునేవాళ్ళము. ప్రతి రెండు రోజులకోసారి అక్షరాభ్యాసం చేసుకునేవాళ్ళము. స్వామి రాసేవారు. ఎందుకంటే అన్ని మా దగ్గర ఉంటాయి. పెన్ను బల్బం ఉంటుంది, స్లేట్ ఉంటుంది. అది క్లీన్ గా తుడుచుకొని వచ్చేస్తాం. పరిగెత్తు లైన్ కొద్ది లైన్
1: సరదా. అప్పుడు
2: స్వామి అక్కడి నుంచి నడుచుకొచ్చేవాళ్ళు. అప్పుడు మేము పరిగెత్తుకుని చిన్నపిల్లంటే కొంచెం ముందు కుదులుతారు. అప్పుడు స్వామి ఎప్పుడు రాసేవాళ్ళు, ఎన్నిసార్లు రాపించుకున్నామో ఓంలని.
0: ఎన్నోసార్లు అక్షరాభ్యాసం స్వామి దగ్గర
2: చాలా మంచి అనుభవాలు.
0: మరి పెద్ద బొట్టమ్మ గారి గురించి ఏదైనా చెప్తారా?
2: పెద్ద బొట్టమ్మ గారు మేము స్కూల్ చదివినప్పుడు పిల్లలు పక్కన గురువారం వచ్చేవాళ్ళము. అప్పుడు పక్కన ఉండే స్వామి ఒక్కో జోక్స్ వేసినప్పుడు మేము పిల్లలంతా నవ్వేవాళ్ళము, స్వామి నవ్వేవాళ్ళము. స్వామి అనేది ఈమె చూడు ఎంత పెద్ద బొట్టు పెట్టుకుందో, ముత్తది కాదు ముండమో పేని ఇంత పెద్ద బొట్టు అవసరమా ఈమెకి అనేది. స్వామి నువ్వే కదా స్వామి చెప్పింది అంటే నేను ఎప్పుడు చెప్పినా నీకు, చూడు ఎంత అబద్ధం చెప్తుందో. మళ్ళా స్వామి ఇంకో వారం స్వామి ఇట్లా దగ్గరకు వచ్చిన కనపడదు ఆమెకి, కొద్ది కళ్ళు కనపడుకున్నప్పుడు నాయన నాకు కళ్ళు కనపడలేదు నాయన అంటే ఇదిగో తీసుకో చేయి పట్టుకో ముక్కు అనేవాడు. చాలా తల్లి కొడుకుల అనుబంధం అక్కడ చూసేవాళ్ళము. ఎంత ఆనందంగా ఉండేదో ప్రతి వారం మేము దానికో ఆయన స్వామిది పెద్ద పట్టం అనుభవం చాలా చూసినాం అక్కడ. ప్రతి గురువారం చాలా బాగుండేది అక్కడ.
0: మరి ఈ ఓణం చాలా స్పెషల్ ఫంక్షన్ కదా కేరళ వాళ్ళందరికీ. మీకు ఎప్పుడు ఓణంకి అక్కడ కేరళకి వెళ్ళాలి అట్లాంటిది అనిపించలేదా మీకు?
2: లేదు, ఇక్కడే అంత కేరళ అంతా ఇక్కడ పుట్టబడికి వస్తుంది. అక్కడ వెళ్ళిన అవసరమే అట్లా అనిపించదే అనిపించదు. వైకుంఠం ఇక్కడ ఉంటాం మనం, ఇంకే లోకంలోకి పోవాలా. అందుకే ఇక్కడే అన్ని సెలబ్రేట్ చేశాం. ఇక్కడైతే అన్ని డిస్టిక్లు ఎన్ని డిస్టిక్లో వాళ్ళు వచ్చి మేము అన్నదమ్ముల వల్ల అక్కజనుల వల్ల బాగా కలుసుకొని బాగా ప్రేమగా మాట్లాడుకొని బాగా భోజనాలు చేసేది. అన్ని అరటాకులోనే అన్ని భోజనాలు అన్ని విందులు చేసేవాళ్ళం. అందుకు మాకు అక్కడైతే ఒక కుటుంబంలోనే 4 ఒక 10 ఇరవై మంది, ఇక్కడైతే వేల మంది వందల మందిలో మనం బాగా మాట్లాడి అన్ని సుఖ సంతోషాలు పంచుకునేవాళ్ళము. చాలా బాగుండేది ఆ టైంలో.
0: సో మరి సాయి గీత గారు, మరి ఈనాడు ఈ ఓణం రోజుని మాకు తెలుసు మీకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నది అక్కడంతా అని, మందిరంలో అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మరి మీ విలువైన సమయాన్ని మాకు స్పెండ్ చేసి ఇట్లా మీ అనుభవాలు చెప్పారు.
2: క్యాంటీన్ సేవకి వెళ్ళాలా అందుకే. సరే, అందుకు మీరు పిలిచినందుకు వచ్చినాను, అందుకు కృతజ్ఞత. స్వామి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు.
0: సో మా శ్రోతలందరికీ ఒకసారి మీరు మలయాళంలో ఓణం పర్వదిన శుభాకాంక్షలు చెప్తారా?
2: ఓణాశంసలు ఎల్లారకు.
0: సాయిరాముడి.
2: సాయిరాము.

0: இந்த பூஜ்யமாய ஓணம் திவச எல்லா ஜனங்களுக்கு பரிபூர்ண அனுகிரகம் ஆசீர்வாதம்.
1: Warm wishes on this auspicious occasion of Onam from Radio Sai team Prashanthi Nilayam.
2: మరి శ్రీజా గారు, ఇప్పటిదాకా మనం స్వామి సమక్షంలో ఎట్లాగా మనం ఓనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము, అదేవిధంగా ప్రిపరేషన్స్ ఎట్లా జరుగుతాయి, అవన్నీ మనం విన్నాము. మరి మీరు కొంచెం చెప్పగలరా, అసలు కేరళలో ఈ పండుగ ఎలా జరుపుకుంటారు? ఇందాక మీరు చెప్పింది ఏంటంటే ప్రజలందరూ ఇళ్లలో అన్ని రకాల వంటకాలు చేసుకుంటారు, పువ్వులతో అలంకరిస్తారు ఇళ్లని. ఇంకా ఏం చేస్తారు ఈ స్పెషల్ ఓనం ఫంక్షన్ కి?
3: ఇక్కడ ఈ ప్రిపరేషన్స్ అన్ని కాకుండా ఒక బోట్ రేసింగ్ అన్నమాట. బోట్ రేసింగ్ అంటే పందాలు పెడతారు. ఈ సర్ప రూపంలో ఉండే బోట్స్ ని అలంకరించి దాంట్లో చాలా బోట్స్ ఉంటాయి, అందరూ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క టీం లాగా చేసి నీళ్ళల్లో ఎవరు ఫాస్ట్ గా దాన్ని రేస్ అదేంటి నడుపుతారో అది ఒక పందెం లాంటిది అనమాట. సో ఈ పందెం కోసం చాలా మంది వస్తారు చూడడానికి. ఇది ఎంతో సంతోషంగా ఎంతో ఆతృతంగా అందరూ వెయిట్ చేస్తుంటారు. ఈ ఎస్పెషలీ ఈ యొక్క ఈవెంట్ కోసం ఈ పందెంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ట్రోఫీ ఇవ్వడం, ఇదంతా ఒక ఈ ఓణం పండుగకి ఒక భాగంగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇది కాకుండా పులి వేషాలు వేయడం, కొన్ని ఊళ్ళలో అన్ని ఊళ్ళలో ఒకేలాగా ఉండదు, ఒక్కొక్క ఊళ్ళల్లో వాళ్ళ ట్రెడిషన్ బట్టి చేస్తారు. కొన్ని ఊళ్ళల్లో ఎస్పెషల్లీ ఇన్ త్రిశూర్ డిస్టిక్ లో పులి వేషాలు వేస్తూ రోడంబడ డాన్స్ చేసుకుంటూ ఆల్ ద అప్పుడు ఈ ట్రెడిషనల్ మ్యూజిక్ ట్రెడిషనల్ లైక్ పంచవాద్యం అవన్నీ రోడ్డు పైన ఉంటుంది అనమాట, లైక్ జాతర లాగా. ఆ తర్వాత ఆడవాళ్ళు డాన్స్ చేయడం, అది చెప్పాను. ఆ తర్వాత చిన్న చిన్న కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం పిల్లలకి కానీ పెద్దలకి కానీ. తర్వాత పల్లెల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన సంక్రాంతి మనం ఎలా జరుపుకుంటాము, గంగిరెద్దు పల్లెల్లో ఎక్కువ చూస్తాం, ఈ గంగిరెద్దును తీసుకెళ్లడం, ఏదో పాటలు
2: పాడడం
3: అలా. సో అలాగే ఈ పల్లెల్లో కూడా ఈ లోవర్ కాస్ట్ వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు కూడా ఈ ఎర్లీ మార్నింగ్, ఈ ఓణం పండుగ రోజు పొద్దున్నే లేచి వాళ్ళు ఒక్కొక్క ఇంటికి తిరుగుతారు. ఒక్కొక్క ఇంటికి తిరిగి వాళ్ళు పాటలు పాడి అక్కడ వాళ్ళ ఇంటి నుంచి బియ్యం ఒడ్లు వాళ్ళకి అది వాళ్ళకి సర్వైవల్ అనమాట. ముందు కాలంలో, ఇప్పుడు ఎవ్రీబడి అందరూ వాళ్ళంతకు వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు, కానీ ఒకప్పుడు అది ఉండేది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు అదే ఫాలో చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళలో ప్రత్యేకత ఏమిటంటే, వాళ్ళకి పుట్టుకతోనే వాళ్ళకి మంచి స్వరం ఉంది, అది దేవునిచ్చిన వరం అంటారు. వాళ్ళకి ఏ మ్యూజిక్ క్లాస్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఈ పాట పాడుకుంటూ ప్రతి ఇళ్లలో తిరుగుతారు. ఇళ్ళు తిరిగిన వాళ్ళందరూ ఇళ్ళకి ఏదో ఒకటి వస్త్రం, దుస్తులు కానీ లేకపోతే డబ్బు కానీ లేకపోతే బియ్యం ఒడ్లు ఇవన్నీ ఒక కష్టం అనమాట, ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలి అనేది. అంటే ఒక్కొక్క ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఒక్కొక్క చోట ఎలా ఉంటుంది అనేది. కొన్ని చోట్ల ఇది ఇంటీరియర్ విలేజెస్ లో అంతా ఇలాగా ఉంటుంది, మరి కొంచెట్ల టౌనిష్ లో వచ్చినప్పుడు ఈ పంచవాద్యాలతోనూ మారుమలోకి పోతుంది, మరి ఇంకా కొంచెం అదర్ ప్లేసెస్ లో అంతా ఇలాగా పందాలతో ఉంటుంది. మొత్తానికి మొత్తం కలకలలాడుతూ ఉంటుంది
2: అనమాట.
3: ఎగ్జాక్ట్లీ.
2: సో మరి మనం కార్యక్రమం తాలూకా చివరి అంశంలోకి వెళ్లే ముందు, మీరు అన్నట్టు బోట్ కాంపిటీషన్, బోట్ రేస్ అనేది చాలా ఫేమస్ అన్నారు.
3: చాలా ఫేమస్.
2: సో దానికి సంబంధించిన ఒక చక్కని పాటను విందాం ఇప్పుడు.

0: శ్రీజ గారు, ఈరోజు మనం ఇంతమంది భక్తుల అనుభవాలు ఈరోజు విన్నాం ఓణం సెలబ్రేషన్ సందర్భంగానే. వాళ్ళంతా కేరళ నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు, వాళ్ళంతా స్వామి దివ్య సమక్షంలో ఉన్నవాళ్ళు. మరి ఈనాటి మన కార్యక్రమానికి ఒక కొసమెరుపు అనొచ్చు. మనం అందరూ ప్రతిరోజు వేదంలో మనం చూస్తున్నటువంటి మన ప్రియమైన వేదనారాయణ సార్, ఆయన కేరళ నుంచి పాలక్కాడ్ నుంచి వచ్చి ఉన్నారు. తమ బాల్యం నుంచి కూడా స్వామి విద్యార్థిగా 11th స్టాండర్డ్ లో జాయిన్ అయ్యి స్కూల్ నుంచి చదువుతున్నారు సార్. ఆయనకి ఎన్నెన్నో అనుభవాలున్నాయి. ప్రత్యేకంగా మన కోసం ఈ ఓణం పర్వదిన సందర్భంగా ఓణం టైంలో ఆయనకి జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు మనతో పంచుకుంటున్నారు. మరి ఆయన్ని అడిగి మన శ్రోతలకి ఆయన ఏం చెప్తారో ఆయన అనుభవం ద్వారా తెలుసుకుందాం.
1: సాయిరాం, శ్రోతలకు అందరికీ మా హృదయపూర్వక సాయిరాం నమస్కారాలు. ఈరోజు రేడియో సాయి ద్వారా ఓణ పర్వదినం గురించి మాట్లాడమన్నారు. మాకు తెలుగు సరిగా రాదు, క్షమించండి. మాకు తెలిసినట్లే నేను మాట్లాడతాను. మొట్టమొట్టసారి ప్రశాంతి నిలయములో ఓణం కోసం వచ్చేది నా 1969-70 ఉండవచ్చు. ఆ టైంలో చాలా మంది కేరళ భక్తులు ఆ రోజులే వచ్చేవాడు. ఓణం కోసం వస్తే స్వామి చాలా సంతోషంగా అందరికీ ఈ ఓణ పర్వదినం రోజు చాలా వైభవంగా జరిపేవాడు. అప్పుడు వచ్చిన భక్తులకు అందరికీ ఒక పూర్ణచంద్ర ఆడిటోరియం కాని ఒక స్వామి భజన్ హాల్ కాని సరిపోలేదు. దానికోసం స్వామి ఎప్పుడు కూడా ఓణం అప్పుడు ఇప్పుడు ఉన్న సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఉందే అక్కడ ఒక పాత సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఒక హాల్ ఉంటుంది, ఎక్కడ అందరూ డివోటీస్ అందరూ భోజనం చేస్తారు, అక్కడ జరిపేవాళ్ళు. స్వామి అక్కడ వచ్చి ఓణం రోజు అందరికీ ప్రభాషణం ఇచ్చేవారు. అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి జస్టిస్ బాలకృష్ణ గారాడి వారు, ఆయనతో మాట్లాడిన తర్వాత స్వామి ప్రభాషణం. కస్తూరి గారు అప్పుడు స్వామి తెలుగు స్వామి ప్రభాషణం మలయాళంలో ట్రాన్స్లేట్ చేసేవాడు. అదైన తర్వాత స్వామి ఎప్పుడు కూడాను కేరళ ప్రజల్ని పొగిడేవాడు. ఎప్పుడు అంటారు, మీరు చాలా చాలా చాలా భాగ్యవంతులు కేరళ రాష్ట్రంలో పుట్టడానికి. కేరళ రాష్ట్రం కమ్యూనిస్టు రాష్ట్రమైనా కూడా అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలకు అందరికీ లోపల ఈశ్వర భక్తి గట్టిపడి ఉన్నాయి అని స్వామి ఎప్పుడు కూడాను చెప్పేవాడు. దానికోసమే స్వామి అన్నారు, ప్రతి సంవత్సరం నేను ఓణం ఇక్కడ జరుపుతాను. స్వామి ఆ ప్రభాషణం తర్వాత అందరికీ పాద నమస్కారం, తన దివ్య హస్తంతోనే అందరికీ లడ్డు ప్రసాదం కూడా ఇచ్చేవాడు. అప్పుడు నుంచి 1969-70 నుంచి ప్రతి సంవత్సరం ఓణంకి నేను ఇక్కడ వస్తాను. ప్రతిసారి ఏదైనా కొన్ని విషయాలు జరుగుతుంది, అయితే ఒకటి మాత్రం తప్పదు, ప్రతి ఓణంకి భగవత్ పాద నమస్కారం వచ్చిన కేరళ ప్రజలకి అందరికీ స్వామి అట్లా పాద నమస్కారం ఇచ్చేవాడు. ఒక్కొక్క తూరి ఈ సింధీ వాళ్ళది కూడా వాళ్ళది న్యూ ఇయర్ కూడా అప్పుడే వస్తుంది. అయితే స్వామి అన్నారు, లేదు నాకు కేరళ ప్రజలే ముఖ్యం అని ఎప్పుడు కూడా చెప్పేవాడు. ఇంకొక తూరి ఏమైందంటే, ప్రతి సంవత్సరం ఓణం చాలా వైభవంగా జరిపినప్పుడు కేరళ ప్రజలు కూడా స్వామి కోసం ఏదైనా చేయాలా అని అక్కడ నుంచి అన్ని ఈ కోకోనట్ టెండర్ కోకోనట్ లీవ్స్ అక్కడ తీసుకుని వచ్చి, అప్పుడు ఇక్కడ మన ప్రశాంతి నిలయములో కొబ్బరి చెట్టు లేదు, కేరళ నుంచే కొబ్బరి చెట్టు తెచ్చారు ఫస్ట్. ఇక్కడ అన్ని వాళ్ళే ఇక్కడ ఇవన్నీ నాటాడు. ఇట్లే చాలా కొబ్బరి చెట్లన్నీ తర్వాత ఇక్కడ వచ్చినది, పుట్టపర్తికి ఈ ప్రదేశంలో వచ్చినది అప్పుడు కేరళ తర్వాత, అప్పుడు ప్రజలు వచ్చిన తర్వాతనే, ముందు ఇది లేదు. అప్పుడు అక్కడి నుంచి ఈ లీవ్స్ అన్ని తీసుకుని వచ్చి మంచి మంచి డెకరేషన్ చేసి ఫుల్ ఆ రోజు పుట్టపర్తి అంతా ఒక కేరళ రాష్ట్రంగా అట్లే తయారు చేసేపడేది. అంత బాగా చేసేవాడు స్వామి. ఎప్పుడు కూడాను ఈ ఓణంకి దేనికోసం స్వామి ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు, చాలా టైం స్వామి మాకు చెప్పారు. ఎందుకంటే ఒకే ఒక ఫ్యామిలీలో ఇద్దరు అవతార పురుష జన్మం వచ్చేది చాలా చాలా దుర్లభం. ప్రహ్లాద్ కోసం నరసింహ అవతారం స్వామి తీసుకున్నారు. ప్రహ్లాదను కొడుకొచ్చి విరోచనుడు, విరోచన కొడుకొచ్చి మహాబలి. ఈ బలి చక్రవర్తి కోసం మళ్లీ వామనావతారం స్వామి తీసుకున్నారు. ఒక్క ఫ్యామిలీ కోసం రెండు తూరి విష్ణు అవతారం రావటం అనేది చాలా చాలా గొప్ప విషయం. దానికోసమే ఈ ఓణానికి ఇంత ప్రాధాన్యం అని స్వామివారు ఎప్పుడు చెప్పేవారు. ప్రతి సంవత్సరం ఓణ పండుగకి చాలా డివోటీ స్పెషల్ బస్సెస్ అని అరేంజ్ చేసి వచ్చేవాళ్ళు. నాకు ఇంకా గుర్తుంది ఒకతూరి 60 బస్సులు వచ్చినాయి కేరళ నుంచి మాత్రం, అదు ప్రైవేట్ బస్సెస్. తర్వాత మిగతా డివోటీసు ట్రైన్లో మిగతా వాహనంలో కూడా వచ్చేవాడు. ఒకతూరి ఇక్కడ ఓణం పండుగకు వచ్చినప్పుడు స్వామి శివం హైదరాబాద్ లో ఉన్నారు. ఆ రోజు స్వామి తప్పకుండా నేను పుట్టపర్తికి వస్తానని చెప్పు అందరికీ అని మాట పంపించారు. నెక్స్ట్ డే వచ్చి ఓణం. ఆ రోజు పొద్దున 5 గంటలకు నగర సంకీర్తన జరుగుతా ఉంది మందిరములో. అప్పుడు వచ్చి ఈస్ట్ ప్రశాంతి ఈరోజు ఎక్కడ ఉందో అప్పుడు ఆ ప్లేస్ లో ఒక చిన్న చిన్న చిన్న రూమ్స్ ఉండేవాళ్ళు. ఒక్కొక్క రూము, ఒక్క రూములో కస్తూరి గారు అక్కడ ఉండేవాళ్ళు. కస్తూరి గారు బయటకు వచ్చి నగర సంకీర్తనం ఆపి ఆయన చెప్పారు, స్వామి హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, స్వామి తప్పకుండా రేపు పొద్దున ఓణానికి వస్తారు, మీరందరూ ఆనందంగా ఉండాలా అంటారు. స్వామి అడిగారు ఎన్ని బస్సులు వచ్చినాయి అని, స్వామి డీటెయిల్స్ అన్ని అడిగారు అని చెప్పి తర్వాత మళ్లీ నగర సంకీర్తనం కంటిన్యూ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఓణం పండుగ పొద్దున నగర సంకీర్తనం జరుగుతా ఉంది. నాకు ఇంకా గుర్తుంది నేను అప్పుడు చిన్న పిల్లవాడు. నగర సంకీర్తనం అప్పుడు వచ్చి స్వామి మందిరం లోపల నుంచి వెళుతుంది. ఇప్పుడు వేదం మాత్రమే స్వామి ఇక్కడ లోపల నుంచి బయటికి వెళ్ళదు స్వామి మందిరం నుంచి. అప్పుడు వచ్చి ఫస్ట్ వేదం, తర్వాత లేడీస్ నగర సంకీర్తనం, జెంట్స్ నగర సంకీర్తనం, అన్ని నగర సంకీర్తనం లోపల నుంచే బయటికి పోయేది. అప్పుడు నాకు గుర్తుంది జెంట్స్ నగర సంకీర్తనం మందిరం లోపల ఎంటర్ అయింది. అప్పుడు సడన్ గా ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. చూస్తే ఎవరు, స్వామి కారు నుంచి దిగుతున్నారు. పొద్దున 5 గంటలకు 5 పావుండుంది. అప్పుడు అన్ని ఓంకార సుప్రభాతం వచ్చి 4:45కి స్వామి కారు నుంచి దిగి, అప్పుడు అన్ని సేవదాల్సి ఎవరు లేదు, పరిగెత్తిపోయి స్వామి దగ్గర పోయి నిల్చుకున్నాను. ఏ డివోటీ వచ్చినా కూడా అక్కడ అడ్డుపడానికి అక్కడ కూడా ఎవరూ లేదు. స్వామి కొంచెంసేపు అక్కడ నిల్చుకొని అక్కడ ఉన్న వాళ్ళని చూసి స్వామి ఇంటర్వ్యూ రూమ్ డోర్ తెరిచారు. వాళ్ళు కీర్తనం జెంట్స్ నగర సంకీర్తనం అన్ని నగర సంకీర్తనం లోపల నుంచే బయటికి పోయేది. అప్పుడు నాకు గుర్తుంది జెంట్స్ నగర సంకీర్తనం మందిరం లోపల ఎంటర్ అయింది. అప్పుడు సడన్ గా

స్వామి కొంచెంసేపు అక్కడ నిల్చుకొని అక్కడ ఉన్నవాళ్ళని చూసి స్వామి ఇంటర్వ్యూ రూమ్ డోర్ తెరిచారు. వాళ్ళు మళ్లీ స్వామి లోపల వెళ్లారు. స్వామి మాట పంపించారు, నేను ఈ రోజే వచ్చాను కదా, అదే నుంచి మీకు ఓణం నేను రేపు చేస్తాను అని. అది ఇంకొక చాలా మధురమైన ఒక స్మృతి. తర్వాత నేను బృందావన్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ఓణానికి మేము అక్కడ నుంచి బస్సులో వచ్చేవాళ్ళు. స్వామి కూడా ఇక్కడ వస్తే కేరళ బాయ్స్ ను మాత్రం స్వామి పంపించి ఉండేవాడు. కేరళ బాయ్స్, కేరళ టీచర్స్ వచ్చేవాళ్ళు. అది ప్రతిసారి ఇక్కడ వస్తే, అప్పుడు ఇట్లా విఐపీస్ వాళ్ళు ఎవరు లేదు వరాండాలో, మేమే విఐపీస్. ఎప్పుడు వచ్చినా సరే స్వామి వచ్చి పలికేవారు. మేము ఓణం కోసం చూసేవాళ్ళు, ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా స్పెషల్ అటెన్షన్ స్వామి దగ్గర నుంచి దొరుకుతుంది. అప్పుడు కూడా భజన్ పాడడానికి కూడా పొద్దున భజనానికి మేమే పోయి లోపల కూర్చొని భజన్ పాడేది పొద్దున సాయంకాలం అన్ని. చాలా చాలా అదు ప్రతిసారి ప్రతి సంవత్సరం పోయే ముందు స్వామి ఇంటర్వ్యూకి పిలుస్తారు. అదు మాకు ఒక పెద్ద భాగ్యం. ఇది పోయే ముందు స్వామి పిల్లల్ని అన్ని పిలిచి అడుగుతారు, ఓణం బాగా జరిగిందా, మీకన్ని బాగా నచ్చిందా. ఒకతూరి స్వామి అట్లా ఇంటర్వ్యూ ఇచ్చి అందరికీ స్వామి చేతితోనే ప్రసాదం ఇచ్చి పాద నమస్కారం ఇచ్చి మధ్యాహ్నం మీరు వెళ్ళండి అని అన్నారు. ఇక్కడ అప్పుడు వార్డెన్ వచ్చి మన హాస్టల్లో నిత్యానంద మేనన్ వార్డెన్ గా ఉన్న టైం మధ్యాహ్నం బస్సు. అప్పుడు ఒకే ఒక బస్సు మధ్యాహ్నం బెంగళూరుకు పోయే బస్సు ఉంది, అదిలో సీట్లు బుక్ చేయమని అన్నారు స్వామి. దానికోసం మేమంతా రెడీగా అక్కడ పోయి బస్సు కోసం వెయిట్ చేస్తే ఆ బస్సు రాలేదు. ఎంతసేపు వెయిట్ చేసినా కూడా బస్సు రాలేదు. సరి ఇప్పుడు దర్శనం టైం అవుతాంది, సరి స్వామి ఇంకొక దర్శనం చూసి వెళ్తామని లోపల వస్తే, అదు మేమంతా ఇక్కడ అప్పుడు స్వామి ముందర మాత్రం మేము వైట్ డ్రెస్ వేసుకునేవాళ్ళు, లేకుండా టైంలో అన్ని కలర్ డ్రెస్, కాలేజీలో కూడా కలర్ డ్రెస్సులు అన్ని వేసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడే ఎప్పుడు కూడా వైట్ డ్రెస్ వేసుకునేవాళ్ళు. అప్పుడు మా అన్ని వివిధ రంగములు ఉన్న అన్ని షర్టు ప్యాంట్లన్నీ వేసుకుని వరాండా ఫుల్ గా మేము వచ్చి కూర్చున్నాము. అప్పుడు స్వామి బయట వచ్చి, ఇది ఎవర్రా ఇది, ఇంకా పోలేదా మీరు అన్నారు. లేదు స్వామి, బస్సులు రాలేదా. బస్సులు రాలేదా, ఎందుకు రాలేదు అన్నారు స్వామి. సరి స్వామి ఒక రౌండ్ దర్శనం పోయిచ్చి మళ్లీ మమ్మల్ని అంది ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచి స్వామి ఒక మంచి ఆదర్శం ఇచ్చారు. స్వామి కూర్చున్నారు, కూర్చున్న కుర్చీకి ఆ స్వామి ఆ రెండు చెయ్యి పెట్టేదిలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ చేయి పెడతారో అక్కడ చూపి స్వామి అన్నారు, రైట్ సైడ్ ఎక్కడ చేయి పెడతారో కుర్చీలో ఇదు దైవము, కుడివైపున్న ఆ అది కుర్చీ ఇదు లోకము, నీవు మధ్యములో ఉన్నావు, నీ స్వామి వైపున తిప్పి నీవు స్వామి దగ్గరికి నడుస్తూ పోతే లోకం ఇనకు నీకు ఆటోమేటిక్ గా నీకు నీకు దూరంగా అవుతుంది, లేకుండా నీ సెంటర్ నుంచి లోకం పైనే నీవు తిప్పి లోకంకు దగ్గర పోతే స్వామి నీకు దూరంగా అయిపోతారు. దాని నుంచి ఎప్పుడు కూడాను మీ దృష్టి స్వామి పైన ఉంటారా అని నాకు ఈ రోజు కూడా స్వామి అది చెప్పినది చాలా బాగుంది. చాలా తమాష చేశారు. మళ్ళీ ఏదో స్వామి ఏదో పిల్లల్ని ఇట్లా ఊరికే హాస్యం చెప్తారు, ఏ నీ పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు. లేదు స్వామి, అప్పుడు అని పిల్లలు చెప్పేది వద్దు స్వామి, లేదు స్వామి అని. ఉండ్రా ఉండ్రా అన్ని వస్తారు, పిల్లలు అన్ని వస్తారని. నేను మళ్ళీ అట్లా తమాష చెప్తూ అప్పుడు స్వామి అన్నారు, నేను అనంతపూర్లో ఒక తూరి దెన్ స్వామి అప్పుడు అన్నారు, మీరంతా బ్రహ్మచారులు. బ్రహ్మచారి అంటే ఎవరు తెలుసా? బ్రహ్మచారి శతమర్కటః. ఒక బ్రహ్మచారి అంటే 100 కోతులకు సమానం. ఒక్క కోతి ఊరిక ఉండదు, ఇంకా 100 కోతులు ఒక్క బ్రహ్మచారికి. దానికి పైన అట్లాంటి పిచ్చుకోతి అది తాగిందంట, దానికి ఇంకా చెప్పక్కర్లేదు. దానిపైన ఇంకొక స్కార్పియన్ కూడా దాన్ని కుడితే ఇది మీ పరిస్థితి అని స్వామి తమాష చెప్పారు. నేను ఒకతూరి అక్కడ అనంతపూర్లో వస్తున్నారు, అక్కడ నా ఒక బోర్డు చూశాము బ్రహ్మచారి అండ్ సన్స్ అని. అప్పుడు అంత ఒక్కరు పెద్దగా నవ్వారు ఒక అబ్బాయి. స్వామి అడిగారు, ఏ ఎందుకు అంత పెద్దగా నవ్వుతున్నావు అని, నీకేం

0: తెలిసిందో స్వామి బ్రహ్మచారి అంటే వాళ్ళకి ఎట్లా కొడుకులు ఉంటారే, చిచి ఇంత చిన్న పిల్లలు ఇప్పుడే ఇట్లాంటి మాటలు మాట్లాడుతా ఉన్నాయో, ఎందుకు ఉండకూడదు పిల్లలు అన్నారు స్వామి. హనుమంతుడు బ్రహ్మచారి అయితే ఆయన కొడుకున్నారు అని అన్నారు స్వామి. సో బ్రహ్మచారి అంటే అది కాదు అర్థం, బ్రహ్మంలో ఎప్పుడు చరించేవాడు ఆయన బ్రహ్మచారి. ఎప్పుడు కూడా మనకు స్వామి విచారములో ఎప్పుడు మనం హృదయంలో ఉంటే వాళ్ళు బ్రహ్మచారి కాని ఊరికే పెళ్లి చేసుకోకుండా ఉండటం బ్రహ్మచారి అని కాదు అని స్వామి చెప్పి మళ్లీ మనకు ప్రసాదం ఇచ్చి నమస్కారం ఇచ్చి స్వామి పంపించారు. ప్రతిసారి ఇట్లా ఓణానికి వచ్చినప్పుడు చాలా మరువలేన అనుభూతి స్వామితో ఉన్నారు. ఇంకొక తూరి ఓణానికి వచ్చినప్పుడు నాకు గుర్తుంది, దానికి ముందే స్వామి భజన మందిరం పైన ఉండేవాడు. అప్పుడు అక్కడ స్వామి జారి స్వామికి ఒక ఫ్రాక్చర్ అయింది. అప్పుడు స్వామికి వినాయక చవితి కొంచెం 2 రోజుల ముందేమో, అది ఆయన తర్వాత అది వెంటనే ఓణం పండుగ వచ్చింది. చాలా మంది వచ్చారు, అయితే స్వామి మాత్రం దర్శనానికి రావట్లేదు. ఎందుకంటే స్వామికి కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలా అని డాక్టర్ గారు చెప్పినందుకు స్వామి రాలేకపోయారు. అయితే ఓణం రోజు మాత్రం నాకు ఇంకా గుర్తుంది, అందరినీ తప్పకుండా నేను అందరికీ ప్రభాషణ ఇస్తాను అన్నారు స్వామి. చాలా కష్టంతో అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియం స్వామి చైర్లో తీసుకుని వచ్చారు. తీసుకొని వచ్చే అక్కడ స్వామి ప్రభాషణానికి మైక్ కూడా స్వామి చైర్కు దగ్గర పెడితే ఏమొద్దు నేను నిల్చుకొని మాట్లాడతానన్నారు. నిల్చుకొని మాట్లాడతారని చాలా కష్టంతో స్వామి చైర్ నుంచి లేచి 1.5 గంటలు స్వామి నిల్చుకొని మాట్లాడారు. మాట్లాడి కడపటికి స్వామి చెప్పారు, చూడండి మీకు తెలీదు ఈ దివ్య శక్తి అంటే ఇదో, ఎందుకంటే ఒక్కొక్క సెకండ్ నేను నిలిచినప్పుడు షాక్ కొట్టినట్టుంది మాకు ఆ నొప్పి. అయితే నీ గుండెలో ఉన్న ప్రేమ, నీకు నా పైన ఉన్న అభిమానం అవ చూస్తే నేను అన్ని మర్చిపోతాను. ఆ మర్చిపోయిన దానించే నేను ఇప్పుడు 1.5 గంట నిల్చుకొని మీ ముందల మాట్లాడడానికి ఆయింది అని స్వామి అన్నారు. ఇట్లా ప్రతిసారి మాకు ఎంతెందో అనుభూతులు ఇచ్చారు స్వామి. మనకు స్వామి ఇచ్చిన ఈ అవసరం మనం ఎన్ని లైఫ్లో ఎంత లైఫ్ ఎత్తినా సరి ఆ కృతజ్ఞత స్వామికి ఇవ్వడానికి అది సాధ్యం కాదు, ఎవరితోనూ సాధ్యం కాదు. దానికి స్వామి ఎప్పుడు కూడాను ఈ రుణం ఎప్పుడు కూడాను మా లైఫ్ అంతా మేము కృతజ్ఞతగా ఉండాలి స్వామి, మాకెప్పుడు మంచి బుద్ధి ఇవ్వాలి స్వామి అని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. సాయిరామ్
1: శ్రీజ గారు, మరి ఇంత చక్కని అనుభవాలు మన వేదనారాయణ సార్ మనందరితో పంచుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన స్వామి దగ్గరికి వస్తూ ఈ ఓణం పర్వదినాన్ని వీక్షించారు. ఇంతకన్నా మంచి అనుభవాలు మనకి ఆయనకి ఎంత గుర్తు పెట్టుకుని మనకందరికీ కళ్ళ కట్టినట్టు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి శ్రోతలందరికీ మేము చెప్పుకునేది ఏంటంటే, ఈ రోజు కార్యక్రమం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం కొద్ది సమయంలో ముగియబోతుంది. ముగిసే ముందు మన శ్రీజ మేడం ఒక మంచి వార్త అందరికీ చెప్పబోతున్నారు, చెప్పండి మేడం.
2: ఈరోజు విందు భోజనం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కళ్ళు మా కేరళ విందు భోజనం ఎలా ఉంటుందో, ఎంత రుచిగా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరందరూ సౌత్ ఇండియన్ క్యాంటీన్ కి అండ్ నిత్యాన్నదాన క్యాంటీన్ కి వెళ్లి మా విందు భోజనాన్ని స్వీకరించి ఆనందించండి ఈ ఓణం ఒక పర్వదినం సందర్భంగా.
1: సాయిరాం శ్రీజ గారు, మీరు ఎంతో శ్రమకొచ్చి స్కూల్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొన్నారు. శ్రోతలందరి తరఫున మా రేడియో సాయి టీం తరఫున కూడా మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఒక చక్కని పాటను మనం విందాము. ఈ పాట తాలూకా సారాంశం ఏంటంటే, బలి చక్రవర్తి తాలూకా కథంతా ఈ తెలుగు పాటలో మనకి హైదరాబాద్ బాల్ వికాస్ పిల్లలు రికార్డ్ చేసి పంపించారు. ఆ పాటను వింటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. శ్రోతలందరికీ ఒక విజ్ఞప్తి, రేపు 10 గంటలకి టీచర్స్ డే సందర్భంగా ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు అందించబోతున్నాము. తప్పకుండా రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు స్ట్రీమ్ కి చూనై ఆ కార్యక్రమాన్ని వినవలసిందిగా కోరుతున్నాం. సాయిరామ్.
2: సాయిరామ్.

ఇంతవరకు మీరు 2017 సెప్టెంబర్ 4వ తేదీన ఓణం పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రశాంత నిలయంలోని 2013 సంవత్సరంలో జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడిమెల్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని 2వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: ధర్మ ప్రసంగం అని మామూలుగా అవధానంలో అప్రస్తుత ప్రసంగం ఉంటుంది. ఇక్కడ స్వామివారి సన్నిధిలో ధర్మ ప్రసంగం, ధర్మం మీద ప్రశ్నలు వేస్తాడు అతను. ఏమాత్రము లౌకికంగా కాని మరే అనవసిచ్చాలు రాకుండా మంచి ప్రశ్నలు వేస్తాడు.
2: రా
1: పతికై
2: రా
1: పోని గాంధం
2: రాగా అని అనడానికి లేకుండా రా అనగానే గానిషేడు రాగము రాగా అనే మాట అనడానికి లేకుండా రా అనగానే గానిషేదం అన్నారు. దో రాదో
1: రాదో
2: పతికై రాదో శ్రీయే పతికై రాదో రాదా అని.
1: చాలా చాలా బాగుందండి.
3: గురువు గారు ఒక అనుమానం అండి.
2: చెప్పండి.
3: కౌరవులు పాండవులు ఉన్నారు కదా, కౌరవులు అంటే కురువంశానికి చెందినటువంటి వారు కౌరవులు, అదే వంశానికి చెందినటువంటి వారు పాండవులు. అంటే ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములే, అన్నదమ్ముల పిల్లలే. మరి దుర్యోధనాదుల్ని మాత్రమే కౌరవులు అంటున్నాం, పాండవుల్ని కూడా కౌరవులు అని సంబోధించొచ్చా సంబోధించకూడదా?
2: అభిమానము లేకుండా విడిగా చెప్పదలుచుకుంటే ధృతరాష్ట్రుని కుమారులు ధార్తరాష్ట్రులు 100 మంది, పాండురాజు కుమారులు పాండవులు 5 గురు, వారు వీరు కలిసి 105 గురు కూడా కౌరవులే. కాకపోతే ఈ 5 గురిని ప్రత్యేకంగా పాండవులు అన్నారు కనుక మిగిలిన కౌరవులు అండం ఒక అలవాటైతే అది క్రమంగా కౌరవులు అంటే ఆ దుర్యోధనాదులు 100 మంది అనేటువంటి భ్రాంతి కలిగింది తప్ప అందరూ కౌరవులే. ఏది మనమందరము భారతీయులమే ఎట్లాగో అలాగా వారందరూ కూడా కౌరవులే. మనందరము కూడా సత్యసాయి భక్తులమే ఎలాగో వారందరూ కూడా కౌరవులే. కాకపోతే తేడా ఏమిటి అంటే కౌరవులకు పాండవులకు మధ్య సంస్కారంలో తేడా ఉంది. ఇక్కడ ఉన్నవారు ఏ ఒక్కరిలోనూ సంస్కారంలో తేడా లేదు, అందరిది ఒకటే ధార్మిక సంస్కారం,
1: అందరూ పాండవులే. సంతోషం అండి.
3: బాగుంది,
2: ధన్యవాదములు.
1: సత్వగుణానికి ప్రతీక
4: 7వ అక్షరం మా.
2: అబ్బో మీరు 1వ ఆవృత్తిలోనే మొత్తం ఇచ్చేసేలా ఉన్నారు.
1: 7వ అక్షరం మతిలో మా. తెలుపు సత్వగుణానికి సంకేతం. తెలుపులో లక్ష్మీదేవి ఉంటానని వాగ్దానం చేసిన లక్ష్మీ శ్రీహి శుక్లవాససి తెల్ల బట్టలో ఉంటానంది. మా బాబాగారు ఎదుర్కొండ అంతా కూడా తెల్లని బట్టలు ధరించారంటే మీరే లక్ష్మీ స్వరూపులు, మీరే మహాభక్తాగ్రకన్యలో ఆ స్వామివారి పాదాల దగ్గర మనం పుష్పాలం, తెల్లని పుష్పాలు లాంటి వాళ్ళం.
2: వ్యస్తాక్షరి 7వ అక్షరం మా. మదిలో మా, మతిలో మా, మనసులో మా.
1: ఇప్పుడు ఆసు అనే అంశం అడుగుతారు శ్రీ అయ్యగారి కోదండరావు గారు, మంచి పద్య కవి. బిఎస్ఎన్ఎల్లో డివిజనల్ ఇంజనీర్ చేసి రిటైర్ అయ్యారు. పద్యం నడక పద్యాలు బాగా రాసిన కవి కనుక ఇక్కడికి రాగలిగారు. వారు ఆసు ఒక అంశాన్ని అడుగుతారు, అప్పటికి 4 పాదాలు చెప్పేస్తారు కవి గారు.
5: అఖిలాండ గోడి బ్రహ్మాండ నాయకుండైన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తజనులందరికీ కూడా నా నమ్మకాలు తెలియజేసుకుంటూ, అవధాని గారు, ఈ ప్రశాంతి నిలయంలో వెండి ఊయలపై చిరునవ్వులు చిందిస్తూ మన సత్యసాయిబాబా వారు ఆశీనలియుండి తిద్విలాసంగా మనందరికేసి చూస్తూ మనందరినీ ఆశీర్వదిస్తున్న ఘట్టాన్ని వివరిస్తూ ఒక పద్యాన్ని చెప్పవలసిందిగా
2: ప్రార్థిస్తున్నాను.
5: వెండి ఊయలపై

0: అంగ్రుల నమ్మి కొలుచు నిర్మలమతికిన్ నీ అంగ్రుల నమ్మి కొలుచు నిర్మలమతికిన్
1: సాయిబాబా వారు వెండి ఉయ్యాల్లో ఊగుతుంటే మనకందరికీ కంటికి మహామధురాధమైనటువంటి దృశ్యం వాడు కనబడుతుంది. మనం అందరం కూడా ఆ తండ్రి పాదాలని ఉయ్యాల మీద ఊగుతూ ఉంటే ఇంతకంటే జన్మకి సార్థక్యం మరొకటి ఉందా
0: అన్నారు. ఆ స్వామి ఉయ్యాలలో ఊగుతున్నప్పుడు ఆయన పాదం అలా నింగికేసి పెడుతూ ఉంటుంది కదా ఉయ్యాలపై ఊగుతున్నప్పుడు, అది గమనిస్తుంటే మాకేమనిపిస్తుందంటే శ్రేయస్సు కూడా అలాగే నింగిదాకా అంటే ఎంతో ఔన్నత్యాన్ని సాధిస్తుంది, కొనసాగుతుంది. ఎవరికి, ఎవరైతే నీ ఆ పాదమున ఊగుతున్నప్పుడు నీ పాదమును చూచి నమస్కరిస్తారో అటువంటి వారి శ్రేయస్సు కూడా అట్లాగే కొనసాగుతుందయ్యా అని ఆ స్వామి వారికి విన్నవించుకోవడం జరిగింది.
1: బాగుందండి. ఈవేళ సత్యసాయిబాబా వారి మీద ఒక అద్భుతమైన రసవత్ కావ్యం వస్తోంది నిస్సందేహంగా, చాలా సంతోషం. ఇప్పుడు
0: పురాణం
1: అష్టావధానంలో పురాణ పఠనం అనే ఒక అంశం ఉంటుంది. అందులో వారి ఇష్టం వచ్చిన పద్యం ఒకటి చదువుతారు. వాంగ్మయ ప్రపంచంలో వారి ఇష్టం ఏ పద్యం చదివినా సరే అది ఏ సందర్భంలో ఏ కవి వర్ణించాడో దాని భావం ఏమిటో వెంటనే అవధానంగా చెప్పాలి. అంటే దీని మీద అవధానికి మొత్తం సమస్త వాంగ్మయం మీద పట్టుంటే తప్ప, కొన్ని లక్షల పద్యాల మీద ఆసక్తి అనుభవము ధారణాశక్తి ఉంటే తప్ప ఈ అంశం చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు అంశాన్ని నిర్వహిస్తున్న వారు శ్రీ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారని, వారు కూడా అష్టావధాని సంస్కృతాంధ్రలో నిష్ణాతులైన వారు. సంస్కృతంలో చెంపు రామాయణ చెంపు అనే కావ్యానికి వ్యాఖ్యానం రాశారు. ఇప్పుడు రామాభ్యుదయం అనేటువంటి కావ్యానికి వ్యాఖ్యానం రాస్తున్నారు వారు శ్రీ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారు. వారు ఇప్పుడు పురాణ పఠన అంశాన్ని నిర్వహిస్తారు.
2: సభాయే నమః.

0: ఈ మహానుభావుని చేత సాయి అనేటువంటి అమృతాయమానమైన నామం పెట్టబడిందో, సాయి అనేటువంటి అమృతభాండం కొనిరాబడిందో, అటువంటి సాయి అనే రెండు అక్షరాలు మొత్తం అన్ని దేశాల్లో జనుల్లోకి ఆ మహానుభావుని పాదపద్మాలు అంటుకుంటున్న జనుల యొక్క హృదయాల్లో ఎంత అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి, ఎంత ఆరాధనామయాలు అవుతున్నాయి అని ఆ శ్లోకానికి అర్థం.
1: అటువంటి సాయీశ్వరుడి పాదాలకు నమస్కరిస్తూ అయ్యా వధాని గారు,

0: కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి తాను వయసులో చాలా పెద్దది, వరుస వాగి వరుసలో కూడా చాలా పెద్దది, ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుడు వరుసలో గాని వయస్సులో గాని చాలా చిన్నవాడు అనే భావాన్ని పూర్తిగా విస్మరించి ఆ శ్రీకృష్ణుడిలోనే పరమదైవతాన్ని దర్శిస్తూ ఆయనతో ఇట్లా అంటోంది, శ్రీకృష్ణ యదుభూషణ, ఓ శ్రీకృష్ణుడా, యదువంశానికి అలంకారమైన వాడా, నీవింకా ఎట్లాంటి వాడంటే ఎట్లాంటి వాడవు అంటే ఎక్కడైనా సరే దుర్మార్గులైన వారు, ఆధర్మికులైన వారు, రాక్షస ప్రవృత్తి కలిగిన వారు ఉంటే అట్లాంటి వారి యొక్క వంశము అనే ఒక వెదురుకర్రను సునాయాసంగా అగ్గి ఎలా దహించేస్తుందో అలా దహించే తత్వము కలిగినవాడా. అలాగే దేవతారీకం ఎవరైతే ఉంటారో, సద్బుద్ధులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారిని ఎప్పుడూ కూడా రక్షించే స్వభావం కలిగిన వాడా. గో బ్రాహ్మణులకు శిష్ట చిత్తులకు అందరికీ ఎప్పుడైనా ఏదైనా కాలవశముగా గాని కర్మవశముగా గాని ఆర్తి ఏర్పడితే బాధ ఏర్పడితే దాన్ని హరించేవాడా, నిత్య అనుకంపానిది ఎల్లప్పుడూ కూడా దయతో నిండి ఉండేవాడా, నీ అంతటి గొప్పవాడు ఎవడున్నాడయ్యా, నిన్ను గనక ప్రార్థిస్తే భవలతలు సంసారం అనేటువంటి లతలన్నీ కూడా త్రెంపివేయబడతాయి కదయ్యా అని ప్రార్థిస్తున్నటువంటి ఆ కుంతీదేవిని అనుగ్రహించి తన యొక్క మృదువైనటువంటి ఆ స్మిత హాసాన్ని చూపి ఆ హాసాన్ని ధర హాసాన్ని చూపించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ సాయినాథుని యొక్క రూపంలో ఉండి మీకును మాకును అందరికును కూడా స్వస్తి కలిగించుగా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహీశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.
1: శుభం. ఇప్పటికి ఒక ఆవర్తి ముగిసింది, రెండవ ఆవర్తిలో ప్రవేశం చేస్తున్నాం. మనం సమయం సరిగ్గా గంటన్నర ఇచ్చారు కనుక దానికి అనుకూలంగా అవసరమైతే వరుసకు రెండు ఆవర్తులతోటో మూడు ఆవర్తులతోటో కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు మళ్లీ జంజాల సుమనబాబు గారు ఇచ్చిన సమస్యకి రెండవ పాదం చెబుతారు.
0: అళి నీలాలక శైలరాట్టనయ సౌహార్దము పెంపందా అని సుమన్బాబు గారు ఇచ్చిన సమస్యకు మేము ఇచ్చిన మొదటి పాదం. ఇప్పుడు

0: షణ్ముఖి షణ్ముఖు నిస్తులు నిన్ షణ్ముఖు చెంత చేర్చికొనగా నిస్తులు నిన్ షణ్ముఖు చెంత చేర్చుకొనగా.
1: అక్కడికి సమస్య అమ్మవారి మెడలో 54 ముఖాలు కనిపించడానికి సమస్యకి ఇక్కడ దాకా మంచి బలే.
0: ఇప్పుడు 6 ముఖాలు చూసుకోరాగలిగాం.
1: అది 6 ముఖాలు
0: శోభాయమానముగా నిస్తులు నిస్తులు నిన్ షణ్ముఖు చెంత చేర్చుకొనగా శోభాయమానముగా.
1: చిత్రం ఏమిటంటే షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలిగిన వాడు, ఆయనకి నిస్తులుడు అని విశేషణం వేశారు. నిజానికి ఆయనకి ఎవరూ సాటలేరు, ఎందుకంటే 6 ముఖాలున్న వాళ్ళు ప్రపంచంలోనికి ఎవరూ లేరు. అంతా రేరే. 5 ముఖాలైనమో తండ్రి, 6 ముఖాలైనమో కొడుకు, ఒక ముఖం కలిగిన తల్లి ఆ దుర్గాంబ. ఇప్పుడు ఆవిడ మెడలో 54 ముఖాలు కనిపించడానికి 2 పాదాలు చెప్పడం జరిగింది.
0: చందన చిత్తుడా తడు విశాలము సంస్కృతి గుండెయందు అని దత్తబలికి మొదటిపాదం చెప్పడం జరిగింది. వారు చందన నందన కుందన వందన అని ఇచ్చారు 4 పదాలు. చందన చిత్తుడా తడు విశాలము సంస్కృతి గుండెయందు.
2: అవధాన్ గారు
0: ఎడాపడ ఒకేసారి అందుకుంటున్నారు. మీరు పదవ అక్షరం ఏదో అన్నారు.
1: పదవ అక్షరము ము,
0: ఎస్తాక్షరి పదవ అక్షరం ముత్యములో ము, పదవ అక్షరం ము.
2: అవధాన్ గారు, షణ్ముఖుడికి 6 ముఖాలున్నా ఎన్ని ముఖాలున్నప్పటికీ కూడా నవరాత్రులు అనేటటువంటివి మాత్రం ఒక్క గణపతికి చేస్తున్నారు, దేవీ నవరాత్రులు చేస్తున్నారు. ఇంతమంది దేవతలున్నారు కదా, మిగతా వాళ్ళ ఎవ్వరికీ నవరాత్రులు చేయకుండా కేవలం గణపతికి దేవికి మాత్రమే నవరాత్రులు చేయడంలో ఏమిటి ఆంతర్యం?
1: మంచి ప్రశ్న.
0: సంవత్సరానికి 2 పర్యాయములంటే 6 మాసములుగా విభజించినప్పుడు శరత్కాలానికి యమదంష్ట్ర అని పేరు. అంటే కొంచెం అనారోగ్యములు వచ్చి ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఆ కాలమాన పరిస్థితులను బట్టి. ఆ సమయంలో అటువంటి ఈతిబాసలేవి కూడా దగ్గరకు రాకుండా ఉండాలంటే ఏ రాక్షస శక్తులు కూడా మనల్ని ఏమీ చేయకుండా ఉండడం కోసమని శరన్నవరాత్రములు అనే పేరుతో దుర్గామాతను మనమంతా కూడా ఆరాధిస్తూ ఉంటాం. ఈ రాబోయేటువంటి ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రములలో అమ్మవారిని అర్చించడానికి మనకి ఏమైనా విఘ్నములు వస్తాయేమో, ఎటువంటి విఘ్నములు రాకుండా ఉండేందుకు అంతకంటే ముందే భాద్రపద మాసంలో గణపతి నవరాత్రములు కూడా చేస్తూ ఉంటాం. ఇంకా అవకాశం వసంత నవరాత్రములు కూడా చేయవచ్చు.
2: నేను మీకు విఘ్నాలు కల్పిద్దాం అనుకున్నాను, కానీ నా ప్రశ్నకే విఘ్నం కలిగేలా చేస్తున్నా.
0: నేను వినాయక చెబుతున్నాడు, ఆ విఘ్నేశ్వరుని పూజించి నక్షత్రం వేసుకున్నాను శిరస్సు మీద, కనుక మీరు నాకేమీ విఘ్నములు కలిగించలేరు, కలిగించలేకుండుగా. ఏమండి
1: దత్తపది ఇంకొకసారానండి.
0: చందన చిత్తుడాతడు విశాలము సంస్కృతి గుండెయందు. శ్రీనందన పుష్పవల్లికలు, శ్రీనందన పుష్పవల్లికలు, శ్రీ నందనారామ పుష్పవల్లికలు, శ్రీనందన పుష్పవల్లికల నాట్యము సాయి విలాసమెల్లా. శ్రీనందన పుష్పవల్లికల నాట్యము సాయి విలాసమెల్లా.
1: సహభాషండి.
0: చందన

0: పుష్పవల్లికలా నాట్యము సాయి విలాసమెల్లా.
1: దేవేంద్రుని ఉద్యానవన నందనవనం అంటారు. ఆ నందనవనంలో పుష్పమాలిక అల్లా అల్లా కదిలితే ఎంత అందంగా ఎంత సౌకుమార్యంగా ఉంటుందో మన బాబావారి ప్రవర్తన, బాబావారి మహిమలు, బాబావారి విలాసాలు అంత లాస్యాతి లాస్యంగా ఉంటాయని చాలా అందంగా చెప్పడం జరిగింది.
0: అమ్మా వర్ణంలోకి వద్దామండి.

0: విద్య నేర్చుకుంటే సరిపోలా, దానికి సంస్కృతి ఉండాలి. వైద్యం చేసేస్తున్నామంటే సరిపోలేదు. ఆ పేషెంట్ ఉన్నాడు వ్యాధిగ్రస్తుంది, ప్రేమతో వాడిని ఓదారుస్తూ లాలిస్తూ బుజ్జగిస్తూ వైద్యం చేయాలి.
1: అది సాధ్యం,
0: ధనం కోసం వైద్యం చేయడం కాదు, ప్రేమతో వైద్యం చేయాలి. అది కూడా కేవలం ఇవాళ ఎక్కడైనా ఉందా అంటే, ఎక్కడైనా ధనం ఎంత ఖర్చు పెడితే అంత గొప్ప వైద్యం దొరుకుతుంది. ధనము ఖర్చు పెట్టక్కర లేకుండా ప్రేమతో కూడిన వైద్యం పుట్టపర్తలో మాత్రమే లభిస్తుంది అన్నది జగమెరిగిన సత్యం.
1: హృదయం ఉన్నవాడు ప్రతివాడు కూడా హృదయంలో దాచుకోవాల్సిన సత్యం. తర్వాత
0: నిషిద్ధాక్షరి వద్దామండి. సమస్య దత్తపది వర్ణన చెప్పేశాం, రెండో పాదం ఇప్పుడు మీకే
1: చెప్పండి. ఆదిలో నిషేధం
0: ఏ పతికై రాదో అని చెప్పే మీకు మొదటి పాదం.
1: అవును,
0: నిషేధించండి.
1: అక్కడ చేసుకోండి. హా అంటారా?
0: ఏ పతికై రాదో.
1: మీరు హా అన్నారు కనుక హా
0: నిషేధం.
1: బాగుంది, బాగా అవకాశం తీసుకున్నారు. రెండవ అక్షరం ప్రాసక్షరం వారే వేసుకోవాలి కదా.
0: ప్రాస అందుకే వేశారు. మొదటి అక్షరం గనక వీరు నిషేధించకపోతే రెండవ అక్షరం నిషేధించే అవకాశం లేదు. అక్కడ జాబ్ వేసుకో
1: ప్రాస కనుక.
0: అందుకని అక్కడ జాగ్రత్త పడ్డాను. ఆ స్వామి బాగా అనుగ్రహించారు నాకు.
1: నా
0: సాయిని అనడానికి లేకుండా నా నిషేధించారు ఇక్కడ. కి
1: సాయి కి వేసుకోండి. పదం అయిపోయిన తర్వాత మనం నిషేధం చేసిన ఉపయోగం లేదు.
0: నై
1: ఒక్కొక్క అక్షరంతో దాటుకుంటున్నారు ఈయన. సాయికి నై మళ్ళీ వేసుకోవచ్చు మీరు.
0: నై ప
1: రా. మిమ్మల్ని రా పాడినా ఉన్నా అక్కడ నేను లేకను. పా అంటే రా అన్నాను, ఇప్పుడు పా అంటే రా అన్నాను. ఆ పరమాత్మ నేను లాక్కు రానివ్వను. వాచ్యం చేయాలి తప్ప నిర్గుణ బ్రహ్మని సగుణం చేస్తే ఊరుకోను.
2: అవధాని గారు, ఇంకొక చిన్న అనుమానం అండి. వ్యాస భగవానుడు 18 పురాణాలు రచించారు. ఆయన 18 ఉప పురాణాలు రచించారు. అలాగే మహాభారతం కూడా 18 పర్వాలు, 18 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ 18కి మహాభారతానికి ఏమైనా సంబంధం ఉందా? యాదృచ్ఛికమా?
0: యాదృచ్ఛికము కాదు. అంకెలు అన్నిటిలోకి చాలా పెద్ద అంకె ఏదైనా ఉందా అంటే 9 ఏమండి. 9 ఎంత పెట్టి గుణించినా, అంటే ఎన్ని 9 పెట్టి గుణించినా చివరికి ఉండి టోటల్ 9 వస్తూ ఉంటుంది. ఆ 9కి జయ సంఖ్య అని పేరు. వ్యాసుడు రచించిన భారతానికి కూడా జయము అని పేరు. కనుక 9 భాగమును మళ్ళీ రెట్టింపు చేస్తే 18 అవుతుంది. ఆ ఉద్దేశంతో జయము రెట్టింపుగా ఉండాలి ఉండుగాక అనే భావంతో ఆయన 18 పర్వాలు, అందులో మళ్ళీ మధ్యలో ఉన్న భగవద్గీతకు కూడా 18 అధ్యాయాలు ఇట్లా పెట్టరావడం జరిగింది. కనుక 18 అయిన
1: భగవద్గీత కూడా 18 అధ్యాయాలు,
0: అందులో వచ్చిన భగవద్గీత కూడా 18 అధ్యాయాలు. కాబట్టి జయసంఖ్య చాలా గొప్పది.
2: బాగుంది,
0: 9 కూడా గొప్పది. కాబట్టి నవరాత్రులు జరుపుతున్నాం. అయితే 10 జరపచ్చు, 10 జరపచ్చుగా.
2: అదేనండి, 9 గణపతిని దేవి నవరాత్రులు కలిపి 18 రాత్రులు
0: అయ్యాయి.
1: అయ్యా నా దగ్గరికి రెండు మరి
0: సాయికి నై.

0: 地，
1: 地呀、啊，
0: 嗯，
1: 八地，
0: 嗯哼，
1: 完了八，
0: 啊，
1: సాధారణంగా అవధానికి రెండు మార్గాలు ఉంటాయి. ఎలక శత్రువులు వస్తాడు అని ఇటో కన్నం ఇటో కన్నం పెట్టుకుంటుంది. ఈ కన్నుల నుంచి శత్రువు వస్తే ఈ కన్నుల నుంచి పారిపోవడం కోసం ఇలాగ రెండేసి అక్షరాలు ఉన్న పదాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అవధాని కనుక ఇక్కడ నిషిద్ధాన్ని కూర్చుంటే కొంచెం ఇబ్బంది అయినా సహస్ర అవధాని కనుక పర్వాలేదు. ఇప్పుడు టీ అని వెంటనే మళ్ళీ పదాలు అంటారేమో అని పా అన్నాను. నిజానికి
2: మీరు ఆలోచించి కొద్ది నాకు అనుమానాలు
0: పెరుగుతాయి. రా
1: సాయికనై పట్టి రా అంతే కదా, పట్టేస్తున్నాను. జ
0: రాజ అనడానికి లేకుండా జారి చరించారు. సాయికి నై పట్టి రా గా
1: అంతే మరి
0: సాయికి నెయ్యి పట్టిరాగ
1: యతి మీదే కదా వేసుకోండి. నాలుగో కన్నా మొదలక్షణం యతి నడుస్తుంది కనుక దాన్ని నిషేధించడానికి వీలు లేదు.
0: సా
1: తా నిషేధం, తా తల్లిలో తా నిషేధం.
0: దిపా దాకింద పా
1: దాకింద మాయా తుపా ద్వాయా
0: దాకింద పా
1: పా మళ్ళీ రా నిషేధం.
0: ఎలా అంటూనే ఉండండి వదలకండి.
1: పా వస్తే ఊరుకుంటానా అమ్మా.
0: తిని తిని
1: ఓహోహోహో సద్పత్ని సద్పత్ని
0: అది అది
1: వేసుకోండి మరి.
0: యా
1: అమ్మయ్యా ఎంత హుషారుగా వేసేదో. సత్పత్ని యాయా
0: సత్పత్ని
1: చెప్పేసుకోండి.
0: ఎకరైకారములయ్యి సాయికి నై పట్టి సాయికి నై పట్టి రాగా సత్పత్నియయై
1: పత్నియయై
0: అది సత్పత్నియయై.
1: అక్కడ నిషేధం రెండు పాదాలు పూర్తిగా చేయడం జరిగింది. ఎంత పట్టగానికి ప్రయత్నం చేసినా వారు దాటికి వెళ్లారు కనుక ఇంకా మూడో పాద నుంచి నిషేధం లేదు. మీరు కావస్తే పద్యం పూర్తిగా చెప్పేసారు.
0: శ్రీయే పతికై రాదో అని మొదటి పని చెప్పింది.
1: అవును
0: శ్రీయే పతికై రాదో సాయికి నై పట్టి రాగ సత్పత్నియయై అని చెప్పానండి పదాలు. సారీ అయింది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ సమస్య దత్తపది వర్ణనా నిషిద్ధర్షి కూడా రెండవ ఆవృత్తంలో అయిపోయి ఇప్పుడు ఆసు అడిగాయి.
1: ఆసు చెప్పాలి ఇప్పుడు రెండవ ఆసు. కోదండరావు గారు అడుగుతున్నారు.
3: అవసారి గారు సకల దేవతాస్వరూపుడు శ్రీ సత్యసాయి భగవానుడు ఆయన ప్రతి పర్వదినంలో ఆయా దేవతామూర్తిగా మనందరికీ భక్తులందరికీ అనుభవయోగ్యంగా ఆయా రూపాల్లో భావించిన వాళ్ళకి యద్భావం తద్భవతి అనగా ఉన్నట్టుగా ఆయన సాక్షాత్కరిస్తూ ఉన్నారు. అది కోటానుకోట్ల లక్షల భక్తుల యొక్క అనుభవం. ఈ సందర్భంలో ఈ శరన్నవరాత్రులు దేవీ నవరాత్రుల్లో శ్రీ సాయి ఆ పరాశక్తిగా లలిత పరాశక్తి మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాస్వరూపిణి అయిన దుర్గామాతగా సకల దేవతాస్వరూపిణిగా శ్రీ సాయి అందరినీ అనుగ్రహించే విధంగా ఆశీర్వదించే విధంగా ఒక పద్యాన్ని చెప్పవచ్చు.
1: అమ్మవారి రూపంలో

0: సాధించు.
1: ఇది బ్రహ్మాండంగా వేశారు, బాగుంది.
0: సుస్థిర చిత్తమ్మున శాంభవీ చరణ రాజీవముపై నిచ్చలు వరలం గల్గిన భాగ్యమబ్బిన మహాభక్తద్విరేఫము పరమానంద పురస్సరం బగుమహై.

0: నల్గిన భాగ్యమవ్విన మహాభక్తద్విరేపము దుష్కర సంసార మహాబ్ధి సంతరణ దుష్కర సంసార మహాబ్ధి సంతరణ నౌకల్
1: బాగుంది.

0: তার আধ্যাত্ম।
1: ఇంతవరకు మీరు ప్రశాంత నిలయంలోని 2013వ సంవత్సరంలో జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడిమెల్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని 2వ భాగాన్ని విన్నారు. రేపటి రోజు ఈ కార్యక్రమం యొక్క 3వ భాగాన్ని వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రుడారైన పెంపుడు ఏనుగు సాయిగీత 2007 మే 22న స్వామిలో ఐక్యమైంది. ఈ సందర్భంగా రేడియో సాయి ఆ భక్త శిరోమణి జీవితంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం మొదటి భాగం మీకు అందిస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. ఉత్తమ జీవి, ఉన్నత భక్తురాలైన సాయిగీత జీవిత చరిత్ర మానవాకారంలో లేకపోయినా మానవులతోనే సంచరించి మన సాయి మనస్సును దోచుకునే మహత్ భాగ్యాన్ని పొందిన ధన్యజీవి మన సాయిగీత. స్వామి ప్రేమానురాగాలను, ఆలనా పాలనను తనివి తీరా అనుభవించి చివరకు స్వామిలో ఐక్యమైన మహాదృష్ట జీవి మన సాయిగీత. 2007 జూన్ 7 నాడు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థుల అధ్యాపకుల సమావేశంలో సాయిగీత ప్రస్తావన తెచ్చినప్పుడు స్వామి ఇలా అన్నారు. మొదటి నుండి నాకు సాయిగీతకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. అది కేవలం పవిత్రమైన ఆత్మబంధం. నేను భావోద్వేగానికి లోనైనానని మీరు తలంచవద్దు. సాయిగీత గురించి నాకెప్పుడూ బాధ ఉండదు. మా మధ్య ఉన్నది కేవలం వాత్సల్యం మరియు మాతృ ప్రేమ మాత్రమే. ఇంకా సాయిగీత ప్రశాంతి నిలయానికి వచ్చిన సంఘటనను స్వామి జ్ఞప్తికి తెచ్చుకుంటూ విద్యార్థులతో ఇలా వివరించారు. సాయిగీత పుట్టపర్తికి వచ్చినప్పుడు అది కేవలం కొన్ని వారాల బిడ్డ. కొన్ని దశాబ్దాల క్రితం నేను బెంగుళూరు నుండి వచ్చేటప్పుడు సమీపంలోని అడవిలో అడవి ఏనుగులను పట్టుకుంటున్నారు. అందుకోసం ఒక గొయ్యి తవ్వి దానిపై పచ్చగడ్డి కప్పి కొందరు ఢంకాలు, నీరాగాలు వాయిస్తూ ఏనుగుల వెంటబడి బెదరు కొడుతున్నారు. ఇలా చేస్తూ ఉండగా పాపం పడదు. మా మధ్య ఉన్నది కేవలం వాత్సల్యం మరియు మాతృ ప్రేమ మాత్రమే. ఇంకా సాయిగీత ప్రశాంతి నిలయానికి వచ్చిన సంఘటన

ఢంకాలు నీరాగాలు వాయిస్తూ ఏనుగుల వెంటబడి బెదరు కొడుతున్నారు. ఇలా చేస్తూ ఉండగా పాపం ఆ అమాయక జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ గోతులలో పడిపోయాయి. ఒకే ఒకటి మాత్రం బతికి బయటపడింది. తల్లిని పోగొట్టుకున్న ఆ పిల్ల ఏనుగు ఏడుస్తోంది. తిండి తినడం మానేసింది. నిరాధార నిస్సహాయి అయిన ఆ ఏనుగుకున్న ఏమీ చేయలేని స్థితిలో ఉంది. ఆ పిల్ల ఏనుగు పరిస్థితి తెలుసుకున్న నేను దానిని నాతో తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. నా వేలికి తేనె రాసుకుని ఆ పిల్ల ఏనుగు నోటిలో ఉంచాను. ఆ తరువాత ఒక సీసాలో పాలు పోసి పసిబిడ్డవలే పట్టించగా ఆ క్షణం నుండి ఆ పిల్లకు సాయి గీత అని నామకరణం చేశాను. ఈ విధంగా ఆ ఏనుగు పిల్ల సాయిగీత పేరుతో భగవంతుని మిక్కిలి ప్రియమైన బిడ్డగా పునర్జన్మ పొంది సాయి తల్లి ప్రేమలో పెరిగింది. ఆ కాలంలో తరచుగా స్వామి దర్శనార్థం పుట్టపర్తికి వస్తూ స్వామికి అతి సన్నిహితంగా ఉండే శ్రీ చిదంబరం కృష్ణన్ అనే భక్తుడు సాయిగీత గురించి ఈ విధంగా వివరించారు. సాయిగీత ఎంత చిన్నదంటే స్వామి ఎత్తులో సాయిగీత సగం మాత్రమే ఉండేది. సాయిగీతను కారు వెనుక సీటులో కూర్చోబెట్టుకుని స్వామి ప్రయాణించేవారు. స్వామి వెళ్లే ప్రతి చోటుకు సాయిగీత స్వామిని అనుసరించేది. అది వంటగది అయినా, భోజనశాల అయినా, భజన మందిరమైనా, పడకగది అయినా స్వామి వెంట వెంటనే సాయిగీత కూడా వెళ్లేది. పూర్తిగా స్వామి ఆలన పాలనలోనే సాయిగీత పెరిగి పెద్దదైంది. క్షణకాలం పాటు కూడా తల్లిని ఎడబాసి ఉండలేని పసిబిడ్డవలే సాయిగీత స్వామితోనే ఉండాలని కాంక్షించేది. ప్రతిదినం ఉదయం సాయంకాలంలందు స్వామి సాయిగీత వద్ద ఉండటం అందరూ చూసేవారు. స్వామి సాయిగీత అని పిలిస్తే చాలు, వెంటనే స్వామి చెంతకు ఎగిరి దూకేది. అప్పుడు స్వామి దాని చెంత నిలబడి తొండాన్ని ప్రేమతో నిమురుతూ ఒక్కొక్కసారి పరిగెత్తుతూ కూడా ఆడేవారు. అది కూడా చిన్న చిన్న అంగలతో నాలుగు కాళ్లతో గెంతుతూ దూకుతూ పరిగెత్తుతూ స్వామిని అందుకోవాలని చూసేది. సాయిగీత స్వామి పట్ల మిక్కిలి వినయ విధేయతలతో స్వామి పాదాల చెంత చేరి సాష్టాంగ నమస్కారం కూడా చేసేది. ఆ పిమ్మట స్వామి ప్రేమను ఆశీస్సులను కోరుతూ తన శరీరాన్ని స్పృశించే నిమిత్తం వింత శబ్దంతో వేడుకునేది. స్వామి అరటిపళ్లు ఇతర ఫలాలు సాయిగీతకు తినిపించేవారు. చిత్రావతి ఇసుక తిన్నెల వద్ద ఎంతో ఆనందంగా ఆడేది. అక్కడ ఇసుకను బురదను ఒంటిపైన జల్లుకుని తన శిక్షణనిచ్చే బాలుడితో బంతులాటలాడేది. వాస్తవానికి సాయిగీతకు 6 నెలల వయస్సు వచ్చే వరకు ఎవరైనా దానిని బయటకు తీసుకుని వెళ్లటానికి, దాంతో ఆడుకోవటానికి స్వామి అనుమతినిచ్చేవారు. అది ఎవ్వరికి ఎప్పుడు హాని తలపెట్టలేదు. తనని ఎవరైనా కొట్టడం జరిగితే పరుగు పరుగున స్వామి వద్దకు వచ్చి శరణు కోరేది. స్వామి ఎక్కడ ఉన్నా, ఇంటర్వ్యూ గదిలో ఉన్నా, భజన మందిరంలో ఉన్నా, చివరకు తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ సాయిగీత స్వామి చెంతకు చేరుకునేది. ఒకనాడు ఒక బాలుడు సాయిగీతను కొట్టడం జరిగింది. సాయిగీత అలవాటు ప్రకారం స్వామికి చెప్పుకోవటానికి పరుగున స్వామి గదిలోకి వచ్చింది. దాని వెనుకనే మావటివాడు కూడా పరుగు పెట్టుకుని వచ్చాడు. సాయిగీత దుడుకుతనాన్ని గూర్చి అతడు ఏమి చెప్పకుండానే స్వామి మావటివాణ్ణి మందలించినట్లు నటిస్తూ తన ప్రియ పుత్రిక లాంటి సాయిగీత తొండంపై రాస్తూ అనురాగంతో ఓదార్చారు. మళ్లీ అది మామూలుగానే మావటివానితో వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఉత్సవ దినాలలో సాయిగీత అమిత ఆనందంగా ఉండేది. పండుగలంటే దానికి మహాప్రీతి. తనకు ఆభరణాలు అలంకరిస్తారని కాదు, ఆనాడు స్వామి సన్నిధిలో అధిక సమయాన్ని గడపవచ్చని. 1964లోనే ప్రశాంతి నిలయంలో సాయిగీత సారథ్యం ప్రారంభమైంది. ఆ 7 దసరా ఉత్సవాలలో కూడా సాయిగీత అగ్రగామి. పండితులు ఆ లిటిల్ ఛాంపియన్ వెనుకనే నడిచేవారు. అప్పుడు నుండి సాయి సన్నిధిలో ప్రతి ప్రధాన ఉత్సవంలోనూ సాయిగీతయే ముందుండేది. స్వామి జన్మదినమైనా

శివరాత్రి అయినా కృష్ణాష్టమి అయినా చివరకు వార్షిక క్రీడోత్సవాలలో కూడా సాయిగీత పాల్గొనడమే భక్తులందరికీ ఒక ఆనందహేళ. సాయిగీతకు 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జ్వరం, తొడ కండరాల నొప్పి కారణంగా కదలలేకపోయింది. అప్పుడు స్వామి ఒక పశు వైద్యుణ్ణి సాయిగీత కోసం నియమించారు. వైద్యుని మందులు పనిచేయకపోవటంతో స్వామి ఆ మందులను ఆపించి, సాయిగీత త్వరగా కోలుకుంటుంది, లేచి తిరుగుతుంది అన్నారు. స్వామి మాటల ప్రకారమే క్రమంగా శక్తిని కూడగట్టుకుని పూర్వస్థితికి చేరుకుంది సాయిగీత. అదేవిధంగా 1996లో ఎటువంటి గాయం లేకుండానే సాయిగీత కనుగుడ్డు ఎర్రబడింది. అవసరమైన పరీక్షలు చేయించవలసిందిగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులను స్వామి ఆదేశించారు. కంటి వైద్యులు ఒకరు కంటిలో వేసే చుక్కల మందు ఇచ్చారు. దానివల్ల కూడా ఫలితం లేకపోయింది. అన్ని మందులు ఆపేయండి, అదే తగ్గిపోతుంది అని స్వామి చెప్పారు. స్వామి మాటలతో పూర్తిగా నయమైంది. సాయిగీత సంక్షేమం పట్ల స్వామి ఎల్లప్పుడూ ఎంతో జాగ్రత్త వహించేవారు. స్వామి సాయిగీతకు అన్నం, చక్ర పొంగలి పెట్టేవారు. స్వామియే ఎప్పుడూ స్వయంగా తన నోటికి ఆహారాన్ని అందించాలని సాయిగీత అభిలషించేది. ఇతరులిచ్చిన ఆహారాన్ని మాత్రం తొండంతోనే అందుకునేది. సత్యసాయి విద్యార్థులందరికీ సాయిగీత అంటే ఎంతో ఇష్టం. దాంతో కలిసిమెలిసి ఆటలాడుకునేవారు. సాయి చరణ్ అనే విద్యార్థి ఒక సందర్భంగా ఇలా చెప్పారు. 2006 సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా చివరి రోజైన విజయదశమి ఆనాడు స్వామి దర్శనార్థం మందిరానికి సాయిగీత వెంట వెళ్లే అదృష్టం నాకు దక్కింది. కుల్వంత్ హాల్కు చేరిన వెంటనే సాయిగీత దృష్టి అంతా స్వామి మీదే నిలిపింది. స్వామి చక్రాల కుర్చీలో వచ్చి కొన్ని పళ్లు సాయిగీతకు తినిపించబోతున్నారు. కాని దాని తొండం నుండి లాలాజలం ఊరి కిందకు కారడం నేను చూశాను. వెంటనే నేను 2 రుమాళ్లు తీసుకుని స్వామి వస్త్రం మీద, కాళ్ల మీద ఆ లాలాజలం పడకుండా అడ్డుపెట్టాను. కాని అది స్వామిని ఏమాత్రం బాధించలేదు సరికదా. రుమాళ్లు తొలగించమని స్వామి ఆదేశించారు. నేను రుమాళ్లు తీసివేసిన వెంటనే సాయిగీత తన తొండంతో స్వామి పాదాలను ముద్దులతో నింపివేసింది. అట్టి స్వామి ప్రేమ కోసం తప్పించే జీవి మన సాయిగీత. ఆ రోజు స్వామి కుర్చీలో కూర్చుని ఉండటం వల్ల సాయిగీత తొండానికి పళ్లు అందిస్తుంటే సాయిగీత వాటిని తినటానికి నిరాకరించింది. అప్పుడు స్వామి దాని మనస్సులోని విషయాన్ని గ్రహించి, నేను నోటికి అందిస్తే కాని తినదు అంటూ నవ్వుతూ లేచి సాయిగీత నోటికి పళ్లు అందించారు. సాయిగీత ప్రేమతో స్వామిని చూస్తూ ఆనంద బాష్పాలతో ఆ పళ్లన్నీ ఆరగించింది. అప్పటి ఆ దృశ్యం ఎంతో నయనానందకరమైంది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను శ్రీ శివకుమార్ అనే పూర్వ విద్యార్థి ఇలా చెప్పారు. ఆ రోజుల్లో నేను ప్రశాంతి నిలయంలో MBA చదువుకుంటున్నాను. మేము కొన్ని వారంలో కొన్ని ప్రత్యేక దినాలలో సాయంత్రం ఆటలు ఆడేవాళ్లం. సాయిగీతను ప్రతిదినం సాయంత్రం నడక నిమిత్తం బయటకు తీసుకుని వెళ్లమని స్వామి ఆదేశించారు. మొదట్లో ఒక టైరు కూడా తెచ్చి దానిని దొర్లిస్తూ సాయిగీతను ఆ టైరు పట్టుకురమ్మని శిక్షకుడు పురమాయించేవాడు. సాయిగీత పరుగును వెళ్లి ఆ టైరు తెచ్చేది. ఒకసారి ఆ శిక్షకుడు తనతో పాటు ఒక పెద్ద తాడును తీసుకువచ్చాడు. స్వామి సూచన ప్రకారం ఆనాడు సాయిగీతకు విద్యార్థులకు మధ్య బల ప్రదర్శన. మేమంతా ఎంతో ఉత్తేజంతో ఊగిపోయాం. మేము 25 మంది విద్యార్థులం ఒకవైపు తాడు పట్టుకున్నాం. 2వ వైపు తాడును సాయిగీత కాలికి కట్టారు. ఆ మహాకాయం వెనుక నిలబడిన మేము తాడు గట్టిగా పట్టుకున్నాము. సాయిగీతను ముందుకు కదలకుండా ఆపడమే మా పని. మేము తయారుగా ఉండి ఎస్ రెడీ అన్నాము. సాయిగీత సంరక్షకుడు సాయిగీతను కూడా ముందుకు పొమ్మని ఆదేశించటంతో సాయిగీత నెమ్మదిగా కదిలింది. ఒక్కొక్క అడుగు ముందుకు జరిగింది. సాయిగీతను ఆపటానికి మేము సాయశక్తులా దానితో పోటీ పడ్డాము. పళ్ల బిగువతో పట్టుబట్టాము. కానీ
సాయిగీత సునాయాసంగా ముందుకు పోతూనే ఉంది. దాని వెనుకను వెళ్లటమే మా వంతు అయింది. మా 25 మందిని ఈడ్చుకుపోతున్నా సాయిగీత శరీరంలో అలసట కనిపించలేదు. ఆ రోజే దాని శక్తి ఎంతటిదో మాకు అర్థమైంది. వాస్తవానికి మాకు సాయిగీత అలారం గడియారం వంటిదని స్వామి విద్యాలయంలో చదివిన ఒక పూర్వ విద్యార్థి అభిమన్యు కౌలు అంటున్నాడు. ప్రతిసారి స్వామి రాక దానికి ఎలా తెలిసేదో ఏమో, ఇప్పటికీ వీడని రహస్యమే. సాయిగీత ఢీంకారం వినటంతోనే మేము హాస్టల్ బయటకు పరిగెత్తేవాళ్లం. ఆ విధంగా భగవాను దర్శించుకునే అదృష్టం మాకు సాయిగీత కల్పించేది. ఒకనాటి సాయంకాలం మేము ఆటలాడుతున్నాం. సాయిగీత కూడా తన నడకలో మునిగి ఉంది. అప్పుడే స్వామి వస్తున్నారనే వార్త వచ్చింది. ఇంతలో హయ్యర్ సెకండరీ స్కూల్ గేట్ నుంచి స్వామి కారు స్టేడియంలోకి రాని వచ్చింది. సాయిగీత ఆ సమయంలో చైతన్య జ్యోతి మ్యూజియం ముందు ఉంది. స్వామి కారును చూడగానే పెద్దగా ఘీంకరించింది. దాని భావం తాను కూడా అక్కడే ఉన్నానని స్వామికి చెప్పటమన్నమాట. మావటివాణ్ణి తప్పించుకుని స్వామి కారు వైపు సాయిగీత పరుగు తీస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. స్వామి కారు స్టేడియం వైపు వస్తోంది. స్వామి కారు దిగి సాయిగీతకు ఎదురుగా వస్తున్నారు. ఒకవైపు స్వామి, మరొకవైపు సాయిగీత. ఆ దృశ్యం ఒకరి కోసం ఒకరు పరిగెత్తుతున్నట్లుంది. అప్పుడు సాయిగీత ముఖంలో భావాలు వర్ణించ వీలు కానివి. అదుపులో లేని భావోద్వేగంతో తన తొండంతో భగవానుని ఒక్కసారిగా ప్రేమతో పెనవేసుకుంది. సాయిగీతను ప్రేమతో అనునయిస్తూ లాలిస్తున్నారు స్వామి. దానిని సముదాయించటానికి 10-15 నిమిషాలు పట్టింది. అదే సమయంలో మా విద్యార్థులమంతా స్వామి సమీపానికి వచ్చాము. స్వామి ఏదో చెబుతూ సాయిగీతను ప్రేమతో బుజ్జగిస్తూ కొన్ని పళ్లు కూడా తినిపించారు. ఎంతోసేపు లాలించగా సాయిగీత భగవానుని ముందుకు వెళ్లనిచ్చింది. దైవ ప్రేమ ఎంతటి మహోత్తరమైనదో, మనోహరమైనదో ఈ సంఘటన ద్వారా మాకు చూసే అదృష్టం దక్కింది. ఒకసారి స్వామి, మీ హాస్టల్ ముందే సాయిగీతను ఎందుకుంచానో మీకు తెలుసా అని అడిగారు. మేము జవాబు తెలియక మౌనంగా ఉన్నాము. అప్పుడు స్వామి, నిజమైన భక్తి ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. నా పట్ల సాయిగీత ప్రేమ ఎట్టిదో మీరు రవ్వంత అయినా తెలిసినా మీ జీవితాలు పావనమవుతాయని స్వామి మాకు వివరించారు. స్వామి ఎప్పుడైనా ఏ ఒక్కరినైనా ప్రత్యేకించి చూపి ఇతనిలా ఉండండి, అతనిని మించిపోండి అని అనేవారు కాదు. భగవంతునిపై ఉన్నతమైన భక్తి ప్రేమ భావాలను కలిగి ఉండటం ఎలాగో సాయిగీత ప్రవర్తన ద్వారా నేర్చుకోండి అని మాత్రం స్వామి మాకు చెబుతూ ఉండేవారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: నడి వయసు దాటాకో ముదిమిపైన పడ్డాకో ధారణ చేయడం అంత సులభం కాదు. బాల్యంలో ఉండే చురుగుగా నేర్చుకునే శక్తి క్రమంగా తగ్గడమే అందుకు కారణం. అందుకే విలువల గురించి చిన్నతనంలోనే బోధించాలి. బాల వికాస్ దానికో చక్కని వేదిక. పరమేష్టి తత్వానికి పునాది శ్రీ సత్యసాయి బాల వికాస్ అనే అంశంపై సీనియర్ బాల వికాస్ గురువులు పాల్గొంటున్న గోష్ఠీ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి ఈ చర్చా కార్యక్రమానికి వచ్చినటువంటి సీనియర్ గురువులు టిఎస్ఎం మూర్తి గారికి, భ్రమరాంబ గారికి, శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి సుధారాణి గారికి, సాయిరాం, మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని పొందే నిమిత్తం ఈ యొక్క మనిషి తన చుట్టూ ఉన్న సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క భగవతత్వాన్ని తెలుసుకుని అవగాహన చేసుకుని ఆచరించే నిమిత్తము మానవులు ఈ యొక్క ఉండేటువంటి బాల వికాస్ అంటే చిన్నపిల్లలు బాలబాలికల్లో ఈ అవగాహన పెంచే నిమిత్తము వాళ్లకి అనుభవపూర్వకంగా వాళ్ల చేత ఈ అవగాహనని ఆచరింపచేసే నిమిత్తము ఈనాటి చర్చా కార్యక్రమంలో పరమాత్ముణ్ణి చేరుకునే దిశలో పిల్లలు తయారు చేసేటువంటి వాతావరణంగా ఈ ప్రకృతిని గురించి ఈ యొక్క పిల్లల అవేర్నెస్ గురించి కూడా ఈనాటి కార్యక్రమంలో మనం చర్చించుకోబోతున్నాము. మొట్టమొదటగా బాల వికాస్లో 40 సంవత్సరాల నుంచి అనుభవం కలిగినటువంటి నెల్లూరు నుంచి వచ్చిన భ్రమరామ గారు మొట్టమొదటగా వారు వాళ్ళ అనుభవపూర్వకమైనటువంటి ఒక అనుభవాన్ని మీరు మా శ్రోతలకి వివరించండి అమ్మా.
2: తప్పకుండా రామకృష్ణ గారు. అలనాడు గురుకుల పాఠశాల ఉండేవి. అవి చక్కని ప్రకృతి సౌందర్యంతో ఆహ్లాదం కలిగించే విధంగా ఉండేవి. గురువులు ప్రేమ వాత్సల్యాలతో ప్రేమపుత్రులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దేవారు. విద్యార్థులు గురువునందు శ్రద్ధ, సృష్టికర్త యందు భక్తితో విద్యను అభ్యసించేవారు. ఈనాడు భగవాన్ బాబావారు విశ్వ మానవాళికి మహోన్నతమైన భగవంతుణ్ణి పొందే ఆత్మవిద్యను నేర్పి అద్వైతులుగా చేయటానికి ప్రశాంతి నిలయమని పవిత్రమైన ఆశ్రమాన్ని ఆశ్రయంగా మనకి ప్రసాదించారు. వ్యక్తి, సమాజము, పరమాత్మ యొక్క అవినాభావ సంబంధాన్ని తేట తెల్లపరిచారు. పసితనం నుంచి వ్యక్తికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం అవసరమని చెప్పారు. తల్లి ఒడి ప్రథమ బడి. తల్లి ఒడి నుంచి పిల్లలు గురువును చేరినప్పుడు 6-9 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకు భజన, ప్రార్థన, నిశ్శబ్దంగా కూచోవటం ద్వారా దైవప్రీతిని, సామాజిక కార్యక్రమాల ద్వారా ఐకమత్యము, సంఘీభావన, అదే సంఘనీతిని, మహనీయుల భక్తుల కథలు, గాథల ద్వారా దైవప్రీతి, పాపభీతిని నేర్పించటానికి పిల్లల్ని చేర్చుకుని చక్కని క్రమశిక్షణ అనే బలమైన కవచాన్ని అందజేయాల్సిన అవసరం ఉంది. తద్వారా వారు రేపు కలివిడితనాన్ని కలిసికట్టుగా సంఘంలో ప్రవేశిస్తారు. స్వధర్మే నిధనం శ్రేయః, సర్వే భద్రాణి పశ్యంతు. అందరి క్షేమంతోనే మనవిక క్షేమం కూడా కలిసి ఉన్నదనే అవగాహన పిల్లలకు కలిగేటట్లు చేయాలి. భగవాన్ బాబావారు బాలబాలికలకు ఇలా అన్నారు. కొక్కరో కోయని కోడి కూయగాని చక్కగా నిద్ర మంచము నుండి లెమ్ము, పల్దోమి దేహబాధలు తీర్చి జలకమాడి ధరించి చలిది భుజించు, హితమైన వస్తువున్ మితముగా నమిలి మితముగా భుజించిన మేలగును, బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకువగల బాలుడనిపించుకొను, తేమలో ఎప్పుడూ తిరుగంగబోకు, పరుగుడి చెడుగుడి బంతులాటయు సరి అయిన వేళల సలుపుచుండు, ఈ రీతుల నీవు పరిగణింతువేని ఆరోగ్య భాగ్యము నందగలవు అని చెప్తూ పిల్లలకు ఉత్సాహపరిస్తే పెద్దయ్యాక వారు ఆత్మవిశ్వాసంతో అద్భుతమూర్తిని తమలోనే దర్శించుకోగలుగుతారు. వాళ్లు నమ్మేటట్టుగా తయారు చేస్తే న్యాయంగా ఉంటారు. ఈ గురువులనేవారు ఒక అలారం పీస్ లాంటివారు. బలమైన దేహంలో దృఢమైన మనస్సు ఉంటే వాళ్ళు ఎన్నో ఘనకార్యాలు సమాజంలో సాధించగలుగుతారు. ఆత్మవిద్యకు చెందిన అక్షరమాల పసితనంలోనే వాళ్ళకి అలవడాలి. ఒకే ఒక గుర్తు, భగవంతుణ్ణి పొందటానికి సాధన అనేది ప్రేమ ఒక్కటేనని గుర్తించేటట్లుగా ప్రవర్తించాలి. మానవులకు ఉండవలసిన సంబంధం అదే దైవ సంబంధము, ఈశ్వరుడే నీకు స్నేహితుడు అని భగవాన్ బాబా గారు చెప్తారు. భగవాన్ బాబా పక్కవారి పట్ల, మనతోటి ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న వారి పట్ల ఒక స్పృహ కలిగి ఉండాలని, బయట ఉన్న ప్రకృతిలో గాని మన ప్రక్కన ఇరుగు పొరుగునున్న వారి పట్ల ఒక సరియైన అవగాహన కలిగి ఉండాలని, ప్రతి పనిని శ్రద్ధతో, కర్మసు కౌశలం, ఏ పని చేసినా దాంట్లో ఒక పరమార్థం, ఒక సునిశ్చితమైన దృష్టి అవసరమని చెప్తారు. రామకృష్ణ గారు, నాకు ఒకటి గుర్తొస్తోంది, భగవాన్ బాబా వారు ఇక్కడ గురువులకు శిక్షణ ఇచ్చారు. పిల్లలకు క్లాసులు నడిపేటటువంటి గురువులకి సుమారుగా 1883 అలా అనుకుంటా, ఆ శిక్షణ ముగిసినటువంటి రోజున స్వామి చక్కని విందు ఏర్పాటు చేశారు క్యాంటీన్లో. అందరికీ 16 రకాల పైన పిండి వంటలతో కమ్మని భోజనం పెట్టారు. స్వామి మధ్యలో ఇటు అటు ఇద్దరు ప్రముఖులు కూర్చున్నారు. స్వామి కూర్చునే ముందు ఆ పక్కవారి పళ్ళెల్లో చూస్తే ఒక చపాతి కాలనట్టుంది, అది చేత్తో తీసి చూశారు. సరాసరి వంటింటోకి వెళ్లి దాన్ని చక్కగా సరి అయిన పాళ్లల్లో కాల్చి దాన్ని పటకారతో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. దీనిని బట్టి మనం ప్రతి పనిని శ్రద్ధతో, భక్తితో, అనగా ఒక స్పృహ కలిగుండి ఏ పని చేసినా కూడా దానిలో ఉన్న నిశితమైన, సున్నితమైన విధంగా ఆచరించాలని స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. అదేవిధంగా పిల్లలకు హృదయాన్ని ఎరిగి ప్రేమతో వారిని చేరదీసినట్లయితే వాళ్లలో అద్భుతమైన కర్మశు కౌశలం అంటారు, వాళ్లలో ఎంతో నిశితమైనటువంటి, మనకి కూడా తెలియనటువంటి అద్భుతమైన కౌశల్యం ఉంటుంది వాళ్ళకి. వాటిని ఆటల ద్వారా, పాటల ద్వారా, మంచి కథల ద్వారా మనం వాళ్ళకి తెలియజేసినట్టయితే సమాజంలో రేపు వారు ఒక చక్కని నిష్ట అనే ఒక కవచం ద్వారా భావి భారత పౌరులుగా దేశంలో చక్కని సంఘంలో మంచి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని నిలపగలరని నా యొక్క అవగాహన.
1: భ్రమరాంబ గారు, మీరు చక్కగా ఇంతవరకు షేరింగ్ హ్యాబిట్, ప్రేమతత్వం, ఈ విషయాలు మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విషయం నాకు గుర్తుకొస్తోంది. స్వామి చిన్ననాడే తన దగ్గర ఉన్నది ఏదైనా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి, బిచ్చగాళ్ళకి వెనక్కి చూసుకుండా ఇచ్చేసేవారు. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా స్వామి తన దగ్గర ఉన్నది అందరికీ పంచుతుండేవాళ్ళు. చిన్నప్పుడే పాండురంగ భజన మండలిని పెట్టి నామస్మరణ కూడా పిల్లలతో చేయించేవారు. ఆ విధంగా స్వామి నామ సంకీర్తన, షేరింగ్ హ్యాబిట్ ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే స్వామి నేర్పినట్టుగా తెలుస్తుంది. అమ్మా సుధారాణి గారు, మీరు అనుభవజ్ఞమైనటువంటి, శ్రీకాకుళంలో చాలా కాలంగా బాల వికాసం నడుపుతున్నారు కదా, మరి ఈ యొక్క మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, వాతావరణంలో అనేక పంచభూతాల్లో అనేకమైన కాలుష్యాలు మనకి గమనిస్తున్నాం కదా, ఈ కాలుష్యాల గురించి మా పిల్లలకి, అంటే ఇప్పుడు మన భ్రమరామ గారు చెప్పిన చాలా చిన్న పిల్లల వయస్సు, అంతకన్నా కొద్ది పెద్ద పిల్లలకి ఏ విధంగా వాళ్ళకి ఆ అవగాహన కల్పిస్తాం, మీ అనుభవపూర్వకమైనటువంటి ఉదాహరణలు కాస్త చెప్పండి, మన శ్రోతలకు చెప్తే సంతోషంగా ఉంటుంది.
3: తప్పకుండా రామకృష్ణ గారు. లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ లవ్ గాడ్ ఇన్ ఆల్ అదర్స్, మనం పిల్లవాళ్ళకి చెప్తూ ఉంటాం. అదే స్వామి చెప్పిన మాటలే. అలాగే మన భారతీయ సంస్కృతి గురించి స్వామి చక్కని వాక్యం చెప్పారు, కల్చర్ ఈజ్ కన్సర్న్ ఫర్ అదర్స్ అని చెప్పారు. అంటే ఇతరుల పట్ల, ఆ ఇతరులు ఎవరు, మనమే, మన చుట్టూ ఉన్న బంధువులు కాకుండా మన చుట్టూ నివసిస్తున్న ప్రాణకోటి అంతటినీ కూడా మనం కేర్ ఉండాలి, వాటి పట్ల కైండ్నెస్ కలిగి ఉండాలి, వాటి పట్ల ప్రేమని కలిగి ఉండాలి అని చెప్పారు. దానికి చెప్తూ లవ్ టువర్డ్స్ నేచర్ అంటూ ఇప్పుడు స్వామి చెప్తుండేవారు. టువర్డ్స్ నేచర్ మీన్స్ అన్ని ప్రాణులు, అన్ని జీవరాశుల పట్ల మన ప్రేమని కలిగి ఉండాలి. అందుకే స్వామి లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అంటూ కూడా ఇప్పుడు మనకి చెప్తూ ఉండేవారు. దీనికి మాకు మా బాల వికాస్ లో ఒక చిన్న సంఘటన జరిగింది, అది మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. శైలజ అనేటువంటి ఒక బాల వికాస్ గురువు ఉండేది. అమ్మాయి చాలా చక్కటి టీచరు. అయితే ఒక వారం అమ్మాయి క్లాస్కి రాలేకపోయింది. పిల్లలు నాతో చెప్పారు, మేడం మీరు ఆవిడ రాలేదు మా గురువు గారని. ఎందుకని నేను విచారణ చేస్తే అమ్మాయి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉందని తెలిసింది. మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడుకి అమ్మాయి స్వామిలో ఐక్యం చెందడం జరిగింది. పిల్లలందరూ చాలా బాధపడ్డారు, మేడం గారు ఎందుకు ఎట్లాగా అని. మేము విచారణ చేస్తే వాళ్ళకు అనుకుంటే అమ్మాయికి డెంగ్యూ ఫీవర్ వల్ల చనిపోయిందని తెలిసింది. అయితే అప్పుడు పిల్లలు మాకు అడిగారు, మేడం గారు ఏం చేద్దాము ఏంటి ఇలాగా అని. అయితే మనం ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ లాగా మనం చేద్దాము, దోమలు ఎన్ని రకాలు, ఈ దోమల వల్ల ఏ ఏ వ్యాధులు కలుగుతున్నాయి, వీటిని రాకుండా మన పరిసరాలు మనం ఎలా ఉండాలి, ఉంచుకోవాలి, మనం ఎట్లా ఉండాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలని పిల్లలకి ప్రతి నెల లాస్ట్ సండే బాల వికాస్ క్లాసులో మేము ఒక ప్రాజెక్ట్ వర్క్ గా పెట్టుకుని ఆ యొక్క వివరాలన్నీ సేకరించమని, తెలిసే పేపర్ల ద్వారా లేదా నెట్ ద్వారా మీ పెద్దలు ఎవరైనా ఉంటే, మీ చుట్టాలు ఉంటే అందరి దగ్గర సమాచారాన్ని సేకరించి వచ్చే క్లాస్కి తీసుకురండి అని మేము అందరికీ చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా ఆ సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. పిల్లల్లో వాళ్ళు తెచ్చుకున్న సమాచారాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఒక రకమైనటువంటి భయం వాళ్ళలో కలిగింది. పిల్లల్లో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది, ఒక రకమైన అవేర్నెస్ వచ్చింది. పిల్లలు అప్పటి నుండి వాళ్ల ఇళ్లను, వాళ్ల తాలూకా పరిసరాలనే కాకుండా వీధిలో వాళ్ళ నడిచే త్రోవలో ఉన్న వాళ్ళకి కూడా తొక్కులు పడితే తీసి డస్ట్బిన్ లో వేయడము, వాళ్ళకి ఎట్లా వెయ్యాలని చెప్పడము, ఎలా ఉంచుకోవాలని చెప్పడము, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు నేర్చుకునేది ఏంటి, వాళ్ళు సేకరించిన సమాచారం ప్రకారం వారు ఎంత భయపడ్డారో, వారికి ఏం తెలిసింది అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము దీనికి కంటిన్యూషన్ గా ఒక పేరెంటింగ్ అనే మీటింగ్ పెట్టుకున్నాము. పేరెంట్స్ ని పిలిచాము, పిల్లలు మాకు ఈ విషయం చెప్తున్నారు, మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది అని మేము కనుక్కున్నాము. పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా, అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చిందండి, వాళ్ళు బుక్స్ గానీ, వాళ్ళు బట్టలు గానీ, వాళ్ళు వాడే విధానం గానీ, వాళ్ళు చెత్త డస్ట్బిన్ లో వేసే విధానం గానీ అంతా చాలా చక్కగా ఇన్నాళ్ళలా కాకుండా చాలా నీట్ గా ఉండడం చేయడం జరుగుతుందండి. మాకు కూడా మేము పొరపాటున ఏమైనా చేస్తే మాకు కూడా హెచ్చరిస్తున్నారని చెప్పడం జరిగింది. పేరెంట్స్ నుండి మేము అది విని చాలా సంతోషించామండి. ఇది చాలా బాగుంది కదా అని చెప్పి మేము తర్వాత నెక్స్ట్ మంత్ కి వాటర్ కన్జర్వేషన్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నామండి. పెట్టుకుని పిల్లలందరికీ కూడా ఆ వాటర్, మీరు ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారు, మీకు ఇంట్లో ఎన్ని ట్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్యాప్స్ ఉన్నాయి, ఎంతెంత నీరు వాడకం ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఖర్చు అవుతుంది, అన్ని విషయాలు వారి ఇంటివి కాకుండా వారికి ఇటువైపున అటువైపున కుడివైపు ఎడమవైపున ఇంట్లో కూడా మేము కనుక్కొని అదొక ప్రాజెక్ట్ వర్క్ గా రాసుకుని తెమ్మన్నాం. ఎందుకంటే ఇంటి నుండే ప్రారంభిద్దాం అనే ఉద్దేశం మీద మన ఇంటి నుండే అందరూ, మేము కూడా తీసుకువెళ్ళాం, వాళ్ళు తీసుకొచ్చారు, అందరం కూడా ఆ క్లాసులో మరుసటి బాల వికాస్ క్లాసులో మేమందరం కూడా చర్చించుకున్నామండి. చర్చించుకున్నప్పుడు మాకు పిల్లలు వాళ్ళ అభిప్రాయాలు చాలా చక్కగా చెప్పారండి. మా మమ్మీ ట్యాప్ ఆన్ చేసి యుటెన్సిల్స్ అన్ని కూడా ట్యాప్ ఆన్ చేసి వాటర్ వదిలి దాని కింద కడుగుతున్నారు మేడం గారు అని చెప్పారు. అట్లాగే కొంతమంది పిల్లలు ట్యాప్ ఆన్ చేసి బట్టలు ఉతుకుతున్నా అని చెప్పారు. మరికొంతమంది పిల్లలు షవర్ బాత్ కి, మామూలు ట్రెడిషనల్ బాత్ కి చాలా వాటర్ వేస్ట్ అవుతుంది మేడం గారు, ఇలా నేను పోసుకుంటే నాకు ఒక్క బకెట్ అయింది, అలా పోసుకునేటట్టే మేము నీళ్లు పట్టి చూస్తే మాకు 6 buckets అయింది, ఇంత వేస్ట్ అవుతుంది. మా తాలూకా కిచెన్ బాత్రూమ్ వాటర్ మేము గార్డెనింగ్ కి యూజ్ చేసుకుంటే బాగుంటది కదా మేడం గారు అంటూ మనకి తిరిగి సలహాలు ఇస్తూ, మేము మాకు పైన స్లాబ్ లో వాటర్ పడుతుంది మేడం గారు, గొట్టం నుండి బయటికి పడుతుంటది, మేము మా డాడీకి చెప్పాము పెద్ద డ్రమ్స్ కొనమని, అది సేవ్ చేద్దామా అది యూజ్ చేద్దామని. ఇట్లాగా పిల్లల్లోనే ఒక రకమైన అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు రకరకాలైనటువంటి సలహాలు మాకు చెప్పడం జరిగింది. మేడం గారు కొలే ఈ తాలూకా వాల్యూమ్ చాలా పెద్దది ఉంది మేడం గారు ట్యాప్ది, అవి చిన్న పెట్టుకుంటే తక్కువ వాటర్ వస్తుంది కదా, అట్లాగా పిల్లల సలహాలు ఇవ్వడం చెప్పడం జరిగింది. దానివల్ల కూడా మేము మళ్ళీ నెక్స్ట్ ఒక పేరెంటింగ్ కండక్ట్ చేశాము. చేస్తే అప్పుడు ఒక ఇద్దరు పేరెంట్స్ లేచి వాళ్ళు, మా పిల్లలు ససేమిరా మేము ట్యాప్ ఆన్ చేసి వర్క్ చేస్తే ఒప్పుకోవట్లేదండి, మీరు ఎంత వాటర్ కావాలో ఒక బకెట్ లో పట్టి తర్వాత మీ పనులు మీరు చేయండి అని చెప్పడం జరిగింది. మాకు అసలు ఒప్పుకోవట్లేదు, మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి, అప్పటికి ఇప్పటికీ మా పిల్లల్లో చాలా మార్పు కనిపిస్తుంది. మీకు ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఆఫ్ చేయడమో లేక ట్యాప్లు ఆన్ చేసి ఉండేది, అవి ఆఫ్ చేయడము, అంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మాకు అనిపించింది. మాకు చాలా ఆనందంగా ఉందన్నారండి, మాకు చాలా సంతోషం వేసింది.
1: చాలా సంతోషం అమ్మా. సుధారాణి గారు, మీరు మా శ్రోతలకి చాలా చక్కగా ప్రాక్టికల్ వేలో మీరు విషయాన్ని అందించారు, సంతోషం. మూర్తి గారు,
4: సాయిరాం,
1: ఇప్పుడు సుధారాణి గారు ఈ యొక్క కొంతవరకు నీటి ద్వారా వచ్చేటువంటి దీని గురించి, ఆదా గురించి చెప్పారు. మరి అలానే మన యొక్క సొసైటీలో వృక్షాలు ఉన్నాయి కదా, మరి ఆ వృక్షాల వలన మనం ఎంతవరకు మనం చేయగలం, అది కూడా మనం కొద్దిగా ఆచరిస్తే బాగుంటుంది. మీరు కాస్త ఇంతకన్నా పెద్ద పిల్లలు, యూత్ ఉంటారు, వాళ్ళకి ఈ బ్రహ్మ గారు చెప్పిన విషయం కానీ, సుధారాణి గారు చెప్పిన విషయంలో కానీ, వాళ్ళని ఏ విధంగా అవేర్నెస్ పెద్దపిల్లలు తేవచ్చు అని మీ అనుభవాన్ని కొన్ని మా శ్రోతలతో పంచుకుంటే బాగుంటుంది.
4: సాయిరాం రామకృష్ణ గారు, భగవాన్ బాబా వారు చెప్పినటువంటి ఒక చక్కని కొటేషన్ ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి తప్పకుండా. నేచర్ ఈజ్ ద బెస్ట్ ప్రీచర్ అండ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఇది ప్రౌఢ వయస్కులు, ముఖ్యంగా 13-14 సంవత్సరాల వయస్సు నిండినటువంటి బాలబాలికలకు ఈ విషయాన్ని మనము చాలా చక్కగా విశదీకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యష్టి నుండి పరమేష్టి ప్రయాణంలో వారికి అనేక అనేక విషయాలు మనం తెలియజేయాలి. అందులో భాగంగా ఒకటి బాహ్యశుద్ధి, 2 అంతర్శుద్ధి. ఈ 2 విషయాలపై అవగాహన కల్పించడంలో మన కృతకృత్యులం కావాలి. బాహ్యశుద్ధి అంటే అందులో దేహశుద్ధి, కుటుంబశుద్ధి, సమాజశుద్ధి, ఈ 3 కూడా నిబిడీకృతమై ఉంటాయి. దేహశుద్ధి అంటే కేవలము అన్నపానాదులు స్వీకరించడమే కాదు, ఆచార వ్యవహారాలు, వారి వ్యక్తిగత ప్రవర్తన, వారి దుస్తులు, ఇట్లాంటివన్నీ కూడా వారు గమనిస్తూ వెళ్లాలి. ఇక కుటుంబశుద్ధి అంటే వారి కుటుంబం వరకు మంచి మేలు, బాగుండడము, బాగులేకపోవడము ఇట్లాంటివి కాకుండా ఇరుగుపొరుగు కుటుంబాల వారితో కూడా ఓర్పు నేర్పు కలిగి సత్సంబంధాలు పెంచుకుని వారితో కూడా సహజీవనం చేస్తూ ఉండడం అనేది కూడా నేర్పాలి. ఇక 3 సమాజశుద్ధి. సమాజశుద్ధి అంటే నిత్యము భగవాన్ బాబా వారు చెప్పిన దివ్య సూత్రాలకు అనుగుణంగా సమాజ సేవలు అందిస్తూ సమాజాన్ని ప్రతినిత్యము మంచి వాతావరణంలో ఉంచే విధంగా దివ్యనామస్మరణ చక్కగా అందిస్తూ సమాజశుద్ధి కూడా తోడ్పడాలి. ఇక అంతర్శుద్ధి అంటే మనము 4 రకాలుగా చెప్పుకోవచ్చు. 1 సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. ఈ సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు ఏవైతే మానవతా విలువలు ఉన్నాయో వీటిని చక్కగా పోషించి పాలించి పెంపు చేయడం. అలాగే 2 మనకి మన బంగారు దేవుడు అందించినటువంటి ప్రవర్తన నియమావళిలో 3 ముఖ్య సూత్రాలు వ్యక్తిగతమైన ఉన్నాయి. ప్రతినిత్యము జపము, ధ్యానము, సద్గ్రంథ పఠనము, తారసపడిన వారితో మృదు మధుర సంభాషణ. వీటిని కూడా మనము ఈ ప్రౌఢ వయస్కులైనటువంటి బాలబాలికలకు నేర్పవలసిన అవసరం ఉంది. ఇక 3 విషయము అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనేక పర్యాయాలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పోషించవలసిన బాధ్యత మనపై ఎంత ఉందో తెలియచేస్తూ ఆర్యధర్మములెల్ల ఆరిపోయే తల్లి భాషను మాట్లాడ తప్పుతోచే, ఆర్యధర్మములెల్ల ఆరిపోయే తల్లి భాషను మాట్లాడ తప్పుతోచే, సంఘ మర్యాద పాటింప జంకు పుట్టే, సంఘ మర్యాద పాటింప జంకు పుట్టే, భారతావని భవ్య భాగ్యంబు కాపాడ బాధ్యత అంతా మీదే బాలలారా అంటూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని పోషించవలసిన రీతిని కూడా మనకి తెలియజేశారు. దీనికిగాను మనము ఈ ప్రౌఢ వయస్కులకు మన రామాయణ, భారత, భాగవత గ్రంథాల్లోని కథలు, అట్లాగే మన దేవుడు అందించినటువంటి చిన్న కథలు అనేక మన వద్ద ఉన్నాయి. వీటిని కూడా ప్రతినిత్యము మన వారికి అందిస్తూ వారితో సహజీవనము చేస్తూ వారిలో మంచి భావాలు పెంపొందించే విధంగా బాల వికాస్ గురువులుగా మనందరం కూడా నిత్యకృషి వల్లై ఉండాలి.
1: మూర్తి గారు, చాలా చక్కగా మా శ్రోతలకి ఏ విధంగా పిల్లల మానసిక ప్రవర్తనకి మనం చేయాలో అనే విషయాలు మీరు బోధించారు. మీ ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి ఒక చిన్న విషయం గుర్తుకొస్తోంది. అన్ని జీవుల్ని కూడా ప్రేమించాలి అనేటువంటిది స్వామి చెప్పేటువంటి విషయం. అప్పుడు జీవులు పర్యావరణంలో ఉంటుంది కాబట్టి అది వస్తుంది. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న విషయం గుర్తుకొస్తోంది. మదనపల్లిలో స్వామి ఒకసారి ఒక పెద్ద సభా సమావేశం జరిగింది కొండ మీద, హార్సిలీ హిల్స్ మీద. కింద నుంచి ఒక ఎనుముని ఏర్పాటు చేశారు నీళ్లు పైకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఆ మూడు రోజుల సమావేశం అయిపోయిన తర్వాత అందరూ కిందకు వస్తున్నారు. స్వామి కూడా బయలుదేరి కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్లి మళ్లీ ఆ ఎనుముని ప్రేమగా నిమిరి, బంగారు ఎంత చక్కటి సేవ చేశావు అని చెప్పారు. ఇటువంటి ఉదాహరణలు కనుక పిల్లలకు మనకు అందిస్తే ఒక కృతజ్ఞతాభావము, ఒక ప్రేమభావము అనేటువంటిది మనకి పెంపొందించేటువంటి అవకాశం మనకి చాలా ఉంటుంది. ఏమండి, మన ఇప్పుడు భ్రమరాంబ గారు ఇంకొక చిన్న విషయం మన శ్రోతలకు మనం అందించాల్సిన విషయం ఉంది. మనము ఈ పంచభూతాల్లో ఉండేటువంటి కాలుష్యాన్ని తెలుసుకున్నాం, దాన్ని నిర్మూలించే విధానం తెలుసుకున్నాం, భారతీయ సంస్కృతి తెలుసుకున్నాం, ఈ పిల్లల్లో మంచి అలవాట్లు ఏర్పడ నేర్చుకున్నాం. కానీ ఒక మనిషి అతిగా అవసరానికి మించి ఈ యొక్క పంచభూతాల శక్తిని వాడుకోవడం తప్పు. స్వామి ఏం చెప్తారంటే మిస్యూజ్ ఆఫ్ మనీ ఇస్ సిన్ అన్నారు. మనిషి సృష్టించిన ధనమే వాటమే తప్పైనప్పుడు భగవత్ సృష్టి అయిన పంచభూతాలని ఎక్కువగా వాడుకోవడం తప్పు కాబట్టి పొదుపుగా వీటిని ఎలా వినియోగించుకోవాలో మీరు మీ అనుభవంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాకు శ్రోతలకు అందించమని కోరుతున్నాం.
2: భగవాన్ బాబా వారు అనేక పర్యాయాలు మనకి మాట పొదుపు అని చెప్పారు. అతిగా మాట్లాడటం వలన వచ్చేటటువంటి నష్టాలు అనేకం ఉన్నాయని ఒక ఉదాహరణ చెప్తారు. నాలుక ఇష్టం వచ్చినట్టుగా నాట్యం ఆడి విడుతుందిట, అది గనక విరుద్ధమైన మాటలైతే చెంప దెబ్బతింటుందిట. నాలుకేమో నాట్యం చేసేడుతుందిట, చెంపేమో దెబ్బతింటుందిట. అందువలన మాటని తగిన స్థితిలో ఉంచుకోవాలని, అదేవిధంగా చూపుని, మన వినికిడిని, మన యొక్క అడుగుని, మన యొక్క చేతిని, మనకు పరమాత్మనిచ్చినటువంటి ఈ పంచేంద్రియాలని కూడా పంచభూతాలలో అవి ఎంత నిస్వార్థంగా విరామం లేకుండా ఎలా చేస్తున్నాయో తెలుసుకుంటే మనకి దీని పట్ల ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక కృతజ్ఞతాభావన, తర్వాత దైవం యొక్క సృష్టి విధానాల్లో కూడా ఎన్నో విచిత్ర చిత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సెలవనేది తెలియనటువంటి సూర్యభగవానుడు పొద్దున్నే ప్రత్యక్షమై ప్రపంచానికి వెలుగుని ఇస్తాడు. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా, ఈ చోటు అతట్టు లేకుండా అందరి పట్ల గాలి సమానంగా వీస్తూ ఉంటాడు. చందమామ అందరికీ సంతోషాన్ని కలిగిస్తాడు. అదేవిధంగా గిరులు, తరులు, జరులు ఏమీ ఆశించకుండానే పరోపకారాన్ని చేస్తూ దైవం యొక్క ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తూ దైవం యొక్క ఉనికిని మనకి ప్రకృతి ద్వారా తెలియజేస్తున్నాయి. దీనికి భగవాన్ బాబా వారు ఒక చిన్న మాట. ఒక మహిళ చాలా ఖరీదైన ముక్కుబుడకను తయారు చేసి వజ్రపు ముక్కును తీసుకొచ్చి స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ చేయమని స్వామి ముందు పెట్టింది. అప్పుడు స్వామి ఆమె అంది, ఈ ముక్కుబుడ చాలా బాగుంది కదా స్వామి అంది. అయ్యో పాపం, జనులు ముక్కుబుడకను చూసి ముచ్చట పడుతున్నారు, ముక్కు తయారు చేసిన వాడిని ఎప్పుడో మర్చిపోయారు అని. ఇందాక మన మూర్తిగారు చెప్పినట్లుగా కృతజ్ఞతా భావన అనేది మానవుని యొక్క సహజ లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం రోడ్డు మీద పెడుతూ ఉంటాం, బండలు తొక్కుకుంటూ పోతాం, అదే బండ గనక ఒక చక్కని శిల్పి చేతిలో పడితే సుందరమైన విగ్రహంగా తయారయ్యి గుడిలో ప్రవేశించి ధూప దీప నైవేద్యాలతో చక్కని అలంకారాలతో భక్తులందరికీ కనువిందు కలగజేస్తూ హృదయానందాన్ని కలగజేసి దైవ మార్గాన్ని చూపిస్తుంది. దీన్ని బట్టి మీరు చెప్పినట్లుగా దైవం పట్ల కృతజ్ఞతా భావన కలిగి ఉండాలని, పంచభూతాల ద్వారా మనం అణువణువున పరమాత్మని యొక్క ఉనికిని గుర్తించుకుంటూ ముందుకు సాగితే ఇహమున సుఖయింప హేమతారక విద్య, పరమున సుఖయింప బ్రహ్మ విద్య. భగవాన్ బాబావారిని కూడా మనం పాట పాడతాం, ఇహపర సుఖదాయక సాయి అని పాడతాం. అటువంటి తేట తెల్లంగా చెప్పి మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి వచ్చిన పరమాత్ముని అడుగుజాడలలో మనం ఆచరిస్తూ మన దగ్గర చేరిన పిల్లల్ని ఉత్సాహపరుస్తూ తరతమ భేదాలు లేకుండా అందరినీ ఐకమత్య భావంతో కలపడానికి ప్రయత్నం చేయాలి. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది, చెప్తాను. రామకృష్ణ గారు, మాకు నెల్లూరు దగ్గరలో పాటూరిని 10 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో స్వామి మందిరం ఉంది. పచ్చని పొలాల మధ్యలో చక్కని తోట మధ్యలో ఈ మందిరం ఉన్నది. అక్కడ బాల వికాస్ పిల్లలు 60 మంది వరకు వస్తూ ఉంటారు ఆదివారం ఆదివారం. ఆ పక్కనే ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ 52 ఆదివారాలుగా పిల్లల్ని దత్తలాగా తీసుకుని వాళ్ళ ఇంటికి వాళ్ళని పిలుచుకొచ్చాము. మన రెగ్యులర్గా ఉండేటువంటి ఈ బాల వికాస్ పిల్లల మధ్య కూర్చోబెట్టడానికి చూస్తే వాళ్ళు చాలా ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళ పక్కన కూర్చోలేకపోయారు వాళ్ళు. ఎందుచేతనంటే వాళ్ళు జుట్టు సరిగా లేక కట్టుకున్న ఒంటి మీద బట్ట కూడా అడదీనంగా ఉండి ఉండటం చేత వాళ్ళు వీళ్ళ పక్కన కూర్చోవడానికి వీళ్ళు చక్కగా స్నానాలు చేసి బొట్టు పెట్టుకుని విభూది పెట్టుకుని చక్కని వస్త్రాలు ధరించి వచ్చారు. ఆ పిల్లల్ని కూర్చోమంటే కొంచెం సిగ్గుగా ఫీల్ అయ్యారు. అటువంటి సమయంలో మేము నెక్స్ట్ వీక్ నుంచి ఆ పిల్లలకి మందిరంలోని స్నానాలు చేయించి సమితి వారి యొక్క సహకారంతో స్నానాలు చేయించి వారికి షాంపూలు సబ్బులు ఇచ్చి తలలు దువ్వి మంచి బట్టలు ఇచ్చి వీళ్లతో పాటు కూర్చోబెడితే మాకు పిల్లలకి నృత్యం నేర్పించడానికి ఒక మాస్టర్ మంచి కంజర్ వాయిస్తూ నృత్యం చేస్తుంటే ఆ పిల్లలు ఈ పిల్లలు చూడటానికి వచ్చిన పేరెంట్స్ ఎంతో ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటే మాకు కన్నుల పండుగగా ఉంది. అదేవిధంగా పిల్లలు ఆ బయట తోటలో ఉన్నటువంటి ఆ పువ్వులు కాయలు ఆ సీతాకొక వాటన్నింటినీ సీతాకొక చిలుక లాంటి వాటిని చూస్తుంటే ఎంతో ఆనందపడిపోతున్నారు. అప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టినాన సృష్టి ఇంత అందంగా ఉంటే సృష్టికర్త ఎంత సుందరాకారుడో గుర్తించుకోవాలి. అందువలన సృష్టి ఎంతో అపురూపమైనది. సృష్టికర్త అంతకంటే ప్రేమాస్పదుడు. ప్రేమని వెదజల్లి సర్వజీవులయందు పరమాత్మడు ఉంటాడు గనక మమాత్మ సర్వభూతాంతరాత్మ అనే భావనతో అందరి పట్ల ప్రేమ సౌభ్రాతృత్వం అనేటువంటి భావనతో ఉన్నప్పుడు భారతదేశమే గాక యావత్ ప్రపంచం కూడా శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతుందనే భావనతో ఈ ఇన్సిడెంట్ మీకు చెప్పాను. తదుపరి
1: భ్రమరమ్మ గారు, మీరు చాలా చక్కటి విషయాన్ని అందించారు శ్రోతలకి. ముఖ్యంగా ఆ పాటూరులో ఆ పిల్లల్ని ఆ కేర్ తీసుకోవటం, వాళ్ళని మీరు చక్కగా తయారు చేయటం చాలా చాలా చక్కటి విషయం. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి ప్రకృతిలోని అందాలు చూపినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇంత అందమైన ప్రకృతిని సృష్టించిన భగవంతుడిని కూడా వాళ్ళకి ఆ అవేర్నెస్ కలుగుతుందనే విషయాన్ని ఇప్పుడు మీ మాటల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అమ్మా సుధారాణి గారు, మీరు ఇందాక నుంచి కూడా చక్కగా ప్రాక్టికల్ వేలో మీరు అనుభవించిన అనుభవాలు చెప్పారు. ఈ విషయంగా కూడా మీరు ఇంకొద్దిగా పెద్ద స్థాయి పిల్లలకి ఎలా మీరు చెప్తారో మీ అనుభవంలో ఉండండి సంఘటనలు కొన్ని చెప్పండి, పాఠకులతో పంచుకోండి, శ్రోతలతో పంచుకోండి.
3: హలో, మనం వాతావరణ కాలుష్యం గురించి చెప్పుకున్నాము. అంటే వాతావరణ కాలుష్యం అంటే ఏంటి అంటే ఉండకూడనివి చేరకూడనివి అందులో ఉండడం. ఉదాహరణకి బియ్యంలో రాళ్ళు అట్లా తీసుకుంటే మన వాతావరణంలో కొద్దిపాటి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, కొద్దిపాటి జడవాయువులు, నీటి ఆవిరి ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాతావరణంలో ఉండేవి ఏంటంటే ఎక్కువ శాతం 50% కార్బన్ డైఆక్సైడ్ చేరుతుంది, అట్లాగే ఓజోన్, నెక్స్ట్ క్లోరోఫోలోరో కార్బన్స్ అని సిఎఫ్సిలను 17% ఉన్నాయి, నైట్రస్ ఆక్సైడ్ అని, అలాగే సీసపు పార్టికల్స్ అని, అవన్నీ కూడా వెహికులర్ అండ్ ఇండస్ట్రియల్ నుండి విడదబడినటువంటి పొగలో నుండి వచ్చినటువంటి ధూళికణాల్లో ఉండేటువంటి అంశాలు ఇవి. సో వీటి వల్ల ఏం జరుగుతుంది అనేది మనం పిల్లలకి బాల వికాసులో స్వామి చెప్పిన అంశాలతో పాటు మన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రేమించాలని చెప్పాం కదా, కాబట్టి ఈ అంశాలను కూడా గురువులుగా మేము చెప్పడం జరుగుతుంది. చెప్పేటప్పుడు పిల్లలకి వీటి వల్ల ఏంటి మేడం గారు మనకు వచ్చే నష్టం అని అడిగితే వీటిని గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అంటారు అని చెప్పి, భూగోళం వేడెక్కుతుంది అని మనం అందరం అనుకుంటున్నాం, పేపర్లో ఇస్తున్నారు, ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చినటువంటి డైరెక్ట్ గా సన్ రేస్ భూమిని తాకినప్పుడు భూమి దాన్ని కొంత ఉంచుకుని మిగతా కొంతని తిరిగి రేడియేట్ చేస్తుంది, చేసినప్పుడు అది బయటికి వెళ్లకుండా వాతావరణంలో ఉండేటువంటి ఈ వాయువులన్నీ కూడా దాన్ని పట్టి ఉంచుతున్నాయి, వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఆ ఉంచడం వల్ల మన భూమి వేడెక్కడం జరుగుతుంది. వీటిని ఎట్లా వస్తున్నాయి, వీటికి కారణం ఏంటి, వృక్షో రక్షతి రక్షిత అని మనం చెప్పాలి పిల్లలకి. మెయిన్ కారణం ఏంటంటే డిఫారెస్టేషన్, అడవుల్ని నరకడము అవసరానికి మించి. దీనికి ముఖ్యంగా పిల్లల్లో చెప్పాలి, మనలో చేరకూడని ఉన్నాయి గుణాలు, మనలో ఉండవలసినవి సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు, చేరకూడనివి మన కాలుష్యం, ఇందాక మాషార్ చెప్పారు భావ కాలుష్యం అని, థాట్ పొల్యూషన్, అందులో మనకు ఉండకూడనివి ఏంటంటే దురాశ, అతిగా కోరికలు, మితిమీరిన ఆశలు, ఇవన్నీ వల్ల మానవుడు తన కోసమే కాకుండా ఇంకా తన తరాల వారి తరాల వారికి సరిపోయినంత సంపాదించిన ఇంకా కావాలనేటువంటి ఒక తత్వం వలన మనం ఇవన్నీ జరగడం జరుగుతుంది. వీటిని మనం ఎట్లా దీన్ని మనం చెయ్యాలనేది పిల్లలకి చెప్పినప్పుడు పిల్లలకి మా వరకు మేము మా బాల వికాస్ పిల్లల వరకు మేమేం చేస్తున్నామంటే మేం చేయగలిసింది పిల్లలందరికీ కూడా వారి బర్త్డేస్ కి ప్రతి పిల్లలకు కూడా గిఫ్ట్ కింద బహుమతి కింద ఒక మొక్కని ఇచ్చి నాటమని చెప్పడం. తర్వాత స్కూల్స్ లోను గ్రౌండ్స్ లోను పబ్లిక్ ప్లేసెస్ లోను పిల్లవాళ్ళు ఇంటి దగ్గరగా ఉన్నటువంటి స్థలం చూసుకుని ఆ పిల్లవాళ్ళకి ఆ మొక్కని ఇచ్చి అక్కడ నాటిపించి దాని బాధ్యత అది కొంతవరకు పెరిగిందాకా దానికి చుట్టూ కంచి వేయడము వాటరింగ్ చేయడము దానంతటా అది మళ్లీ పెరిగేటట్టు అయ్యేందాకా దాని గురించి రెస్పాన్సిబిలిటీ ఆ విద్యార్థికి అప్పచెప్పడము. కొంతవరకు బాల వికాస్ పిల్లల మేరకు కూడా అటువంటి పనులు చేయకూడదు ఎటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేస్తూ ఈ మొక్కల్ని పెంచి వృక్షో రక్షిత రక్షిత ప్రకృతికి మనం ఏ చిన్న సహాయం చేసినా అది మనకు అమితమైన సహాయాన్ని ఇస్తుంది. ఆ చెట్టు కూడా బాధపడే బాధను కూడా పుట్టినప్పుడు నీకు ఉయ్యాలని అవుతున్నాను చనిపోయేటప్పుడు కట్టెతో నీతో కలిసి నేను సాయం నీ వరకు వస్తున్నాను కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు పాడు గాలిని నేను ప్రాణం నా కడుపు నింపుకుంటున్నాను ప్రాణవాయువుని నీకు అందిస్తున్నాను నా మొరను వినండి మమ్మల్ని నరకకండి మీరు కష్టాలని కోరి తెచ్చుకోకండి అని వాటి బాధని చెప్తున్నట్టు గేయ రూపంలో పిల్లలకి ఈ వృక్షాల మీద మేము పాటలు రాసి అలాగే నాటికలు చేసి పిల్లల్లో దీని మీద డిఫారెస్ట్ మీద అవేర్నెస్ తెప్పి ప్రయత్నం చేస్తున్నాం.
1: సాయిరామ్, ఇప్పటి వరకు సత్యసాయి భగవాను యొక్క దివ్య అనుగ్రహాశిస్సుల వలన ఇక్కడ మన రేడియో సాయివారి సౌజన్యం వలన ఇక్కడ ఉండేటువంటి సాంకేతిక నిపుణులు సాయి సోదరుల యొక్క సహకారంతో ఇక్కడ ముఖ్యంగా వచ్చినటువంటి దూరం నుంచి వచ్చినటువంటి బాల వికాస గురువులు టిఎస్ఎం మూర్తి గారు భ్రమరాంబ గారు సుధారాణి గారుతో వారికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా సత్యసాయి స్వరూపులైనటువంటి శ్రోతల అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పించుకుంటూ జై సాయిరాం.
0: మీరు ఇంతవరకు పరమేష్టి తత్వానికి పునాది శ్రీ సత్యసాయి బాల వికాస్ అనే అంశంపై సీనియర్ బాల వికాస్ గురువులు పాల్గొన్న గోష్ఠీ కార్యక్రమం విన్నారు. ఇందులో శ్రీమతి బ్రహ్మరంభ గారు, శ్రీమతి సుధారాణి గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ టిఎస్ఎన్ మూర్తి గారు పాల్గొన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు.

0: బాలుడన్న నోట బ్రహ్మాండంబు చూపితివి తల్లికి, రాసలీలలు నెరపితివి గోపికల గూడి అన్న గీతాచార్యుడివై నిలచితివి. ఎటుల తెలియగలమయ్యా నీ తత్వంబు నీలమేఘశ్యామ. శ్రీకృష్ణ తత్వదర్శనం అనే నాటిక ఇప్పుడు సమర్పించబడుతుంది.
1: వ్యష్టి నుంచి సమిష్టికి, సమిష్టి నుంచి పరాత్పరుని వద్దకు ప్రస్థానమే మానవ జన్మ నెత్తిన ప్రతి ఒక్కరి జీవన లక్ష్యం. అందుకు మార్గాన్ని కూడా కృపాళువైన ఆ భగవంతుడే భగవద్గీత ద్వారా మనకు తెలియజేశాడు. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. అదుగో మహాత్ముడైన విదురుడు పవిత్రమైన బృందావనం నుంచి ఆధ్యాత్మిక జైత్రయాత్రకు బయలుదేరుతున్నాడు.

0: ఆహా, భగవంతుని పాదముద్రలను తనపై శాశ్వతంగా ముద్రించుకున్న ఈ బృందావన క్షేత్రానిదే కదా అదృష్టమంటే, ఓ బృందావనమా, ప్రభు సేవకుడైన ఈ విదురుని నమస్సులు స్వీకరించు. ఓహో, బృందావనిలో వీచే ఈ పిల్ల తిమ్మిరిలు చక్కని భక్తి పరిమళాలను వెదజల్లుతున్నాయి. శ్రీకృష్ణుని రాసలీలలతో ధన్యమైన ఇక్కడి వాతావరణం అలౌకికమైన అనుభూతి కలిగిస్తోంది. కృష్ణ, కృష్ణ, ఎక్కడున్నావు కృష్ణ? ఎన్నో ఏళ్లుగా నీతో సాంగత్యం నిరిపిన నా మనస్సునే ఈ స్వల్పకాల వియోగం దహించి వేస్తోందే. నీవే తమ శ్వాసగా జీవించిన ఆ గోపికలు, గోపాలురు ఇంకెంతగా దుఃఖిస్తున్నారో పాపం.
1: ఓ మహాత్మా, తమరెవరు? దేనికోసం వెతుక్కుంటున్నారు?
0: నాయనా, నన్ను విదురుడంటారు, కాని కృష్ణుని సేవకుడునని చెప్పుకోవడమే నాకు ఆనందం. ఓ గోపాలకులారా, కృష్ణుడు మీ నడుమ లేడు కదా, ఆ దుఃఖాన్ని మీరు ఎలా భరిస్తున్నారో ఆ రహస్యం చెప్పి పుణ్యం కట్టుకోండి.
1: మహాత్మా, మీరు పొరబడుతున్నారు. కృష్ణుడు మమ్మల్ని విడిచి ఎక్కడికి పోలేదు. ఉదయ సూర్యుని కిరణాల ద్వారా మాకు తన ప్రేమలోని వెచ్చదనాన్ని పంచుతున్నాడు. చల్లని యమునా జలాలతో మా దప్పిక తీరుస్తూ మమ్మల్ని సంతృప్తుల్ని చేస్తున్నాడు. చల్లని గాలి వీచే వేళలో పూపొదలలో చెట్లలో దాగుని తన మురళిపై అమృతాన్ని వర్షించే రాగాలను పలికిస్తున్నాడు. అన్ని చోట్ల తానే అయి ఉండగా అతడు లేడనే ప్రశ్నకు తావేది స్వామి?
0: గోపాలకులారా, మీ వంటి జ్ఞానుల సత్సంగం లభించడం నా సుకృతం. కృష్ణతత్వం నాకింకా బోధపడలేదని నాకు తెలిసేలా చేశారు. నిజమైన జ్ఞానాన్ని పొందడమే జీవిత పరమార్థమని, అదే జీవన గమ్యమని తెలిపి ఆ లక్ష్య సాధనకు పూనుకోవాలని సూచించారు. ధన్యుడయ్యాను.
1: పశువులు కాచుకునేవాళ్ళం, మాకు అంతటి పెద్ద విషయాలు ఎలా తెలుస్తాయి మహాత్మా? ఆ స్వామి, అదిగో అటు చూడండి, కృష్ణుని ఆప్తమిత్రుడు సన్నిహితుడు అయిన ఉద్ధవుడు వస్తున్నాడు. ఆయన మీకు సహాయం చేయగలుగుతాడు.
0: కృష్ణ సఖుడైన ఉద్ధవునికి ప్రణామాలు.
2: ధర్మాత్ముడైన విదురునికి ప్రణామాలు. వాసుదేవుని సుమధురమైన దివ్యజ్ఞాన సాగరంలో వలలాడి ఇప్పుడే ద్వారక నుంచి తిరిగి వస్తున్నాను.
0: అయితే మహాత్మా, ముక్తి కోసం నే పడుతున్న ఆరాటాన్ని గమనించండి. ఆ జ్ఞానాన్ని కాస్త నాకు పంచి ఇవ్వండి. నా కోరిక ఈ పవిత్ర బృందావనలో ఫలించేందుకు సాయపడండి.
2: ధర్మాత్మ, మనమిలా కలుస్తామని కృష్ణుడు ముందే సూచించాడు. తమరు మహర్షి మైత్రేయులు వారిని కలుసుకోవాలని తన మాటగా మీతో చెప్పమన్నాడు. వారి ద్వారానే మీకు బ్రహ్మజ్ఞానం సంప్రాప్తిస్తుందట.
0: అయితే తక్షణమే పోయి వారిని దర్శిస్తాను. కృష్ణ, ఇన్నాళ్లు నా చేయి పట్టి నడిపిస్తున్నది నీవే అని తెలుసుకుని పరమానందంలో తేలిపోతున్నాను. నీ సంకల్పమే నెరవేరుగాక. ధన్యోస్మి కృష్ణ, ధన్యోస్మి. మహర్షి మైత్రేయునికి ప్రణామాలు. శ్రీకృష్ణుని ఆదేశం మేరకు యథార్థమైన బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని మీ వద్దకు వచ్చాను. నాకు ఆ జ్ఞానసుధను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించండి.
3: మహాత్మా విదుర, గొప్ప జ్ఞానిగా ప్రసిద్ధికెక్కిన వాడవు నీవు. అంతకన్నా ఎక్కువగా నేను నీకు బోధించగలిగినదేముంది? అయినా మనం కలుసుకోవాలన్నది కృష్ణుని సంకల్పం కనుక ఆ మహామహిమాన్వితమైన వారి లీలలను గురించి ముచ్చటించుకుందాం.
0: అవశ్యం. మధురాధిపతే రఖిలం మధురం. కృష్ణునికి సంబంధించిన ప్రతి ఒక్కటి మధురమైనదే. ఆ తీయదనం కృష్ణుని వద్ద నుంచే ఆయన లీలల ద్వారా నలుదెశలా వ్యాపిస్తుంది. సుశ్రావ్యమైన గీతంలా వారి సందేశం వినేవారిని మరో ప్రపంచంలో విహరింపచేస్తుంది.
3: ఆ సంగీత బ్రహ్మ అందించిన గీతాలలో భగవద్గీతే పరమోత్కృష్టమైనది. కాని భగవద్గీత కేవలం యుద్ధరంగంలో ప్రవచించిన శ్లోకాల సంకలనం అనుకోవడం పొరపాటు. అది ఆయన వైభవోపేత జీవన గానం. ఆయన జీవితమే ఆయన సందేశం.
0: సత్యం వచించారు మహాత్మా. గీతలో ప్రకటించిన వాగ్దానాలన్నీ ఆయన నెరవేర్చారు. ఆ ఘనకార్యాలన్నీ ఆయన మహిమకు రంగులద్ది శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి.
3: ఆయన ఆలోచనకు కార్యాచరణకు సర్వస్య శరణాగతి చేసిన భక్తుని సంక్షేమమే కేంద్ర బిందువు. ఆయన ఘనతను అనుభవించి ఆ అనుభవాన్ని నెమరు వేసుకో. దూర్వాసుని ఆగ్రహానికి వెరచి పాండవులు ఆయన పాద పద్మాలను ఎలా ఆశ్రయించారో గమనించు.
4: కర్ణ, మాన్యుడైన ఆ దూర్వాస మహర్షికి వారి 10,000 మంది శిష్యగణానికి మనం కాబట్టి 4 నెలల సుదీర్ఘకాలం అద్వితీయమైన సేవలు చేశాం. అలా మరెవరు చేయగలరు?
1: ఆ మాట నిజం సుయోధన. ఆతిథ్యానికి కౌరవ వంశం పెట్టింది పేరు.
3: నా ముద్దుల మేనల్లుడా సుయోధన, ఆవేశ కావేశాలను శాంతింపజేయడానికి ఆతిథ్యమే మెరుగైన ఉపాయం. పాండవులను మరిక కోలుకోకుండా జయించడానికి నీకు ఇంతకన్నా చక్కని అవకాశం దొరకదు.
1: చాలు చాలు, మీ కుటిలోపాయాలు కట్టిపెట్టండి. గాంధార నరేశ్వర, సుయోధన, ఒక్కసారైనా మనం సుక్షత్రియుల్లా పోరాడుదాం. ఈ కలహానికి రణరంగంలోనే రాజోచితంగా స్వస్తి పలుకుదాం.
3: రాధేయ, నీ బాణాలు సాధించలేనిది పాచికలు విసిరి సాధించాను. రాజనీతి శక్తిని తక్కువగా అంచనా వేయకు.
4: కర్ణ, శకుని మామ చెప్పినది వాస్తవం. ఆ మామశ్రీ, మీ మనసులోని మాటేమిటో చెప్పండి.
3: సుయోధన, దూర్వాసుని ఆగ్రహాన్నే అస్త్రంగా మలుచుకో. ఋషి నాలుక కొన నుంచి వెలువడే శాపమే పాండవుల వినాశానికి హేతువై కౌరవుల పాలిట వరం కావాలి. నీ ఆతిథ్యంతో సంతృప్తుడైన మహర్షి నీకు తప్పక వరమిస్తాడు.
4: అర్థమైంది మామా, అర్థమైంది. మిగిలినది నాకు వదిలిపెట్టు.
3: అదృష్టవంతుడివి సుయోధన, అదిగో అనుకున్నదే తడవుగా మహర్షులు విచ్చేస్తున్నారు.
4: ప్రణామం మునివర్య.
1: ఆయుష్మాన్ భవ.
4: దుశ్శాసన, మహర్షులు విశ్రమించడానికి తగు ఏర్పాట్లు చేశావా?
2: అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సోదర. నేను స్వయంగా. నా కోసం అధిగా శ్రమ పడకు వత్స. నేను బయలుదేరే వేళయ్యి. నీ భక్తి శ్రద్ధలకు నేనంతో సంతృప్తి చెందాను. నీకు కావలసిన వరం కోరు. అదంత కఠినమైనదైనా విలువైనదైనా పర్వాలేదు, తప్పకిస్తాను.
4: మహర్షి, తమ వంటి మహాత్ములను సేవించే అవకాశం లభించడమే గొప్ప వరం. నాదో చిన్న కోరిక. మాకు ప్రసాదించినట్టే మా సోదరులు పాండవులకు కూడా మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి. వారికి కూడా మిమ్మల్ని సేవించే అవకాశం కల్పించండి. అలాగే
3: సందేహించకు దుర్యోధన, మహర్షులు కరుణామూర్తులు. వారు నీ ప్రార్థనను తప్పక మన్నిస్తారు.
4: మునివర్య, చివరగా మరో కోరిక. పాంచాలి భోజనం.
2: నీ భక్తి శ్రద్ధలకు నేనంతో సంతృప్తి చెందాను. నీకు కావలసిన వరం కోరు. అదంత కఠినమైనదైనా విలువైనదైనా పర్వాలేదు, తప్పకిస్తాను.

0: ప్రార్థనను తప్పక మన్నిస్తారు.
1: మునివర్య, చివరగా మరో కోరిక. పాంచాలి భోజనం చేసిన తరువాతనే తమరు పాండవుల గృహాన్ని సందర్శించాలి.
2: అలాగే చేస్తాను. కుంతిపుత్రులను కూడా సందర్శించి ఆశీర్వదిస్తాను.
0: అతి త్వరలోనే పాండవులు దూర్వాసుని ఆగ్రహజ్వాలల్లో మాడి మసైపోతారు. యువరాజు సుయోధనుడు అప్పుడు
1: మహారాజు అవుతాడు. మహారాజు సుయోధనుడు, మహారాజు సుయోధనుడు. అగ్రజ, అజ్ఞాతవాసంలో రోజులు గడిచే కొద్దీ వీలైనంత త్వరగా భరతవర్షానికి కౌరవుల పీడ తప్పించాలని నా గద ఉవ్విళ్ళూరుతోంది. నీవే గనుక అనుమతి ఇచ్చి ఉంటే ఆ పని ఎప్పుడో పూర్తి చేసేవాడిని.
3: సహనం వహించు భీమసేన. ఆత్మ ప్రబోధాన్ని విస్మరించి మనం కూడా సుడులు తిరిగే భావోద్వేగాలకే లోబడిపోతే మనకు సుయోధనుడికి తేడా ఏమిటి? మనకిది అగ్ని పరీక్ష. మనం అందులో అగ్ని పునీతులై బయటపడదాం.
1: కాని ఆ దుష్టశక్తులు సుఖభోగాలలో తేలిపోతూ ఆనందిస్తుంటే మనకి దురవస్థ ఏమిటి అగ్రజ?
3: భీమసేన, మనందరికీ ప్రీతముడైన వాసుదేవుడు చెప్పినట్లు ఏదీ శాశ్వతం కాదు.
4: అగ్రజ, అటు చూడండి, దూర్వాస మహాముని శిష్యులతో సహా విచ్చేస్తున్నారు.
5: ఓం నమః శివాయ.
3: మునివర్య, మీ రాకతో మా పేద కుటీరం పావనమైంది. తమకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మేమెప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం.
2: ధర్మరాజా, కుశల ప్రశ్నలు తరువాత. ముందు ఆకలితో దహించుకుపోతున్న మాకు మా 10,000 మంది శిష్యులకు భోజనానికి ఏర్పాటు చేయండి. మేము నదికి పోయి స్నానం ముగించుకుని వస్తాం.
4: అగ్రజ, దూర్వాసులు వారు భోజన ఏర్పాట్లు చేయమని చెప్పి వెళ్లిపోయారు. అపరాహ్నము దాటింది. పాంచాలి కూడా భోజనం చేసే ఉంటుంది. రోజుకు ఒకసారి మాత్రమే ఆహారాన్ని ప్రసాదించే అక్షయ పాత్ర ఈ రోజుకిక మనకు ఉపయోగపడదు. ఈ పరిస్థితిలో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ దూర్వాసుల వారి శిష్యగణానికి భోజనం పెట్టడం ఎలా? అసలే ఆయన ముక్కోపి, పైగా ఆకలి కొని ఉన్నాడు. మనకి ఏ ఆపద రాశి పెట్టి ఉంటో ఆ దేవుడికే తెలియాలి.
3: ద్రౌపది,
6: నాథ, ఎందుకు పిలిచారు?
3: దేవి, శిష్యగణంతో సహా దూర్వాస మహర్షి విచ్చేశారు. మనం ఆయనకు భోజనం పెట్టలేకపోతే వారి శాపానికి గురికాక తప్పదు.
1: విధి ఆడుతున్న ఈ నాటకం ఏమిటి అగ్రజ? ప్రపంచాన్ని పరిపాలించే ధర్మనిష్టా పరాయుడికి ఆకలితో ఉన్న ఒక బ్రాహ్మణుడికి పట్టడి అన్నం పెట్టలేని దుస్థితి ఏమిటి?
3: భీమా, ధర్మో రక్షతి రక్షిత. ధర్మం తప్పక నడుచుకునే వారికి ఎలాంటి ఆపదా కలదు. ధర్మం ఉన్న చోట కృష్ణుడు తప్పకుండా ఉంటాడు. మనకి ఆయనే దిక్కు. అందరం కలిసి ఆయన్ని ప్రార్థిద్దాం. కృష్ణ.
1: మధుసూదన.
4: జనార్దన.
0: సోదరి పాంచాలి, చాలా ఆకలిగా ఉందమ్మా, నాకింత తినడానికి ఏమైనా పెట్టు.
6: చివరికి నీవు కూడా మమ్మల్ని పరీక్షిస్తున్నావా కృష్ణ? ఓ హృదయవాసి, మా ఆత్మలు అలా క్షోభిస్తున్నాయో నీకు తెలియదా? దయచేసి మమ్మల్ని కాపాడు వాసుదేవా.
0: ముందు తినడానికి ఏదైనా పెట్టు, ఆ తర్వాత మీ సమస్యల గురించి తీరిగ్గా ఆలోచిద్దాం.
1: తినడానికి ఏమీ మిగల్లేదు వాసుదేవా, నిండుకున్న పాత్రలు రిక్తహస్తాలతో మిగిలాం.
0: నేను నమ్మను, తప్పకుండా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. కనీసం ఒక్క మెతుకైనా సరే. ఏది ఆ పాత్ర ఇలా తీసుకురా సోదరి. ఈ మెతుకు నన్నే కాక యావత్ విశ్వాన్ని సంతృప్తిపరచుగాక. భీమసేన, నీవు పోయి వందనీయుడైన ఆ ఋషిని, ఆయన శిష్యగణాన్ని పిలుచుకురా. మరో మాట, తప్పించుకునేందుకు వారేమి చెప్పినా వినకు. అర్థమైందా?
1: అర్థమైంది వాసుదేవా. ఏళ్ల తరబడి సహవాసం వల్ల నీ చిలిపితనం నాకు కొంత పట్టుబడింది. నేను వెళ్లి కార్యం చక్కబెట్టి వస్తాను.
3: కృష్ణ, ఆ పద్మాంధవ, మమ్మల్ని మరోసారి రక్షించావు. మాపై నీకున్న అవ్యాజమైన అనురాగానికి కృతజ్ఞత తెలిపేందుకు ఎన్ని మాటలైనా సరిపో.
0: కేవలం ప్రేమ కాదు ధర్మరాజా, అది నా కర్తవ్యం కూడా. నిరంతరం నన్నే తలుచుకునే వారిని

0: పాడి వారి యోగక్షేమాలు చూసుకోవడం నా బాధ్యత.
1: గురుదేవా గురుదేవా, ఏమీ తినకుండానే పగిలిపోతాయేమో అన్నట్టుగా మా పొట్టలు నిండిపోయాయి. కాపాడండి గురుదేవా, కాపాడండి.
2: ఏమిటా అసందర్భ ప్రలాపర, క్షణం క్రిందట ఆకలితో నకరకలాడుతున్నారే, ఉన్నట్టుండి ఏమైంది? శివ శివ.
3: మునివర్య, తమ కోసం మా అగ్రజుడు షడ్రసోపేతమైన భోజనం సిద్ధం చేశాడు. రండి మహాత్మా, మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి.
2: భీమసేన, నా కడుపులో ఒక్క మెతుకైనా పట్టే చోటు లేదయ్యా. కనీసం అడుగు తీసి అడుగు వేసే స్థితిలో కూడా లేను.
3: మహర్షి, మీరు అన్యథా భావించకపోతే నేను మిమ్మల్ని నా వీపు మీద ఎక్కించుకుని క్షణంలో మా కుటీరానికి తీసుకుపోతాను.
2: భీమసేన, దయచేసి నన్ను వదిలేయవయ్యా. నా పరిస్థితి అర్థం చేసుకో, నేను నా ఆహ్వానాన్ని మన్నించలేను.
3: అదేలా కుదురుతుంది మునివర్య? మహాత్ములైన మీరు లేకుండా తిరిగి వెళ్తే నా సోదరుడు నా పని పడతాడు అన్నట్టు స్వామి, మధుసూదనుడు కూడా మీకోసం వేచి చూస్తున్నాడు.
2: ఏమిటి, మధుసూదనుడా? ఇప్పుడు నాకంతా అర్థమైంది. కృష్ణ, ఇదంతా నీ లీలందమాట. దుష్టుడైన ఆ సుయోధనుడి తీయని మాటలకు మోసపోయాను. కపటంతో అతడు నన్ను తప్పుదోవ పట్టించాడు.
3: ఓ, ఇదంతా దుష్టుడు సుయోధనుడి పన్నాగమా? ఇలాంటి నీచమైన పనులతో సుయోధనుడు తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు.
2: దుష్టమైన ఆలోచనతో నన్నిలా పంపించిన వారంతా సర్వనాశనమైపోతారు. నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరినట్లు వాసుదేవునికి తెలియజేయినాయన భీమసేన. అతడు మీ పక్కన ఉన్నంతకాలం కష్టాలు మీ దరికి రావాలంటేనే భయంతో వణికిపోతాయి. విజయీ భవ. శ్రీకృష్ణ కటాక్ష సిద్ధిరస్తు.
4: ప్రణామాలు పితామహ.
1: ప్రణామాలు గురుదేవ.
5: యశస్వీ భవ.
6: ఆయుష్మాన్ భవ. పితామహులు, నేను రేపటి యుద్ధములో అవలంబించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నాం.
5: దుర్యోధన, ఇంత రాత్రివేళ నీవు ఇక్కడికి రావడానికి కారణమేమిటో అంతుపట్టడం లేదు. మా దృష్టి నుంచి తప్పించుకున్న సమస్య ఏదైనా ఉందా?
3: మనం ఓ గొప్ప యుద్ధంలో మునిగి ఉన్నాం. ఇటువంటి యుద్ధం ఇటీవలి కాలంలో ఎన్నడూ జరగలేదు. అంతకన్నా గొప్ప సమస్య ఏముంటుంది తాతగారు? రోజు రోజుకు నా విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయి. మరోపక్క పాండవుల అహంకారానికి అంతే లేకుండా ఉంది.
5: నీ అసహనంతో శత్రు సైన్యాలు కూడా నశించిపోతున్నాయన్న సంగతి నీవు గమనించడం లేదు. రోజు ఎన్నో అక్షౌహిణుల శత్రు సైన్యాలను యమలోకానికి పంపుతున్నావు.
0: కాని పితామహ, భీకరంగా గర్జించే సింహాలను స్వేచ్ఛగా సంచరించనిస్తూ గొర్రెల మందలను ఎన్ని సంహరిస్తే ఏమిటి ప్రయోజనం? సర్వ సైన్యాధ్యక్షులైన మీ కళ్ళ ముందే ఆ పాండవ కుమారులు యథేచ్ఛగా సంచరిస్తున్నారు.
5: కుంతి కుమారులు అజయులు, పైగా వారికి వాసుదేవుని రక్ష ఉంది. పాండు నందులను చంపనని నేను మీకు ముందే చెప్పాను. ఆ మాటకొస్తే వారిని సంహరించడం ఎవరి వల్ల కాదు.
3: పితామహ, మీరెవరి పక్షాన యుద్ధం చేస్తున్నారు? మా పక్షమా శత్రుపక్షమా?
5: దుర్యోధన, నేను ఎవరి పక్షాన పోరాడడం లేదు, హస్తినాపురం పక్షాన పోరాడుతున్నాను.
3: అయితే హస్తినాపురం శత్రువు ముందు మోకరిల్లడాన్ని మీరు చూస్తూ ఊరుకోగలరా? ఏ క్షణాన్నైనా మోసపూరిత సంఘటన ఏదో జరిగి మనని ఆశ్చర్యంలో ముంచేస్తుందని నాకు అనిపిస్తోంది.
6: దుర్యోధన, ఈ ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని పరిపక్వత లేని నీ భావోద్వేగాలతో మచ్చలేని వ్యక్తిత్వానికి కళంకం ఆపాదించు. భీష్ముల వారు చేసిన భీకరమైన ప్రతిజ్ఞ గురించి, హస్తినాపురి పట్ల అతిథీయమైన వారి విధేయత గురించి ప్రపంచమంతటికీ తెలుసు.
0: క్షమించండి ద్రోణాచార్య, ఇప్పటికే అతని సోదరులు 24 మంది భీముని క్రూర గదాప్రహారాలకి బలయ్యారు. పితామహుల కేతనం కింద విజయం తనదేనని కలలు కన్న ఆ దుర్యోధనుకి అన్ని పీడకలలే ఎదురవుతున్నాయి.
5: గాంధార చక్రవర్తి, నీ చమత్కారాలు వ్యంగ్యాలతో నా సంయమనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించకు. అగ్ని సదృశ్యమైన బాణాలే యుద్ధంలో విజయాన్ని అందిస్తాయి, ఊరికే వాగే నాలుకలు కాదు.
2: కావచ్చు, కానీ మీ బాణాలు పాండవులనేమీ చేయలేకపోయాయి పితామహ. మీరు అస్త్రాలను పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోండి. పాండవులు అజయులో కాదో పరీక్షించే అవకాశం నాకివ్వండి.
5: ఓహో, ఓ అర్ధరథుడు జయాపజయాల అనిశ్చితని గురించి నాకు బోధిస్తున్నాడే. నీవే విశ్రాంతి తీసుకో రాధేయ. ద్వైతవనం నుంచి పిరికితనంతో పారిపోయి వచ్చిన సంగతి విరాటునితో యుద్ధంలో లజ్జాకరమైన పరాజయాన్ని అప్పుడే మర్చిపోయావా?
3: అయిందేదో అయింది పితామహ. రాజప్రతినిధిగా నేను ఆదేశిస్తున్నాను, మీరు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి మీ స్థానాన్ని కర్ణునికి అప్పగించండి.
5: సుయోధన, నీకోసం నా ప్రాణాలనే పరంగా వడితే ఇదానుకు నాకిచ్చే గౌరవం పర్వాలేదు. నా ఆత్మ వికలమైపోయి నా ప్రతిని అసత్యం కాని నేను నా బాణాలతో సూర్యుని కంపేస్తాను. రుద్రుడే సిగ్గుపడేలా రౌద్రమంటే ఏమిటో చూపిస్తాను. నా విధిలిఖితం అదే అయితే పాండవుల పతనాన్ని నేనే శాసిస్తాను.
0: బావా అర్జున, దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు. నేను వచ్చి నీకేమైనా ఇబ్బంది కలిగించానా?
2: వాసుదేవ, అంతటా నీవే నిండి ఉన్నావు. రాకూడని సమయం చోటు అనేవి నీ విషయంలో అర్థమైంది. సర్వజ్ఞుడివైన నీకు తెలియని విషయమా అది? ఈ క్షణంలో నీ రాక ఒక్కటే నాకు అత్యంత ఆనందదాయకమైనది. ఈ యుద్ధ సమయంలో మిగిలినవన్నీ అప్రియమైనవే.
0: నీ వేదన అంతా నా ముందు వెళ్లకక్కి నిన్ను కలవరపరుస్తున్న నైరాశ్యం నుంచి బయటపడు ధనుంజయ. బహుశా నేను నీకు తోడ్పడగలనేమో చూద్దాం.
2: నీవు గాక మాకింకెవరు దిక్కుపిస్తా? భీకరంగా విరుచుకుపడ్డ పితామహుని ధాటికి అంతంత మాత్రమైన మా సైన్యం మానసిక స్థైర్యం కకావికలైంది. విజయాన్ని అందుకోవటం ఇప్పుడు మరింత అసాధ్యమనిపిస్తోంది.
0: నువ్వు నారాయణి సేవను ఎంచుకోవలసింది. పార్థ, ఈ ఆయుధం పట్టని సారథిని ఎందుకు ఎంచుకున్నావు? అతడు మీ అందరికీ భారమవుతున్నాడు.
2: ఎంత మాట సనాతన సారథి, నా ఎంపిక పట్ల నాకెలాంటి విచారమూ లేదు. ఓటమే మా నొసటన రాసి ఉంటే నీవు పక్కన ఉండగా ఓడిపోవటమే మాకు ఆనందదాయకం. నీ దివ్య సన్నిధి ముందు విజయంతో వచ్చే కీర్తి వెలవెలబోతుంది.
0: అలాగైతే మరి నీ ప్రతిజ్ఞల సంగతి ఏమిటి? వాటిని నెరవేర్చుకోవడం నీ ధర్మం కాదా? వాటిని వదిలిపెట్టేస్తావా?
2: మాకు నీ మాటను మించిన ధర్మం తెలియదు కేశవ. మా తలరాతను నీ సంకల్పమే నిర్ణయించను.
0: ధర్మానికి విజయాన్ని చేకూర్చడమే నా సంకల్పం. ధర్మం నీ పక్షాన ఉంది కాబట్టే నేను ఉన్నాను. కాని గంగాపుత్రుడైన భీష్ముడు విల్లు చేతబట్టి నిలబడి ఉన్నంత వరకు జయమాల నీ కంఠాన్ని అలంకరించదు. ఈ విశ్వవేదిక మీద ప్రతి నాటకం నా సంకల్పాన్ని అనుసరించే సాగుతుంది. ఒక భక్తుని ఉద్ధరించడానికి, ఒక సైన్యానికి విజయాన్ని కట్టబెట్టడానికి చిరునాటిక ఒకటి ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. సోదరి, జాగ్రత్తగా విను. నీ భర్త భవిష్యత్తు, ఈ యుద్ధ పర్యవసానం నీమీదే ఆధారపడి ఉన్నాయి. పితామహునితో వ్యవహరించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సుమా. పద నా వెంటేరా. పాంచాలి, నీ పాదరక్షలు సవ్వడి చేస్తే నీవు వస్తున్నట్టు భీష్మునికి తెలిసిపోతుంది. నీ పాదుకలు నాచెంత ఉండని, వాటిని నేను భద్రపరుస్తాను.
4: కృష్ణ, నీవు నా పాదుకలు ముయ్యడమా?
0: పాంచాలి, ఏం మాట్లాడకు, నేను చెప్పినట్టు చెయ్యి, నడు.
4: గౌరవనీయులకు నా ప్రణామాలు.
5: దీర్ఘ సుమంగళీ భవ. ఎవరమ్మా నీవు? ఏం కావాలి సాధ్వి నీకు?
4: పేదరాలైన ఈ కోడలు కోరగలిగినదేమున్నది పితామహ మీ దీవెనలు తప్ప?
5: ఎవరు? ద్రౌపది నీవా? వేళకాని వేళలో నీవు ఇక్కడికి రావడానికి కారణమేమిటి తల్లి?
4: కాలం కలిసి రానప్పుడు దుస్సాహసాలు తప్పవు కదా పితామహ. సుమంగళిగా ఉండాలని మీరు నన్ను ఆశీర్వదించారు. మీ దీవెన ఫలించేలా చేయమని కోరుతున్నాను.
5: అయితే నీ భర్తలను చంపుతానని ప్రకటించినట్లు తెలుసుకుని చేకచక్యంగా నా ఆశీస్సులు పొందావన్నమాట. తెలివైన దానిది. నీ ప్రయత్నం నిర్దిష్టంగా జరగడానికి దైవ సహకారం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. హే జగన్నాటక సూత్రధారి మధుసూదన, ఎక్కడున్నావు? ఇకనైనా మాటు నుంచి బయటకు వచ్చి నీ దర్శన భాగ్యం కలిగించు.
0: ప్రణామాలు పితామహ.
5: యశోదనందన, నీ చిలిపి బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు. నన్ను ఎలాంటి ధర్మ సంకటంలో పడేశావో చూడు.
0: ధర్మం కోసం పోరాడుతున్న నీ మనుమలను రక్షించడం ధర్మ సంకటం ఎలా అవుతుంది పితామహ? వాస్తవానికి నేను నీకు కూడా నీ ప్రతిన నిలబెట్టుకోవడానికి సహాయం చేస్తున్నాను. యుద్ధం ఆరంభమైన తొలి రోజునే విజయం కలగాలని నీవు యుధిష్ఠిరుడిని దీవించావు, మర్చిపోయావా?
5: సరే వాసుదేవ, నీ సంకల్పమే నెరవేరని. అమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు. జగత్ రక్షకుడే వారిని కాపాడడానికి కంకణం కట్టుకున్నప్పుడు నీ భర్తలకు కీడు తలపెట్టగల వారు ఎవరు? కీడు చేయాలనే ఆలోచన వారిలో కలిగిన తక్షణమే ఆయన చక్రం తిప్పి వారిని ఆ విపత్తు నుంచి బయటపడేస్తాడు.
0: ద్రౌపది, నీవిక వెళ్లవచ్చు. ఇదిగో నీ పాదరక్షలు. ఆ పితామహ, నాకు మీతో ఇంకా కాస్త పని మిగిలే ఉంది.
5: భక్త పరాధీన, విశ్వమంతా నీ సంకల్పానికి లోబడి సంచరిస్తూ ఉంటే నీవు నీ భక్తుల సంకల్పానికి అనుగుణంగా నడుచుకుంటావు. భక్తుల పాదరక్షలు మోయడానికి కూడా వెనకాడవు. కనీసం పాంచాలి పాదరక్షలపై ధూళిరేలువై ఉన్నా నాకు నీ స్పర్శ వల్ల మోక్షం లభించేది. వాసుదేవా, ఈ వృద్ధిని మరొకటి వింటావా?
0: పితామహ, భక్తునికి నన్ను వేడుకోవలసిన పని లేదు, అతడు నన్ను ఆజ్ఞాపించవచ్చు.
5: వాసుదేవ, నాకు ఈ భవబంధాల నుంచి విముక్తి కలిగించు. నాకీ యుద్ధం యుద్ధంలా కనిపించడం లేదు, ధర్మ సంకటంలా నన్ను లోపల చిత్రవద చేస్తోంది. కృష్ణ, నా మీద కనికరం చూపించు, నాకీ బాధను శాశ్వతంగా తొలగించు. కృష్ణ,
0: భీష్మ, నీవు శాంతభక్తికి ప్రతిరూపానివి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణే నా కర్తవ్యం. నీవు నీ కర్తవ్యాన్ని నిర్వహించు, నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను.
6: కురువంశానికి కఠినమైన పరీక్షా సమయం దాపురించింది. యుద్ధం చేసిన గాయాలు ఎన్నటికీ మానేవి కావు. వైశ్వాంకరం జన్మిస్తాడనే ఆశ ఒక్కటే మిడుక్కుమంటోంది.
7: అగ్రజ, నా మనస్సునేదో భయం తొలిచివేస్తోంది. దుష్టుడైన అశ్వత్థామ మన వారసుల్ని లక్ష్యంగా చేసుకుని భయంకరమైన శస్త్రాన్ని ప్రయోగించాడు.
3: అలాంటి అర్ధరహితమైన ఆలోచనలేమీ పెట్టుకోవద్దు సోదరులారా. మన రక్షకుడైన కృష్ణుడు పుట్టబోయే శిశువుని రక్షిస్తానని మాట ఇచ్చాడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. అదిగో ద్రౌపది వస్తోంది. ఆమె వంశోద్ధారకుడు పుట్టాడనే శుభవార్త తీసుకువస్తోందని ఖచ్చితంగా చెప్పగలను.
4: కౌంతేయులారా, మన వంశానికి సూర్యోదయం కాకముందే సూర్యాస్తమయం అయింది. ఉత్తర మృత శిశువుకు జన్మనిచ్చింది.
8: అలా జరగదు. అలా జరగడానికి మనమేం పాపం చేశాం? విజయం సాధించామని సంబరాలు చేసుకున్నాం, కానీ మనకు ఆ విజయం అంతులేని శోకం కన్నీళ్లు తప్ప మరేమిచ్చింది?
9: మన జీవనయానంలో కష్టాలే మనకు ఎన్నడూ వీడుకోని సహచరులుగా ఉన్నాయి. తండ్రి ప్రేమగా దూరమయ్యాం. మనకు న్యాయంగా దక్కవలసిన రాజ్యభాగం దక్కకుండా వంచనకు గురయ్యాం. కుట్ర చేసి మనని అడవుల పాలు చేశారు. అంతులేని ఆ శోకం వల్ల ఓర్చుకోవడం అనే మాటకు అర్థం లేకుండా పోయిందన్నా.
3: ఇప్పుడు ఈ చివరి ఆశ కూడా నెరవేరలేదు. భవిష్యత్తు అగమ్య గోచరమై బతుకులో అంధకారం అలుముకుంది.
6: లేదు భీమసేన, ఇంకా కాస్త ఆశ మిగిలి ఉంది. అజ్ఞాతవాస కాలంలో మనకు దారి చూపి కష్టకాలంలో మార్గదర్శిగా నిలిచిన దివ్యజ్యోతి ఈ సంకట స్థితి నుంచి కూడా మనని కాపాడుతుంది.
0: అర్జున, హస్తినాపురంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోందేమిటి? పద, వేడుకలకు సన్నాహాలు మొదలుపెట్టు. వీధులన్నీ అలంకరించమని చెప్పు. దాన ధర్మాలు చేయి. ఏమిటా వెరిచూపులు? మనవడి రాక నీకు వయసు పయబడుతోందని గుర్తు చేసిందా?
3: అశ్వత్థామ శాపం ఫలించింది వాసుదేవ. అభిమన్యుడికి పుట్టిన కుమారుడి మరణంతో పాండవుల ఆశల ప్రపంచం కుప్పకూలింది.
0: భీమసేన, నీ హాస్య ప్రవృత్తి ఏమాత్రం చెక్కుచెదరలేదు సుమా. అయినా అలా అశుభాలు పలక్కు. చూడు, తల్లివడిలో పిల్లవాడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో. అరే, వీడు అత్సం అభిమన్యుడి పోలికే. ఆ కళ్ళు ముక్కు పెదాలు అన్నీ అభిమన్యుడి నుంచి పుణికి పుచ్చుకున్నాడు.
8: వాడి ఊపిరి కూడా అభిమన్యుడిదే బావా. అభిమన్యుడు చనిపోయాడు, అలాగే అతని పుత్రుడు కూడా. వెటకారానికి కూడా హద్దు ఉండాలి వాసుదేవ. మాలో ఎగిసి పడుతున్న ఆవేదనాగ్నికి ఆజ్యం పోసి రెచ్చగొట్టడు.
0: మీరంతా నిద్రిస్తున్న శిశువును చూసి అతను చనిపోయాడనుకుంటున్నారు. సోదరి పాంచాలి, ఏది ఆ బిడ్డను ఇటీవు?
4: సోదరా కృష్ణ, నీ అమృతహస్త స్పర్శతో పిల్లవాడు పునర్జీవితుడయ్యాడు. మా వంశం నిలబడింది వాసుదేవ.
8: కేశవ, మా దైవమా, నీకే విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలో తెలియటం లేదు. మధుసూదన, దేన్ని గురించి ఆలోచిస్తున్నావు? మేము విచారంలో ఉన్నప్పుడు నీవు నవ్వుతున్నావు, ఇప్పుడు మేము ఆనందంగా ఉంటే నీవేమో ఉదాసీనంగా ఉన్నావు. ఏం జరిగింది?
0: ఏమీ లేదు పార్థ. అభిమన్యుడు నేల కొరిగిన రోజు గుర్తుందా? అప్పుడు అతను ఏమన్నాడు? నువ్వు అప్పుడు నన్ను వంశ నాశకుడివి అన్నావు. అప్పుడేమో నేను వినాశకర్తని, ఇప్పుడేమో రక్షకుడిని.
8: మన్నించు వాసుదేవ, మన్నించు. దీర్ఘకాల సహచర్య దోషం వల్ల నీవు దైవానివనే సంగతి మరిచిపోయి నిన్ను నిందించి నొప్పించా.
0: నువ్వు ఆనాడు నన్ను వంశనాశి అంటే కుంగిపోలేదు, ఇప్పుడు వంశోద్ధారకుడివి అంటే పొంగిపోనూ లేదు. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను.
8: నన్ను చీకొట్టినా తప్పులేదు మధుసూదన, అది నాకు తగినదే. సుధామధురమైన గీతా సందేశాన్ని నీ నుంచి పొందాను, నీ విశ్వరూపాన్ని దర్శించాను. అయినా నా కళ్లను కమ్మిన మాయపొర తొలగిపోలేదు.
0: ధనంజయ, ఆ సమస్య నీ ఒక్కడిదే కాదు, అందరూ ఎదుర్కొనేది. అనంతమైనది, అశాశ్వతమైన రూపాన్ని ధరించినప్పుడు మాయ అనుసరించి వచ్చి అందరినీ భ్రమలో పడేస్తుంది. నేను నిరంతరం కర్మ చేస్తాను. నేను చేసిన ప్రతి కర్మ ఒక సందేశాన్నిస్తుంది. నేను చేసే కర్మలో సందేశాన్ని గ్రహించు, కాని ఆ కర్మనే నా నిజస్వభావంగా భ్రమపడకు.
8: అయితే ప్రభు, నిజమైన ముక్తుడెవరు?
0: నా జన్మ కర్మలను బట్టి నేను దైవాన్ననే సత్యాన్ని ఎవరు గుర్తిస్తారో వారే ముక్తులు. అదే గీతాసారం, నిజమైన జ్ఞానం. మన ప్రతి శ్వాస అవతారం సన్నిధిలో, మనం గడిపే ప్రతి క్షణం ఆయన ఆశీర్వాద ఫలమే. ఆయన దివ్యత్వాన్ని గ్రహించు, ఆయనే భగవంతుడు. ఆయన అనుగ్రహాన్ని పొందడానికి గాని, చివరకు మోక్షాన్ని పొందడానికి గాని ఆ ఎరుక చాలు.
6: ప్రభువును అనుసరించుకోవడమే నిజమైన ధర్మం.
9: ఆయన సందేశం మనలో సజీవంగా నిలవాలి. మన జీవితాలు ఆయన సందేశంగా మారాలి.
10: నేను నీవాడినని చెప్తూ తొలడుగు వేద్దాం. ఆ స్వామినే శరణ వేడుకుందాం.
11: నీవు నావాడివి అని చెప్పుకుంటూ రెండవ అడుగు వేద్దాం, ఆత్మ సమర్పణ చేద్దాం.
8: చివరికి ఆయనలో లయమైపోతూ నీవు నేను ఒక్కటి అనే ఏకాత్మ భావనతో దివ్యమైన అనుభవాన్ని పొందుదాం.
12: హైదరాబాద్ కోటి సమితి సాయి భక్త బృందం సమర్పించిన శ్రీకృష్ణ తత్వదర్శనం అనే నాటిక విన్నారు. ఇందులో పాత్రధారులు శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్ గారు, శ్రీమతి ఎం మీనాకుమారి గారు, శ్రీ బీబీఎస్ తిలక్ గారు, శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ చెల్లా రామఫణి గారు, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు మరియు శ్రీ సురేష్ గారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను మెయిల్ ద్వారా listener@radiosai.orgకి పంపవచ్చు.
13: ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.orgకి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings, with values-based management and Indian ethos and values as the foundation of the management programs, the revered founder chancellor of Sri Satya Sai Institute of Higher Learning, Bhagwan Sri Satya Sai Baba, inaugurated the Department of Management Studies, the MBA program, 4 decades back on 21st of August 1986, as an expression of reverential gratitude to our beloved Bhagwan, marking the completion of the 40th anniversary of the MBA Foundation Day. The 41st MBA Day will be celebrated at Prashanti Nilayam from 21st to 23rd of August. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 p.m., the current batch of MBA students will be offering a cultural presentation titled MBA, Mind on Baba Always, comprising devotional songs interspersed with narrations and skits. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ వ్యవస్థాపక దివ్య ఛాన్సలర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భారతీయ నైతికత మరియు విలువల ఆధారిత నిర్వహణ ఉండాలనే సదుద్దేశంతో 1986 ఆగస్టు 21వ తేదీన 4 దశాబ్దాల క్రితం డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ మరియు ఎంబీఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఎంబీఏ కార్యక్రమం ప్రారంభమై 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతాపూర్వకంగా 41వ ఎంబీఏ దినోత్సవ వేడుకలు ఆగస్టు 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ప్రశాంతి నిలయంలో జరగనున్నాయి. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు ప్రస్తుత ఎంబీఏ విద్యార్థులు భక్తి గీతాలతో క్లుప్త వ్యాఖ్యానాలతో కూడిన నాటికల ప్రదర్శనతో ఎంబీఏ మైండ్ ఆన్ బాబా ఆల్వేస్ శీర్షికన సాంస్కృతిక కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

అందరికీ ప్రేమతో సాయిరాం. ఎలాగైతే చిన్నప్పుడు మనం పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో చేరుస్తామో, అదేవిధంగా మన దేవాలయ దర్శనాలు దైవాన్ని పొందడానికి మొదటి మెట్టుగా సాధు సత్పురుషులు సూచించారు. కాని మెల్లగా భగవంతుడు సర్వవ్యాపకుడై ఉన్నాడని, అంతేకాకుండా మనలోనే ఉన్నాడన్న అనుభవాన్ని పొందాలన్నారు. ఈనాటి ఉపన్యాసంలో భగవంతుడు మనకన్నా వేరుగా లేడన్న భావనను ప్రోత్సహిస్తున్నారు. ఈనాటి ప్రేమామృతంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు 2000 సంవత్సరం మే 18వ తేదీన బృందావన్ వైట్ఫీల్డ్లో సాయి రమేష్ హాల్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతపై విద్యార్థులకు నిర్వహించిన వేసవి తరగతుల సందర్భంగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని ప్రసారం చేస్తున్నాం. విరండి.

సత్యాదీనం తు దేవతం తత్ సత్యం ఉత్తమాదీనం తత్ సత్యం

ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం. సత్యాదీనం తు దేవతమో

0: ఈ విశ్వమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది. అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు. సత్యము ఉత్తముల యొక్క ఆధీనమై ఉంటుంది. అట్టి ఉత్తములే దైవస్వరూపులు, ప్రేమస్వరూపులారా. ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు. అదే వ్యక్తి స్వప్నమునందు తనను తానే కల్పించుకుంటాడు, తన భావాలను కూడాను కల్పించుకుంటాడు, తన సుఖ దుఃఖములు కూడాను కల్పించుకుంటాడు, అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి యొక్క చైతన్యమునందు తల్లీనమై ఉంటాడు. ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు వివిధమైనటువంటి అవస్థలు గురి అవుతూ వివిధమైనటువంటి యొక్క కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు. కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను కదిలించలేరు. ఒక కాగితం నందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి అయినా కూడాను కదిలించలేదు. కాగితమును కదిలించును కానీ కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు. బయట వాతావరణము భక్తుని యొక్క సంకల్పములను కేవలము అనేక విధములుగా మార్పు చెంది ఉంచవచ్చు, కానీ హృదయంలో నాటుకొని పోయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎట్టి పరిస్థితులు కూడాను దానిని చెలించలేవు. కనుకనే సాధకుడు చలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి. మానవుని యొక్క శరీరము ఒక ఎదురుకర్ర వంటిది. ఈ ఎదురుకర్రకు అనేక గెనుపులు ఉంటూ ఉంటాయి. ఆ గెనుపులే కామక్రోధ లోప మొహమ్మద మాత్సల్యములనేటువంటి యొక్క భావములు. మానవుని యొక్క దేహము, మానవు యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు. తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి? భద్రము అనగా కళ్యాణము, మంగళకరము. తుంగ అనగా అమితమైన. తుంగభద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము. అట్టి దివ్యమైన, అట్టి భవ్యమైన, అట్టి పవిత్రమైనటువంటి ఈ మానవ దేహమును మనం ఏ విధమైనటువంటి మార్గములో వినియోగిస్తున్నామో ఎవరికి వారు యోచించుకోవచ్చు. మంగళకరమైన ఈ దేహమును, పవిత్రమైనటువంటి ఈ దేహమును, కళ్యాణకరమైనటువంటి ఈ దేహమును ఎటువంటి తుచ్చమైనటువంటి మార్గంలో మనము వినియోగపరుస్తున్నామో ఎవరికి వారు యోచించాలి. దీనికి తుంగభద్ర అని ఎంత చక్కగా జ్ఞానము చేసి అనేక విషయములు విచారణ చేసి పరిశోధన చేసి పరిశీలన చేసి నారదుడే దీనికి ఈ పేరు నియమించాడు. నారదుడు అనగా కేవలము కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు. కాదు కాదు, ఇది కేవలము లోకుల భ్రాంతి. సమస్త దుఃఖములకు పరిహారం గావించేటువంటి జ్ఞానమును అందించేటువంటి మహనీయుడే నారదుడు, నాన భాస్కరుడే నారదుడు. కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి ఒక నారదుడు, విష్ణుప్రియంకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు. అది ఏ తుంగభద్ర అని. తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నామమును సక్రమమైన మార్గంలో వినియోగించి సరియైనటువంటి యొక్క అర్థమును గుర్తించి దీనిని ఆనందించడానికి తగిన కృషి చేయాలి. మానవత్వం అనగా కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి అర్థములు మాత్రమే మనం తీసుకునకూడదు. అనేక విధములైనటువంటి అర్థములను ప్రబోధిస్తూ ప్రాచీన మహర్షులు తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు. కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరైనటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము. ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా నువ్వు గమనించడం లేదు. వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు. సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి. ప్రేమ స్వరూపులారా, జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు. మానవత్వం అనేటువంటి అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు. జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి. నర, ఈ నర అనే రెండు పదముల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి. నా అనగా కాదు, రా అనగా మృత్యువు. నాశనము కానటువంటి యొక్క తత్వం మనకే నర అని పేరు. నరుడనగా నాశనము కానటువంటి వాడు. నర, నారద, నారాయణ, ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది. నరునకు నారాయణుడు చూపినటువంటి వాడే నారదుడు. కనుక ఇట్టి నరతత్వమునకు ఎంతటి ఉత్తమమైనటువంటి అర్థములో ఉంటున్నవి. ఇలాంటి నరమానవ మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి. నరుని కంటే దైవం వేరొకడు కాదు. దైవము తనకంటే భిన్నంగా లేడు. తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు. ఎల్లబ్ధ పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు. ఆత్మారాముడే నరుడు, నరుడే నారాయణుడు. నరునియందు నారాయణుడు చుట్టమే నిజమైనటువంటి మంచితనము. నారాయణుయందు నరత్వమును వహించడమే గొప్పతనము. కానీ మనం గొప్పవాడు గొప్పవాడు కావాలని ఆశిస్తున్నాము. గొప్పవాడి కంటే మంచివాడు చాలా ఉత్తముడు. ప్రతి నరుని ఎందు కూడాను నారాయణ చూస్తూ ఉంటాడు మంచివాడు. కానీ నారాయణు ఎందు కూడాను నరుని చూస్తూ వస్తుంటాడు చెడ్డవాడు. అతనే రావణుడు. రావణుడు నారాయణు ఎందు నరుని చూస్తూ వచ్చాడు. కానీ నారదుడు నరుని ఎందు నారాయణుని చూస్తూ వచ్చాడు. కనుక ప్రతి వ్యక్తిత్వం నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడాను ఇమిడి ఉంటుందని, ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. మనము అనేక చరిత్రలు చదువుతున్నాము. ఒక రామాయణం నందు తీసుకో, ఐకమత్యం చేత ఎన్ని రకములైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును. ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములను మనం పొందవచ్చు. భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడాను అత్యంత దూరం అయిపోతున్నాం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఈ నలుగురు అన్నదమ్ములు కూడాను ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది. అదే వాలి సుగ్రీవులు, ఇరువులు కూడాను అన్నతమ్ములే. కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధమైనటువంటి కష్టములు గురి అయ్యారు. పాండవులు ఐదు మంది, ఐదు మంది కూడాను ధర్మతుని ఆజ్ఞను చిరసావహించి నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు. ద్వాపరయుగం నందు అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వము కలియుగం నందు కూడాను ఆదర్శంగా నిలిచిపోయినది. కాని రావణ, విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు. భిన్నత్వం చేత, ద్వేషం చేత ఐకమత్యం కోల్పోవటం చేత ఎన్నియో దుఃఖములకు గురి అవుతున్నాం. ఐకమత్యాన్ని అభివృద్ధి గావించుకోవటం చేత సర్వ సుఖములు కూడాను పొందగలుగుతున్నారు. ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశమునకు అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి. అదే రావణుడు కూడా చెప్పాడు, ఓ లోక ప్రజలారా, నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్న కుమారుని కూడాను నాశనం చేసుకున్నాను. ద్వేష అసూయను నేను సాధించుకునలేక బంధుమిత్రులను కూడాను నాశనం చేసుకున్నాను. లోకము యొక్క సత్యాన్ని గుర్తించుకునలేక నా యొక్క రాజ్యమే భస్మం చేసుకున్నాను, మీరు ఈ విధంగా చేసుకోకండి అని హెచ్చరిస్తూ పోయాడు రావణుడు. కనుక మానీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగానూ ఉన్నారు, వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు. రావణుడు ఎంత శక్తిపరుడు, మహాతపస్సంపన్నుడు, అన్ని విధమైనటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు కూడాను కలిగినటువంటి వ్యక్తి. కానీ ఇండి ఉండి ప్రయోజనమేమిటి? కేవలము రాగద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు. కనుక నేను ఇన్ని విధమైనటువంటి రోగంలో గురి అవుతూ వచ్చాడు. ప్రేమతత్వం అతని ఏమాత్రం కూడా కనిపించలేదు. కానీ ఆ ప్రేమనే మన హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందుకు మనం విజయాన్ని సాధించగలం. అమృతస్య పుత్ర అన్నారు మానవుణ్ణి. హనుమంతు విశ్వే అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు మానవుడు. కానీ ఈ నిజమైన తత్వాన్ని గుర్తించుకోలేక అమృతపుత్రుడుగా మారిపోతున్నాడు. కనుక మనం అమృతపుత్రులు కాకూడదు, అమృతపుత్రులే కావాలి. దైవాంశం కాకూడదు, దైవములే కావాలి. ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి. ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గాంచవచ్చు. పరమాత్ముడు ఎక్కడున్నాడు? తనకంటే వేరుగా ఉన్నాడనే భావం ఉండినంత వరకు పరమాత్ముడు అత్యంత దూరంగా ఉంటాడు. పరమాత్ముడు సన్నిహిత సంబంధుడు, అతని స్నేహమే నా యొక్క నిజమైన స్నేహము అని ఇద్దరి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్ముడు కూడా అంత దగ్గర అవుతుంటాడు. భగవంతుడు ఏ దేవాలయమునందో, ఏ క్షేత్రమునందో, ఏ పుణ్యతీర్థములందో ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు. లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు. ప్రప్రథమంలో మనము అక్షరాభ్యాసం చేసుకోవాలి. ఏ బిసిడి అనే అక్షరాలు నేర్చుకున్నప్పుడే తర్వాత జీఓడి గాడ్ అనే పదాన్ని మనం నేర్చుకోవచ్చును. ఈ పదాలను మనం నేర్చుకున్నప్పుడే సెంటెన్స్ మనం చదవవచ్చును. సెంటెన్స్ చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తమైపోతాయి. కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైన మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని, భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు. కనుకనే అవతార పురుషులు కూడాను దోగాడటం అనేటువంటిది నేర్చుకుంటూ వచ్చారు. ఇవన్నీ పామరుల యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు. భగవంతుని యొక్క తత్వములకు ఎట్టి అభ్యంతరములు ఉండవు, భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు. కనుక ప్రతి మానవత్వం నందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం చెందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి. వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందుకు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనవారు. నేనున్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ ఆడిటోరియం లోపల వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు. సాయినాథ్, దిలీప్, సత్యజిత్, అంత పాట్లే, తన శ్రీనివాసు, వీరందరూ కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు. నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు. కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడాను నన్ను దర్శించడానికి వస్తుంటారు. కేవలం జీవితంతో ఉండినటువంటి వారు మాత్రమే కాదు, ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరాల వారు కూడాను నన్ను చూడటానికని వస్తుంటారు. ఒకనొక సమయం లోపల పగలు కూడా వస్తుంటారు, కానీ వీడు చూచినటువంటి రాత్రి మాత్రమే. ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియంకు. సరే, నేను బయటకు పోయాను. పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరమునకు తల్లి అయిన ఈశ్వరమ్మ. నేను చెప్పాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు, కాదు ఇతరులు చూస్తే ఏమైనా భావిస్తారు, వద్దు వద్దు అన్నాను. స్వామి, ఇది మాతృహృదయము, నీకేమి తెలుసు, నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది. నేను మాతృభావంతో ఉన్నాను, మీరు దైవభావంతో ఉన్నారు. దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు. మిమ్మల్ని చూచి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పిపోవాలని వచ్చాను అని. ఏమిటి చెప్పు, నేను బిరిని పోవాలన్నాను. స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి. ఈనాడు లోక పరిస్థితి సరి అయినటువంటి స్థితిలో లేదు. ప్రపంచమంతా ఇప్పుడు ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతోనా, దుర్గుణంతోనా, దురాలోచనతోనా ఉంటున్నాను. అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావించుతున్నారు.
1: మీ
0: భావన సహజమే, అది సహజం కాదు. ప్రతి ఒక్కరు కూడా జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు, కానీ అది చూసినప్పుడంతా నాకు చాలా భయం వేస్తుంది. కనుక నేటి నుంచి ఎవరు మీకు పూర్ణ విశ్వాసంగా ఉంటారో, ఎవరు మీరు పూర్ణ సన్నిహితులుగా ఉంటారో, వారిచ్చిన కర్చీఫ్ను మాత్రమే తీసుకోండి, ఇంకెవరిచ్చినా కర్చీఫ్ తీసుకోకండి అని. తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు. కానీ మీకు లోకమంతా సమానమే, అందరూ మీకు బిడ్డలే, కానీ అందరూ నీకు సమానులు అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి. ఆ కర్చీపు లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అది చిందిస్తుంటారు. అది మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుక తెరుతుంది, చాలా ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని. సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను. మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి నేను పండుకున్నాను. ఇటు ముగ్గురు పిల్లలు అంతా అటు పండుకున్నారు, పిల్లలు ఇటు అటు పండుకున్నారు. ఆనాడు సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాసు వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు. ఒక గంట అయింది రాత్రి. నేను ఆ నిన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్లాను. బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా. నేను చెప్పాను, ఊరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడద్దు అన్నాను. నాకు భయం, నాకెందుకు, మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను, నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన వారికి భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయం. పుత్రవాత్సల్యం చేత నేను వస్తున్నానే, కానీ మరొక భావం కాదు. పోయి వచ్చినావు ఏం కారణమన్నాను. స్వామి, నిన్నటి దినం పండుగ, కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు, దీన్ని చాలా పెద్దకి కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు. పిల్లలందరినీ అడిగాను, మీ దగ్గర ఏమో బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా, బెల్ట్ ఉందా అని. వాడు ఇచ్చే బెల్ట్ కంతా ఏదో అది ఒక బంగారం మాదిరి, వెండి మాదిరి కనపడుతుంటుంది, అలాంటివంత వేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోపల కాకులు ఎన్ని రకములైన కథలు
1: పుట్టించుకుంటారు.
0: కనుక స్వామి, వారిని వీరిని అడిగేది ఎందుకు? ఇదిగో నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని. స్వామి స్వామి స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది. ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను. తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయం లోపల రామబ్రహ్మంకు చెప్పాను, ఆమెకి చాలా ఇష్టము, కానీ తిరిగి ఆమెను బూడ్చే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను. అప్పుడు ఆమె మెడలోనే ఉండేది. అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది. పిల్లలందరూ చూచారు, సాయినాథ్ కూడా చూచారు. దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని. సరే, నీకు తృప్తిగా ఉంటానికి నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను. ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పన్నుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు. నేను తిరిగి లేచి చూసేటప్పటికీ వీరందరూ కూడా నమస్కారం చేస్తుంది కూర్చున్నారు. ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను. స్వామి, పిలవనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల, ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినాం.
1: కాన్వర్సేషన్
0: చెప్పాను, ఈమె ఈ శరీరంలో తల్లి, మీరెవరు చూడలేదు, 20-22 సంవత్సరం పిల్లలు వారు, మీరు బాడీ వదిలిపెట్టే 30 సంవత్సరాలు పైన అయిపోయింది అని చెప్పి అప్పుడు ఈ చైన్ వీళ్ళకి చూపించాను. ఈ విధంగా ప్రతి చిన్న తత్వంలో కూడాను వీళ్ళు అక్కడ గుర్తించడానికి చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ మంచి పిల్లలు. అలాంటి పిల్లలు నేను అక్కడ పెట్టుకుంటున్నాను. ఒక దినము సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది, ఇద్దరు పిల్లలున్నారు, భర్త లేడు. ఆ హార్ట్ అటాక్ చోట్ల చాలా బాధపడుతుండదు ఆ చిన్నపిల్లని చూసుకొని.
1: రాత్రి
0: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను. వస్తూ దేహాన్ని వదిలేటప్పటికే కింద పడిపోయాను. ఈ దేహంలో ఏమిత్రము ప్రాణం లేదు. పడేటప్పటికి కింద మార్బుల్ అన్ని వేశారు, తల పడింది. పిల్లలందరూ వచ్చేసారు, పట్టుకున్నారు, చాలా లేపినారు, ఏమేమో చేశారు. ఏం మాట్లాడిచినా నేను కదలలేదు, మెదలలేదు. ఏమైనా దెబ్బ తగిలిందేమో తల ఎత్తడానికి పోయి ప్రయత్నం చేశారు, ఎవరికి చేత కాలేదు. ఈనాటి పిల్లలు, ఇంత బలమైనటువంటి పిల్లలు నా చిన్న తలను కూడా ఎత్తలేకపోయారు. తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు, ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుందో ఏమో అని. ఎక్కడే కానీ ఏమి కనిపించలేదు. నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్లు వేసుకుంటాను, ఎప్పుడు కూడా పెట్టను. బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకటిలో పండుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుడి ఆశ,
1: డెమోనిక్ క్వాలిటీ.
0: ఎప్పుడు లైట్ ని ఆశిస్తారు. తమసో మా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు.
1: సద్గమయ,
0: సద్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడు కూడా ప్రకాశంగానే ఉంటుంటాడు. ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితులు పిల్లలందరూ చాలా చాలా అనుభవించారు. ఎప్పుడు కూడా కాలేజీకి పోయినా కూడా అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు. పిల్లలు పుట్టిన తక్షణమే పరిగెత్తి వస్తుంటారు. ఇంకా నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. వాళ్ళు కూడా టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు. ఎక్కడే కానీ ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు. ఒక్కొక్క తూరి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడో ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు. పాపం మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
1: చెప్పద్దు,
0: అబద్దాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు. ఇచ్చేది తినిపించేసేది. ఈ విధంగా మంచి పిల్లలుగా ఉంటుంటారు. ఆ పిల్లల యొక్క మంచితనంలో బయట చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు. అందులో ఈ సాయినాథుడు కూడా ఒక్కడు. ఈ సాయినాథుడు ఎప్పుడు పాదాల దగ్గర పండుకుంటాడు కింద. శబ్దమైతే చాలు, ఎప్పుడు తక్షణం తలుపు తెరుస్తాడు. దాని కీస్ అంతా తన దగ్గరనే పెట్టుకుంటాడు. ఎందుకంటే ఒకతూరి తెలిసింది, కీస్ వేశాడు, లిఫ్ట్ ఎత్తినారు, అంతా అయిపోయింది. కానీ ఈ మెట్ వచ్చింది తెలిసింది. లిఫ్ట్ కు బీగం వేశారు, లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు ఈమె ఎట్ట వచ్చింది. వీళ్ళందరూ కొంచెం భయపడుతూ ఉండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి, స్వామి ఆమె ఎవరు ఎవరు ఎవరు ఎవరని
1: అడుగుతున్నాను.
0: నీకు కావాలి అంతేగాని ఇంకెవరితో ప్రయత్నం లేదు, నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను. స్వామి ఇచ్చినది ఏమిటి ఆయమ అని నేను తీసి వారి చేతికి ఇచ్చాను. అప్పుడు దాన్ని చూచారు. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఈ విధంగా కూడా కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటివి దైవ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి చెప్పడానికి వీలు కాదు. దైవత్వం మనుషుని కంటే వేరుగా లేడు చెప్పాడు. ఐ అండ్ యూ ఆర్ వన్ అని చెప్పాను. వన్ అని చెప్పడం కూడా బాగుండదు. నీవు నేను వేరు లేదు కాదు, ఒక్కటే. నీవే నేను, నేనే నీవు. ప్రతి ప్రాణి ఎందుకు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి. దేహో దేవాలయ ప్రభుత్వం జీవో దేవ సనాతన, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. చెప్పాను విష్ణు అంటే శంఖ చక్ర కదా దారి అంటున్నారు. అలంకారో విష్ణు ప్రియ అంటారు, జలధారో ఈశ్వర ప్రియ అంటారు, ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు. కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖ చక్ర కదా దారి అంటారు. శంఖ చక్రం అనగా ఏమిటి? శంఖమనగా శబ్దము, చక్రమనగా కాలము. ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి. కనుక దేహం అనేటువంటిది ఈ శంఖ చక్ర గదాదారి కాదు. బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి. కాబట్టి దైవం ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు. నేను ఒకనొక సమయం లోపల 30 సంవత్సరం కిందట బూర్గల రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు. అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు. అన్నారావుని పిలిచి చెప్పాను, అన్నారావు ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారే, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి? అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు. అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది. ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించటము, ఈ శంఖం కనిపించ ఎందుకు ఈ వికారం చేస్తున్నారు? భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు? వికారం ఎందుకు కల్పిస్తున్నారు? ఇవి మీరు చేయకూడదు అన్నాను. అప్పుడు బూర్గుల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు వాళ్ళు వాళ్ళ ప్రీతిని కొద్ది పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు, అంతేకాని నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు ఆయన. మీరు చెప్పండి కొంతవరకు, దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఇచ్చిపెట్టండి కనుక అని చెప్తే ఆయన విన్నాడు గాని పాపం ఏమి చేయలేకపోయాడు. ఈ విధంగా భగవంతుడికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాని ఏ విధమైన అందంగా చూసుకో, ఇవి కాదు మనలో ఉంది అదానందము. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారు. కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు. అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి. అనుకోవచ్చు, స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు? అలంకారం కోసం కాదు,
1: నా
0: దేహం ఎవరికి కనిపించకూడదు అని
1: ఆనందం.
0: పాదాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను. అనగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని తుంగభద్రాన్ని దీనికి పేరు పెట్టారు. ఇంత మంగళకరమైన దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి? లేదు, చేతులు కాళ్ళు కనిపించక తప్పదు, ముఖం కూడా చూడక తప్పదు, కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంటుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాను, అది కూడా నాకు ఇష్టం లేదు. కానీ నేనేం చేస్తూ, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు. దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి. కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు. ఒక చిన్న ఉదాహరణము, ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు, దప్పి అయినప్పుడే నీరు తాగుతాడు, దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు, ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు. కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ. దానికి కూడా ఒక కారణం ఉండాలి. ఆ కారణాన్ని నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ప్యూరిటీ, పేషెన్స్, పర్సివేరెన్స్, ఈ పిపిపి, ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటివి. నేను ఎప్పుడు కూడా ప్యూరిటీ పని చేసినా కానీ నా కోసం కాదు, నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా లేదని చెప్పచ్చు. అంత ప్యూరిటీ నా హృదయం, కించిత్ కూడా అక్కడ ఏమాత్రం కూడా మాలిన్యం చేరడానికి అవకాశం లేదు. ఆ ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది. నేను ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబులు కూడా రాయను. నా దేహమైనటువంటి అంత పవిత్రమైనటువంటిది. ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా దోషం చూపడానికి వీలు కాదు. నా యొక్క పేషెన్స్ శాంతం ఎంత ఉందంటే పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు. నా హృదయం అంత శాంతంగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను. చెప్పానుగా, కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదములు ఉపయోగపెడుతుంటాను. లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు. నాయన బంగారు కూర్చోమ్మా కూర్చోమ్మా అంటే ఎవరు వినరు. హే కూర్చో అంటే కూర్చుంటారు. అప్పుడు శబ్దాన్ని మార్చాలి. ఈ శబ్ద మార్పుల చేతనే భక్త రక్షణ కూడా జరుగుతూ ఉంటుంది. ఒకనొక సమయం లోపల పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు 11 సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు. అంతా అయిన తర్వాత తిరిగి జయించి వచ్చారు. యుద్ధం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు. ఎవరు గురువైనటువంటి వాడే, నేను ప్రమాణం ఇవ్వాలి, నేను దీన్ని తప్పించడానికి వీలు కాదన్నాడు. మీరు ఏమైనా చేయవచ్చును, కాబట్టి మీరు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించింది. తర్వాత ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు, అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు. అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు. పాండవులు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా, ఎన్నో నాటకాలు ఆడాలా, భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనవి, దానికి కూడా ఒక యాక్ట్ చేయాలి, ప్రతి దానికి కూడా ఒక్కొక్క సీన్ మార్చాలి, ప్రతి దానికి కూడా ఒక డ్రామాగా నిరూపించాలి. పరిగెత్తిపోయాడు కృష్ణుడు. ఎవరి దగ్గరికి? దుర్వాసుని దగ్గరికి పోయాడు. దుర్వాసుని దగ్గరికి పోయేటప్పటికి దుర్వాసు చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు. స్వామి, ఎందుకోసం వచ్చాను మా ఆశ్రమానికి? నాకు ఒక చిన్న పని ఉంటుండాలి, అది నీతో చేయించాలని వచ్చానన్నాడు. తమ ఆజ్ఞకు నేను బద్ధుండైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు. ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి, తమను కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటామన్నాడు. కానీ నాది నాది వేరే, నీ ద్వారా జరిపించేది ఇంకోటి వేరే, నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి, కనుక ఒక పని చెయ్యాలన్నాడు. ఏం చేయమని చెప్పారు. కింద ఒక గుంత తవ్వు, ఆ గుంతలో ఈ పంచపాండవులు కూర్చోబెట్టు, దానిపైన పలక వెయ్యి, ఆ పలక పైన నీ కుర్చీ వేసుకో, ఆ కుర్చీ పైన కూర్చో. వస్తారు ఎవరైనా, దుర్యోధన దుశ్శాసనాథులో ఎవరైనా వస్తారు, లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు. వచ్చినా కానీ అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు. దుర్వాసు చెప్పు, స్వామి నేను అబద్ధమాడను అన్నాడు. సన్యాసి, నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా? అబద్ధమాడమని నేను కూడా చెప్పను. సత్యాన్న పర్వదన్న, సత్యమే నా యొక్క ప్రథము, సత్యమే చెప్పు, కాని శబ్దాన్ని మార్చు అన్నాడు. అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు. పాండవులు నా కింద ఉన్నారన్నాడు గట్టిగా. శబ్దమును మార్చాడు. శబ్దమును మార్చేటప్పటికే అశ్వత్థామ పరిగెత్తిపోయాడు. కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణము రక్షించేది కదా. నేర్పుకుని శబ్దాలు మార్చవలసి వస్తుంటుంది. ఆ శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యము సక్రమంగా జరిగిపోతుంటాయి. అన్ని అవతారములు ఎందుకు శబ్దాలు మార్చడం అనేటువంటి సహజంగా జరుగుతూనే వచ్చాయి. కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు, నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు. సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటున్నది. సీత నా మాట విను, నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి. ఏమిటి అరణ్యం? నేను కూడా వస్తానని. నీవు రావడానికి వీలు కాదు, ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర మృగములతో నిన్ను నేను సంరక్షించుకోలేను అన్నాడు. అది చెప్పేటప్పటికి ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా? ఇది మీ యొక్క బుటక మాటలు కాని నీవు రక్షించుకోగలవు. నేను వస్తానని కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు. తరువాత ఇంకా కఠినంగా పలుకుతూ వచ్చాడు, నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు. నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది. తండ్రి ఆజ్ఞ, నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి? నీవు రాకూడదు అన్నాడు. సరే అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారండి? తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు. రాముడితో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత. అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది. చాలా బాధపడుతూ క్షణమైన ఈ యొక్క అయోధ్యలో ఉండలేను, నేను కూడా అరణ్యానికి వస్తానని. అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యములు చెప్తూ వచ్చాడు. అమ్మా, తండ్రి వృద్ధుడైనాడు, కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు. సతికి పతియే దైవము, అతని సేవలు చెయ్యాలి. అతను ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీవు నన్ను వదిలి అతని వదలు రాకూడదు. అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ. అది సీత వినింది. సీత చాలా తెలివైనటువంటి వాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా వస్తున్నానని, రావడానికి వీలు లేదన్నారు. తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా? నీవు రామచంద్రుడవు, నేను శీతలమైన వెన్నెలను. వెన్నెలు చంద్రుడి నుంచినే ఆవిర్భవిస్తుంది. చంద్రుడు ఒక చోట, వెన్నెలు ఒక చోట ఉండడానికి వీలవుతుంది. ప్రవర్తన చేస్తున్నారే కాబట్టి చంద్రుడు ఎక్కడో వెన్నెలు అక్కడే. రాముడు అరణ్యం లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలుకేదు. వస్తున్నాను గట్టికి చెప్పింది. అక్కడ కూడా చాలా రాముడు కూడా తగ్గిపోయాడు. ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిధి సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది. కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు. ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు, కానీ శబ్దమును మాత్రం మార్చి ఒకరి క్షేమం కోసమని, ఒకరి కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పనిచేయవచ్చు. సర్వే లోక హితే రథ, ఇది చాలా ప్రధానమైనటువంటిది. సర్వే సముద్రాగుణి, మంచి గుణములు కలిగి ఉంటుండాలి. సర్వే జ్ఞానైక సంపన్న, మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి. అది ఏ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు. కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు. నమ్మినా నమ్మకపోయినప్పటికీ కాలు మొదలు తల వరకు కూడా ఎక్కడే కాని స్వార్థం నాలో లేదు, అంతకంటే లేదు. ఏది చేసినా మీకోసమే, ఏ పని చేసినా మీ పనే, ఏది నేను ఆనందించినా మీకు ఆనందం కోసమనే. కనుకనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, దైవతత్వాన్ని గుర్తించుకోవటం ఎవరికి సాధ్యం కాదు. దైవత్వంను ఎవరు అర్థం చేసుకోలేరు. కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు. అనేక జన్మల నుంచి వారి వెంట వెంట జంట ఇంట వచ్చినటువంటి యొక్క ప్రాక్టీస్లు అవన్నీ సంస్కారంలో ఆ విధంగా వస్తుంటాయి. అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి. ప్రజెంట్ సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి. ఈ స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి. సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు. మీరు క్రమక్రమేణా కూడాను స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, సేఫ్లీ. ఈ వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి. శాంతాన్ని మీరు పోషించకండి. పవిత్రతను కించిత్తు కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి. ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంక పర్సివేరెన్స్ ఏమైనా కలుగుతుంది. కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని. నా ఎందుకున్నంత ప్రేమనే, కనుక నేను పలికే పలుకులు కూడా ప్రేమవే. అందరూ కూడా ప్రేమ స్వరూపులుగా కావాలి. ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రేమకు ఏమాత్రం కూడా లోటు కలిగించుకుంటా చూసుకోవాలి. ఆ విధంగా మీరు జీవించుతూ రాండి. మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను. కనుక మీరే భావి భారతోద్ధారకులు. ఈనాటి విద్యార్థి విద్యార్థినియులే మన భారతదేశానికి లీడర్స్, ప్రీడర్స్. దుర్భావంను కట్టిపెట్టండి, సద్భావంను పెంచుకోండి, సదుద్దేశంతో జీవించండి, పవిత్రమైన దృష్టిని తీసుకోండి. దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి. ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు, కనుక వారిని కూడా సంతోష పెట్టండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహాన్ని కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు. కనుక వారిని కూడా మీరు ప్రేమించి ఆదరించి ఆశ్రయించి వారిని ఆనంద పెట్టండి.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 2000 May 18 బృందావన్ వైట్ఫీల్డ్లో సాయిరమేష్ హాల్లో భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతపై విద్యార్థులకు నిర్వహించిన వేసవి తరగతుల సందర్భంగా అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. భగవంతునికి ఆభరణాలు అవసరం లేదని, చిదానందమే తనకు అందమని, చిన్ననాటి నుండి తమ చుట్టూ ఉన్న దివ్య తేజస్సు దానికి ఒక చక్కటి ఉదాహరణ అని సెలవిచ్చారు స్వామి సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: దైవమే తల్లి, పితా జ్ఞానం, తండ్రి ఎవరు? భౌతిక దేహమును సంరక్షించి అభివృద్ధిపరచి సాకిన వ్యక్తియా తండ్రి? ఇతను కేవలం సంరక్షకుడు మాత్రమే, కాని నిజమైన తండ్రి జ్ఞానము. ఈ జ్ఞానమే దైవస్వరూపము. ఉపనిషత్తులందు దైవము సత్యం, జ్ఞానం అనే పేర్లతో ప్రకటిస్తూ వచ్చింది. తల్లి సత్యం, తండ్రి జ్ఞానము. మన సోదరులెవరు? మనకంటే ముందు పుట్టినవారు పెద్ద సోదరులు, తరువాత పుట్టినవాడు తమ్ముడు కూడా సోదరుడే. ఈ దేహ సంబంధమైన భ్రాతలు నిజమైన భ్రాతలు కారు. ప్రాకృతమునకు వారు సోదరులే, కాని నిజమైన సోదరుడు ధర్మమే. సత్యము, జ్ఞానము, ధర్మము దైవస్వరూపాలు. ఇక దయాసఖి, సోదరి ఎవరు? కేవలము ఈ దేహ సంబంధమైన సోదరినే సోదరిగా భావిస్తున్నాం. కాదు కాదు, దయయే మన సోదరి. శాంతం పత్ని, పతి పత్ని రెండు కూడా శాంతమే. శాంతమే లేక జగత్తే జరగదు. శాంతియే ప్రతి మానవునకు శోభాయమానముగా వెలిగే ఆభరణము. శాంతియే దైవము. కనుక సత్యం, జ్ఞానం, ధర్మం, శాంతి దైవస్వరూపములే. క్షమ మన పుత్రుడు. ఇది కేవలము అందరికీ లభించేది కాదు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపన్యాసములను విను భాగ్యము కలిగిన వారందరికీ మనస్సులో ఆ మధురమైన కంఠస్వరము, ఆ పదలాలిత్యము, ఆ భావ ప్రకటనము నాటుకుని ఆనందాతిశయము కలుగును. సాధారణముగా స్వామి తెలుగులో ఉపన్యాసమిచ్చినను సంభాషించేటప్పుడు అరవము తెలుగు, కన్నడ, హిందీ భాషలే కాకుండా జర్మన్, స్పానిష్ లాంటి విదేశీ భాషలలో కూడా తమ భక్తులను సంతృప్తిపరచుటకై మాట్లాడేవారు. స్వామి ఉపన్యాసములు నీతి వాక్యాలతోనూ, చిన్న చిన్న కథలతోనూ, సామాన్యమైన ఉదాహరణలతోనూ వినువారికి చక్కగా అర్థమయ్యే రీతిలో ఉంటాయి. స్వామి ఎప్పుడూ ముందుగా ఆలోచించుకుని పండిత పామరులనే భేదంతో కాని తమ ఉపన్యాసాలిచ్చేవారు కాదు. తనవి ఉపన్యాసములు కావనియూ, సంభాషణ వంటి బోధలనియూ చెప్పేవారు. అయితే స్వామి ఉపన్యాసం వింటున్నప్పుడు భక్తులకి స్వామి చెప్పే విషయాలు తమనుద్దేశించే చెబుతున్నట్టు అనిపించడం ప్రత్యేకం. స్వామి భక్తులకు తమ వ్యక్తిగతమైన సంశయాలు సహితం స్వామి ఉపన్యాసాల ద్వారా నివృత్తి అవడం సర్వసాధారణ అనుభవం. స్వామి సలహాలు, బోధనా విధానం ఎంతో ప్రేమతో ఉండుటచేత భక్తులకు ఉపన్యాసాలను వినడం ఎంతో ఆనందమైన అనుభూతి. కృషించిన మానవుని జీవితమును పోషించేటటువంటి అమృతవర్షము వలె ఉంటాయి స్వామి పలుకులు. స్వామివారు అనుపమానమైన బోధకులు. ఒకసారి వేసవిలో హార్స్లీ హిల్స్లో భక్తులతో మాట్లాడుతూ వారి సాధనలు, వారి వారి భావములు, వారి జీవితములలో పరమాత్మతత్వమును తెలుపుతూ వారి నిశ్చిత గమ్యస్థానాన్ని ఎరుకపరుస్తూ భక్తుల పొరపాట్లను సరిదిద్దుతూ సక్రమమైన భక్తి మార్గమున నడిచేటట్లు అనుగ్రహించారు స్వామి. బాల్యము నుండి బాబావారు ఇటువంటి పద్ధతినే అవలంబించారు. అందువల్లనే స్వామికి తాతగారైన కొండమరాజుగారు బాలసాయిని పిల్లగురువు అనేవారు. స్వామి తమ ఉపన్యాసములలో తమ దేహానికి తాతగారైన శ్రీ కొండమరాజుగారి జీవితంలోని కొన్ని సన్నివేశాలను, ఆయన వ్యక్తిత్వం గురించిన విశేషాలను తెలిపారు. అవి ఏమిటో ఇప్పుడు విందాం. కొండమరాజుగారు నిరంతరం తమ గురువులైన వెంకావధూతను ఆరాధించేవారు. కొండమరాజుగారికి ఇద్దరు కుమారులు, పెదవెంకమరాజు, చినవెంకమరాజు. అలాగే కొండమరాజుగారి తమ్మునికి కూడా ఇద్దరు కుమారులు కలరు. వారందరూ కలిసి ఉండేవారు, ఉమ్మడి కుటుంబం. అయితే కుమారులు నలుగురు అన్యోన్యంగా ఉండేవారు కాని వివాహమైన పిదప వచ్చిన ఆడవారికి అభిప్రాయ భేదాలు వస్తుండటంతో ఎవరికి వారు విడిగా ఉండాలని సంకల్పించుకున్నారు. అప్పుడు స్వామి చిన్న పిల్లవాడు. అయితే కొండమరాజుగారు ఒకరోజు సత్యాన్ని పిలిచి, సత్య, నీది పవిత్రమైన హృదయం, నీవు పలికేదంతా సత్యమే. నేను ఒక సంకల్పం చేసుకున్నాను, దానికి నీ అభిప్రాయం కావాలి అన్నారు. తాత, ఏమిటా సంకల్పం అని అడిగారు చిన్న సత్యం. వీరి నలుగురిని నేను వేరు చేయాలనుకుంటున్నాను అన్నారు వారి కుమారుల గురించి. అంతట స్వామి చాలా సంతోషం అని తెలిపారు. నాలుగు కుటుంబాల మధ్యన సహన సానుభూతులు కోల్పోవడం వల్ల అది మంచి నిర్ణయం అని తెలిపాడు సత్యం. అంతట తాతగారైన కొండమరాజుగారు నలుగురి కుమారులను పిలిచి, నాయనలారా, ఇక మీదట వేరువేరుగా ఉండి మీ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ సుఖజీవనం సాగించండి అన్నారు. వారందరూ అందుకు సిద్ధంగానే ఉన్నందున సరే అన్నారు. కొండమరాజుగారు వారితో, నాకున్నదంతా మీ నలుగురూ పంచుకోండి, నాకేమీ అక్కర్లేదు, అయితే ఒక్క ఆస్తిని మాత్రం నాకివ్వండి అన్నారు. ఏమిటది అని వారందరూ అడగగా, సత్యాన్ని నాకివ్వండి, నా దగ్గర సత్యం ఉంటే చాలు,
నాకింక ఎవ్వరూ అక్కర్లేదు అన్నారు. సత్యం, నా వెంట వస్తావా అని తాతగారు సత్యాన్ని అడగ్గా, తప్పక వస్తానని ఆయన వెంటే వెళ్లాడు సత్యం. అప్పటి నుండి కొండమరాజుగారి వెంటనే ఉండేవారు. కొండమరాజుగారికి సత్యమంటే ఎంతో ప్రేమ. ఆయన దివ్యదృష్టి కలిగినవారు, మహాజ్ఞాని, పరమ భక్తుడు. అందుచేతనే సత్యాన్ని కోరుకున్నారు. ఆయన మన బాలసాయిని సత్య అని పిలిచేవారు. ఆ సత్యమే ఆయనకు సాక్షిగా నిలబడింది. రోజూ తాతగారికి వంట చేసి పెట్టడం సత్యం పని. అందువల్ల తెల్లవారకముందనే లేచి పాత్రలు తోమేసి వంట చేసి బుక్కపట్టణం స్కూలుకి వెళ్లేవాడు సత్యం. మధ్యాహ్నం భోజన సమయంలో అక్కడి నుండి పుట్టపర్తికి పరుగు పరుగున వచ్చి తాతగారికి వడ్డించి తాను భుజించి మరల పరుగున స్కూలుకి వెళ్లేవాడు సత్యం. కొండమరాజుగారు సత్యం కష్టపడుతున్నాడని బాధపడేవారు. సత్య, నీవు మధ్యాహ్న సమయంలో రానక్కర్లేదు, నేను వడ్డించుకుంటాను, నువ్వు భోజనం తీసుకుని వెళ్ళు అన్నారు. ఆ రోజుల్లో పుట్టపర్తి ఎంత కుగ్రామమంటే అల్యూమినియం పాత్రలు కూడా లభ్యమయ్యేవి కాదు. అందువల్ల సత్యం రాగి సంకటిని ఒక గుడ్డలో మూటకట్టుకుని తీసుకుని వెళ్లాడు. మధ్యాహ్నం పిల్లలందరూ భోజనానికని దగ్గర చేరి అందరూ అన్నం, పచ్చడి తెచ్చుకున్న పదార్థాలన్నీ ముందర పెట్టుకున్నారు. కాని సత్యం వద్ద ఉన్నది రాగి సంకటియే, అన్నం లేదు. చిన్నతనం నుండి కూడా అదే అలవాటు సత్యానికి. కాని రాగి సంకటి తింటుంటే తోటి విద్యార్థులు తనని బీదవాడనుకుంటారేమోనని, తన కుటుంబ గౌరవాన్ని చెడగొడతారేమోనని సత్యం ఆ పిల్లల నుండి దూరంగా వెళ్లి ఒక్కడూ తిన్నాడు. మరునాడు తాతగారితో, తాత, వారందరి ఎదురుగా సంకటి తింటే వేరొక రకంగా భావిస్తారు, కాబట్టి కష్టమైనా నేను ఇక్కడికి వచ్చే ఫోన్చేస్తాను అన్నాడు. ఈ విషయాన్ని స్వామి తన ఉపన్యాసంలో చెబుతూ, కష్టమైనా అందులోనే సుఖం ఉంది, కష్టం లేకుండా సుఖం దక్కదు. బంగారు ఆభరణం చెయ్యాలంటే మొదట నిప్పుతో శుద్ధి చేసి సుత్తితో అనుకున్న ఆకారానికి తీసుకొస్తే కాని మంచి అందంగా రూపుదిద్దుకునే నగ తయారవ్వదు కదా అని చెప్పారు. ఒక్కొక్కప్పుడు ఈశ్వరమ్మగారు కొండమరాజుగారి వద్దకు వచ్చి, మామగారు, ఇంటికి రండి, మీ కొడుకుల దగ్గర తలా కొన్ని నెలలు గడపండి, అందరి వద్ద కలిసి హాయిగా జీవితం వెళ్లబుచ్చండి, మాకు వండి వడ్డించే అర్హత లేదా, మేము సిద్ధంగా ఉన్నాము కదా, రండి అని పిలిచేవారు. కొండమరాజుగారు మాత్రం, వద్దు, నాకు సత్యం ఉన్నాడు చాలు అనేవారు. ఆయనకు సత్యమంటే అంతటి నమ్మకం, ప్రేమ.

ఈ విషయాలను స్వామి తమ ఉపన్యాసాల్లో చెబుతూ తమ బాల్యంలో కొండమరాజు గారితో గడిపిన రోజులలోని మరిన్ని విశేష సన్నివేశాలను ఈ విధంగా తెలిపారు. పుట్టినప్పటినుంచి స్వామి తీపి పదార్థాలను తినేవారు కాదు. ఎందుకంటే చిన్నప్పుడు సత్యంగా కాని ఇప్పుడు స్వామిగా కాని స్వీట్లు తింటారంటే వేలాది భక్తులందరూ స్వామికి ఇష్టమని అనేక రకాలైన స్వీట్లు తీసుకుని వచ్చేస్తారు. అలాగే పండ్లను కూడా తీసుకునేవారు కాదు. అతి సామాన్యమైన ఆహారాన్ని భుజించేవారు. కొద్దిగా సంకటి వేరుశనగ పచ్చడితో తినేవారు. కొండమరాజుగారు కూడా సత్య ఏది తింటాడో అదే ఆయనకు కూడా పెట్టమనేవారు. తెల్లవారి లేస్తూనే సంకటి చేసి పచ్చడి లేదా ఆకుకూర వండి పెట్టేవాడు సత్యం. ఆ వీధిలో వారందరికీ సత్యం చేసే ఆరోగ్యాన్నిచ్చే రుచికరమైన వంటంటే ఎంతో ఇష్టం. సత్యం బడి నుండి ఇంటికి వచ్చేసరికి ఆ వీధిలో జ్వరంతో బాధపడుతున్న వారందరూ వణుకుతూ ఇంటి ముందర కూర్చునుండేవారు. అప్పుడు కొండమరాజుగారు సత్యంతో, "సత్యా, వారంతా జ్వరంతో బాధపడుతున్నారు. నీవు పెట్టే మిరియాలు చారు కావాలిట. వెంటనే చేసి పెట్టి వారికిచ్చి పంపు" అనేవారు.

సత్యానికి వంటలో మంచి ప్రావీణ్యత ఉండేది. చుట్టుపక్కల వారందరూ సత్యం చేసిన కూరలను తీసుకుని వెళ్లేవారు. ఆ రోజుల్లో ఆచార వ్యవహారాలకు ఇప్పటి పద్ధతులకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఉగాది, సంక్రాంతి మొదలైన పండగలకు ఇంట్లోని పనివాళ్లు, చాకలివాళ్లు అందరూ వచ్చి భోజనం తీసుకుని వెళ్లేవారు. స్వామి అక్కగారైన పార్వతమ్మ, వెంకమ్మ మరియు ఈశ్వరమ్మగారు పండుగ రోజుల్లో బొబ్బట్లు చేసుకునేవారు. మరి సత్యంకి తోడుగా తాతగారు, వీరిద్దరే కదా వాళ్ళింట్లో. అందుచేత సత్యం అంత చిన్న వయసులో కూడా అందరికీ వంట చేసి పెట్టి వారి వలే తను కూడా బొబ్బట్లు చేసి తాతగారికి, పనివారికి పెట్టేవాడు. ఇలాంటి పండగ రోజుల్లో స్వామి తండ్రిగారైన వెంకమరాజుగారు రావడం తటస్థించింది. కొండమరాజుగారు, నాయన, ఈ పండుగ రోజున నువ్వు కూడా మాతో పాటే ఇక్కడే భోజనం చేసి వెళ్ళు అన్నారు. వెంకమరాజుగారికి వంటకాలు చాలా నచ్చి మంచి రుచిగా చేసి పెట్టినందుకు సత్యాన్ని ఎంతో మెచ్చుకున్నారుట. అంతేకాకుండా ఇంటికి వెళ్లి, మీకన్నా సత్యం ఎంతో రుచిగా చేశాడు, రేపట్నుంచి సత్యం ఏమి వండితే అదే తీసుకువస్తే తింటాను అని ఈశ్వరమ్మగారితో చెప్పారట. ఆవిడ సత్యం దగ్గరికి వచ్చి, సత్య, నీవల్ల ఇంట్లో మాకు తిట్లు పడుతున్నాయి, ఎందుకింత మంచిగా చేస్తావు వంట అన్నారట. ఇవన్నీ స్వామి ఉపన్యాసాల ద్వారా వింటుంటే ఆ రోజుల్లో మనం కూడా సత్యం చుట్టూ తిరుగుతూ ఆ ప్రేమ ప్రవాహంలో పరవశిస్తున్నట్లు ఉంది కదూ. కొండమరాజుగారి వ్యక్తిత్వాన్ని గురించి తెలుపుతూ స్వామి ఈ విధంగా తెలిపారు. స్వామికి దేహరీత్యా తల్లిగారైన ఈశ్వరమ్మగారి అసలు పేరు నామగిరమ్మ. కాని సత్యం యొక్క దివ్యత్వాన్ని ముందుగానే గుర్తించిన కొండమరాజుగారు నామగిరమ్మ అనే పేరుని ఈశ్వరమ్మగా మార్చారు. పెదవెంకమరాజుగారికి ఎందుకో బోధపడకపోయినా తండ్రిగారు చెప్పారు కదా అని ఆ పేరుతోనే పిలవసాగారు. ఆమె ఈశ్వరునికి అమ్మ కాబట్టి ఈశ్వరమ్మ అనే పేరు సరియైన పేరు అని భావించారు కొండమరాజుగారు. వారు ఒకమారు ఈశ్వరమ్మగారితో, ఈశ్వరమ్మ, నీవు ఏదో సామాన్య స్త్రీ వలె కనిపిస్తున్నావు కాని సామాన్యురాలివి కాదు. నీ గర్భాన సాక్షాత్తు భగవంతుడే జన్మించాడు, నీవెంతో అదృష్టవంతురాలివమ్మా అని నమస్కరించారు. ఆమె అతని కోడలే. కోడలికి మామగారు నమస్కరించడం ఎక్కడైనా చూశారా? ఈశ్వరునికి అమ్మవైనందున ఈశ్వరమ్మ పేరు సార్థకమైనదమ్మా అని తెలుపుతూ ఎంతో ఆనందించారు. మరొకరోజు స్వామివారి అక్కగారైన వెంకమ్మగారిని పిలిచి, మన వాళ్లందరూ అమాయకులుగా, అజ్ఞానులుగా జీవితాల్ని గడిపేస్తున్నారు. సత్యం యొక్క దివ్యశక్తిని ఎవ్వరూ గుర్తించటం లేదు. సత్య సాక్షాత్తు భగవత్స్వరూపుడు. ఆకలి అనడు, నిద్ర అనడు, ఆకలి దప్పులు లేక నిద్రాహారములు లేక కాలం గడిపేస్తున్నాడు. తెలుసుకొనగలిగిన వారు ఎంతైనా తెలుసుకుంటారు, తెలుసుకోలేని వారు ఏమాత్రం తెలుసుకోలేరు. ఏ కించిత్ దృష్టి ఉన్నా సూర్యకిరణాలని, సూర్యోదయాన్ని చూడగలరు. అసలు దృష్టి లేని వారికి సూర్యుడు ఎంత ప్రకాశించిననో చూడలేరు కదా అన్నారు. ఒకసారి సత్యం వంట చేస్తున్న సమయంలో కొండమరాజుగారు తలుపులు మూసేసి సత్య, సత్య అని పిలిచారు. ఏమి అని సత్యం అడుగగా సత్యం చేతులు రెండూ గట్టిగా పట్టుకుని, కొండమరాజుగారు, ఇవి చేతులు కాదు, పాదాలుగా భావిస్తున్నాను. నాకొక కోరిక ఉన్నది. నా అంత్య సమయంలో నీవు నా నోట్లో నీరు పోయాలి అని ప్రార్థించారుట. స్వామి సరే అని వాగ్దానం చేశారు. అది జరిగిన 20 సంవత్సరముల వరకు వారు ఆనందంగా స్వామి చెంతనే ఉన్నారు. ప్రశాంతి నిలయం నిర్మాణం జరిగిన పిదప కొండమరాజుగారు రెండు పూటలా ఉదయం సాయంత్రం స్వామి దర్శనానికి వచ్చేవారు. వారితో స్వామి, నీవెందుకు వస్తావు, నేనే నీ దగ్గరికి వచ్చి చూస్తాను అనేవారు. అయ్యో స్వామి, తమను నా వద్దకు రప్పించుకోవడమా అని లెంపలేసుకుని, నేను వస్తాను, నాకు ఇది మంచి కసరత్తు అని బాలసత్యం చెప్పిన మాటలే ఒప్పచెప్పేవారు. అప్పటికి ఆయన వయస్సు
112 సంవత్సరాలు. వారు మంచి ఆరోగ్యంతో చక్కగా ఉండేవారు. పాత మందిరం నుంచి ప్రశాంతి నిలయానికి చేతికర్ర సాయం కూడా లేకుండా వచ్చేవారు. అందుచేత స్వామి, ఒక కర్ర తెచ్చుకోవచ్చు కదా అని అడిగేవారు. దారిలో ఏమైనా పశువులు అడ్డం వస్తాయి అనేవారు. అందుకు వారు, నాకెందుకు స్వామి కర్ర, భగవంతుడిచ్చిన కాళ్లు చక్కగానే ఉన్నాయి కదా అనేవారట. వారు స్వామితో, నీవు సాక్షాత్తు దేవదేవుడవు, ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు అనేవారు. ఆ వయస్సులో కూడా అంత ఆరోగ్యంతో స్థిరచిత్తంతో ఉండటానికి కారణం వాళ్లు తమ దేహశక్తిని ఇంద్రియశక్తిని సద్వినియోగపరుచుకునేవారు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనే పవిత్ర దీక్షతో కాలం గడిపేవారు. ఒకసారి కొండమరాజుగారు, స్వామి నేనింకా ఎంతకాలం ఉంటాను, ఈ దేహాన్ని ఎప్పుడు వదులుతాను అని అడిగారట. మరణించే అప్పుడు దర్శనమిస్తానని చెప్పారట స్వామి. ఆయన మంచి గాయకులు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలను గానం చేస్తూ ఉండేవారు. ఒకసారి వారు పాడుతుండగా స్వామి వారింటికి వెళ్లారు. స్వామి వచ్చావా అంటూ ఆనందంతో పాదాభివందనం చేసి, మీరు సామాన్యమైన బిడ్డ కాదు, సాక్షాత్తు ఈశ్వరుడే అని నాకు తెలుసు. మమ్మల్ని తరింపచేయుటకై మా వంశంలో పుట్టారు. అలనాడు దశరథుడు రాముని చేతుల మీదుగా ప్రాణం వదలాలని ఆశించారు, కాని ప్రాప్తం లేకపోయింది. నాకు అట్టి ప్రాప్తాన్ని అనుగ్రహించమని వేడుకున్నారట. మీ అమృతహస్తాలతో నా నోట నీరు పోయాలి అని ప్రార్థించారు. కొండమరాజుగారికి బొబ్బట్లంటే చాలా ఇష్టం. ఆయన పోయే ముందు రోజున ఈశ్వరమ్మగారిని బొబ్బట్లు చేసి పెట్టమని కోరారట. ఆమె బొబ్బట్లు చేసి స్వామికి కూడా కొంచెం పెట్టారు. స్వామి నేను స్వీటు తినను అన్నారు. కొండమరాజుగారు ఎంతో బలవంతం చేసి, స్వామి నాకు అంత్యకాలం సమీపించింది, ఈ దేహానికి 112 సంవత్సరాలు. నేను వెళ్లిపోయే ముందు నా చేత్తో ఒక్కతూరి మీ నోట్లో నేను పెట్టాలి. యశోద పెట్టింది, కౌశల్య పెట్టింది అని అంటారు. నాకట్టి అదృష్టం చిక్కింది కాబట్టి నా చేత్తో మీ నోట్లో పెట్టాలి అన్నారు కొండమరాజుగారు. వారు అట్లే స్వామి నోట్లో పెట్టారు, కాని అది స్వామి నోట్లోనూ లేదు, వారి చేతిలోనూ లేదు. ఎక్కడ పారేశావు మామా అని అడిగారు ఈశ్వరమ్మగారు కొండమరాజుగారిని. స్వామి లీలలు ఒకటా రెండా ఎన్నో జరుగుతూ ఉంటాయి, వర్ణించటానికి వీలు కాదు అన్నారు కొండమరాజుగారు. ఆ రోజుల్లో స్వామికి ఒక కారు ఉండేది. ఆ కారుని స్వామే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఆ ఊర్లోనే కాకుండా మద్రాసుకు కూడా వెళ్లి వచ్చేవారు. ఒకరోజున కొండమరాజుగారు ఈశ్వరమ్మను పిలిచి, సత్యమ్మ గుడివైపు స్వామి వస్తున్నారేమో చూడు అని అడిగారు. ఈశ్వరమ్మగారు బయటికి వచ్చి చూసి, స్వామి కారులో వస్తున్నారు అని చెప్పారు. ఈశ్వరమ్మ, నేను ఇంక ఉండను, కనుకనే భగవంతుడు తన మాటను నిలబెట్టుకోవడానికి వస్తున్నారు అన్నారు కొండమరాజుగారు. ఏమిటి మామా, ఎక్కడా భగవంతుడు, ఎలా వస్తారు అని లౌకికమైన రీతిలో అమాయకంగా అడిగారు ఈశ్వరమ్మగారు. పిచ్చిదానా, ఇంకా సత్య నీ కుమారుడే అనే భ్రాంతిలో ఉన్నావా? అదిగో దేవుడు వస్తున్నాడు చూడు అని స్వామిని చూపించారు కొండమరాజుగారు. ఆమెకు కూడా తెలుసు స్వామి యొక్క మానవాతీత శక్తులను. ఈశ్వరమ్మగారు చాలా పర్యాయములు చూశారు, కాని పుత్రవాత్సల్యం చేత భ్రాంతిలో మునిగిపోయేవారు. యశోద కూడా ఇలానే కృష్ణుని నోటిలో 14 లోకాలు చూసినప్పటికీ అది కలయో వైష్ణవ మాయయో అనుకుంది. కొండమరాజుగారు, ఈశ్వరమ్మ నన్ను తీసుకుపోవడానికి దేవుడొస్తున్నాడు, నాకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వస్తున్నాడు, ఒక గ్లాసులో నీళ్లు తీసుకునిరా, అతను నా నోట్లో పోస్తారు, నేను వెళ్లిపోతాను అన్నారు. మీకు జ్వరము లేదు, జబ్బు లేదు, ఎలా వెళ్లిపోతారు అన్నది ఈశ్వరమ్మ. మరణమునకు కారణాలు లేవు, అది దైవాజ్ఞ ప్రకారం జరుగుతుంది, కాబట్టి నీవు కొంచెం నీరు తీసుకునిరా
అన్నారు. ఆ పెద్దాయనతో వాదించడమెందుకని ఈశ్వరమ్మగారు ఆయన కోరినట్లు ఒక గ్లాసుతో నీరు తీసుకుని వచ్చారు. స్వామి తనను పంపించడం కోసమే వస్తున్నారని అందులో ఒక తులసిదళం వేయించారు. స్వామి తనను పంపించడం కోసమే వస్తున్నారని ఆయనకు తెలుసు. ఆ విషయం స్వామికి, కొండమరాజుగారికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. స్వామి వారి దగ్గరికి వెళ్తూనే, "స్వామీ, నేను సిద్ధంగా ఉన్నాను" అన్నారు. స్వామి, "నేను కూడా రెడీ" అన్నారు. కొండమరాజుగారు కింద కూర్చున్నారు. స్వామిని మంచంపైన కూర్చోమని స్వామి మోకాళ్లపైన తలపెట్టుకుని, "స్వామి, నా మొర ఒకటి ఆలకించండి" అన్నారు. ఈశ్వరమ్మగారు కూడా వింటున్నారు. ఏమిటి, ఇంత పెద్ద ఆయన తన మనమణ్ణి ఇంతగా గౌరవిస్తున్నాడు అని తనలో తానే ఆశ్చర్యపోయారు. కొండమరాజుగారు స్వామితోటి, "స్వామి, 20 సంవత్సరముల క్రిందట ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై మీరీనాడు వచ్చారు. ఆకాశమైనా ముక్కలు కావచ్చును, సముద్రాలైనా ఎండిపోవచ్చును, కాని మీ వాగ్దానం ఏనాటికీ వృధా కాదు" అన్నారు. అందుకు స్వామి నవ్వారు. "స్వామి, మీ నవ్వులతో నన్ను మోసం చేయకండి. ఇదిగో ఈ గ్లాసులోని నీళ్లు ఒక్కతూరి త్రాగి మిగిలినది నా నోటిలో పోయండి" అని అడిగారు. ఇంకొక మాట చెప్పారు కొండమరాజుగారు. "దశరథుడు పుత్రకామేష్టియాగం చేసి 4 కుమారులను కన్నాడు. సాక్షాత్తు నారాయణమూర్తియే శ్రీరామచంద్రునిగా పుట్టాడు. ఆదిశేషుడే లక్ష్మణునిగా పుట్టాడు. శంఖుచక్రములే భరత శత్రుఘ్నులుగా పుట్టారు. ఇంతటి గొప్ప కుమారులను కన్నప్పటికీ కట్టకడపటికి పోయే సమయంలో దశరథునికి నోట్లో ఇంత నీరు పోసేవారు దగ్గర లేకపోయారు. స్వామి, మీరు మా రత్నాకర వంశంలో జన్మించారు. ఆపస్తంభ సూత్రము భారద్వాజ గోత్రములో ఆ దైవమే మా గృహంలో పుట్టడం మా అదృష్టం. కనుక ఇదిగో ఇదొక్క ప్రాప్తిని నాకు అందించండి. ఆ దశరథుని వలె నన్ను కూడా నిరాశకు గురిచేయకండి" అని ప్రార్థించాడు. అప్పుడు స్వామి, "దానికోసమే వచ్చాను" అన్నారు. ఆ నీరు తీసుకుని స్వామి వారి నోట్లో పోయబోతుంటే, "వద్దు వద్దు, ముందుగా మీరు త్రాగి తర్వాత నాకు పోయండి" అన్నారు. అప్పుడు స్వామి కొంచెం త్రాగి అతని నోట్లో పోశారు. అప్పుడు కొండమరాజుగారు, "స్వామి, మీ చేతులతో నీరు త్రాగి ప్రాణం వదలడం ఎంత అదృష్టం! ఇంతటి అదృష్టం ఎవ్వరికీ చిక్కదు. దశరథ మహారాజంతటి వాడికే చిక్కలేదు. కాని నాకు చిక్కింది, నా జన్మ సార్థకమైంది" అని చెప్పి నవ్వుతూ నవ్వుతూనే కన్ను మూశారు. ఆ కుటుంబంలోని వాళ్లంతా అనాయాసంగానే పోయారు. అనగా మంచికి మంచే జరుగుతుంది. వాళ్ల యొక్క పవిత్రములైన భావము వల్ల వాళ్లకన్నీ పవిత్రంగానే జరిగాయి. మీరు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ దైవచింతన మానకండి. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతన చేయండి అని స్వామి తమ ఉపన్యాసంలో అనుగ్రహించారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఇక పద్దెనిమిదవ నామం చాలా బాగుంటుంది. ఇది ఓం శ్రీ సాయి పర్తిక్షేత్ర నివాసినే నమః. ఇందులో కూడా రెండు అనుభవాలున్నాయి. ఒక అనుభవం ఏంటంటే, ఎక్కడైనా చూడొచ్చు స్వామిని, కొడైకెనాల్లో చూసొచ్చు, బృందావన్లో చూడొచ్చు, పూర్వకాలంలో చెన్నై వెళ్లేవారు, హైదరాబాద్ వెళ్లేవారు. పుట్టపర్తిలో స్వామిని సొంత ఇంట్లో అమ్మని చూసినట్టు ఉంటుంది. ఇంకెక్కడైనా చూడొచ్చు, తప్పులేదు, కానీ ఏమిటో కొంచెం ఏదో ఒక చిన్న లోటు ఉన్నట్టు ఉంటుంది. కారణం ఏంటంటే, క్షేత్రంలో, ఏ క్షేత్రంలో స్వామిని కొలుసుకుంటే విపరీతమైన ఆనందం కలుగుతుందో ఆ క్షేత్రమే వారి తాలూకా వాసం అన్నమాట. వారు ఉండేదే క్షేత్రము, ఆ క్షేత్రంలోనే ఆ విపరీతమైన భక్తులకు ఆనందం. పర్తిలో జరిగిన పండుగలు ఒక ప్రత్యేకత ఎప్పుడు ఉంటుంది. ఆ అలంకరణే వేరు, ఆ స్వామి తాలూకా విభూతి, ఆ ఆనందం పర్తి క్షేత్రంలో కలిగినట్టుగా ఇంకా ఎక్కడన్నా కలగదేమో అనే అనుమానం మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచమంతా ఉన్న స్వామి, ప్రతి దేశంలోనూ ఉన్న స్వామి, ప్రతి భక్తుల్లోనూ అంతర్గతంగా ఉన్న స్వామి, ప్రత్యేకంగా కొంచెం కొంచెం చాలా మంది ఒక్కసారి ఆనందం పంచుకోవాలంటే క్షేత్రానికి వెళ్ళాలి. ఇంటిలో రాముణ్ణి కొలుసుకుంటాం, అయోధ్యలో రాముణ్ణి కొలుసుకుంటాం, ఇంటిలో రాముణ్ణి కొలుసుకుంటాం, భద్రాచలంలో రాముణ్ణి కొలుసుకుంటాం, ఇంటిలో వెంకటేశ్వర స్వామిని కొలుసుకుంటాం, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని కొలుసుకుంటాం. చూడండి, జ్ఞాపకం చేసుకోండి, అరక్షణమే అరక్షణమే అరక్షణం దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం. కానీ ఆ ఒక్కసారి ఆ విగ్రహమూర్తిని చూడగానే కళ్ళంటి నీళ్లు బటబట రాలుతాయి. కారణం ఏంటి? ఆ క్షేత్రంలో అందరితో కలిసి చేసుకునే దర్శనంలో ఆ మహదానందం ఉంది. ఎందుకంటే చిరస్థాయిగా ప్రతి కణంలోనూ, ప్రతి రాయిలోనూ, ప్రతి స్తంభంలోనూ, ప్రతి కుర్చీలోనూ ఎక్కడ చూస్తే అక్కడ ఉండి ఆ జనాన్ని ఆ క్షేత్రంలో ఉండే ఆనందం పంచుకోవడంలో ఉంటుంది. అది కూడా శ్రీవారు పద్దెనిమిదో నామం కూడా మర్చిపోకుండా ఇవాళ ఎంతో ముద్దుగా చెప్పారు. నేను మీ అందరి ఆనందాన్ని పంచుకుంటున్నాను, మీ ఆనందమే నా ఆహారం అని పూర్వం అనేవారు. ఇప్పుడంటున్నారు, మీ ఆనందమే నా ఆరోగ్యం అంటున్నారు. అది ఎంత ఆనందమో చూడండి. అలాంటి అలాంటి భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడా? నీ ఆనందం వల్ల నేను ఆరోగ్యంగా ఉంటానురా, నీ ప్రేమ వల్ల నేను ఆరోగ్యంగా ఉంటానురా, మీ అందరి ప్రేమలోనూ, మీ అందరి ప్రేమ వల్ల నేను మళ్లీ నడిచేస్తానురా, ఎన్ని చెప్పారో ఈ ఆషాఢశుద్ధ చతుర్దశి ఉపన్యాసంలో. పరబ్రహ్మ స్వరూపులైన స్వామివారు ఈ అద్భుతమైన ప్రత్యేకమైన ఆనందం పర్తిలో అందరూ పంచుకుంటున్నారని క్షేత్ర నివాసి అయిన ఆ స్వామి, జాగ్రత్తగా ఆలోచించండి, ఎన్నెన్ని పండుగలు చేస్తున్నారో ఎవరు కని విని ఎరుగరు. ఈ క్షేత్రంలో, పర్తి క్షేత్రంలో ప్రతి మతం తాలూకా పండుగ జరుగుతోంది. మహావిచిత్రం, ఇది అన్ని మతాల సంకలిత క్షేత్రం. ఈ క్షేత్రవాసి, ఈ క్షేత్ర నివాసి అయిన శ్రీ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు, ఆ మహామహిమాన్వితుడు, ఆ స్వామి అందరికీ ఆనందం ఎలా ఇస్తున్నారంటే, అందరినీ కలిపి ఆనందం ఇస్తున్నారు. ఈ ఒక్క క్షేత్రంలోనే సర్వ మత సాంప్రదాయాలు అదిమి పెట్టుకున్న భక్తులు అందరూ కలిసి కూర్చుని
పేరేమో మరిచిపోయి, ఎవరి మతమేదో మరిచిపోయి, సర్వమతాన్వితుడైనటువంటి ఆ స్వామిని కొలుసుకుంటూ, వారి ప్రేమని పుచ్చుకుంటూ, వారికి ప్రేమను అందిస్తూ ఆనందిస్తున్నారు. ఒకవేళ ఏమైనా కొంచెం దాని అర్థం తెలియదేమోనని 2007 ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు శ్రీవారు చెప్పారు. మీ ఆనందమైన ఆహారం అనేటటువంటి ఫార్ములా ఇదివరకే చెప్పారు, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నారు మీ ప్రేమ, మీ ఆనందం నా ఆరోగ్యం అన్నారు. భర్తిక్షేత్రంలో పండుగలు ఎక్కువగా జరగడానికి, అన్ని మతాల పండుగలు జరుపుకుందికి కారణం భర్తిక్షేత్రంలో నివసించే ఆ పరమేశ్వరుడు ప్రత్యేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి క్షేత్రవాసి కనుక సర్వ మత సాంప్రదాయాలు ఏదోలా కలిపిండి కలిపిండనే భగవంతుడు కాడు, అన్నీ నేనే అన్న భగవంతుడు. అందరు దేవతల్ని, అన్ని మతాల మహత్తుని, అన్ని మతాల మహిమలని సొంతంగా చూపెట్టే బంగారు తండ్రి ఈ భర్తిక్షేత్ర నివాసి. భర్తిక్షేత్రంలో ఉన్నది ఎవరో తెలుసా? సర్వమత సమ్మతం, సర్వమత సాంప్రదాయాల మిళితం చేసుకుని అందరిలోనూ ఉన్నది నేనే. ఎంత బాగా చెప్పారో చూడండి స్వామి, మీ అందరిలోనూ నేనున్నాను. జాగ్రత్తగా, మీ మతం వాళ్లలో నేనున్నాను, మీ మతం వాళ్లలో నేను లేను అనలేదు, మీ అందరిలో నేనున్నాను. ఆ కూర్చున్న వాళ్లలో ప్రతి మతం వాళ్ళు ఉన్నారు, అది గొప్పతనం. అందరిలోనూ నేనున్నాను, సర్వసృష్టిలోనూ నేనున్నాను అని ఒక భగవంతుడు ఉండేవాడండి. ఆయన పేరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అండి. 24 గంటలు ఏ శతాబ్దంలోనూ, గడిచిన శతాబ్దాల్లోనూ, రాబోయే శతాబ్దాల్లోనూ ఉన్న సృష్టిలో ఉన్నటువంటి ఆ మహామహిమాన్వితుడు భర్తిక్షేత్ర నివాసి అయిన నా స్వామికి నమస్కరించుకుంటున్నాను. ఓం శ్రీ సాయి భర్తిక్షేత్ర నివాసినే నమః. ముందు ముందు తరాలు వాళ్లకి భర్తిలో 2020 తర్వాత, 2040 తర్వాత, 22వ శతాబ్దంలోనూ సృష్టి ఉన్నన్నాళ్లు భర్తిక్షేత్ర నివాసిగా ఉంటాను అని ఉపన్యాసంలో ఎంత బాగా చెప్పారు తెలుసా? ముందు ముందు రాబోయే తరాలకి సృష్టి స్థితి లయకారకుడైన నా స్వామి పుట్టభర్తిలో చిరస్థాయిగా ఉంటాను అని ఈ నామంలో చెప్పేవేమో అని నేను అనుకుంటే చాలా ఆనందిస్తూ, నా శ్రోతలని కూడా ఈ ఆనందాన్ని అనుభవించవని చెబుతూ 18వ నామం ఇక్కడికి ఆపి 19వ నామం ఓం శ్రీ యశక్కాయ సిద్ధి వాసినే నమః. చాలా మంది ఈ నామానికి పూర్వము సిద్ధిలో ఉన్న ఓ స్వామి నీకు నమస్కారం అని చెప్పుకుంటారు. యశక్కాయం అంటే పోయినటువంటి శరీరము అని అర్థం చేసుకుంటారు చాలా మంది. అది కాదు, శరీరము లేకపోయినా యశస్సు ఉండిపోయినటువంటి ఆ సిద్ధి సాయి తాలూకా అవతారమే కదా నువ్వు స్వామి. యశక్కాయం అంటే శరీరం తర్వాత కూడా కీర్తి ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలే కాదు, సిద్ధిలో స్వామి చెప్పారు నేను శరీరం వదిలేక కూడా ద్వారకామాయికి ఎవరు వచ్చినా, సిద్ధి ఎవరు వచ్చినా, నన్ను ఎవరు చూసినా, నన్ను ఎవరు కొల్చినా నేను మాట్లాడుతూనే ఉంటానన్నారు. శరీరం విడవడానికి సిద్ధిలో స్వామి ఏం చెప్పారంటే, ఈరోజు సీమోల్లంఘనం అన్నారు. సీమ అంటే పట్టణం, మన శరీరాన్ని పురమని కూడా అంటారు.
ఆ పురాన్ని దాటేస్తున్నాను అని చెప్పారు శ్రీవారు. ఆ విజయదశమి నాడు భక్తులందరూ అనుకున్నారు, ఈ ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్తారు స్వామి అనుకున్నారు. సీమోల్లంఘనం అంటే అర్థం కాలేదు. శరీరాన్ని వదులుతున్నాను అని చెప్పి వదిలి, ఆ శరీరం వదిలిన తర్వాత కూడా ఎంతో యశస్సు. స్వామి శిర్దిలో ఉన్నప్పుడు ఎంతమంది వెళ్లారో మనకు తెలియదు గాని, ఇప్పుడు తండోపతండాలుగా శిర్ది వెళ్తున్నారు. అది అవతార లక్షణం. అవతారం శరీరంలో ఉన్నప్పుడుండే కీర్తి కంటే కొన్ని కోట్ల రెట్ల కీర్తి ఉంటుంది అవతార పురుషుడికి. ఆ యశక్కాయం, ఆ శరీరం తర్వాత అంత కీర్తి ప్రతిష్టలుండేటటువంటి, అంత మహత్తుండేటటువంటి, శిర్దిలో ఉండేటటువంటి స్వామి నీకు నమస్కారం. ఇది శిర్ది పర్తి రెండిట్లో తేడా లేదు అని రెండూ తెలిసిన భక్తులకి చాలా మందికి స్వామివారు అనుభవాలు ప్రసాదించారు. పెద్ద బొట్టమ్మ గారి గురించి అనుకుంటాం, ఎందరో మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తుల గురించి అనుకుంటాం. శ్రీవారు చెప్తే గాని శిర్దిలో ఉన్నామని కూడా కొందరికి తెలియని వాళ్ళుంటే వాళ్లకే నేను శిర్దిలో నిన్ను చూసేవాణ్ణి అని స్వామి చెప్పడం విన్నాం. ఇన్ని చెప్పినా పుట్టపర్తి స్వామి ఇప్పుడున్న అవతారం, దాన్ని గట్టిగా పట్టుకోవాలి అనే భక్తుడికి శిర్ది కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ద్వంద్వాతీతుడవ్వాలి. ఈ ద్వంద్వాతీతం అంటే నువ్వు వేరు నేను వేరు అనే భావన పోగొట్టుకోవాలని పెద్ద వేదాంత సత్యం కాదు. ముఖ్యంగా ఏంటంటే ఒకే దేవుడు, ఆ దేవుడు నా స్వామి పర్తిలో ఉన్నాడు. నిజమే స్వామి చెప్పారు, నేనే శుద్ధి బాబాని, నేనే సాయిబాబాని, అక్కడుండేవాణ్ణి, ఇక్కడికొచ్చాను. ఎన్ని చెప్పు స్వామి, మళ్లీ మాయలో పరేసి అట్టకి ఇక్కడికి, ఇక్కడికి అక్కడికి, అక్కడికి ఇక్కడికి కొట్టుకోకుండా నీ దగ్గర పెట్టుకో స్వామి అని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ నామం వాడుకుని స్వామి నిజమే, అక్కడే ఉన్న స్వామి ఇక్కడున్నాడు, కాని మళ్లీ ఇన్ని చోట్లకి తిప్పకుండా మనసులో జ్ఞాపకం పెట్టుకుంటానులే, అన్ని చోట్ల ఉన్నావు నువ్వేనని, కాని నన్ను మాత్రం మభ్యంలో పెట్టి మాయలో పెట్టి ఏ విధంగానూ బాధ పెట్టకుండా నిన్నే కొలుచుకునేటట్టు చేయి స్వామి అని కూడా ఈ నామం చదివేటప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ సాయియే ఈ సాయి అని ఎన్నోసార్లు నిరూపించారు, చాలా నిదర్శనాలు చూపెట్టారు. పర్తిలో ఉండేది శుద్ధిలో ఉండేది ఒకటేనన్నారు. అత్యంతమైన మాయ ఒకటి ఉంది ఇక్కడ, అత్యంతమైన మాయ. ఎంత బంగారు తండ్రు నా స్వామి. చూడండి, మందిరంలోకి వెళ్తే మధ్యలో శిర్దిబాబా విగ్రహం ఉంటుంది భజన మందిరంలో. చాలా పొరపాట్లు ఎలాంటివి జరగవచ్చంటే తెలివి తక్కువ వాళ్ళు, తెలియని వాళ్ళు, ఈ శిర్దిబాబా గారు సత్యసాయిబాబా గారు గురువేమో అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. భక్తుడికి మాత్రం ఒకడే దేవుడు, ఆ దేవుడు సత్యసాయి. ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమః. 20వ నామం చాలా ఎన్నో ఏళ్ల కిందట, 51 సంవత్సరాల కిందట ఒక ఉదంతం జరిగిందని మనం పుస్తకాల్లో చదువుతుంటాం. ఒక భక్తుడు తన బిడ్డకి ఒంట్లో బావలేదని పర్తి నుంచి వెళుతూ దారిలో బాధపడుతూ ఉంటే ఒక బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో ఓ పల్లెటూరి ఆయనలాగా ఒక ఆయన వచ్చి ప్రాణమే పోతుందనుకునేటటువంటి బిడ్డని రక్షించి అన్నీ చేశాక తమరు ఎవరు అని అడిగితే, నేనా, నేనెవరో కావాలా, సరే నా పేరు జోడి ఆదిపల్లి సోమప్ప. ఏంటి దీని అర్థం? జోడి ఆదిపల్లి సోమప్ప ఓ పేరు పెట్టుకున్నారు. నిజమైన అర్థం ఏంటంటే, బంగారు తండ్రి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, నేను ఏ రూపంలోనైనా వచ్చి నిన్ను రక్షించవచ్చు,
వారే చెప్పారు చాలా ఏళ్ల కిందట. శంఖ చక్ర గదా పద్మాలతో వస్తే మ్యూజియంలో పెట్టేసి టిక్కెట్ పెట్టేసి డబ్బులు తెచ్చుకుంటారు మీరు. నేనందుకే శంఖ చక్ర గదా పద్మాలతో రాలేదు, మామూలుగా మీ అందరితోటి కమ్మగా హాయిగా మాట్లాడేటట్టుగా వచ్చాను అన్నారు. అలా అన్నంత మాత్రాన మాయలో పడకూడదు, దగ్గరకొచ్చి బావున్నావా అని అడుగుతారు. ఏ భక్తుడు కూడా నేను బావున్నానో లేదో మీకు తెలియదా స్వామి అనకూడదు. కాని మాయలో పడకూడదు. ఏమిటో స్వామి కూడా మామూలుగా మాట్లాడతారు. స్వామి మామూలుగా మాట్లాడడానికే వచ్చారు, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మామూలుగా మాట్లాడినంత మాత్రాన స్వామి స్వామే గాని స్వామి తాలూకా మాయలో చిక్కుకోకూడదు. ఈ నామంలో ఉన్న సారాంశం ఏంటంటే, నా ఇష్టమైన రూపం నేను తీసుకుంటాను, నా ఇష్టమైన రూపం తీసుకునేటటువంటి శక్తి హక్కు నాకున్నాయి. ఈరోజు జోడి ఆదిపల్లి సోమప్ప అన్నాను, రేపు సోమప్ప జోడి ఆదిపల్లి అంటాను, నా ఇష్టం. కాని నన్ను కొలుసుకో, నన్ను అర్థించు, ఏదో రూపంలో నేను వస్తాను. దీంట్లో ఒక మహత్తరమైనటువంటి ఈ నామంలో ఇంకొక మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయం కూడా ఇమిడి ఉందని మనం అనుకోవాలి. ఏంటంటే, రూపభేదము నామభేదము చూసి భగవంతుణ్ణి కొలుచుకునే తత్వాన్ని మర్చిపోయి ఇది పెద్ద అది చిన్న అన్న దాంట్లో పడకో. నేను జోడి ఆదిపల్లి సోమప్పని పేరు కొట్టును పెట్టుకున్నా, షిర్దిబాబా అని పెట్టుకున్నా, సత్యసాయి అని పెట్టుకున్నా, ఏ పేరు పెట్టుకున్నా పేరులో కాదు, బంగారు తండ్రి తాలూకా అంతఃకరణలో వెలిగేటటువంటి ఆ దివ్యశక్తిని మనం ఎప్పుడూ గమనించుకోవాలి అని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. 21వ నామం, ఓం శ్రీ సాయి భారద్వాజ ఋషి గోత్రాయ నమః. మనకి స్వామి చెప్పే వరకు షిర్దిలో వారి పుట్టుపూర్వత్రాలు నిజంగా మనెవరికి తెలియవు. షిర్దిబాబా ఎక్కడి వాడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మన స్వామి మనకి చెప్పారు చాలా ఏళ్ల కిందట, ఆ దేవకి అమ్మ, ఆ ఈశ్వరుడు పార్వతి రావడం, ఆ కథలన్నీ చెప్పారు. అయితే షిర్దిలో ఆ రోజులకి అనుగుణంగా వారు వేషధారణ రూపధారణ ఆ బోధామృతంలో కూడా ఆ రోజులకి సరిపోయేటట్టుగా శ్రీవారు అక్కడున్నా మామూలుగా మాట్లాడుకుందికి అవతారం అనేటటువంటి ఆ మహాపురుషుడికి కూడా ఓ తల్లి, ఓ ఇంటి పేరు, ఓ గోత్రం, ఓ సూత్రం ఉండక తప్పదు. అంచేత మామూలుగా చెప్పుకోవాలంటే దీంట్లో అర్థం భారద్వాజ గోత్రంలో రత్నాకర వంశంలో రత్నాకర అనేటువంటి ఇంటి పేరుతో శ్రీవారు పుట్టారు అని మామూలుగా అనుకోవచ్చు. రెండో అర్థం ఏంటంటే, మనకి వారు చెప్తేనే తెలియాలి, నేను దేవుణ్ణి అని కూడా చెప్పే రోజుల్లో ఉండేవిట. పూర్వం రోజుల్లో సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ గారికి చెప్పేవారట, సుబ్బమ్మ నేనెవరో తెలుసా, దేవుణ్ణి నేను. ఎందుకంటే మనకి తెలియదు దేవుడు ఉంటే ఎలా కనిపిస్తాడో, దేవుణ్ణి ఎలా గ్రహించాలో తెలియదు. తెలియని వాళ్ళం కనుక తనే చెప్పాలి, నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి అని మనందరికీ అనుభవాలిచ్చి ఎంతో నేర్పితే గాని మనకు అది జ్ఞాపకం ఉండదు. అయితే భారద్వాజ గోత్రంకి చెందిన వంశంలో ఎందుకు పుట్టావు స్వామి అని ఎవరు అడగకుండానే తానే చెప్పారు. భారద్వాజముని శివశక్తి స్వరూపుణ్ణి ఆరాధిస్తూ చాలా ఏళ్లు తపస్సు చేశాక శ్రీవారు ప్రత్యక్షమై, చూడు నీ ఋషి పరంపరలో ఉండేటటువంటి వంశంలో, నీ ఋషి పరంపరలో ఉండేటటువంటి వంశంలో మూడు సార్లు నేను మానవాకృతితో వస్తాను, శివశక్తి స్వరూపుణ్ణే గాని మానవాకృతితో వస్తాను అన్నారు షిర్దిబాబా భారద్వాజ గోత్రీకుడు. మన స్వామి భారద్వాజ గోత్రంలో పుట్టారు. ఆ కారణం కూడా వారు ఒక భక్తుణ్ణి రక్షించినప్పుడు చెప్పారు. ఈ భక్తుని ఎందుకు రక్షించానంటే భారద్వాజ మునికి చెప్పాను ఇట్లాగా అని వారు మనకు చెప్పారు. ఇందులో వ్యక్తిగతమైనటువంటి ఒక్క విషయం కూడా మీకు మనవి చేసుకోవాలి. మా కుటుంబం అందరికీ మేమందరం అనుకుంటాం, స్వామి మాకు దగ్గర అవడానికి
మా తల్లిగారు కారణం అని అనుకుంటాం. ఆవిడ పుట్టుబడి కూడా ఎక్కువ వచ్చేది కాదు, ఆవిడికి స్వామి ఉన్నారో గట్టిగా తెలిసేది కాదు, స్వామిని కొలుసుకోవడం కూడా ఉండేది కాదు. కాని స్వామికి ఆవిడ చాలా దగ్గర అని స్వామివారు చెప్తేనే మాకు తెలిసింది. ఆవిడ భారద్వాజ గోత్రంలో పుట్టిన ఆవిడ. తర్వాత చాలా మందిని అడిగేవాడిని, ఎక్కడో భారద్వాజ గోత్రంతో చిన్న లింక్ ఉంటుంది భక్తుల్లో, తాతగారో నాయనమ్మ గారో ముత్తవ్వ గారో, ఎక్కడో భారద్వాజ గోత్ర సంబంధం ఉంటుంది, వాళ్ళందరికీ కూడా దేవుణ్ణి అనేటువంటి అర్థం కూడా వ్యక్తిగతంగా మేము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. చాలా సుకృతమైనటువంటి చాలా భక్తి శ్రద్ధలతో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది 22వ నామం ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః. భక్తవత్సలుడు అంటే భక్తుల మీద వాత్సల్యం చూపెట్టేవాడు. పరమేశ్వరుడు అడిగినా ఇస్తాడు, అడక్కపోయినా ఇస్తాడు. ఒకసారి స్వామి చెప్పారు 2 ఏళ్ల కిందట ఒక ఉపన్యాసంలో, నువ్వు ఇది ముందు అడిగి, తర్వాత మరొకటి అడిగి, తర్వాత ఇంకొకటి అడిగి, అయ్యో ఇది అడిగానే అని మరో మాట వచ్చి మళ్లీ అడిగి, ఇన్ని బాధలు పడక్కర్లేదు, నా ప్రేమని అడుగు, అది సంపాదించు, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. నిజమైన భక్తి అనగా శ్రీవారిని మనస్ఫూర్తిగా మనసారా ప్రేమించడం. ఆ ప్రేమ మనకి ఉంటే వారి ప్రేమ మన మీద విపరీతంగా వస్తుంది, కొన్ని కోట్ల రెట్లుగా మన మీదకు వస్తుంది. ఆ ప్రేమ ఉన్నప్పుడు భక్తవత్సలుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి, ఆ సత్యసాయి వీడికి ఏం కావాలో వాడు అడగకుండా చూసుకుంటాను, అది భక్తవత్సలుడు. భక్తుడు కేకలేసి గోల పెట్టి రా రా రా నన్ను రక్షించు అంటే వచ్చేవాడు కూడా దేవుడే. దేవుడు కూడా అలాగే వస్తాడు, గజేంద్ర మోక్షం కథలోలాగా. కాని అది కాదు, నాకేమీ తెలీదు, నాకేం చేసుకోవాలో తెలీదు, స్వామి నిన్ను ప్రేమించడం తప్ప నాకేం తెలీదు అన్నవాడిని కోట్ల కోట్ల తల్లుల మహాశక్తితో ఆ భక్తుణ్ణి రక్షించుకోవడం తన తాలూకా రొటీన్ డ్యూటీ, పరమేశ్వరుడు తాలూకా విధి అది. దానికి వేరే వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, నోవులక్కర్లేదు, వ్రతాలక్కర్లేదు. శ్రీవారిని ప్రేమిస్తే శ్రీవారు చేయాల్సినవి అన్ని, ఎప్పుడు ఏది జరగాలో అవన్నీ చేస్తారు. ఈ సందర్భంగా శ్రోతలకి మనవి చేసుకునేది ఏంటంటే, చాలా మంది నా స్నేహితులు అడుగుతుండేవారు, ఇంత చిన్నదానికి స్వామిని అడుగుతావా, అదేంటది అంటే, లేదు నేను ఇంకెవరిని అడగాలో తెలియదు, నాకు నాకు ఇంకొకరు లేరు, నాకు చిన్నది పెద్దది అన్న తేడాలు లేవు. అమ్మ దగ్గర అన్నము అడుగుతాం, అక్షంతులు అడుగుతాము, పాయసం అడుగుతాము, బట్టలు అడుగుతాము, డబ్బు అడుగుతాము. అమ్మకి పెద్ద బ్యాంక్ అకౌంట్ ఉంటే వాడుకోమంటే అది వాడుకుంటాం కూడా. పెద్ద చిన్న తేడాలు లేని అడిగేటటువంటి స్వభావం ఎవరిదొస్తుంది? ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళ దగ్గర వస్తుంది. ఆ స్వామి భక్తవత్సలుడు, భక్తుల యందు వాత్సల్యము ప్రసాదించేటువంటి వాడు, ప్రదర్శించేటువంటి వాడు ఆ స్వామి. ఇందులో చాలా మందికి భక్తులకి ఈ అవతారం తాలూకా ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆ వాత్సల్యం ప్రదర్శించడానికి పుట్టపర్తి వచ్చి అక్కడ కూర్చుని ఏదో 20 ప్రదక్షిణాలు చేసి 30 నోములు చేస్తే వాత్సల్యం వస్తుంది అని కాదు, కలలో కూడా తన భక్తుడు ఏదన్నా సందేహంతో బాధపడుతూ పడుకుంటే కలలో కనిపించి ఆ సందేహం నివర్తించి ఎంతో ఆనందాన్ని కలిగించే స్వామి మన స్వామి. ఆ వాత్సల్యం అన్నదానికి మరో భాషలో మాట లేదు. వాత్సల్యం అంటే ఆకలి వాడికి వేస్తోంది అని తెలిసి పరిగెట్టే తల్లి తాలూకా ప్రేమ వాత్సల్యం అంటారు. అమ్మా అని అడగక్కర్లేదు, వాడికి ఆకలిస్తోంది, నాకు తెలుసును, నాకు తెలిసిన వాడికి ఆకలిస్తోంది అని పరిగెట్టే గుణం
ఏ తల్లికైతే ఉందో ఆ తల్లి ప్రేమకి ఒక కోటి రెట్ల ప్రేమ చూపించే భగవంతుడు నా స్వామి. ఆ స్వామికి నేను నమస్కారం పెట్టుకుంటున్నాను. ఇది 22వ నామం. ఓం శ్రీ సాయి అపాంతరాత్మనే నమః. 23వ నామం. అపాంతర ఆత్మ, అప అంటే అత్యంతమైన నీరుండేది సముద్రం, అప అది దాటాలి, అంతరం దాటాలి, అది దాటడానికి ఆత్మగా శోభిస్తున్నటువంటి స్వామికి నీకు నమస్కారం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మనకి ఒకటే సముద్రం ఉంది, ఆధ్యాత్మిక చింతనలో ఉండేటటువంటి ప్రతి భక్తుడికి ఉన్న సముద్రం ఒకటే, సంసార సముద్రం, బంధాలతో ఉన్న సాగరం. ఆ బంధాలని విముక్తి చెయ్యగలిగిన శక్తి ఉన్న ఓ స్వామి నీకు నమస్కారం పెట్టుకుంటున్నాను. ఎంత బంగారు తండ్రి తెలుసా, వారు ఇది చాలు అనే వరకు మనకి ఏ బంధం పోదు. చాలా మంది పొరపాటు పడతారు, ఏదో ధ్యానం చేస్తే, యోగాభ్యాసం చేస్తే, ఏదో మంత్రం ఉపదేశం తీసుకుంటే, ఏవేవో చేసుకుంటే నా బంధాలు తగ్గొచ్చు అని. అది కూడా నిజమే, కానీ నా స్వామి తాలూకా నోటంట అది ఇంకా చాలు అని అంటే, ఆ మాట అంటే ఆ బంధాన్ని నుంచి విముక్తుడవుతాడు. ఒకే ఒక్క మాటలో సంసార సాగరంలోంచి ఉద్ధరించబడేటువంటి ఆ అదృష్టం ఇచ్చేటటువంటి శక్తి ఉన్నది నా స్వామికి. ఈ సంసార సాగరం అంటే చాలా విచిత్రమైనటువంటి మాట కనుక, మనకు అలాంటి బంధాలు లేవు. సంసార సాగరంలో అంత సముద్రం అంత బాధలలో ఉంటే అది బంధము, మనకేమీ లేవనుకుంటారు. అది చాలా పొరపాటు. ఒక వ్యక్తికి తరగనంత డబ్బున్నా ఇంకా డబ్బు కావాలని బాధపడిపోతూ ఉంటాడు, అది నిజంగా సంసార సాగరం అనంత బంధం. ఇంకో వ్యక్తి పొద్దున్న తిని, మధ్యాహ్నం తిని, సాయంత్రం తిన్నా, రాత్రి పడుకునేటప్పుడు కొంచెం తినడం అలవాటు చేసుకుంటాడు, అది బంధమే. ఈ సంసార సాగరం అంటే ఏదో పెద్ద బంధాలు అనుకోకూడదు. అన్నీ కూడా ఏ కోరికైనా సరే మోక్షానికి అడ్డు. ఆ కోరిక నుంచి విముక్తి కలిగితే గాని విముక్తి, ఆ కోరిక నుంచి విముక్తి కలిగితే గాని ముక్తి మిగలదు. విచిత్రమైన కోరికలన్నీ తీసేస్తే, విముక్తిలోంచి వీ పోతే మిగిలేది ముక్తి, జీవన్ముక్తుడవుతాడు. ఈ నామంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, స్వామి చిన్న బంధమైనా పెద్ద బంధమైనా ఏ బంధాల నుంచైనా విముక్తి నాకు కలగాలి అంటే నీ ప్రేమ వల్ల అది పోయేటట్టుగా నువ్వు చేస్తే గాని అది జరగదు. ఎందుకంటే అపాంతరాత్మవు నువ్వు, అన్ని ఆత్మలకి సంసార బంధాన్ని పోగొట్టే పరమాత్మవు నువ్వు అని ఈ నామం తాలూకా అర్థం. చిన్న బాధలున్నా సరే స్వామివారికి చెప్పడం నేర్చుకోవాలి. చెప్పడం నేర్చుకోవాలంటే మూడు కట్టలు ఉత్తరాలు రాసి దర్శనంలో కూర్చుని ఓ రెండు నెల్లుండి నా ఉత్తరం ఇంకా తీసుకోలేదని బాధపడ్డం కాదు. పూజ గదిలో కంట నీరు పెట్టుకుని, స్వామి నాకింకా ఈ కోరిక ఏమిటి అని అనగలిగితే వారు నిశ్చయిస్తారు అది ఎప్పుడు పోవాలో, దాంట్లోంచి మనం ఎప్పుడు విముక్తి రావాలో.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృతగుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: ఈ దేహం అశాశ్వతం, దానిమీద ఎక్కువ మక్కువ పెట్టుకోకూడదు అని తెలిపే మాయ అనే చిన్న కథని ఇప్పుడు విందాం. ఒకసారి భగవంతుడు మాయను పిలిపించాడు. మాయా, నీ వలన నాకు చాలా అపకీర్తి వస్తుంది. నన్ను అందరూ మాయోపాధి అని వర్ణిస్తున్నారు. దీనివలన నాకు అగౌరవం వచ్చింది. కాన నీవు వెంటనే వెళ్లిపో. నీవు ఇక మీదట నా వెంటా జంటా ఉండరాదు. నన్ను వదిలి వెళ్లిపో అన్నాడు. మాయా వినయ విధేయతలతో చేతులు జోడించి, దేవా, మీ ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాను. కాని మీరు లేని స్థానం ఎక్కడో చెబితే అక్కడికి వెళ్తాను అన్నది. అప్పుడు భగవంతుడు నవ్వి, నేను లేని స్థానం లోకంలో లేదు. నీవు నేను జంట పక్షులం. కేవలం నీ నుండి వచ్చే జవాబు కోసం ఈ ప్రశ్న వేశాను అన్నాడు. మాయా అనగా ఏమిటి? దేహాత్మభావమే మాయ. అదే అజ్ఞానానికి మూలం. అయితే ఈ మాయను జయించడం ఎట్లా? దైవానుగ్రహము వల్లనే దీనిని సాధించవచ్చును. అనగా నీలోనే దివ్యత్వం ఉంది. దానిని అనుభూతికి తెచ్చుకోవడమే నీ జీవిత లక్ష్యం. శాశ్వతానందమునిచ్చేది అదే. ఈ దేహం అశాశ్వతం. దానిమీద ఎక్కువ మక్కువ పెట్టుకోకూడదు అని పూర్తిగా నమ్మి సాధన చేపట్టాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 సెప్టెంబర్ 4వ తేదీన ఓణం పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: இந்த பூஜ்யமாய ஓணம் திவச எல்லா ஜனங்களுக்கு பரிபூர்ண அனுகிரகம் ஆசீர்வாதம்.
1: Warm wishes on this auspicious occasion of Onam from Radio Sai team Prashanthi Nilayam.
2: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ఓనం పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని స్వామివారి దివ్య పాదపద్మముల చెంత హృదయపూర్వక
0: పూజ్యమాయ ఓణం.

ఈనాటి కార్యక్రమాన్ని స్వామివారి దివ్య పాదపద్మముల చెంత హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా?

0: ఈనాటి ఓనం పర్వదినాన శ్రోతలందరికీ, ముఖ్యంగా తెలుగు శ్రోతలందరికీ ఓనం పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి సాదరంగా అందరినీ స్వాగతిస్తున్నాం. ఈనాడు మనతో పాటు కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి శ్రీమతి శ్రీజ సురేష్ గారు వచ్చారు. ఆమె చిన్ననాటి నుంచి పుట్టపర్తిలోనే పెరిగారు. తమ విద్యాభ్యాసాన్ని కూడా స్వామివారి విద్యాసంస్థల్లో చేశారు. ప్రస్తుతం ఆమె ఈశ్వరమ్మ హైస్కూల్లో ఇంగ్లీష్ అండ్ సోషల్ టీచర్గా తమ సేవలను అందిస్తున్నారు. 1997 నుంచి 2000 వరకు అనంతపురం కళాశాలలో ఆమె విద్యను అభ్యసించారు. ఆమె కేరళ వాస్తవ్యురాలు అయినప్పటికీ వారి కుటుంబం అంతా స్వామివారి దివ్య సమక్షంలో, స్వామివారి దివ్య పాదాల చెంత ఎన్నో ఏళ్లుగా ప్రశాంతలో పుట్టపర్తిలో తమ జీవితాన్ని గడిపి ఉండటం మనకెంతో ఆనందదాయకం. ఈనాడు ఆవిడ కూడా మనతో పాటు స్టూడియోలోకి వచ్చి ఓణం పర్వదినం గురించి వారి అనుభవాలను, ఒక విద్యార్థినిగా, ఒక కేరళ రాజ్యంలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయిగా తమ అనుభవాలను మనందరితో పంచుకుంటారు. సాయిరాం శ్రీజ గారు,
1: సాయిరాం,
0: మరి మొట్టమొదటిగా మీరు మా శ్రోతలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఓణం పర్వదిన సందర్భంగా?
1: శ్రోతలందరికీ సాయిరాం, ఓణం పర్వదిన శుభాకాంక్షలు అందరికీ.
0: మరి ఈ ఓణం ఇంత ఘనంగా స్వామి ఎప్పుడు జరుపుకుంటూ ఉంటారు కదా, అసలు దీని వెనకాతల ఉన్న అంతరార్థం ఏంటి, దీని వెనకాతలున్న కథ ఏంటి, అది కొంచెం మా శ్రోతలకు చెప్తారా?
1: తప్పకుండా. పలు సందర్భాల్లో కాదు, ప్రతి పండక్కి దీని గురించి, దీని ప్రాముఖ్యతను గురించి స్వామి వివరించారు. మనకు కథ తెలిసి ఉన్నా కూడా స్వామి నోటి నుంచి ఆ కథ వినడానికి ఎంతో తీయగా ఉంటుంది, ఎంతో మధురంగా ఉంటుంది. ఆ స్వామి అది చెప్పడం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన డిస్కోర్స్ లో తప్పకుండా ఈ కథ చెప్తారు, ప్రతి పండక్కి ఈ కథ చెప్తారు. కానీ ఆయన నోటి నుంచి వినడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం. సో నేను ఆ కథను చెప్తాను ఇక్కడ. మీ అందరికీ తెలుసు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుని యొక్క మనవడి ఈ చక్రవర్తి మహాబలి అని ఒక రాజు. ఆయన కేరళ దేశమును పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జీవించేవారు. పిల్లలు కాని, పెద్దలు కాని, ముసలివాళ్లు కాని, ఏ రోగాలు లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా బతికేవాళ్ళు. సో ఆయన పరిపాలనలో ఇంత చక్కగా, ఇంత అందంగా, ఇంత ఆనందంగా జీవితం గడిపేవాళ్ళు. సో ఆయన రాక కోసం ప్రతి ఒక్కరూ ఆయన రావడం ఎదురు చూస్తూ వాళ్ళ ఇళ్లను అలంకరించుకుంటారు. మహాబలి ఎంతో గొప్పవాడు, ఎన్నో సేవలు చేస్తాడు. కానీ ఆయనకి ఒక లోపం ఉండేది, అతను ఒక అహంభావి. విష్ణుమూర్తి ఈ అహంభావాన్ని అణిచివేయటకు ఒకసారి ఈయన దగ్గరకు వస్తాడు. ఈ మహాబలి ఒక విశ్వజిత్ యాగమును
0: చేయాలనుకుంటారు.
1: అక్కడ ఉన్న ఋషులు అందరూ దానికోసం వస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈయన అహంభావాన్ని అణిచివేయటకు విష్ణుమూర్తి ఒక చిన్న బాలునిగా

0: ఈ యాగానికి వస్తారు. ఈ యాగంలో ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే, మహాబలి చెప్తారు ఈ యాగమున రోజున ఈ యాగం అయిపోయేంత వరకు ఎవరు ఏం అడిగినా తను కాదని చెప్తాడు, కాదు అని చెప్పడు, అది ఒక మాట ఇస్తారన్నమాట. సో ఇలాగేనా అనేసి విష్ణుమూర్తి గారు చిన్న బాలునిగా వస్తారు. సో ఆయన రాగానే అన్ని మర్యాదలు చేస్తారు. ఆయన ఒక తేజస్సు కలిగిన చిన్న బాలుడు,
1: చిన్న బటువుగా వస్తాడు,
0: చిన్న బటువుగా వస్తాడు. సో అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఎవరు ఈ బాలుడు ఇంత తేజస్సుగా ఉన్నాడు, ఎవరు ఎవరు అని అందరికీ ఒక కుతూహలం కలుగుతుంది. సో ఈయన మామూలుగానే అందరిని వెల్కమ్ చేస్తున్నట్టు ఈయన కూడా ఈ చిన్న బాలుని అన్ని మర్యాదలతో వెల్కమ్ చేస్తారు. కానీ అక్కడ ఒక ఋషి ఉంటారు, శుక్రాచార్యుడు అనే ఋషి.
1: శుక్రాచార్యుడు మన బలి చక్రవర్తికి గురువు గారు,
0: గురువు అసలు ఒక గురువు ఆయన. సో ఆయనకు అన్ని తెలుస్తుంది, ఈ భవిష్యత్తులో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆయనకు బాగా తెలుస్తుంది. సో ఆయన చెప్తాడు, నువ్వు ఏ మాట ఇవ్వకూడదు, నువ్వు మాట ఇచ్చావంటే నీ పని అయిపోతుంది. సో నువ్వు మాట ఇవ్వకూడదు అసలుకి, ఆయనకి ఏ మాట ఇవ్వకూడదు, ఆ భవిష్యత్తులో ఏం జరగబోతుందో నాకు తెలుసు అని. కానీ ఏదేమైనా కానీ ఒక్కసారి మహాబలి గారు ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే తిరిగి తీసుకోండి,
1: అంటే సత్యవాక్ పరిపాలన.
0: సత్యవాక్ పరిపాలన. అందుకే విష్ణుమూర్తి కూడా అంటారు దేవతలతో, ఆయనని దేవునిగా పూజించుటకు ఆయన అర్హుడు, ఎందుకంటే ఆయన అసురుడుగా ఉన్నా కానీ సత్యముగా ఎంతో చక్కగా ఆయన పరిపాలించుకుంటున్నాడు. ఆయన ధర్మ మార్గంలో
1: నడుస్తున్నాడు.
0: సో అందుకు ఆయన అన్ని రకములుగా ఆయన దేవునిగా పూజించుటకు ఆయన అర్హుడని చెప్తాడు దేవతలకు. సో ఇక్కడ ఏమవుతుందంటే, యాగం జరుగుతూ ఉంటుంది. సో ఆ బాలుడు చెప్తాడు, నాకు నీ దగ్గర నుంచి ఏమేం పెద్దగా నేనేం అడగను, నాకు కావలసింది మూడు అడుగులు కావాలి అని చెప్తారు. ఓ అంతేనా, మూడు అడుగులైనా
1: మీకు
0: మూడు అడుగులు నేల కావాలి అని అడుగుతు, అంతేనా మీకు కావలసినది నేను ఇస్తాను అంటాడు. అప్పటికే శుక్రాచార్యుడు ఆయనతో
1: సై
0: చేస్తుంటాడు, వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు పక్కడి నుంచి, నువ్వు ఆ మాట తీసుకోకు, నీ మాట నువ్వు వెనక్కి తీసుకో, నువ్వు చెప్పకు అలాగా. సో ఈయన ఈ మాట కానీ కదడు, నేను చెప్పిన మాట చెప్పినట్టుగానే చేస్తాను. సో అందులో ఏమొచ్చినా నేనేమి అనుకోను అని. సో ఒక అడుగు వేస్తాడు, ఒక అడుగు వేయగానే పాతాళం,
1: ఒక అడుగు వేయగానే
0: మొత్తం ఆక్యుపై,
1: భూలోకం
0: ఆక్యుపై చేస్తారు. ఆ తర్వాత ఇంకొక అడుగుకి స్వర్గలోకం అయిపోతుంది, మొత్తం ఆక్యుపై చేసుకుంటారు. సో ఇంకా మూడో అడుగుకి ఎక్కడ వెయ్యాలి అని అడుగుతారు. ఎక్కడ వెయ్యాలి అని అడిగితే అప్పుడు బలి చక్రవర్తి అంటారు, ఓ మహాదేవ నా శిరసు పైన వెయ్యండి అని చెప్తారు. అలాగా తన మూడో అడుగు అతని శిరసు పైన వేయడంతో ఆయన భూలోకంలోకి వెళ్ళిపోతారు, పాతాళం లోకంలో. సో అప్పుడు ఆయన త్యాగాన్ని మెచ్చి విష్ణుమూర్తి అడుగుతారు, నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. అప్పుడు మహాబలి చెప్తారు, సంవత్సరానికి ఒక్కసారైనా నేను నా ప్రజలను చూసుకోవటానికి రావాలి, వాళ్ళు ఎంత చక్కగా జీవిస్తున్నారో నేను తెలుసుకోవాలి, కనీసం ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి నన్ను ఈ భూలోకానికి రావడానికి అనుమతించాలి అంటాడు. సో ఆయన కోరిక ప్రకారం ఆయన్ని అనుగ్రహిస్తారు, సంవత్సరానికి ఒక్కసారి భూలోకానికి వచ్చి
1: తన ప్రజలు
0: సంతోషాలతో బతుకుతున్నారా లేదా అని చూడడానికి వస్తారు. ఆ రోజునే ఈ ఓణం పండుగ అనేది జరుపుకుంటాం. తెలుగు వాళ్ళలో శ్రావణ మాసం ఎలాగో, కేరళ వాళ్ళలో ఈ చిన్నమాసం అనే అలాగే ఉంటుంది. సో ఈ మాసంలో జరుపుకుంటారు తిరువోణం. ఆ స్టార్ రోజున ఈ పండుగ జరుపుకుంటారు. 10 రోజుల పాటు దీని వైభవంగా స్టార్ట్ చేస్తారు.
1: మరి దీని తాలూకా ఇంపార్టెన్స్ అది కొంచెం చెప్తారా, దీని లోపల ఉన్న అంతరార్థం ఏంటో చెప్పండి.
0: ఈ 10 రోజులు ఎందుకు జరుపుకుంటున్నారు అంటే, ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా కానీ తన రాజు తన ఇంటికి రావచ్చు అనే ఒక బలమైన నమ్మకం, ఇప్పటికీ కేరళ ప్రజల్లో అలాంటి నమ్మకం ఉంది. అందుకోసం వాళ్ళు ఆ ఇంటి ముందర పూలతో అలంకరించడం, వర్షపు పూలలాగా రకరకాల పూలతో. మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఎలా తయారు చేసుకుంటాం, మన ఇళ్ళని ఎలా డెకరేట్ చేసుకుంటాం, అలాగా వాళ్ళు ఎంతో ఇష్టపడిన తన రాజు వస్తున్నప్పుడు వాళ్ళ ఇంటిని ఎలా డెకరేట్ చేసుకుంటారు, అలా పూలతో డెకరేట్ చేసుకుంటారు అనమాట. పొద్దున లేవగానే పిల్లలందరూ పూలు, అంటే పూలు కొనడం కాదు, ముందు కాలంలో అసలుకి పూలు ఎవరు కొనరు, అంత పక్క వాట్ ఏమైనా ఏ పూలైనా కనిపించని ఆ పూలు తీసుకొస్తారు.
1: అంటే వాళ్ళంతటి
0: వాళ్లే వెళ్లి పూలు తీసుకొస్తారు, దాన్ని కోసి తీసుకొస్తారు అనమాట. సో అది ఒక రకమైన సంతోషం, తన రాజు కోసం తను ఏమైనా చేయగలరు, ఎక్కడికైనా వెళ్లి ఆ పూలు తెచ్చి ఆ ఇంటి ముందర డెకరేట్ చేస్తారు.
1: యాక్చువల్ గా ఇక్కడ మీరు చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఈ 10 రోజుల్లో తన రాజు వాళ్ళ ఇంటికి, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వస్తారని మొత్తం వాళ్ళ ఇల్లు వాకిలి అంతా శుభ్రపరిచి రంగవల్లులతో అలంకరించి అన్ని పూలతో అలంకరించి పెడతారు. అంటే మరి ఇంత పరిశుభ్రంగా ఆ 10 రోజులు మాత్రమే ఉంచుకుంటారా, లేకపోతే స్వామి చెప్తారు కదా భగవంతుడు ఎప్పుడో వస్తాడు అని ఆలోచించకుండా ప్రతి ఒక్క క్షణం కూడా మనం భగవంతుడిని ఆహ్వానిస్తూ మన ఆలోచనని గాని మన దేహాన్ని గాని అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వామి చెప్తారు. సో దానికి మీరు చెప్పిన ఈ బలి చక్రవర్తి కథ ఎంతో బాగుంది. మరి ఈ ఒక పాట విందాము, ఆ పాట విన్నాక అసలు కేరళ ప్రజలు ఈ పండుగకి ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకుంటారు, ఎలాంటి తయారీలు చేసుకుంటారో మనం ముందర తెలుసుకుందాం. ఈ పాట విందాము.

0: శ్రీజ గారు, మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు స్వామి ఎప్పుడన్నా హాస్టల్ కి వస్తున్నారు అని తెలియగానే ఎన్నెన్నో ప్రిపరేషన్స్ చేసుకుంటాం. అది ప్రతి ఒక్కరికి హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఒక పండుగలాగా అవుతుందన్నమాట. అదే స్వామి ఏదన్నా కొడైకెనాల్ గానీ లేకపోతే బృందావన్ గానీ వెళ్తున్నారంటే అంతా ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది. మరి ఈ కేరళ రాజ్యం వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళ చక్రవర్తి వస్తున్నాడు అంటే ఎంతో ప్రిపరేషన్స్ అవసరం. మీరు అన్నట్టు 10 రోజుల నుంచి ఇల్లు అలంకరణ ఇవన్నీ మొదలు పెడతారు. అదే కాకుండా ఇంకెన్నో ప్రిపరేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆ ప్రిపరేషన్స్ ఏ విధంగా జరుగుతాయి, ఆ విశేషాలు మాకు చెప్తారా?
1: తప్పకుండా. మన ఇంటికి దేవుడు వస్తున్నారు అని చెప్పగానే మనం ఎంతో ప్రిపరేషన్స్ చేసుకుంటాము. కానీ కేరళ ప్రజలు వాళ్ళ రాజు వస్తున్నారంటేనే అది ఆయన దేవునిగా భావించి ఎన్నో ప్రిపరేషన్స్ చేస్తారు. వాళ్ళకి ఎంత సాధ్యమవుతుందో అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటారు. పూల, నేను ముందు చెప్పినట్టు పూల అలంకరణ, ఇంట్లో అందరూ ఒక ఫ్యామిలీ అందరూ కలవడం, వాళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటాయి, ఆ రోజు తప్పకుండా కొత్త బట్టలు ధరిస్తారు. మగవాళ్ళైతే పంచ ముండు అంటారు, కొత్త పంచ షర్ట్. ఆ పిల్లలకైతే లంగా, పెద్దవాళ్ళు అయితే సెట్ ముండు అంటారు, వాళ్ళు కూడా ముండు. సో ఇది ఒక ట్రెడిషనల్ శారీ అనమాట, శారీ కానీ ట్రెడిషనల్ బట్టలు కేరళ వాళ్ళ దుస్తులు అనమాట. సో అవి ధరించడం, ఒక పక్కన మగవాళ్ళందరూ ఊయల కట్టడం, ఏదైనా గేమ్స్ ఆడడం అందరూ కలిసి, లేకపోతే ఫ్రెండ్స్ అందరూ కలిసి గేమ్స్ ఆడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇటువైపు చిన్నపిల్లలు వాళ్ళు పూలు అలంకరించడం, చిన్న చిన్న ఆటలు వాళ్ళు ఆడుకుంటారు. కైకొట్టి కలి అని ఒకటి ఉంటుంది, పూలు వేసి పూలతో అలంకరించిన తర్వాత దానికి మధ్యలో ఒక దీపం పెట్టి దాని చుట్టూ డాన్స్ చేస్తారనమాట పెద్దవాళ్ళు. సో ఇవి తిలకించడానికి ఎంతో మంది వస్తారు. ముందు ఇది కొన్ని ఇళ్లలో మాత్రం జరిగేది, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో జరిగేది. అప్పుడు చాలా మంది వచ్చి చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఇలా వాళ్ళకి ఎంతలో వీలవుతే అంతలో చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఇలా వంటింట్లో ఫుల్ ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటుంది. ఎన్నో రకమైన వంటకాలు చేస్తారు, లైక్ అవియల్, పచ్చడి, పులియించి, ఇవన్నీ తన రాజు వస్తున్నారంటే ఎన్ని విభములు చేయడానికి తెలుస్తుందో అన్ని విభవాలు చేస్తారనమాట.
0: చాలా బాగుంది. మరి ఇంత ఇంత వైభవంగా మరి ఈ పండుగకి ప్రిపరేషన్స్ చెప్తున్నారు. ఇది కేరళ రాష్ట్రంలో అయితే, మరి మీరు ఎన్నో సంవత్సరాలుగా పుట్టపర్తిలో ఉంటున్నారు, మీరు తెలిగించిన ప్రకారం స్వామి దగ్గర మన ప్రశాంతి రేమంలో పుట్టపర్తిలోని ఈ ఓణం సెలబ్రేషన్స్ తాలూకా ప్రిపరేషన్స్ ఏ విధంగా జరుగుతాయి చెప్తారా?
1: తప్పకుండా. పుట్టపర్తి అనేది మేము ఎన్నో ఏళ్లుగా మా పేరెంట్స్ ఇక్కడే వచ్చి ఉంటున్నారు, మా అలాగే చాలా ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు. కానీ స్వామి ఇక్కడ ఓణం జరుపుకుంటున్నారా అంటే అది ఎంతో పవిత్రంగా భావించాలి. ఈ పుట్టపర్తి అనేది ఒక చిన్న కేరళలాగా మారిపోయేది. మాకెప్పుడు అయ్యో మేము కేరళ వదిలి వచ్చామే, అక్కడ ఓణం జరుపుకోలేదు అనే ఫీలింగ్ మాకెప్పుడు రాలేదు. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు కేరళ నుంచి స్వామి కోసం ఇక్కడ వచ్చి అన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు స్వామి కోసం. సో మాకు ఎప్పుడే కానీ కేరళ మిస్ అవ్వడం అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ చిన్న కేరళ, మా కేరళ ఎలా ఉంటుందో అలాగా ఉండిపోయేది. ఎక్కడ చూసినా కేరళ వాళ్ళు, ఎక్కడ చూసినా కేరళ దుస్తులు వేసుకొని ఉంటారు. సో ఎప్పుడే కానీ మాకు మిస్ అవ్వలేదు
0: స్వామి, ఎప్పుడు మిస్ అవ్వలేదు
1: స్వామి, అసలు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అయ్యో అనే ఫీలింగ్ మాకు అలా రావడానికి ఆయన ఛాన్స్ ఇవ్వలేదు అనమాట.
0: సో మరి ఈ ప్రిపరేషన్స్ కి ప్రశాంతి రేణంలో ఏ విధంగా జరుగుతాయి మీరు చూసినప్పుడు చెప్తారా?
1: తప్పకుండా. ఇక్కడ తెల్లవారుజామునే పంచవాద్యములతో మొదలెడతారు. ఆ పంచవాద్యాలతో స్వామి దర్శనానికి వచ్చే సమయంలో చిన్నపిల్లలందరూ వాళ్ళ ట్రెడిషనల్ దుస్తులు వేసుకొని చక్కగా చేతిలో ఒక ప్లేట్ పెట్టుకుని అందులో ఒక దీపం పెట్టి పూలు చుట్టూ వేస్తారు. ఆ తర్వాత స్వామిని వెల్కమ్ చేయడం అనమాట దాన్ని.
0: సో ఈ విధంగా మనం ఆ పంచవాద్యం స్వామి దగ్గర ఉన్నప్పుడు దర్శన్ కి స్వామి వస్తుంటే
1: ఆయన ఇప్పుడు చక్రవర్తిని మీరు ఎలా, మీ రాజుని ఎలా మీరు వెల్కమ్ చేస్తారు, అలాగా ఇక్కడ శ్రీమన్నారాయణుడే మన ముందు ఉన్నప్పుడు ఆయన్ని ఇలాగే వెల్కమ్ చేస్తున్నారనమాట ఈ పంచవాద్యాలతోనూ ఈ దీపాలతో.

0: If you really want to end this life and death cycle.
1: അതാണ് ഈ
0: അതാണ് അതിന്റെ പ്രിൻസിപ്പിൾ
1: എസൻസ്.
0: അതെ. അപ്പൊ ആ ജ്ഞാനപ്പാന അതിനൊരു വ്യാഖ്യാനം രാമസ്വാമിന്റെ ചില അത് എഴുതി അങ്ങനെ എഴുതി.
1: വളരെ സന്തോഷം. ഒരുപാട് സാറിന് സാറിന്റെ എക്സ്പീരിയൻസസ് ഞങ്ങൾക്ക് അറിയാൻ കഴിഞ്ഞു. സോ ഇക്കട ഉണ്ണി സാറ് ఏం చెప్పారు అంటే ఆయన ఒక ఎక్స్‌పీరియన్స్, ఆయన ఎక్కడికి ఎలా వచ్చారు అనేది, పుట్టపర్తికి ఎలా వచ్చారు. సో ఆయన వైఫ్ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి రావడం, అంతకు ముందు సార్ ని ఎవరో ఒక ఆయన వచ్చి కలవడం, ఏదో జాబ్ కోసం ఆయన పాకెట్ నుంచి ఒక స్వామి ఫోటో కింద పడడం, అది సార్ వాళ్ళ వైఫ్ అది చూసి ఆవిడ అలాగే స్టన్ అవడం ఆ ఫోటో చూసి. అది ఏమిటంటే ఆవిడ 9th class చదివేటప్పుడు ఆవిడ కళలో ఈ స్వామివారు వచ్చారు. స్వామివారు వచ్చిన తర్వాత ఆవిడ కళలో వచ్చి ఇలా బ్లెస్ చేసి వెళ్లారు. సో వాళ్ళ అమ్మగారికి చెప్తే మీ తాత ముత్తాతలు ఎవరన్నా నీ కళ్ళకి వచ్చి బ్లెస్ చేసి ఉంటారు. సో అలా అలాగే ఉంటుంది, అలా ఇట్ మైట్ బి దాట్ అని చెప్పేసి వాళ్ళు ఊరికే ఉంటారు. సో తను ఈ ఫోటో చూసినప్పుడు తన ఫ్లాష్ బ్యాక్ లో ఇది గుర్తొస్తుంది. ఆ తర్వాత వీళ్ళు కొంచెం యాక్టివ్ గా స్వామి గురించి తెలుసుకోవడం, స్వామి ఆర్గనైజేషన్స్ కి వెళ్లడం, అక్కడ భజనకి అటెండ్ అవ్వడం, ఇలాగా వాళ్ళు స్వామికి దగ్గర అవుతారు. సో కానీ ఒక సందర్భంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసి పుట్టపర్తికి రావడం. సో పుట్టపర్తికి వచ్చిన తర్వాత స్వామి ఒక చూపు చూసి ఒక నవ్వు నవ్వడం. ఆ తర్వాత స్వామి చెప్పి పంపిస్తారనమాట, ఇట్లా 3 ladies వచ్చారు, ఒక మలయాళి, ఒక తమిళ్, ఒక తెలుగు వచ్చారు, వాళ్ళని రమ్మని చెప్పండి అని చెప్తారు. సో అలాగా వాళ్ళ ముగ్గురిని స్వామి దగ్గరికి తీసుకువెళ్తారు. స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తారు వాళ్ళకి. అండ్ స్వామి చెప్తారు స్పెసిఫిక్ గా ఉన్ని సార్ వైఫ్ పేరు లీలా గారు. సో ఆవిడతో చెప్తారు ఎప్పుడు ఇలాగే ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఆవిడకి భక్తి ఎక్కువ, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఇలాగే ఉండాలి అని చెప్పేసి మిగతా వాళ్ళకు కూడా చెప్తారు. ఆయన ఒక మాట చెప్తారు, మీ ఆయన రాలేదా అని అడుగుతారు. సో సరే నేను పిలుచుకుంటాను అని చెప్తారు అనమాట స్వామి. సో అలాగా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత సార్ని త్రూ అవుట్ అక్కడి నుంచి గైడ్, ముందు నుంచి గైడ్ చేస్తున్నారు కానీ ఇక్కడ స్వామి అని తెలిసి స్వామి గైడెన్స్ లో వాళ్ళ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత 1993 ఆ కాల్, ఆ పిలుపు అనేది సార్కి వచ్చింది స్వామి దగ్గర నుంచి. సో సార్ అక్కడ మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేశారు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ గా చేశారు, కోఆర్డినేటర్ గా చేశారు, చాలా ప్లేసెస్ లో ఎంతో గొప్పగా చేశారు. 1993 రిటైర్డ్ అయిన తర్వాత స్వామి ఆయనకి పిలుపు, ఆయన స్వామి ఆయన పిలుస్తారనమాట పుట్టపర్తికి రావడానికి. సో దట్స్ హౌ ఉన్ని సార్ తన ఫ్యామిలీతో ఇక్కడికి రావడం. అప్పటికే ఆయన పిల్లలందరినీ సెటిల్ చేస్తారు, ఒక్కొక్కరు ఎవ్రీబడి అందరూ ఒక్కొక్క లైన్ లో వెళ్ళిపోతారు. సో వాళ్ళిద్దరూ ఎన్నో ఏళ్ళ నుంచి, ఆల్మోస్ట్ ఇప్పుడు 40 years అవుతుంది ఇక్కడ స్వామి సేవలు చేసుకుంటున్నారు.
2: సో ఆ తర్వాత మన ఉన్ని సార్ తను రాసినటువంటి 4 పుస్తకాల గురించి వివరించారు మనకి. మొట్టమొదటిది గాడ్ వెయిటింగ్ ఫర్ ది కాల్, మొట్టమొదటి పిలుపు. మనం ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తేనే గాని భగవంతుడు మన దగ్గరికి రాడు అన్న ఒక ఉద్దేశంతో సార్ మనకి గజేంద్రుడు తాలూకా ఎగ్జాంపుల్, ద్రౌపది తాలూకా ఎగ్జాంపుల్, ప్రహ్లాదుడు తాలూకా ఎగ్జాంపుల్ తో మనకి సార్ చెప్పారు ఆ కాన్సెప్ట్ తోటి. రెండవది వన్ గాడ్ వన్ రిలీజియన్. సార్ వెళ్లి తనకి ఒక సందేహం వచ్చినప్పుడు ఆ చర్చ్ లోకి వెళ్లి ఆ మేరీ మాత్రను ప్రార్థిస్తే ఆన్సర్ స్వామి దగ్గర నుంచి వచ్చింది. అలాగే స్వామి చెప్తున్నారు ఏంటంటే గాడ్స్ ఆర్ మెనీ, రిలీజియన్స్ ఆర్ మెనీ, బట్ గాడ్ ఈజ్ వన్ అంటారు కదా. సో మనం ఏ దేవునికి ప్రార్థించినా సరే అది రీచ్ అయ్యేది ఒకళ్ళకే. సో మతాలన్నీ వేరవుతాయి కానీ భగవంతుడు ఒకటే, రిలీజియన్స్ ఆర్ మెనీ అంటారు కదా స్వామి. అలాగా మన మనసులో ఉన్న ప్రేమభావం ఒకటే అంటారు స్వామి. మూడవది డైలాగ్ విత్ గాడ్. దీంట్లో సార్ చాలా ఇంట్రికేట్ క్వశ్చన్స్ స్వామిని అడిగారనమాట. సో దానికి స్వామి ఏ విధంగా ఆన్సర్స్ ఇస్తారనేది ఈ బుక్ తాలూకా సారాంశం. ఆఖరిది జ్ఞానపాన. ఇది మనందరం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం, ఎందుకంటే మొత్తం లైఫ్ కంతటికి ఒక కలియుగానికి ఒక ఎసెన్స్ ని తీసుకొచ్చే పుస్తకం ఇది. నామస్మరణ తాలూకా పవర్ ఏంటో ఈ పర్టికులర్ పుస్తకంలో సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేకాకుండా పూందానం అని ఒక
1: కవి,
2: సింపుల్ కవి, చాలా మామూలు కవి అనమాట. అతను ఎట్లాగా ఒక పుస్తకం రాసి ఒక సాంస్క్రిట్ స్కాలర్ కి ప్రజెంట్ చేసినప్పుడు అతను తిరస్కరించాడు. భగవంతుడు ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చి ఆ సాంస్క్రిట్ స్కాలర్ తాలూకు అహంకారాన్ని ఎట్లాగా ఉంచారో ఇప్పుడు మనం ఈరోజు ఓణం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈనాడు స్వామి ఇచ్చే ఈ మెసేజ్ ఆ చిన్నపిల్లడు ఏ విధంగా ఆ సాంస్క్రిట్ స్కాలర్ తాలూకు అహంకారాన్ని అణగదొక్కారో అదేవిధంగా వామనుడు రూపంలో నారాయణమూర్తి అవతరించి మన బలిచక్రవర్తి తాలూకు అహంకారం, మంచివాడే బలిచక్రవర్తి కాకపోతే అతనిలో ఆ అహంకారం కూడా ఉండకూడదు అన్న సదుద్దేశంతో వామనుడు అవతరించి ఇట్లాగా ప్రసాదిస్తాడు. ఉన్ని సార్, లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ యూ ఫర్ హ్యావింగ్ షేర్డ్ యువర్ మెమొరబుల్ ఎక్స్పీరియన్సెస్. ఐ నో ద టైమ్ ఇస్ నాట్ ఇనఫ్ ఫర్ యూ, బట్ థ్యాంక్స్ అలాట్ సార్.
0: థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ
2: సాయిరామ్ సార్.
0: సాయిరామ్ సాయిరామ్ సాయి.
2: మరి కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు ఈ చక్కని పాటను ఇప్పుడు విందాం.

0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: This day Vamana is stepping into the state of Kerala.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకొని
1: consider it as incarnation.
0: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: In fact, we celebrate with

0: సాయిరామ్ శ్రీజ గారు, మళ్ళీ తిరిగి మన కార్యక్రమంలోకి వస్తున్నాము. ఇప్పుడు దాకా మరి ఉన్ని సార్ అనుభవాలు విన్నాము. మరి మీ ఫ్యామిలీ ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరకు వచ్చి స్థిరపడ్డారు, ఆ కేరళ రాష్ట్రాన్ని వదిలేసి. అలాగే మీ కుటుంబం లాగే ఇంకా ఎంతో మంది ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఉంటున్నారు కదా, మరి వాళ్ళల్లో ఎవరైనా వాళ్ళ అనుభవాలు మనతో పంచుకుంటారా ఈరోజు?
1: తప్పకుండా. ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ రాజ్యం వదిలిపెట్టి ఇక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 300 ఫ్యామిలీస్ దాకా పుట్టపడుతులో స్థిరపడ్డారు కేరళ వాళ్ళు. సో అలాగే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న ఒక డివోటీ మన దగ్గర ఉన్నారు, ఆవిడ సాయి గీత ఫ్రమ్ శేషసాయి. సో ఆవిడ మనతో ఇప్పుడు కొన్ని అనుభవాలు పంచుకుంటారు వాళ్ళు ఇక్కడ ఎలా వచ్చారు. సాయిరామ్, సాయి గీత గారు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, మీ మీ యొక్క అనుబంధం స్వామితో ఎలాంటిది?
2: నేను 50 ఏళ్ల ముందు వచ్చినారు ఇక్కడికి. 50 ఏళ్ల ముందు వచ్చి ఆయనకి ఆయన ఫ్రెండ్ ఒక ఫోటో ఇచ్చినారు. ఎప్పుడో ఇచ్చినారు మీకు ఇట్లా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తిలో సాయిబాబు ఉన్నారు, అట్లా చూడండి, వెళ్ళి చూడండి అన్నారు. ఈయన ఏదో బిజినెస్ లాస్ లో ఉన్నప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ తో మన ఈ గుర్తుకొచ్చింది, ఆ స్వామి ఫోటో ఉంది అని ఫ్రెండ్స్ తో మన్నాను. మేము స్వామి మనకి అందరికీ పుట్టపర్తికి వెళ్దామని. సరే, ఫ్రెండ్స్ అంతా 8 మంది కలిసి వచ్చినారు. 8 మంది వస్తే అందరికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి నాన్నత అన్నారు, మీరు నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళ ఫ్రెండ్స్ని వెళ్ళిపోమన్నా. సరే, వాళ్ళంతా 20 మంది నాన్న ఉన్నారు. నాన్న పొద్దున సాయంత్రం దర్శనానికి కూర్చున్నప్పుడు స్వామి చూసారు కానీ దగ్గరికి రారు, దూరంటే వెళ్ళిపోయేవాళ్ళు. సరే, దర్శనం అయిన తర్వాత బయటకు వెళ్ళి టీ తాగి వచ్చేవాడు. అప్పుడు ఒక ఫ్రెండ్ కలిసినాడు కేరళ ఆయని. అప్పుడు ఆయన ఫోటోలు అంగడి ఉండేది. అప్పుడు ఆయన 2-3 రోజుల నుంచి చూస్తూనే ఉంటాడు స్వామి. నాన్న పొద్దున సాయంత్రం దర్శనానికి కదా స్వామి దూరం ఉంటే వెళ్ళిపోయేవాడు. అప్పుడు సరే, ఇంకేం చేయాలని, డబ్బులు కూడా లేవు ఖర్చులకి, ఏదో 2 రోజుల కన్నా వచ్చినాడు, ఏం లేదు చేతుల డబ్బులు. సరే, ఆయన ఇట్లా వెళ్ళినప్పుడు ఆయన ఏమి ఇంకా ఏం స్వామి ఏం చెప్పలేదు, స్వామి దూరం వెళ్ళిపోతున్నారు అంటే సరే నాకు భోజనానికి కూడా ఇబ్బందిగా ఉంది అంటే, అప్పుడు ఆయన అన్నారు, సరే నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇస్తాను నీకు భోజనానికి డబ్బు అన్నారు. సరే, భోజనానికి ఇస్తానన్నప్పుడు ఆయన చేస్తున్నాడు. తర్వాత ఇంకో రోజు ఒక 3 నెలల 2 రోజుల తర్వాత నాన్నకి స్వామి తర్వాత ఇంట్లో ఇచ్చి ఊరికి వెళ్ళి భార్య పిలుచుకున్నారు అని చెప్పినారు. 3 నెలల తర్వాత భార్య పిలుచుకొచ్చినారు. పిలుచుకొస్తేనే ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఇంటర్వ్యూ ఇచ్చి నువ్వు భర్తని బాగా చూసుకోవాలా, నేను అన్ని నీకు, నేను ఇంత వెంట ఎప్పుడు నీకు ఉంటాను మీ ఫ్యామిలీకి అంతా. ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన చూసుకుంటూనే ఉన్నారు. 3 నెలల తర్వాత మళ్ళా అక్కడ షాప్ లో ఉండే ఆయన అన్నారు, మీరు నువ్వే అంతా చూసుకో. అప్పుడు ఆయన నాకెట్ట, నా దగ్గర డబ్బు ఏం లేదు, నాకు నన్ను నిదానికి ఇస్తే చాలు, నువ్వు తొందరగా ఏమి ఇవ్వద్దు అని అంతా ఆయనకి ఆయన ఇచ్చేసినారు. ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎంతో మేము ఎదిగి చాలా మంచి స్టేజ్ లో అందరూ ఈ పుట్టపర్తలు చాలా కుటుంబాలు కేరళ కుటుంబాలు మంచి స్టేజ్ లోనే ఉన్నారు ఇంతవరకు. మేము మా చదువులు కానీ అన్ని ఇక్కడే బాగున్నాయి. మాకు పుట్టపర్తి వదిలి వెళ్ళడానికే ఇష్టం లేదు, అసలు కేరళనే మర్చిపోయినాం. అంత బాగా ఆనందంగా ఉన్నాం ఇప్పటి వరకు మేము.
1: మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా మార్చుకుంటారు?
2: మా ఎక్స్పీరియన్స్, నేను స్కూల్లో చదివిన ఇక్కడ స్వామి ఈశ్వరమ్మ స్కూల్లో చదివినాము. అప్పుడు స్వామి స్కూల్కి వచ్చేవారు, మళ్ళీ ఇక్కడ దర్శనానికి వచ్చినప్పుడు బాగా మాట్లాడిచ్చేవారు. తమాషగా ఏదేదో మాట్లాడి బాగా సంతోషంగా ఉండేవాళ్ళము. మా పిల్లవాళ్ళు కూడా ఇక్కడ చదువుతున్నారు. తర్వాత మేము మాకు ఇక్కడ పుట్టబట్టి వదిలి ఇంకా కేరళకు పోవాలి ఇష్టమే లేదు, ఇక్కడే ఉండాలని, చనిపోయేంత వరకు ఇక్కడే ఉండాలని. నాన్న కూడా అట్లే ఆశించలేదు, అమ్మ నాన్న కూడా, వాళ్ళు కూడా ఇక్కడే చనిపోయినారు. అట్లా మాకు కూడా ఇక్కడే ఉండాలా, ఇంకా ఏ ఊరు నచ్చదు, ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడే రావాలి, ఎప్పుడెప్పుడు రావాలా, ఎప్పుడెప్పుడు రావాలని చాలా ఇదిగా. ఇక్కడ ఎప్పుడొస్తే బాగుంటుంది, మన ఇంటికి మనం వచ్చినట్లు మనకు బయటికి ఊరి బయట ఊరికి పోతే కేరళకు పోయినా కూడా అత్తగారి ఇంటికి పోయినట్లు ఉంటుంది, పుట్టినది పోయినట్టు. ఇక్కడ మన పుట్టినది ఇదే స్వామి పుట్టపడితే, అందుకు చాలా ఆనందంగా ఉంటుంది. అన్ని కష్టాలు మర్చిపోవచ్చు, ఎక్కడా లేదు ఇంత బాగా ఉండే ఆనందం. మనం ఒక సెకండ్ ఇంట్లో ఎంత బాధ ఉన్నా కూడా ఒక కొంచెంసేపు వచ్చి మందిరంలో కూర్చుంటే కదా అన్ని బాధలు మర్చిపోతాం.
0: మరి మీ పిల్లలకి కూడా స్వామి చాలా బ్లెస్ చేశారు, మన మాటల్లో చెప్పారు కదా, ఆ విషయం మాకు చెప్తారా?
2: స్వామి అంటే దర్శనం లైన్ లో కూర్చున్నాము.
0: ఏ సంవత్సరంలో అండి?
2: 95 లో 95 లో వచ్చి పెద్ద అబ్బాయి పుట్టినారు. ఆయన కూర్చున్న దర్శన స్వామి డైరెక్ట్ వస్తున్నారు. డైరెక్ట్ వచ్చి అక్షింతలేసి అన్నప్రసం చేసి జుట్టు కడి జుట్టే లేదే అని కథ తీసుకుని జుట్టు కదా స్వామి పేరు పెట్టాను. అయితే పెళ్లి కూడా చేస్తాలే అని ఇచ్చి పాదనమస్కారం ఇచ్చి అక్షింతలు వేసి వెళ్ళిపోయినారు. ఇంకో చిన్న అబ్బాయికి 2002లో ఆయనకి వచ్చినారు డైరెక్ట్. వచ్చి అక్షింతలు వేసినారు. స్వామి పేరు అయితే నీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఇంకా మేము ఇక్కడ పక్క చిన్నపిల్లప్పుడంతా లైన్ లో కూర్చున్నప్పుడు స్వామి సాయి గీతకి ఇచ్చిన ఫ్రూట్స్ అవన్నీ మాకు చాలా దొరికేవి. ఫ్రూట్స్ గాని చాక్లెట్స్ స్వీట్స్ అన్ని ఏమి ఆనందంగా ఎన్ని అనుభవాలు మాకు.
0: అంటే అప్పట్లో ఉండే పుట్టపర్తి మీరు
2: చాలా ఆనందంగా అంటే ఏదో స్వర్గంలో ఉన్నట్లే మనకి. ఇంకా ఇంత ఇంత అవకాశం ఇంకెప్పుడు మాకు దొరకదు.
0: మరి
2: ఏ పిల్లలకి దొరికిండదేమో.
0: మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఇక్కడంతా ఇసుక ఉండేది
2: మొత్తం ఇసుక.
0: మరి ఎంతో మంది పాత భక్తులు కస్తూరి గారు పెద్దపట్టి గారు వీళ్ళందరినీ మీరు చూసుకుంటారు?
2: చూసింటారు.
0: వాళ్ళ గురించి ఏదైనా కొంచెం చెప్పండి మాకు.
2: కస్తూరి గారి ఇంటికి ఎప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు ఎప్పుడు వెళ్ళేవాళ్ళం. ఆయన ఓ అనుభవాలు చెప్పేవాడు మనకి ఎంత ఆనందంగా ఉండేదో. మనకు చాలా మంది స్వామి సిస్టర్స్ గాని అందరూ తెలిసిన వాళ్ళ అందరూ బాగా స్వామి అనుభవాలు విని చిన్న పిల్లలు కదా అప్పుడు బాగా వినేవాళ్ళమే కానీ తిరిగి క్వశ్చన్ వేసే తెలియదు. అన్ని వినేవాళ్ళం. బాగా చాలా ఆనందంగా ఉండేది. మేము స్కూల్ కి చిన్న క్లాసుల్లో 4th 5th లో చదివినప్పుడు స్కూల్ వదిలిన టైం 4 గంటల టైంలో దర్శనం టైం. అప్పుడు వచ్చినప్పుడు మేము స్లేట్ లో అన్ని తుడుచుకుని స్వామి అక్షరాభ్యాసం చేసుకునేవాళ్ళము. ప్రతి రెండు రోజులకోసారి అక్షరాభ్యాసం చేసుకునేవాళ్ళము. స్వామి రాసేవారు. ఎందుకంటే అన్ని మా దగ్గర ఉంటాయి. పెన్ను బల్బం ఉంటుంది, స్లేట్ ఉంటుంది. అని క్లీన్ గా తుడుచుకొని వచ్చేస్తాం. పరిగెత్తు లైన్ కొద్దిగా లైన్
1: సరదా. అప్పుడు
2: స్వామి అక్కడి నుంచి నడుచుకొచ్చేవాళ్ళు. అప్పుడు మేము పరిగెత్తుకుని చిన్నపిల్లంటే కొంచెం ముందు కుదులుతారు. అప్పుడు స్వామి ఎప్పుడు రాసేవాళ్ళు. ఎన్నిసార్లు రాపించుకున్నామో ఓంలని.
0: ఎన్నోసార్లు అక్షరాభ్యాసం స్వామి దగ్గర.
2: చాలా మంచి అనుభవాలు.
0: మరి పెద్ద బొట్టమ్మ గారి గురించి ఏదైనా చెప్తారా?
2: పెద్ద బొట్టమ్మ గారు మేము స్కూల్ చదివినప్పుడు పిల్లలు పక్కన గురువారం వచ్చేవాళ్ళము. అప్పుడు పక్కన ఉండే స్వామి ఒక్కో జోక్స్ వేసినప్పుడు మేము పిల్లలంతా నవ్వేవాళ్ళము. స్వామి నవ్వేవాళ్ళము. స్వామి అనేది ఈమె చూడు ఎంత పెద్ద బొట్టు పెట్టుకుందో, ముత్తది కాదు ముండమో పేనే ఇంత పెద్ద బొట్టు అవసరమా ఈమెకి అనేది. స్వామి నువ్వే కదా స్వామి చెప్పింది అంటే నేను ఎప్పుడు చెప్పినా నీకు, చూడు ఎంత అబద్ధం చెప్తుందో. మళ్ళా స్వామి ఇంకో వారం స్వామి ఇట్లా దగ్గరకు వచ్చిన కనపడదు ఆమెకి. కొద్ది కళ్ళు కనపడుకున్నప్పుడు నాయన నాకు కళ్ళు కనపడలేదు నాయన అంటే ఇదిగో తీసుకో చేయి పట్టుకో ముక్కు అనేవాడు. చాలా తల్లి కొడుకుల అనుబంధం అక్కడ చూసేవాళ్ళము. ఎంత ఆనందంగా ఉండేదో ప్రతి వారం మేము దానికో ఆయన స్వామిది పెద్ద పట్టం అనుభవం చాలా చూసినాం అక్కడ. ప్రతి గురువారం చాలా బాగుండేది అక్కడ.
0: మరి ఈ ఓణం చాలా స్పెషల్ ఫంక్షన్ కదా కేరళ వాళ్ళందరికీ. మీకెప్పుడు ఓణంకి అక్కడ కేరళకి వెళ్ళాలి అట్లాంటిది ఏమి అనిపించలేదా మీకు?
2: లేదు, ఇక్కడే అంత కేరళ అంతా ఇక్కడ పుట్టబడికి వస్తుంది. అక్కడ వెళ్ళిన అవసరమే అట్లా అనిపించదే అనిపించదు. వైకుంఠం ఇక్కడ ఉంటాం మనం ఇంకే లోకంలోకి పోవాలా. అందుకే ఇక్కడే అన్ని సెలబ్రేట్ చేశాం. ఇక్కడైతే అన్ని డిస్టిక్లు ఎన్ని డిస్టిక్ల వాళ్ళు వచ్చి మేము అన్నదమ్ముల వల్ల అక్కజనుల వల్ల బాగా కలుసుకొని బాగా ప్రేమగా మాట్లాడుకొని బాగా భోజనాలు చేసేది. అన్ని అరటాకులోనే అన్ని భోజనాలు అన్ని విందులు చేసేవాళ్ళం. అందుకు మాకు ఇంటి అక్కడైతే ఒక కుటుంబంలోనే 4 ఒక 10 20 ఇక్కడైతే వేల మంది వందల మందిలో మనం బాగా మాట్లాడి అన్ని సుఖ సంతోషాలు పంచుకునేవాళ్ళము. చాలా బాగుండేది ఆ టైంలో.
0: సో మరి సాయి గీత గారు, మరి ఈనాడు ఈ ఓణం రోజుని మాకు తెలుసు మీకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నది అక్కడంతా అని మందిరంలో అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మరి మీ విలువైన సమయాన్ని మాకు స్పెండ్ చేసి ఇట్లా మీ అనుభవాలు చెప్పారు.
2: క్యాంటీన్ సేవకి వెళ్ళాలా అందుకే. సరే, అందుకు మీరు పిలిచినందుకు వచ్చినాను. అందుకు కృతజ్ఞత. స్వామి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు.
0: సో మా శ్రోతలందరికీ ఒకసారి మీరు మలయాళంలో ఓణం పర్వదిన శుభాకాంక్షలు చెప్తారా?
2: ఓణాశంసలు ఎల్లారుకు.
0: సాయిరాముడి.
2: సాయిరాము.

0: இந்த பூஜ்யமாய ஓணம் திவச எல்லா ஜனங்களுக்கு பரிபூர்ண அனுகிரகம் ஆசீர்வாதம்.
1: Warm wishes on this auspicious occasion of Onam from Radio Sai team Prashanthi Nilayam.
2: మరి శ్రీజా గారు, ఇప్పటిదాకా మనం స్వామి సమక్షంలో ఎట్లాగా మనం ఓనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము, అదేవిధంగా ప్రిపరేషన్స్ ఎట్లా జరుగుతాయి అవన్నీ మనం విన్నాము. మరి మీరు కొంచెం చెప్పగలరా, అసలు కేరళలో ఈ పండుగ ఎలా జరుపుకుంటారు? ఇందాక మీరు చెప్పింది ఏంటంటే ప్రజలందరూ ఇళ్లలో అన్ని రకాల వంటకాలు చేసుకుంటారు, పువ్వులతో అలంకరిస్తారు ఇళ్లని. ఇంకా ఏం చేస్తారు ఈ స్పెషల్ ఓనం ఫంక్షన్ కి?
3: ఇక్కడ ఈ ప్రిపరేషన్స్ అన్ని కాకుండా ఒక బోట్ రేసింగ్ అన్నమాట. బోట్ రేసింగ్ అంటే పందాలు పెడతారు. ఈ సర్ప రూపంలో ఉండే బోట్స్ ని అలంకరించి దాంట్లో చాలా బోట్స్ ఉంటాయి, అందరూ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క టీం లాగా చేసి నీళ్ళల్లో ఎవరు ఫాస్ట్ గా దాన్ని రేస్ అదేంటి నడుపుతారు అది ఒక పందెం లాంటిది అనమాట. సో ఈ పందెం కోసం చాలా మంది వస్తారు చూడడానికి. ఇది ఎంతో సంతోషంగా ఎంతో ఆతృతంగా అందరూ వెయిట్ చేస్తుంటారు. ఈ ఎస్పెషలీ ఈ యొక్క ఈవెంట్ కోసం ఈ పందెంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ట్రోఫీ ఇవ్వడం, ఇదంతా ఒక ఈ ఓణం పండుగకి ఒక భాగంగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇది కాకుండా పులివేషాలు వేయడం, కొన్ని ఊళ్ళలో అన్ని ఊళ్ళల్లో ఒకేలాగా ఉండదు, ఒక్కొక్క ఊళ్ళల్లో వాళ్ళ ట్రెడిషన్ బట్టి చేస్తారు. కొన్ని ఊళ్ళల్లో ఎస్పెషల్లీ ఇన్ త్రిశూర్ డిస్ట్రిక్ట్ లో పులివేషాలు వేస్తూ రోడంబడ డాన్స్ చేసుకుంటూ అప్పుడు ఈ ట్రెడిషనల్ మ్యూజిక్ ట్రెడిషనల్ లైక్ పంచవాద్యం అవన్నీ రోడ్డు పైన ఉంటుందన్నమాట, లైక్ జాతర లాగా. ఆ తర్వాత ఆడవాళ్ళు డాన్స్ చేయడం అది చెప్పాను. ఆ తర్వాత చిన్న చిన్న కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం పిల్లలకి కానీ పెద్దలకి కానీ. తర్వాత పల్లెల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన సంక్రాంతి మనం ఎలా జరుపుకుంటాము, గంగిరెద్దు పల్లెల్లో ఎక్కువ చూస్తాం, ఈ గంగిరెద్దును తీసుకెళ్లడం, ఏదో పాటలు పాడడం అలా. సో అలాగే ఈ పల్లెల్లో కూడా ఈ లోవర్ కాస్ట్ వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు కూడా ఈ ఎర్లీ మార్నింగ్ ఈ ఓణం పండుగ రోజు పొద్దున్నే లేచి వాళ్ళు ఒక్కొక్క ఇంటికి తిరుగుతారు. ఒక్కొక్క ఇంటికి తిరిగి వాళ్ళు పాటలు పాడి అక్కడ వాళ్ళ ఇంటి నుంచి బియ్యం ఒడ్లు వాళ్ళకి అది వాళ్ళకి సర్వైవల్ అనమాట. ముందు కాలంలో ఇప్పుడు ఎవ్రీబడి అందరూ వాళ్ళంతకు వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు, కానీ ఒకప్పుడు అది ఉండేది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు అదే ఫాలో చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళలో ప్రత్యేకత ఏమిటంటే, వాళ్ళకి పుట్టుకతోనే వాళ్ళకి మంచి స్వరం ఉంది, అది దేవునిచ్చిన వరం అంటారు. వాళ్ళకి ఏ మ్యూజిక్ క్లాస్ అవసరం లేదు, ఏమి అవసరం లేదు. వాళ్ళు ఈ పాట పాడుకుంటూ ప్రతి ఇళ్లలో తిరుగుతారు. ఇళ్ళు తిరిగిన వాళ్ళందరూ ఇళ్ళకి ఏదో ఒకటి వస్త్రం, దుస్తులు కానీ లేకపోతే డబ్బు కానీ లేకపోతే బియ్యం ఒడ్లు ఇవన్నీ ఒక కష్టం అనమాట, ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలి అనేది. అంటే ఒక్కొక్క ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఒక్కొక్క చోట ఎలా ఉంటుంది అనేది. కొన్ని చోట్ల ఇది ఇంటీరియర్ విలేజెస్ లో అంతా ఇలాగా ఉంటుంది, మరి కొంచెట్ల టౌనిష్ లో వచ్చినప్పుడు ఈ పంచవాద్యాలతోనూ మారుమ్రోగి పోతుంది. మరి ఇంకా కొంచెం అదర్ ప్లేసెస్ లో అంతా ఇలాగా పందాలతో ఉంటుంది. మొత్తానికి మొత్తం కలకలలాడుతూ ఉంటుంది
2: అనమాట.
3: ఎగ్జాక్ట్లీ.
2: సో మరి మనం కార్యక్రమం తాలూకా చివరి అంశంలోకి వెళ్లే ముందు, మీరు అన్నట్టు ఆ బోట్ కాంపిటీషన్, బోట్ రేస్ అనేది చాలా ఫేమస్ అన్నారు.
3: చాలా ఫేమస్.
2: సో దానికి సంబంధించిన ఒక చక్కని పాటను విందాం ఇప్పుడు.

0: శ్రీజ గారు, ఈరోజు మనం ఇంతమంది భక్తుల అనుభవాలు ఈరోజు విన్నాం ఓణం సెలబ్రేషన్ సందర్భంగానే. వాళ్ళంతా కేరళ నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు, వాళ్ళంతా స్వామి దివ్య సమక్షంలో ఉన్న వాళ్ళు. మరి ఈనాటి మన కార్యక్రమానికి ఒక కొసమెరుపు అనొచ్చు. మనం అందరూ ప్రతిరోజు వేదంలో మనం చూస్తున్నటువంటి మన ప్రియమైన వేదనారాయణ సార్, ఆయన కేరళ నుంచి పాలక్కాడ్ నుంచి వచ్చి ఉన్నారు. తమ బాల్యం నుంచి కూడా స్వామి విద్యార్థిగా 11th స్టాండర్డ్ లో జాయిన్ అయ్యి స్కూల్ నుంచి చదువుతున్నారు సార్. ఆయనకి ఎన్నెన్నో అనుభవాలున్నాయి. ప్రత్యేకంగా మన కోసం ఈ ఓణం పర్వదిన సందర్భంగా ఓణం టైంలో ఆయనకి జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు మనతో పంచుకుంటున్నారు. మరి ఆయన్ని అడిగి మన శ్రోతలకి ఆయన ఏం చెప్తారో ఆయన అనుభవం ద్వారా తెలుసుకుందాం.
1: సాయిరామ్, శ్రోతలకు అందరికీ మా హృదయపూర్వక సాయిరామ్ నమస్కారాలు. ఈరోజు రేడియో సాయి ద్వారా ఓణ పర్వదినం గురించి మాట్లాడమన్నారు. మాకు తెలుగు సరిగా రాదు, క్షమించండి. మాకు తెలిసినట్లే నేను మాట్లాడతాను. మొట్టమొట్టసారి ప్రశాంతి నిలయములో ఓణం కోసం వచ్చేది నా 1969-70 ఉండవచ్చు. ఆ టైంలో చాలా మంది కేరళ భక్తులు ఆ రోజులే వచ్చేవాళ్ళు. ఓణం కోసం వస్తే స్వామి చాలా సంతోషంగా అందరికీ ఈ ఓణ పర్వదినం రోజు చాలా వైభవంగా జరిపేవాడు. అప్పుడు వచ్చిన భక్తులకు అందరికీ ఒక పూర్ణచంద్ర ఆడిటోరియం కాని ఒక స్వామి భజన్ హాల్ కాని సరిపోలేదు. దానికోసం స్వామి ఎప్పుడు కూడా ఓణం అప్పుడు ఇప్పుడు ఉన్న సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఉందే, అక్కడ ఒక పాత సౌత్ ఇండియన్ క్యాంటీన్ ఒక హాల్ ఉంటుంది, ఎక్కడ అందరూ డివోటీస్ అందరూ భోజనం చేస్తారు, అక్కడ జరిపేవాడు. స్వామి అక్కడ వచ్చి ఓణం రోజు అందరికీ ప్రభాషణం ఇచ్చేవారు. అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి జస్టిస్ బాలకృష్ణ గారాడి వారు, ఆయనతో మాట్లాడిన తర్వాత స్వామి ప్రభాషణం. కస్తూరి గారు అప్పుడు స్వామి తెలుగు స్వామి ప్రభాషణం మలయాళంలో ట్రాన్స్లేట్ చేసేవాడు. అదైన తర్వాత స్వామి ఎప్పుడు కూడాను కేరళ ప్రజల్ని పొగిడేవాడు. ఎప్పుడు అంటారు, మీరు చాలా చాలా చాలా భాగ్యవంతులు కేరళ రాష్ట్రంలో పుట్టడానికి. కేరళ రాష్ట్రం కమ్యూనిస్ట్ రాష్ట్రమైనా కూడా అక్కడ ఉన్న ప్రజలకు అందరికీ లోపల ఈశ్వర భక్తి గట్టిపడి ఉన్నాయి అని స్వామి ఎప్పుడు కూడాను చెప్పేవాడు. దానికోసమే స్వామి అన్నారు, ప్రతి సంవత్సరం నేను ఓణం ఇక్కడ జరుపుతాను. స్వామి ఆ ప్రభాషణం తర్వాత అందరికీ పాద నమస్కారం, తన దివ్య హస్తంతోనే అందరికీ లడ్డు ప్రసాదం కూడా ఇచ్చేవాడు. అప్పుడు నుంచి 1969-70 నుంచి ప్రతి సంవత్సరం ఓణంకి నేను ఇక్కడ వస్తాను. ప్రతిసారి ఏదైనా కొన్ని విషయాలు జరుగుతుంది, అయితే ఒకటి మాత్రం తప్పదు, ప్రతి ఓణంకి భగవత్ పాద నమస్కారం వచ్చిన కేరళ ప్రజలకి అందరికీ స్వామి అట్లా పాద నమస్కారం ఇచ్చేవాడు. ఒక్కొక్క తూరి ఈ సింధీ వాళ్ళది కూడా వాళ్ళది న్యూ ఇయర్ కూడా అప్పుడే వస్తుంది. అయితే స్వామి అన్నారు, లేదు నాకు కేరళ ప్రజలే ముఖ్యం అని ఎప్పుడు కూడా చెప్పేవాడు. ఇంకొక తూరి ఏమైందంటే, ప్రతి సంవత్సరం ఓణం చాలా వైభవంగా జరిపినప్పుడు కేరళ ప్రజలు కూడా స్వామి కోసం ఏదైనా చేయాలా అని అక్కడి నుంచి అన్ని ఈ కోకోనట్ టెండర్ కోకోనట్ లీవ్స్ అక్కడ తీసుకుని వచ్చి, అప్పుడు ఇక్కడ మన ప్రశాంతి నిలయములో కొబ్బరి చెట్టు లేదు, కేరళ నుంచే కొబ్బరి చెట్టు తెచ్చారు ఫస్ట్. ఇక్కడ అన్ని వాళ్ళే ఇక్కడ ఇవన్నీ నాటాడు. ఇట్లే చాలా కొబ్బరి చెట్లన్నీ తర్వాత ఇక్కడ వచ్చినది, పుట్టపర్తికి ఈ ప్రదేశంలో వచ్చినది అప్పుడు కేరళ అప్పుడు ప్రజలు వచ్చిన తర్వాతనే, ముందు ఇది లేదు. అప్పుడు అక్కడ నుంచి ఈ లీవ్స్ అన్ని తీసుకుని వచ్చి మంచి మంచి డెకరేషన్ చేసి ఫుల్ ఆ రోజు పుట్టపర్తి అంతా ఒక కేరళ రాష్ట్రంగా అట్లే తయారు చేసేపడేది. అంత బాగా చేసేవాడు స్వామి. ఎప్పుడు కూడాను ఈ ఓణంకి దేనికోసం స్వామి ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు, చాలా టైం స్వామి మాకు చెప్పారు. ఎందుకంటే ఒకే ఒక ఫ్యామిలీలో ఇద్దరు అవతార పురుష జన్మం వచ్చేది చాలా చాలా దుర్లభం. ప్రహ్లాద్ కోసం నరసింహ అవతారం స్వామి తీసుకున్నారు. ప్రహ్లాదను కొడుకొచ్చి విరోచనుడు, విరోచను కొడుకొచ్చి మహాబలి. ఈ బలి చక్రవర్తి కోసం మళ్లీ వామనావతారం స్వామి తీసుకున్నారు. ఒక్క ఫ్యామిలీ కోసం రెండు తూరి విష్ణు అవతారం రావటం అనేది అది చాలా చాలా గొప్ప విషయం. దానికోసమే ఈ ఓణానికి ఇంత ప్రాధాన్యం అని స్వామివారు ఎప్పుడు చెప్పేవారు. ప్రతి సంవత్సరం ఓణ పండుగకి చాలా డివోటీ స్పెషల్ బస్సెస్ అని అరేంజ్ చేసి వచ్చేవాడు. నాకు ఇంకా గుర్తుంది ఒకతూరి 60 బస్సులు వచ్చినాయి కేరళ నుంచి మాత్రం, అది ప్రైవేట్ బస్సెస్. తర్వాత మిగతా డివోటీస్ ట్రైన్లో మిగతా వాహనంలో కూడా వచ్చేవాడు. ఒకతూరి ఇక్కడ ఓణం పండుగకు వచ్చినప్పుడు స్వామి శివం హైదరాబాద్లో ఉన్నారు. ఆ రోజు స్వామి తప్పకుండా నేను పుట్టపర్తికి వస్తానని చెప్పు అందరికీ అని మాట పంపించారు. నెక్స్ట్ డే వచ్చి ఓణం. ఆ రోజు పొద్దున 5 నగర సంకీర్తన జరుగుతా ఉంది మందిరములో. అప్పుడు వచ్చి ఈస్ట్ ప్రశాంతి ఈరోజు ఎక్కడ ఉందో అప్పుడు ఆ ప్లేస్ లో ఒక చిన్న చిన్న చిన్న రూమ్స్ ఉండేవాళ్ళు. ఒక్కొక్క రూము, ఒక్క రూములో కస్తూరి గారు అక్కడ ఉండేవాళ్ళు. కస్తూరి గారు బయటకు వచ్చి నగర సంకీర్తనం ఆపి ఆయన చెప్పారు, స్వామి హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, స్వామి తప్పకుండా రేపు పొద్దున ఓణానికి వస్తారు, మీరందరూ ఆనందంగా ఉండాలా అంటారు. స్వామి అడిగారు ఎన్ని బస్సులు వచ్చినాయని, స్వామి డీటెయిల్స్ అన్ని అడిగారు అని చెప్పి తర్వాత మళ్లీ నగర సంకీర్తనం కంటిన్యూ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఓణం పండుగ పొద్దున నగర సంకీర్తనం జరుగుతా ఉంది. నాకు ఇంకా గుర్తుంది నేనప్పుడు చిన్న పిల్లవాడు. నగర సంకీర్తనం అప్పుడు వచ్చి స్వామి మందిరం లోపల నుంచి వెళుతుంది. ఇప్పుడు వేదం మాత్రమే స్వామి ఇక్కడ లోపల నుంచి బయటికి వెళ్ళదు స్వామి మందిరం నుంచి. అప్పుడు వచ్చి ఫస్ట్ వేదం, తర్వాత లేడీస్ నగర సంకీర్తనం, జెంట్స్ నగర సంకీర్తనం, అన్ని నగర సంకీర్తనం లోపల నుంచే బయటికి పోయేది. అప్పుడు నాకు గుర్తుంది జెంట్స్ నగర సంకీర్తనం మందిరం లోపల ఎంటర్ అయింది. అప్పుడు సడన్ గా ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. చూస్తే ఎవరు, స్వామి కారు నుంచి దిగుతున్నారు. పొద్దున 5 గంటలకు 5:45 అప్పుడు అన్ని ఓంకార సుప్రభాతం వచ్చి 4:45 స్వామి కారు నుంచి దిగి, అప్పుడు అన్ని సేవదాల్స్ ఎవరు లేదు, పరిగెత్తిపోయి స్వామి దగ్గర పోయి నిలుచుకున్నాను. ఏ డివోటీ వచ్చినా కూడా అక్కడ అడ్డుపడానికి అక్కడ కూడా ఎవరు లేదు. స్వామి కొంచెంసేపు అక్కడ నిలుచుకొని అక్కడ ఉన్న వాళ్ళని చూసి స్వామి ఇంటర్వ్యూ రూమ్ డోర్ తెరిచారు. వాళ్ళు మళ్లీ స్వామి లోపల వెళ్లారు. స్వామి మాట పంపించారు, నేను ఈ రోజే వచ్చాను కదా, అదే నుంచి మీకు ఓణం నేను రేపు చేస్తాను అని. అది ఇంకొక చాలా మధురమైన ఒక స్మృతి. తర్వాత నేను బృందావన్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ఓణానికి మేము అక్కడ నుంచి బస్సులో వచ్చేవాడు. స్వామి కూడా ఇక్కడ వస్తే కేరళ బాయ్స్ ను మాత్రం స్వామి పంపించి ఉండేవాడు. కేరళ బాయ్స్, కేరళ టీచర్స్ వచ్చేవాళ్ళు. అది ప్రతిసారి ఇక్కడ వస్తే అప్పుడు ఇట్లా విఐపీస్ వాళ్ళు ఎవరూ లేదు వరాండావిలో, మేమే విఐపీస్. ఎప్పుడు వచ్చినా సరే స్వామి వచ్చి పలికేవారు. మేము ఓణం కోసం చూసేవాళ్ళు, ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా స్పెషల్ అటెన్షన్ స్వామి దగ్గర నుంచి దొరుకుతుంది. అప్పుడు కూడా భజన్ పాడడానికి కూడా పొద్దున భజనానికి మేమే పోయి లోపల కూర్చొని భజన పాడేది పొద్దున సాయంకాలం అన్ని. చాలా చాలా అది ప్రతిసారి ప్రతి సంవత్సరం పోయే ముందు స్వామి ఇంటర్వ్యూకి పిలుస్తారు. అది మాకు ఒక పెద్ద భాగ్యం. ఇది పోయే ముందు స్వామి పిల్లల్ని అన్ని పిలిచి అడుగుతారు, ఓణం బాగా జరిగిందా, మీకన్ని బాగా నచ్చిందా. ఒకతూరి స్వామి అట్లా ఇంటర్వ్యూ ఇచ్చి అందరికీ స్వామి చేతితోనే ప్రసాదం ఇచ్చి పాద నమస్కారం ఇచ్చి మధ్యాహ్నం మీరు వెళ్ళండి అని అన్నారు. ఇక్కడ అప్పుడు వార్డెన్ వచ్చి మన హాస్టల్లో నిత్యానంద మేనన్ వార్డెన్ గా ఉన్న టైం మధ్యాహ్నం బస్సు. అప్పుడు ఒకే ఒక బస్సు మధ్యాహ్నం బెంగళూరుకు పోయే బస్సు ఉంది, అదిలో సీట్లు బుక్ చేయమని అన్నారు స్వామి. దానికోసం మేమంతా రెడీగా అక్కడ పోయి బస్సు కోసం వెయిట్ చేస్తే ఆ బస్సు రాలేదు. వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేసినా కూడా బస్సు రాలేదు. సరే ఇప్పుడు దర్శనం టైం అవుతోంది, సరే స్వామి ఇంకొక దర్శనం చూసి వెళ్తామని లోపల వస్తే అదు మేమంతా ఇక్కడ. అప్పుడు స్వామి ముందర మాత్రం మేము వైట్ డ్రెస్ వేసుకునేవాళ్ళు, లేకుండా టైంలో అన్ని కలర్ డ్రెస్, కాలేజీలో కూడా కలర్ డ్రెస్సులు అన్ని వేసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడే ఎప్పుడు కూడానప్పుడు వైట్ డ్రెస్ వేసుకునేవాళ్ళు. అప్పుడు మా అన్ని వివిధ రంగములో ఉన్న అన్ని షర్టు ప్యాంట్లు అన్ని వేసుకుని వరాండా ఫుల్ గా మేము వచ్చి కూర్చున్నాము. అప్పుడు స్వామి బయట వచ్చి ఇది ఎవర్రా ఇది, ఇంకా పోలేదా మీరు అన్నారు. లేదు స్వామి బస్సులు రాలేదా, బస్సులు రాలేదా, ఎందుకు రాలేదు అన్నారు స్వామి. సరి స్వామి ఒక రౌండ్ దర్శనం పోయిచ్చి మళ్లీ మమ్మల్ని అందరి ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచి స్వామి ఒక మంచి ఆదర్శం ఇచ్చారు. స్వామి కూర్చున్నారు, కూర్చున్న కుర్చీకి ఆ స్వామి ఆ రెండు చెయ్యి పెట్టేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ చేయి పెడతారో అక్కడ చూపి స్వామి అన్నారు, రైట్ సైడ్ ఎక్కడ చేయి పెడతారో కుర్చీలో ఇది దైవము, కుడివైపున్న అది కుర్చీ ఇది లోకము, నీవు మధ్యములో ఉన్నావు, నీ స్వామి వైపున తిప్పి నీవు స్వామి దగ్గరికి నడుస్తూ పోతే లోకం ఇనకు నీకు ఆటోమేటిక్ గా నీకు ఏవే నీకు దూరంగా అవుతుంది, లేకుండా నీ సెంటర్ నుంచి లోకం పైనే నీవు తిప్పి లోకంకు దగ్గర పోతే స్వామి నీకు దూరంగా అయిపోతారు. దాని నుంచి ఎప్పుడు కూడాను మీ దృష్టి స్వామిపైన ఉంటారా అని నాకు ఈ రోజు కూడా స్వామి ఆ చెప్పినది చాలా బాగుంది. చాలా తమాష చేశారు. మళ్ళీ ఏదో స్వామి ఏదో పిల్లల్ని ఇట్లా ఊరికే హాస్యం చెప్తారు, ఏ నీ పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు. లేదు స్వామి అప్పుడు అని పిల్లలు చెప్పేది వద్దు స్వామి, లేదు స్వామి అని. ఉండ్రా ఉండ్రా అన్నీ వస్తారు పిల్లలు అన్ని వస్తారని. నేను మళ్ళీ అట్లా తమాష చెప్తూ స్వామి అన్నారు, నేను అనంతపూర్లో ఒక తూరి దెన్ స్వామి అప్పుడు అన్నారు, మీరంతా బ్రహ్మచారులు. బ్రహ్మచారి అంటే ఎవరు తెలుసా? బ్రహ్మచారి శతమర్కటః. ఒక బ్రహ్మచారి అంటే 100 కోతులకు సమానం. ఒక్క కోతి ఊరికే ఉండదు, ఇంకా 100 కోతులు ఒక్క బ్రహ్మచారికి. దానికు పైన ఆ అట్లాంటి పిచ్చుకోతి అది తాగిందంట, దానికి ఇంకా చెప్పక్కర్లేదు. దానిపైన ఇంకొక స్కార్పియన్ కూడా దాన్ని కుడితే ఇది మీ పరిస్థితి అని స్వామి తమాష చెప్పారు. నేను ఒకతూరి అక్కడ అనంతపూర్లో వస్తున్నారు, అక్కడ నా ఒక బోర్డు చూశాము బ్రహ్మచారి అండ్ సన్స్ అని. అప్పుడు అంత ఒక్కరు పెద్దగా నవ్వారు ఒక అబ్బాయి. స్వామి అడిగారు, ఏ ఎందుకు అంత పెద్దగా నవ్వుతున్నావు అని, నీకేం తెలిసిందో స్వామి? బ్రహ్మచారి అంటే వాళ్ళకి ఎట్లా కొడుకులు ఉంటారు, చిచి ఇంత చిన్న పిల్లలు ఇప్పుడే ఇట్లాంటి మాటలు మాట్లాడతావు నీవు, ఎందుకు ఉండకూడదు పిల్లలు అన్నారు స్వామి. హనుమంతుడు బ్రహ్మచారి అయితే ఆయన కొడుకున్నారు అని అన్నారు స్వామి. సో బ్రహ్మచారి అంటే అది కాదు అర్థం, బ్రహ్మములో ఎప్పుడు చరించేవాడు ఆయన బ్రహ్మచారి. ఎప్పుడు కూడా మనకు స్వామి విచారములో ఎప్పుడు మనం హృదయంలో ఉంటే వాడు బ్రహ్మచారి కాని ఊరికే పెళ్లి చేసుకోకుండా ఉండటం బ్రహ్మచారి అని కాదు అని స్వామి చెప్పి మళ్లీ మనకు ప్రసాదం ఇచ్చి నమస్కారం ఇచ్చి స్వామి పంపించారు. ప్రతిసారి ఇట్లా ఓణానికి వచ్చినప్పుడు చాలా మరువలేన అనుభూతి స్వామితో ఉన్నారు. ఇంకొక తూరి ఓణానికి వచ్చినప్పుడు నాకు గుర్తుంది, దానికి ముందే స్వామి భజన మందిరం పైన ఉండేవాడు. అప్పుడు అక్కడ స్వామి జారి స్వామికి ఒక ఫ్రాక్చర్ అయింది. అప్పుడు స్వామికి వినాయక చవితి కొంచెం 2 రోజుల ముందేమో, అది ఆయన తర్వాత అది వెంటనే ఓణం పండుగ వచ్చింది. చాలా మంది వచ్చారు, అయితే స్వామి మాత్రం దర్శనానికి రావట్లేదు. ఎందుకంటే స్వామికి కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలా అని డాక్టర్ గారు చెప్పిన స్వామి రాలేకపోయారు. అయితే ఓణం రోజు మాత్రం నాకు ఇంకా గుర్తుంది, అందరినీ తప్పకుండా నేను అందరికీ ప్రభాషణ ఇస్తాను అన్నారు స్వామి. చాలా కష్టంతో అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియం స్వామి చైర్లో తీసుకుని వచ్చారు. తీసుకొని వచ్చే అక్కడ స్వామి ప్రభాషణానికి మైకు కూడా స్వామి చైర్కు దగ్గర పెడితే, ఏమొద్దు నేను నిల్చుకొని మాట్లాడతానన్నారు. నిల్చుకొని మాట్లాడతారని చాలా కష్టంతో స్వామి చైర్ నుంచి లేచి 1.5 గంటలు స్వామి నిల్చుకొని మాట్లాడారు. మాట్లాడి కడపడికి స్వామి చెప్పారు, చూడండి మీకు తెలీదు ఈ దివ్య శక్తి అంటే ఇదో, ఎందుకంటే ఒక్కొక్క సెకండ్ నేను నిలిచినప్పుడు షాక్ కొట్టినట్టుంది మాకు ఆ నొప్పి. అయితే నీ గుండెలో ఉన్న ప్రేమ, నీకు నా పైన ఉన్న అభిమానం అవి చూస్తే నేను అన్నీ మర్చిపోతాను. ఆ మర్చిపోయిన దానించే నేను ఇప్పుడు 1.5 గంట నిల్చుకొని మీ ముందల మాట్లాడడానికి అయింది అని స్వామి అన్నారు. ఇట్లా ప్రతిసారి మాకు ఎంతెందో అనుభూతులు ఇచ్చారు స్వామి. మనకు స్వామి ఇచ్చిన ఈ అవసరం మనం ఎన్ని లైఫ్లో ఎంత లైఫ్ ఎత్తినా సరే ఆ కృతజ్ఞత స్వామికి ఇవ్వడానికి అది సాధ్యం కాదు, ఎవరితోనూ సాధ్యం కాదు. దానికి స్వామి ఎప్పుడు కూడాను ఈ రుణం ఎప్పుడు కూడాను మా లైఫ్ అంతా మేము కృతజ్ఞతగా ఉండాలి స్వామి, మాకు ఎప్పుడు మంచి బుద్ధి ఇవ్వాలా స్వామి అని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. సాయిరాం.
0: సాయిరాం శ్రీజ గారు, మరి ఇంత చక్కని అనుభవాలు మన వేదనారాయణ సార్ మనందరితో పంచుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన స్వామి దగ్గరికి వస్తూ ఈ ఓణం పర్వదినాన్ని వీక్షించారు. ఇంతకన్నా మంచి అనుభవాలు మనకి ఆయనకి ఎంత గుర్తు పెట్టుకుని మనకందరికీ కళ్ళ కట్టినట్టు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి శ్రోతలందరికీ మేము చెప్పుకునేది ఏంటంటే, ఈ రోజు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కొద్ది సమయంలో ముగియబోతుంది. ముగిసే ముందు మన శ్రీజ మేడం ఒక మంచి వార్త అందరికీ చెప్పబోతున్నారు, చెప్పండి మేడం.
2: ఈరోజు విందు భోజనం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కళ్ళు మా కేరళ విందు భోజనం ఎలా ఉంటుందో, ఎంత రుచిగా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరందరూ సౌత్ ఇండియన్ క్యాంటీన్కి అండ్ నిత్యాన్నదాన క్యాంటీన్కి వెళ్లి మా విందు భోజనాన్ని స్వీకరించి ఆనందించండి ఈ ఓణం ఒక పర్వదినం సందర్భంగా.
0: సాయిరాం శ్రీజ గారు, మీరు ఎంతో సమకూర్చి స్కూల్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొన్నారు. శ్రోతలందరి తరఫున మా రేడియో సాయి టీం తరఫున కూడా మీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఒక చక్కని పాటను మనం విందాము. ఈ పాట తాలూకా సారాంశం ఏంటంటే, బరి చక్రవర్తి తాలూకా కథంతా ఈ తెలుగు పాటలో మనకి హైదరాబాద్ బాల వికాస్ పిల్లలు రికార్డ్ చేసి పంపించారు. ఆ పాటను వింటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. శ్రోతలందరికీ ఒక విజ్ఞప్తి, రేపు 10 గంటలకి టీచర్స్ డే సందర్భంగా ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు అందించబోతున్నాము. తప్పకుండా రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఆ కార్యక్రమాన్ని వినవలసిందిగా కోరుతున్నాం. సాయిరాం.
2: సాయిరాం.

అడిగాడు వడిగాడు ధనలక్ష్మీనాథుడు. మూడడుగుల నేల చాలు చాలన్నాడు.

ఇంతవరకు మీరు 2017 సెప్టెంబర్ 4వ తేదీన ఓణం పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రశాంతి నిలయంలోని 2013 సంవత్సరంలో జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడిమెల్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని 2వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
1: ధర్మ ప్రసంగం అని మామూలుగా అవధానంలో అప్రస్తుత ప్రసంగం ఉంటుంది. ఇక్కడ స్వామివారి సన్నిధిలో ధర్మ ప్రసంగం, ధర్మం మీద ప్రశ్నలు వేస్తాడు అతను. ఏమాత్రము లౌకికంగా కాని మరే అనవసిత్యాలు రాకుండా మంచి ప్రశ్నలు వేస్తాడు.
2: రా
1: పతికై
2: రా
1: పోనీ గాంధం
2: రాగా అని అనడానికి లేకుండా రా అనగానే గానిషేట రాగము రాగా అనే మాట అనడానికి లేకుండా రా అనగానే గానిషేదం అన్నారు. దో రాదో
1: రాదో
2: పతికై రాదో శ్రీయే పతికై రాదో రాదా అని.
1: చాలా చాలా బాగుందండి. చాలా
3: సంతోషం గారు. ఒక అనుమానం అండి.
2: చెప్పండి.
3: కౌరవులు పాండవులు ఉన్నారు కదా, కౌరవులు అంటే కురువంశానికి చెందినటువంటి వారు కౌరవులు, అదే వంశానికి చెందినటువంటి వారు పాండవులు. అంటే ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములే, అన్నదమ్ముల పిల్లలే. మరి దుర్యోధనాదుల్ని మాత్రమే కౌరవులు అంటున్నాం, పాండవుల్ని కూడా కౌరవులు అని సంబోధించొచ్చా సంబోధించకూడదా?
2: అనుమానం లేకుండా విడిగా చెప్పదలుచుకుంటే ధృతరాష్ట్రుని కుమారులు ధార్తరాష్ట్రులు 100 మంది, పాండురాజు కుమారులు పాండవులు 5 గురు, వారు వీరు కలిసి 105 గురు కూడా కౌరవులే. కాకపోతే ఈ 5 గురిని ప్రత్యేకంగా పాండవులు అన్నారు కనుక మిగిలిన కౌరవులు అండం ఒక అలవాటైతే అది క్రమంగా కౌరవులు అంటే ఆ దుర్యోధనాదులు 100 మంది అనేటువంటి భ్రాంతి కలిగింది తప్ప అందరూ కౌరవులే. ఏది మనమందరము భారతీయులమే ఎట్లాగో అలాగా వారందరూ కూడా కౌరవులే. మనందరము కూడా సత్యసాయి భక్తులమే ఎలాగో వారందరూ కూడా కౌరవులే. కాకపోతే తేడా ఏమిటి అంటే కౌరవులకు పాండవులకు మధ్య సంస్కారంలో తేడా ఉంది. ఇక్కడ ఉన్నవారు ఏ ఒక్కరిలోనూ సంస్కారంలో తేడా లేదు, అందరిది ఒకటే ధార్మిక సంస్కారం.
1: అందరూ పాండవులే. సంతోషం అండి.
3: బాగుంది.
2: ధన్యవాదములు.
1: సత్వగుణానికి ప్రతీక
4: 7వ అక్షరం మా.
2: అబ్బో మీరు 1వ ఆవృత్తంలోనే మొత్తం ఇచ్చేసేలా ఉన్నారు.
1: 7వ అక్షరం మతిలో మా. తెలుపు సత్వగుణానికి సంకేతం. తెలుపులో లక్ష్మీదేవి ఉంటానని వాగ్దానం చేసిన లక్ష్మీ శ్రీహి శుక్లవాససి తెల్ల బట్టలో ఉంటానంది. మా బాబా గారు ఎదుర్కొండా అంతా కూడా తెల్లని బట్టలు ధరించారంటే మీరే లక్ష్మీ స్వరూపులు, మీరే మహాభక్తాగ్రకన్యలు. ఆ స్వామివారి పాదాల దగ్గర మనం పుష్పాలం, తెల్లని పుష్పాలు లాంటి వాళ్ళం.
2: వ్యస్తాక్షరి 7వ అక్షరం మా. మదిలో మా, మతిలో మా, మనసులో మా.
1: ఇప్పుడు ఆసు అనే అంశం అడుగుతారు. శ్రీ అయ్యగారి కోదండరావు గారు మంచి పద్య కవి, బిఎస్ఎన్ఎల్లో డివిజనల్ ఇంజనీర్ చేసి రిటైర్ అయ్యారు. పద్యం నడక పద్యాలు బాగా రాసిన కవి కనుక ఇక్కడ రాగలిగారు. వారు ఆసు ఒక అంశాన్ని అడుగుతారు, అప్పటికి 4 పాదాలు చెప్పేస్తారు కవి గారు.
5: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండైన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తజనులందరికీ కూడా నా నమ్మకాలు తెలియజేసుకుంటూ, అవధాని గారు, ఈ ప్రశాంతి నిలయంలో వెండి ఊయలపై చిరునవ్వులు చిందిస్తూ మన సత్యసాయి బాబా వారు ఆశీనలియుండి సిద్ధిలాసంగా మనందరికీ చూస్తూ మనందరినీ ఆశీర్వదిస్తున్న ఘట్టాన్ని వివరిస్తూ ఒక పద్యాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
2: ఊయలపై సాయి ఊగుతుంది,
5: వెండి ఊయలపై

0: అంగ్రుల నమ్మి కొలుచు నిర్మలమతికిన్ నీ అంగ్రుల నమ్మి కొలుచు నిర్మలమతికిన్.
1: సాయిబాబా వారు వెండి ఉయ్యాల్లో ఊగుతుంటే మనకందరికీ కంటికి మహామధురాధమైనటువంటి దృశ్యం వాడు కనబడుతుంది. మనం అందరం కూడా ఆ తండ్రి పాదాలనే ఉయ్యాల మీద ఊగుతూ ఉంటే ఇంతకంటే జన్మకి సార్థక్యం మరొకటి ఉందా
0: అన్నట్టుగా ఆ స్వామి ఉయ్యాలలో ఊగుతున్నప్పుడు ఆయన పాదం అలా నింగికేసి పెడుతూ ఉంటుంది కదా ఉయ్యాలపై ఊగుతున్నప్పుడు. అది గమనిస్తుంటే మాకేమనిపిస్తుందంటే శ్రేయస్సు కూడా అలాగే నింగిదాకా అంటే ఎంతో ఔన్నత్యాన్ని సాధిస్తుంది, కొనసాగుతుంది. ఎవరికి ఎవరైతే నీ ఆ పాదమున ఊగుతున్నప్పుడు నీ పాదమును చూచి నమస్కరిస్తారో అటువంటి వారి శ్రేయస్సు కూడా అట్లాగే కొనసాగుతుందయ్యా అని ఆ స్వామివారికి విన్నవించుకోవడం జరిగింది.
1: బాగుందండి. ఈవేళ సత్యసాయిబాబా వారి మీద ఒక అద్భుతమైన రసవత్ కావ్యం వస్తోంది నిస్సందేహంగా, చాలా సంతోషం. ఇప్పుడు
0: పురాణం
1: అష్టావధానంలో పురాణ పఠనం అనే ఒక అంశం ఉంటుంది. అందులో వారి ఇష్టం వచ్చిన పద్యం ఒకటి చదువుతారు. వాంగ్మయ ప్రపంచంలో వారి ఇష్టం ఏ పద్యం చదివినా సరే అది ఏ సందర్భంలో ఏ కవి వర్ణించాడో దాని భావం ఏమిటో వెంటనే అవధాని గారు చెప్పాలి. అంటే దీని మీద అవధానికి మొత్తం సమస్త వాంగ్మయం మీద పట్టుంటే తప్ప, కొన్ని లక్షల పద్యాల మీద ఆసక్తి అనుభవము ధారణాశక్తి ఉంటే తప్ప ఈ అంశం చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు అంశాన్ని నిర్వహిస్తున్న వారు శ్రీ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారని, వారు కూడా అష్టావధాని సంస్కృతాంధ్రలో నిష్ణాతులైన వారు. సంస్కృతంలో చెంపు రామాయణం చెంపు అనే కావ్యానికి వ్యాఖ్యానం రాశారు. ఇప్పుడు రామాభ్యుదయమైనటువంటి కావ్యానికి వ్యాఖ్యానం రాస్తున్నారు వారు శ్రీ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారు. వారు ఇప్పుడు పురాణ పఠన అంశాన్ని నిర్వహిస్తారు.
2: సభాయే నమః.

0: కృత వినిర్భరం.
1: ఏ మహానుభావన చేత సాయి అనేటువంటి అమృతాయమానమైన నామం పెట్టబడిందో, సాయి అనేటువంటి అమృత భాండం కొనిరాబడిందో, అటువంటి సాయి అనే రెండు అక్షరాలు మొత్తం అన్ని దేశాల్లో జనుల్లోకి ఆ మహానుభావుని పాదపద్మాలు అంటుకుంటున్న జనుల యొక్క హృదయాల్లో ఎంత అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి, ఎంత ఆరాధనామయాలు అవుతున్నాయి అని ఆ శ్లోకానికి అర్థం.
0: అటువంటి సాయీశ్వరుడి పాదాలకు నమస్కరిస్తూ, అయ్యా వధాని గారు,

0: కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి తాను వయసులో చాలా పెద్దది, వరుస వాగి వరుసలో కూడా చాలా పెద్దది, ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుడు వరుసలో గాని వయస్సులో గాని చాలా చిన్నవాడు అనే భావాన్ని పూర్తిగా విస్మరించి ఆ శ్రీకృష్ణుల్లోనే పరమదైవతాన్ని దర్శిస్తూ ఆయనతో ఇట్లా అంటోంది, శ్రీకృష్ణ యదుభూషణ, ఓ శ్రీకృష్ణుడా, యదువంశానికి అలంకారమైన వాడా, నీవింకా ఎట్లాంటి వాడంటే ఎట్లాంటి వాడవు అంటే ఎక్కడైనా సరే దుర్మార్గులైన వారు, ఆధర్మికులైన వారు, రాక్షస ప్రవృత్తి కలిగిన వారు ఉంటే అట్లాంటి వారి యొక్క వంశము అనే ఒక వెదురుకర్రను సునాయాసంగా అగ్గి ఎలా దహించేస్తుందో అలా దహించే తత్వము కలిగిన వాడా. అలాగే దేవతారీకం ఎవరైతే ఉంటారో, సద్బుద్ధులు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారిని ఎప్పుడూ కూడా రక్షించే స్వభావం కలిగిన వాడా. గో బ్రాహ్మణులకు, శిష్ట చిత్తులకు, అందరికీ ఎప్పుడైనా ఏదైనా కాలవశముగా గాని కర్మవశముగా గాని ఆర్తి ఏర్పడితే, బాధ ఏర్పడితే దాన్ని హరించేవాడా, నిత్య అనుకంపానిది ఎల్లప్పుడూ కూడా దయతో నిండి ఉండేవాడా, నీ అంతటి గొప్పవాడు ఎవడున్నాడయ్యా, నిన్ను గనక ప్రార్థిస్తే భవలతలు, సంసారం అనేటువంటి లతలన్నీ కూడా త్రెంపివేయబడతాయి కదయ్యా అని ప్రార్థిస్తున్నటువంటి ఆ కుంతీదేవిని అనుగ్రహించి తన యొక్క మృదువైనటువంటి ఆ స్మిత హాసాన్ని చూపి, ఆ హాసాన్ని, ధర హాసాన్ని చూపించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ సాయినాథుని యొక్క రూపంలో ఉండి మీకును మాకును అందరికును కూడా స్వస్తి కలిగించుగా, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
1: శుభం. ఇప్పటికి ఒక ఆవర్తి ముగిసింది, రెండవ ఆవర్తిలో ప్రవేశం చేస్తున్నాం. మనం సమయం సరిగ్గా గంటన్నర ఇచ్చారు కనుక దానికి అనుకూలంగా అవసరమైతే వరుసకు రెండు ఆవర్తులతోటో మూడు ఆవర్తులతోటో ఆఫ్ చేసి కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు మళ్లీ జంజాల సుమనబాబు గారు ఇచ్చిన సమస్యకి రెండవ పాదం చెబుతారు.
0: అళినీలాలక శైలరాట్టలయ సౌహార్దం ఉపెంపందా అని సుమన్ బాబు గారు ఇచ్చిన సమస్యకు మేము వచ్చిన మొదటి పాదం. ఇప్పుడు

0: షణ్ముఖి షణ్ముఖు నిస్తులు నిన్ షణ్ముఖు చెంత చేర్చికొనగా నిస్తులు నిన్ షణ్ముఖు చెంత చేర్చుకొనగా.
1: అక్కడికి సమస్య అమ్మవారి మెడలో 54 ముఖాలు కనిపించడానికి సమస్యకి ఇక్కడ దాకా మంచి బలే.
0: ఇప్పుడు 6 ముఖాలు తీసుకురాగలిగా.
1: అది 6 ముఖాలు
0: శోభాయమానముగా నిస్తులు నిన్ షణ్ముఖు చెంత చేర్చికొనగా శోభాయమానముగా.
1: చిత్రం ఏమిటంటే షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలిగిన వాడు, ఆయనకి నిస్తులుడు అని విశేషణం వేశారు. నిజానికి ఆయనకి ఎవరూ సాటలేరు, ఎందుకంటే 6 ముఖాలున్న వాడి ప్రపంచంలోనికి ఎవరూ లేరు. అంతా రేరే. 5 ముఖాలైనమో తండ్రి, 6 ముఖాలైనమో కొడుకు, ఒక ముఖం కలిగిన తల్లి ఆ దుర్గాంబ. ఇప్పుడు ఆవిడ మెడలో 54 ముఖాలు కనిపించడానికి 2 పాదాలు చెప్పడం జరిగింది.
0: చందన చిత్తుడా తడు విశాలము సంస్కృతి గుండెయందు అని దత్తపదికి మొదటిపాదం చెప్పడం జరిగింది. వారు చందన, నందన, కుందన, వందన అని ఇచ్చారు 4 పదాలు. చందన చిత్తుడా తడు విశాలము సంస్కృతి గుండెయందు.
2: అవధాన్ గారు
0: ఎడాపడ ఒకేసారి అందుకుంటున్నారు. మీరు పదవ అక్షరం ఏదో అన్నారు.
1: పదవ అక్షరము ము,
0: యస్తాక్షరి పదవ అక్షరం ము,
1: ములక్కాలో
0: ము,
1: ముక్తిలో
0: ము, ముత్యములో ము, పదవ అక్షరం ము.
2: అవధాన్ గారు, షణ్ముఖుడికి 6 ముఖాలున్నా ఎన్ని ముఖాలున్నప్పటికీ కూడా నవరాత్రులు అనేటటువంటివి మాత్రం ఒక్క గణపతికి చేస్తున్నారు, దేవీ నవరాత్రులు చేస్తున్నారు. ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, మిగతా వాళ్ళ ఎవ్వరికీ నవరాత్రులు చేయకుండా కేవలం గణపతికి దేవికి మాత్రమే నవరాత్రులు చేయడంలో ఏమిటి ఆంతర్యం?
1: మంచి ప్రశ్న.
0: సంవత్సరానికి 2 పర్యాయములు అంటే 6 మాసములు 6 మాసములుగా విభజించినప్పుడు శరత్కాలానికి యమదంష్ట్ర అని పేరు. అంటే కొంచెం అనారోగ్యములు వచ్చి ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, ఆ కాలమాన పరిస్థితులను బట్టి ఆ సమయంలో అటువంటి ఈతిబాసలేవి కూడా దగ్గరకు రాకుండా ఉండాలంటే ఏ రాక్షస శక్తులు కూడా మనల్ని ఏమీ చేయకుండా ఉండడం కోసమని శరన్నవరాత్రములు అనే పేరుతో దుర్గామాతను మనమంతా కూడా ఆరాధిస్తూ ఉంటాం. ఈ రాబోయేటువంటి ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రములలో అమ్మవారిని అర్చించడానికి మనకి ఏమైనా విఘ్నములు వస్తాయేమో, ఎటువంటి విఘ్నములు రాకుండా ఉండేందుకు అంతకంటే ముందే భాద్రపద మాసంలో గణపతి నవరాత్రములు కూడా చేస్తూ ఉంటాం. ఇంకా అవకాశం వసంత నవరాత్రములు కూడా చేయవచ్చు.
2: నేను మీకు విఘ్నాలు కల్పిద్దాం అనుకున్నాను, కానీ నా ప్రశ్నకే విఘ్నం కలిగేలా చేస్తున్నా.
0: నేను వినాయక చెబుతున్నాడు, ఆ విఘ్నేశ్వరుని గురించి నక్షత్రాలు వేసుకున్నాను శిరస్సు మీద, కనుక మీరు నాకేమి విఘ్నములు కలిగించలేరు, కలిగించలేకుండుగా. ఏమండి
1: దత్తపది ఇంకొకసారి అనండి.
0: చందన చిత్తుడాతడు విశాలము సంస్కృతి గుండెయందు. శ్రీనందన పుష్పవల్లికలు, శ్రీనందన పుష్పవల్లికలు, శ్రీ నందనారామ పుష్పవల్లికలు, శ్రీనందన పుష్పవల్లికల నాట్యము సాయి విలాసమెల్లా. శ్రీనందన పుష్పవల్లికల నాట్యము సాయి విలాసమెల్లా.
1: సహభాషండి.
0: చందన

0: పుష్పవల్లికలా నాట్యము సాయి విలాసమెల్లా.
1: దేవేంద్రుని ఉద్యానవన నందనవనం అంటారు. ఆ నందనవనంలో పుష్పమాలిక అల్లా అల్లా కదిలితే ఎంత అందంగా ఎంత సౌకుమార్యంగా ఉంటుందో మన బాబావారి ప్రవర్తన, బాబావారి మహిమలు, బాబావారి విలాసాలు అంత లాస్యాతిలాస్యంగా ఉంటాయని చాలా అందంగా చెప్పడం జరిగింది.
0: అమ్మా వర్ణంలోకి వద్దామండి.

0: విద్య నేర్చుకుంటే సరిపోలా, దానికి సంస్కృతి ఉండాలి. వైద్యం చేసేస్తున్నామంటే సరిపోలేదు. ఆ పేషెంట్ ఉన్నాడు వ్యాధిగ్రస్తుంది, ప్రేమతో వాడిని ఓదారుస్తూ లాలిస్తూ బుజ్జగిస్తూ వైద్యం చేయాలి.
1: అది సాధ్యం.
0: ధనం కోసం వైద్యం చేయడం కాదు, ప్రేమతో వైద్యం చేయాలి. అది కూడా కేవలం ఇవాళ ఎక్కడైనా ఉందా అంటే, ఎక్కడైనా ధనం ఎంత ఖర్చు పెడితే అంత గొప్ప వైద్యం దొరుకుతుంది. ధనము ఖర్చు పెట్టక్కర లేకుండా ప్రేమతో కూడిన వైద్యం పుట్టపర్తిలో మాత్రమే లభిస్తుంది అన్నది జగమెరిగిన సత్యం.
1: హృదయం ఉన్నవాడు ప్రతివాడు కూడా హృదయంలో దాచుకోవాల్సిన సత్యం. తర్వాత
0: నిషిద్ధాక్షరి వద్దామండి. సమస్య దత్తపది వర్ణన చెప్పేశాం, రెండో పాదం ఇప్పుడు మీకే
1: చెప్పండి. ఆదిలో నిషేధం
0: ఏ పతికై రాదో అని చెప్పే మీకు మొదటి పాదం.
1: అవును,
0: నిషేధించండి.
1: అక్కడ చేసుకోండి. హా అంటారా?
0: ఏ పతికై రాదో.
1: మీరు హా అన్నారు కనుక హా
0: నిషేధం.
1: బాగుంది, బాగా అవకాశం తీసుకున్నారు. రెండవ అక్షరం ప్రాసక్షరం వారే వేసుకోవాలి కదా.
0: ప్రాస అందుకే వేశారు. మొదటి అక్షరం గనక వీరు నిషేధించకపోతే రెండవ అక్షరం నిషేధించే అవకాశం లేదు. అక్కడ జాగ్రత్త
1: ప్రాస కనుక,
0: అందుకని అక్కడ జాగ్రత్త పడ్డాను. ఆ స్వామి బాగా అనుగ్రహించారు నాకు.
1: నా
0: సాయిని అనడానికి లేకుండా నా నిషేధించారు ఇక్కడ. కి
1: సాయి కి చేసుకోండి. పదం అయిపోయిన తర్వాత మనం నిషేధం చేసినా ఉపయోగం లేదు.
0: నై
1: ఒక్కొక్క క్షణంతో దాటుకుంటున్నారు ఈయన. సాయికి నై మళ్ళీ వేసుకోవచ్చు మీరు.
0: నై ప
1: రా. మిమ్మల్ని రా పాడినా ఉన్నా అక్కడ నేను లేకను. పా అంటే రా అన్నాను, ఇప్పుడు పా అంటే రా అన్నాను. ఆ పరమాత్మ నేను లాక్కురానివ్వను. వాచ్యం చేయాలి తప్ప నిర్గుణ బ్రహ్మని సగుణం చేస్తే ఊరుకోను.
2: అవధాని గారు, ఇంకొక చిన్న అనుమానం అండి. వ్యాస భగవానుడు 18 పురాణాలు రచించారు. ఆయన 18 ఉప పురాణాలు రచించారు. అలాగే మహాభారతం కూడా 18 పర్వాలు. 18 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ 18కి మహాభారతానికి ఏమైనా సంబంధం ఉందా? యాదృచ్ఛికమా?
0: యాదృచ్ఛికము కాదు. అంకెలు అన్నిటిలోకి చాలా పెద్ద అంకె ఏదైనా ఉందా అంటే 9-1. ఏమండి 9 ఎంత పెట్టి గుణించినా, అంటే ఎన్ని 9 పెట్టి గుణించినా చివరికి ఉండి టోటల్ 9 వస్తూ ఉంటుంది. ఆ 9కి జయ సంఖ్య అని పేరు. వ్యాసుడు రచించిన భారతానికి కూడా జయము అని పేరు. కనుక 9 భాగమును మళ్ళీ రెట్టింపు చేస్తే 18 అవుతుంది. ఆ ఉద్దేశంతో జయము రెట్టింపుగా ఉండాలి ఉండుగాక అనే భావంతో ఆయన 18 పర్వాలు, అందులో మళ్ళీ మధ్యలో ఉన్న భగవద్గీత కూడా 18 అధ్యాయాలు ఇట్లా పెట్టరావడం జరిగింది. కనుక 18 అయిన
1: భగవద్గీత కూడా 18 అధ్యాయాలు,
0: అందులో వచ్చిన భగవద్గీత కూడా 18 అధ్యాయాలు. కాబట్టి జయసంఖ్య చాలా గొప్పది.
2: బాగుంది.
0: 9 కూడా గొప్పది కాబట్టి నవరాత్రులు జరుపుతాం. అయితే 10 రాత్రులు జరపచ్చు, 10 రాత్రులు జరపచ్చుగా.
2: అదేనండి, 9 గణపతిని దేవీ నవరాత్రులు కలిపి 18 రాత్రులు.
0: అది
1: అయ్యా నా దగ్గరికి రెండు మరి.

0: 地，
1: 地呀、啊，
0: 嗯，
1: 把地，
0: 嗯哼，
1: 完了把，
0: 啊，
1: సాధారణంగా అవధానికి రెండు మార్గాలు ఉంటాయి. ఎలక శత్రువులు వస్తాడేమో అని ఇటో కన్నం ఇటో కన్నం పెట్టుకుంటుంది. ఈ కన్నం నుంచి శత్రువు వస్తే ఈ కన్నం నుంచి పారిపోవడం కోసం ఇలాగ రెండేసి అక్షరాలు ఉన్న పదాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అవధాని కనుక ఇక్కడ నిషిద్ధాన్ని కూర్చుంటే కొంచెం ఇబ్బంది అయినా సహస్రావధాని కనుక పర్వాలేదు. ఇప్పుడు టీ అనే వెంటనే మళ్ళీ పదాలు అంటారేమో అని పా అన్నాను. నిదానికి
2: మీరు ఆలోచించి కొద్ది నాకు అనుమానాలు
0: పెరుగుతాయి. రా
1: సాయికనై పట్టి రా అంతే కదా, పట్టేస్తున్నాను. జ
0: రాజ అనడానికి లేకుండా జాని శరించారు. సాయికి నెయ్యి పట్టి రా గా
1: అంతే మరి
0: సాయికి నెయ్యి పట్టిరాగా
1: ఎతి మీదే కదా మరి వేసుకోండి. నాలుగో కన్నా మొదలక్షణం ఎతి నడుస్తుంది కనుక దాన్ని నేను నిషేధించడానికి వీలు లేదు.
0: సా
1: తా నిషేధం, తా తల్లిలో తా నిషేధం.
0: దా దాకింద పా
1: దాకింద మాయా తపా ద్వాయా
0: దాకింద పా
1: పా. మళ్ళీ రా నిషేధం
0: ఎలా అంటూనే ఉండండి.
1: పా వస్తే ఊరుకుంటానా అమ్మా.
0: తిని తిని
1: ఓహోహోహో సద్బత్ని సద్పత్ని
0: అది అది
1: వేసుకోండి మరి.
0: యా
1: అమ్మయ్యా ఎంత హుషారుగా వేసేదో. సత్పత్ని యాయా
0: సత్పత్ని
1: వేసుకోండి.
0: యై సాయిక్ యై
1: జై
0: యై యై
1: యయ్యా
0: ఎకరైకారములయ్యి సాయికి నెయ్యి పట్టి సాయికి నెయ్యి పట్టి రాగా సత్పత్నియయై
1: పత్నియయై
0: అది సత్పత్నియయై.
1: అక్కడ నిషేధం రెండు పాదాలు పూర్తిగా చేయడం జరిగింది. ఎంత పట్టగానికి ప్రయత్నం చేసినా వారు దాటికి వెళ్లారు కనుక ఇంకా మూడో పాద నుంచి నిషేధం లేదు. మీరు కావస్తే పద్యం పూర్తిగా చెప్పేసారు.
0: శ్రీయే పతికై రాదో అని మొదటి పని చెప్పింది.
1: అవును
0: శ్రీయే పతికై రాదో సాయికి నై పట్టి రాగ సత్పత్నియయై అని చెప్పాను రెండు పదాలు.
1: సరే
0: అయింది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ సమస్య దత్తపది వర్ణనా నిషిద్ధాష్టి కూడా రెండవ ఆవృత్తంలో అయిపోయి ఇప్పుడు ఆసు పడిగాయి.
1: ఆసు చెప్పాలి ఇప్పుడు రెండవ ఆసు. కోదండరావు గారు అడుగుతున్నారు.
3: అవధారి గారు సకల దేవతాస్వరూపుడు శ్రీ సత్యసాయి భగవానుడు ఆయన ప్రతి పర్వదినంలో ఆయా దేవతామూర్తిగా మనందరికీ భక్తులందరికీ అనుభవయోగ్యంగా ఆయా రూపాల్లో భావించిన వాళ్ళకి యద్భావం తద్భవతి అనగా ఉన్నట్టుగా ఆయన సాక్షాత్కరిస్తూ ఉన్నారు. అది కోటాను కోట్ల లక్షల భక్తుల యొక్క అనుభవం. ఈ సందర్భంలో ఈ శరన్నవరాత్రులు దేవీ దేవరాత్రుల్లో శ్రీ సాయి ఆ పరాశక్తిగా లలితా పరాశక్తి మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాస్వరూపిణి అయిన దుర్గామాతగా సకల దేవతాస్వరూపిణిగా శ్రీ సాయి అందరినీ అనుగ్రహించే విధంగా ఆశీర్వదించే విధంగా ఒక పద్యాన్ని చెప్పవచ్చు.
1: అమ్మవారి రూపంలో

0: సంపాదించు.
1: ఇది బ్రహ్మాండంగా వేశారు, బాగుంది.
0: సుస్థిర చిత్తమ్మున సుస్థిర చిత్తమ్మున శాంభవీచరణ రాజీవముపై నిచ్చలు వరలం గల్గిన భాగ్యమబ్బిన మహాభక్తద్విరేఫము పరమానంద పురస్సరం బగుమహ.

నల్గిన భాగ్యమవ్వినమహా భక్తద్విరేపం. దుష్కర సంసార మహాబ్ధి సంతరణ, దుష్కర సంసార మహాబ్ధి సంతరణ.

0: చాలా అద్భుతం.
1: ఇంతవరకు మీరు ప్రశాంత్ నిలయంలోని 2013 సంవత్సరంలో జరిగిన దసరా వేడుకల్లో భాగంగా డాక్టర్ కడిమెల్ల వరప్రసాద్ గారు నిర్వహించిన అష్టావధానంలోని 2వ భాగాన్ని విన్నారు. రేపటి రోజు ఈ కార్యక్రమం యొక్క 3వ భాగాన్ని వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సర్వధర్మ భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 6 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: సాయిబాబా తేరానాం, సత్య సాయిబాబా తేరానాం, తుమ్ హో బ్రహ్మా, తుమ్ హో విష్ణు, తుమ్ హో నానక్, తుమ్ హో యేసు, తుమ్ హో బుద్ధ, తుమ్ జొరాష్ట్ర, తుమ్ హో అల్లా, తుమ్ మహావీర్, సబ్ హే సాయి భగవాన్. థర్డ్ స్పీడ్. సాయిరామ్ సాయిరామ్, సాయిబాబా తేరానాం, అల్లా సాయి తేరానాం, మౌలా సాయి తేరానాం, యేషు సాయి తేరానాం, బుద్ధా సాయి తేరానాం, సాయిబాబా తేరానాం, సాయిరామ తేరానాం.
0: ఈ భజన కర్ణాటక సంగీతంలోని శేఖర చంద్రిక రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం. ఈ భజనను పోలిన మరికొన్ని సాయి భజనలు

0: ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1, 2, 3.

ఈ భజన యొక్క రాగతాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

ఇక ఇప్పుడు స్వామి చిరకాల భక్తులు, లండన్ వాస్తవ్యులు అయిన శ్రీ అజిత్ పొప్పెట్ గారు ఈ భజనపై పంచుకున్న భావాలను మనం తెలుసుకుందాం. శ్రీ అజిత్ పొప్పెట్ గారు ఇలా వివరించారు. నోటితో భజన పాడుతున్నప్పుడు హృదయం కూడా దానితో చేరాలి. స్వామివారి అష్టోత్తరంలో ఓం శ్రీసాయి సర్వమత సమ్మతాయ నమః అన్న నామం ఉంది. ప్రపంచంలోని విభిన్న మతాలను అనుసరించేవారందరిచే ఆరాధింపబడేవాడని ఆ నామానికి అర్థం. అన్ని మతాలను గౌరవించే భగవానునికి నమస్సులు అని మరొక అర్థం. స్వామి మొదటనే చెప్పారు, నేనేమీ కొత్త మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఎన్నో శతాబ్దాలుగా ఉన్న సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టడానికి వచ్చాను అని. ఎందరో మహానుభావులు భిన్న మార్గాల ద్వారా దైవాన్ని ఆరాధించారు. ఈ భజనలో స్వామి, అల్లా నీవే, బుద్ధుడు నీవే, యేసు ప్రభువు నీవే, నానక్ నీవే, మహావీరు నీవే అని పాడుతున్నాం. ఆయా మత స్థాపకులు కొన్ని శతాబ్దాల క్రితమే తమ మతాలను స్థాపించారు. స్వామి నగర సంకీర్తన భజన ప్రారంభించారు, నామస్మరణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. స్వామివారు బాల్యంలోనే పాండురంగ భజన మండలి స్థాపించి తోటివారితో భజనలు చేయించి స్వామివారే స్వయంగా ఆరతి ఇచ్చేవారు. ఆ రోజులలో పాతమందిరంలో షిరిడీ సాయిబాబా విగ్రహంతో పాటు గురునానక్, రామకృష్ణ పరమహంస మొదలైన వారి విగ్రహాలు కూడా ఉండేవి. స్వామి ఆయా మత స్థాపకులను హారతి ఇచ్చి గౌరవించేవారు. గురునానక్ ఏనాడో భజన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఒకసారి అమృత్సర్లోని బంగారు దేవాలయాన్ని దర్శించే అదృష్టం నాకు కలిగింది. వందల వేల మందికి ఒకే వంటశాలలో వంటలు చేస్తారు అక్కడ. భారత ప్రధానమంత్రి మోదీ కూడా ఆ వంటశాలలో కొంత సమయం పనిచేశారు, వచ్చిన వారికి వడ్డించారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు ఆ గోల్డెన్ టెంపుల్ ను దర్శించడానికి వేల మంది వస్తుంటారు. 365 రోజులు అందరికీ అక్కడ భోజనం ఉచితంగా లభిస్తుంది. లంగర్కు వెళ్లకుండా ఎవ్వరూ తిరుగు ప్రయాణం చేయరు. భగవాన్ ఒకసారి నాకు చెప్పారు, మీరు భజన పాడుతున్నప్పుడు ముందు దైవస్వరూపాన్ని మనస్సులో చిత్రించుకోవాలి, అది కాంటెంప్లేషన్కు దారితీస్తుంది. కాంటెంప్లేషన్ నుండి మెడిటేషన్, ధ్యాన స్థాయికి చేరగలుగుతారు. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడు బాల్యంలో ఎన్నో లీలలను చూపాడు, పిమ్మట సత్యబోధకుడైనాడు, యుద్ధరంగంలో సకల వేద సారమైన భగవద్గీతను బోధించాడు, అర్జునుని నిమిత్తంగా పెట్టుకుని విశ్వ మానవాళికి వేదసారాన్ని అందించాడు. గీత అంటేనే పాట. మనం భజనలోనూ పాటనే పాడుతాం. కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం, ఇలా సమస్త యోగ సారం ఆ గీతలోని అధ్యాయాలలో ఉంది. అలాగే మనం ఈ భజన పాడుతున్నప్పుడు గురునానక్ అనగానే సామూహిక భజన కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రారంభించిన వానిగా ఆయన్ను గుర్తించాలి, స్మరించాలి, గౌరవించాలి. ఆ గురునానక్ గారి ముఖంలో ఉండే ప్రశాంతతను మనం భావన చేయాలి. తుంహి బుద్ధ అన్నప్పుడు అహింస పరమో ధర్మ, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్న మూల సూత్రాలను భావన చేయాలి. బుద్ధుడు శాంతి సామరస్యాలకు ప్రతీక. ఆయన ముఖంలో ప్రశాంతత తాండవిస్తుంది. భగవాన్ ఏర్పాటు చేసిన సర్వధర్మ స్థూపంలోనూ, స్వామివారి పతాకంలోనూ ఈ ప్రముఖ మతాల గుర్తులే కనిపిస్తాయి. భగవాన్ ఒక్కడే, ఆయన్ను మీరు ఏ పేరుతోనైనా పిలవవచ్చు అని మహమ్మదీయుల మతం బోధిస్తుంది. షిరిడీ బాబా హిందూ కుటుంబంలో జన్మించారు. తన జీవిత కాలమంతా పాడుబడిన మసీదులో నివసించారు. ఆ కాలంలో హిందువులకు మహమ్మదీయులకు నడుమ సామరస్యాన్ని సాధించిన మహోన్నతుడు షిరిడీ సాయిబాబా. ఆయన మొహరం, రంజాన్లతో పాటు శ్రీరామనవమి పండుగ కూడా నిర్వహించేవారు. దాసగణు మహారాజును హరికథ చెప్పమని ప్రోత్సహించారు. ఆయన ఒక్క మహారాష్ట్ర దేశమే కాకుండా భారతదేశమంతటా సంచరించారు. భజనలు, తుకారాం వారి అభంగాలు గానం చేసేవారు. మహారాష్ట్ర దేశంలో ప్రముఖ పాండురంగ భక్తులైన జ్ఞానదేవ్, నామదేవులు హరికథా గానం చేశారు. మనం ఇప్పుడు సంగీత వాద్య సహకారంతో భజనలు పాడుతున్నాము.
మన హృదయాలలో స్వామిని స్తుతిస్తున్నాము. ఈ భజన ఉద్యమానికి ఆద్యుడు గురునానక్ అని స్వామి ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. బుద్ధుడు ప్రశాంతతతో కూడిన ఆధ్యాత్మిక యోగానికి మూల పురుషుడు. స్వామి ఒకసారి నాతో అన్నారు, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా అని లాను కుటుంబంలోనికి తీసుకురావద్దు, మదర్ ఇన్ లవ్, డాటర్ ఇన్ లవ్, సన్ ఇన్ లవ్ అని ప్రేమతోనే బంధాలు పెంచుకోండి అన్నారు. నా అత్తగారికి ద్వారకామాయిలో షిరిడి బాబా వారి దర్శనం లభించింది. ఆ ద్వారకామాయిలో ఏ విధమైన సౌకర్యాలు ఉండవు. బాబావారు కూర్చోడానికి కాసింత చోటు, ధుని అంత మాత్రమే ఉండేది. హిందూ బ్రాహ్మణుడైన కాకాసాహెబ్ దీక్షిత్తో దాసగను మహారాజ్, బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన శ్యామ, అబ్దుల్ బాబా, బడే బాబా, ఈ విధంగా అన్ని మతాలకు చెందినవారు బాబా సన్నిధికి చేరుకున్నారు. బడే బాబా ముస్లిం ఫకీర్ వంటివాడు. షిరిడీలో సాయిబాబా వారికి హారతి ఇచ్చిన తరువాత బాబావారు బడే బాబా వెంట ప్రధాన రహదారి దాకా వెళ్లి భక్తులు తమకు సమర్పించిన దక్షిణను బడే బాబాకు ఇచ్చేవారు. ఆ రోజులలో 100 రూపాయలంటే ఇప్పుడు 100,000తో సమానం. తుంహి అల్లా, తుంహి మౌలా అంటే ఆ రోజులలో ముస్లింలంతా బాబాను మౌలా అని సంబోధించేవారు, అల్లా మాలిక్ అనేవారు. ఇక మహావీర్ బ్రహ్మచర్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. జైనామత దేవాలయాలలో చాలా పటిష్టమైన క్రమశిక్షణ పాటించేవారు. దేహం శాశ్వతం కాదు, ఇది ఒకనాటికి పంచభూతాలలో కలిసిపోతుంది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు తమ మూలస్థానమైన పంచభూతాలలో చేరిపోతాయి. మరణించిన తరువాత దేహాన్ని మట్టిలో పూడ్చితే మట్టిలో కలిసిపోతుంది, కాల్చితే అగ్నిలో బూడిద అవుతుంది. లండన్లో కూడా అందమైన జైన దేవాలయాలున్నాయి, బౌద్ధ ఆరామాలున్నాయి. ఏ మత కేంద్రానికి వెళ్లినా ప్రశాంతత అక్కడ రాజ్యమేలుతూ ఉంటుంది. లాస్ఏంజల్స్ లేదా శాన్ఫ్రాన్సిస్కో నుండి వచ్చే ఏ సర్దార్జీ అయినా ప్రప్రథమంగా స్వర్ణ దేవాలయానికి వెళ్లి ప్రణామాలు సమర్పించుకుంటారు. ఆ తరువాత తమ గ్రామానికి వెళ్తారు. మనం భజన పాడుతున్నప్పుడు ప్రభువు పట్ల గౌరవము, భక్తి తత్పరత మన హృదయాలలో తాండవించాలి. సాయిబాబ తేరానాం, మన బాబావారు బాల్యదశ నుండి చివరి వరకు భజనలతోనే ఆనందించేవారు. స్వామివారు హాస్పిటల్లో ఉన్నప్పుడు 24 గంటలు భజనలు కొనసాగాయట. ఇప్పటికీ స్వామివారు ఉన్న హాస్పిటల్ రూంలో ప్రతి గురువారము భజన హారతి ఉంటాయి. నేనెప్పుడు వచ్చినా స్వామివారి అనుగ్రహంతో యజుర్మందిర్లోకి వెళ్లి ప్రణామం చేసుకున్న తరువాతనే భజనకు వస్తాను. ఇప్పటికీ భజన జరుగుతున్నప్పుడు యజుర్మందిర్ ద్వారాలు తెరిచి ఉంచుతారు. ఏ ఏ విలువలను స్థాపించి ఆ విలువల కోసం జీవించిన ఆ మహనీయుల నామాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు ఆయా విలువలను మనం మనస్సులలో స్మరించుకోవాలి, ఆ మహనీయులకు నమస్కరించుకోవాలి. త్రికరణ శుద్ధిగా ఆ విలువలను అలవర్చుకుని ఆచరణలో పెట్టాలి. బుద్ధుడు ఎప్పుడూ ప్రశాంతతకు ప్రతీక. ఎంతమంది వచ్చి ఆయన్ని దూషించినా బుద్ధుడు శాంతం వహించి వారిని క్షమించేవాడు. ఒక సందర్భంలో ఒక దుష్టుడు అపవిత్ర పదార్థాన్ని తెచ్చి ఆయన ముందు ఉంచి నానా దుర్భాషలాడినా బుద్ధుడు చలించలేదు, దీనిని నేను స్వీకరించడం లేదు అన్నాడు. స్వామివారు ఇక్కడ రిజిస్టర్డ్ లెటర్ను ఉదాహరణగా చెబుతారు. రిజిస్టర్డ్ లెటర్ తీసుకోకపోతే అది తిరిగి పంపించిన వారికే చేరుతుంది. అలాగే ఆ దుష్టుని దూషణ బుద్ధుడు స్వీకరించలేదు కాబట్టి అది తిరిగి దూషించిన వారినే చేరుతుంది. ఎవరు మనల్ని నిందించినా దూషించినా ఆ దూషణను మనం స్వీకరించకపోతే అది దూషించిన వారికే చేరుతుంది. మనం దూషణ వింటూ మౌనం వహించితే ఆ వ్యక్తి ఏదో ఒకనాటికి తన తప్పును తాను తెలుసుకుంటాడు. ఆ దూషణ మన శరీరాన్ని మనస్సును తాకదు. ఇక తరువాయి పదం జోరాష్ట్ర. బొంబాయిలోని పారసీ టెంపుల్లో అగ్ని నిరంతరం మండుతూనే ఉంటుంది. పారసీకులు అగ్ని ఆరాధకులు. ఆ దేవాలయంలో అడుగు పెట్టగానే మనలోని దుష్టభావాలు ఆ అగ్నికి ఆహుతి కావాలి. అందుకే
వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం, అతిరుద్ర మహాయజ్ఞం స్వామివారు నిర్వహిస్తుంటారు. బాల్యమాదిగా మనలో అజ్ఞానజనితమైన దుర్భావాలను యాగాగ్నిలో భస్మం చేసుకోవాలి. నేటి కాలంలో మీడియాలో ఎన్నో దురాగతాలు ప్రసారమవుతుంటాయి. ఎక్కడ ఏ మూల ఏ చెడ్డ జరిగినా, ఏ హత్యలు జరిగినా అన్నీ మీడియాలో ప్రసారమవుతాయి. మనం వాయు కాలుష్యం, జల కాలుష్యం, వాతావరణ కాలుష్యం గురించి మాట్లాడుతుంటాం. ఆ దేవాలయంలో అడుగు పెట్టగానే మనలోని దుష్టభావాలు ఆ అగ్నికి ఆహుతి కావాలి. అందుకే వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం, అతిరుద్ర మహాయజ్ఞం.

మనం వాయు కాలుష్యం, జల కాలుష్యం, వాతావరణ కాలుష్యం గురించి మాట్లాడుతుంటాం. ఈ భావ కాలుష్యం గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఈ కాలంలో హింస నానాటికీ అధికమైపోతుంది. అందుకు ప్రధాన కారణం మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలే. వాతావరణమంతా అసూయ, ద్వేషాలు, అరిషడ్ వర్గాలతో కలుషితమైపోతుంది. ఆ కలుషిత వాతావరణం నుండి మన ఫోనులకు సిగ్నల్స్ వస్తాయి. మొబైల్ డేటాలో అవన్నీ నిక్షిప్తమైపోతాయి. ఎంత కాలుష్యం మన ఫోన్లో చేరుతుందో ఊహించలేము. అమెరికా, యూరప్ దేశాలలో మీ మొబైల్ స్క్రీన్ మీద ఎంతో బ్యాక్టీరియా ఉంటుంది, జాగ్రత్తగా ఉండమంటారు. మన దేహంలో ప్రవేశించిన దుష్ట భావాలు బ్యాక్టీరియా కంటే అధిక ప్రమాదం కాదా? నెగిటివ్ థాట్స్, వ్యతిరేక భావాలు, నెగిటివ్ ఎనర్జీ అంతటినీ అగ్నికి ఆహుతి చేయమని పారశీక మతం బోధిస్తుంది. అగ్ని దేనికి ప్రతీక అంటే, అగ్ని వెలుగును వేడిని అందించడమే కాకుండా అందులో దేన్ని వేసినా దాన్ని భస్మం చేస్తుంది. నేను ఆఫ్రికాలో పనిచేస్తున్నప్పుడు నా పై అధికారి పారశీక మతానికి చెందినవాడు, చాలా గొప్పవాడు. నేను మిలిటరీ నుండి కెప్టెన్ గా రిటైర్ అయి వచ్చిన తరువాత టాటా కన్సల్టెన్సీలో పనిచేశాను. అప్పుడు రతన్ టాటా యువకుడిగా ఉండేవాడు. నానా ఫల్కీవాలాను కూడా ఒకసారి నేను కలుసుకున్నాను. ఆయన కూడా పారశీయే, స్వామి భక్తుడు కూడా. పారశీక మతానునాయులు చాలా నిజాయితీ కలవారు, చాలా గొప్పవారు. జేడీ టాటా కూడా చాలా గొప్పవాడు, వినయ సంపన్నుడు. నీతి నిజాయితీలు, నిబద్ధత, క్రమశిక్షణ, సృజనాత్మకత కల వ్యక్తి. వారంత గొప్పవారు కావడానికి కారణం ఏమిటి? పార్శీలు అందరూ జోరాస్టర్ గుణగణాలను అలవర్చుకున్నారు. అందుకే లౌకికంగా కూడా వారంతా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి వివేకానంద స్వామితో, స్వామీజీ, ప్రపంచంలో చాలా మతాలున్నాయి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి, నా దృష్టిలో చాలా తక్కువ మతాలున్నాయి అన్నారు. ప్రతి వ్యక్తి తనకు తోచిన, తన మనస్సుకు నచ్చిన దైవాన్ని ఆరాధిస్తాడు. అందులో ఆశ్చర్యపడవలసిందేముంది? అన్ని మతాలు ఒకే సత్యాన్ని బోధిస్తున్నాయి, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ. ఒకసారి స్వామి నాతో అన్నారు, పొపెట్, నేను పబ్లిక్ లో ఈ మూడు మాత్రమే చెప్పాను, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ. వీనికంటే ముందు 11 సోపానాలున్నాయి అన్నారు. సింప్లిసిటీ, హ్యూమిలిటీ, నొబిలిటీ, సిన్సియారిటీ, హానెస్టీ, లాయల్టీ, ఇంటిగ్రిటీ, ఇంటెన్సిటీ, రెసిస్టెన్సీ, కన్సిస్టెన్సీ, ఈక్వానిమిటీ. వీటన్నింటి తరువాతనే యూనిటీ వస్తుంది. యూనిటీ ప్యూరిటీని కలిగిస్తుంది, ప్యూరిటీ వల్లనే డివినిటీ చేరగలం అన్నారు. ఇక జుడోయిజం. లండన్లో 90% జూయిష్ పీపుల్ ఉన్న ప్రాంతంలో సత్యసాయి సెంటర్ ఉంది. వారు ఆల్టర్ దగ్గరకు వెళ్లి నమస్కరించి శక్తిని పొందుతుంటారు. మనం ఈ భజన పాడుతున్నప్పుడు ఆయా మహనీయులను స్మరించుకోవాలి. వారు ఏ ఆశయాల కోసం జీవించారో వాటిని అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. వారి పట్ల గౌరవ భావం కలిగి ఉండాలి. త్రికరణ శుద్ధిగా భజనలో పాల్గొనాలి. నేను కూడా అహింస పరమో ధర్మః అన్న సూత్రాన్ని పాటిస్తాను. స్వామి ఒకసారి, గాడ్ ఈజ్ సింపుల్, పపెట్ ఈజ్ కాంప్లెక్స్ అన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇవి స్వామి ప్రబోధించే ప్రధాన సూత్రాలు. సాయి సర్వధర్మ స్వరూపాయ, సర్వదేవతా స్వరూపాయ, శివశక్తి స్వరూప అవతారాయ, అంతా ఒక్కటే కనుకనే అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అన్నారు భగవాన్. ఏకత్వం ఇది సమత్వం, సమత్వమిది సర్వత్వం, సర్వత్వమిది సాయిత్వం, సాయిత్వం ఇది బ్రహ్మత్వం. జై సాయిరాం అంటూ శ్రీ అజిత్ పొపెట్ గారు ముగించారు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాకులవన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా ఈనాటి మన సాయిబాబా తేరానాం అన్న భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రుడారైన పెంపుడు ఏనుగు సాయిగీత 2007 మే 22న స్వామిలో ఐక్యమైంది. ఈ సందర్భంగా రేడియో సాయి ఆ భక్త శిరోమణి జీవితంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం మొదటి భాగం మీకు అందిస్తున్నాం.

ఓం శ్రీ సాయిరామ్. ఉత్తమ జీవి, ఉన్నత భక్తురాలైన సాయిగీత జీవిత చరిత్ర మానవాకారంలో లేకపోయినా మానవులతోనే సంచరించి మన సాయి మనస్సును దోచుకునే మహత్ భాగ్యాన్ని పొందిన ధన్యజీవి మన సాయిగీత. స్వామి ప్రేమానురాగాలను, ఆలనా పాలనను తనివి తీరా అనుభవించి చివరకు స్వామిలో ఐక్యమైన మహాదృష్ట జీవి మన సాయిగీత. 2007 జూన్ 7 శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థుల అధ్యాపకుల సమావేశంలో సాయిగీత ప్రస్తావన తెచ్చినప్పుడు స్వామి ఇలా అన్నారు. మొదటి నుండి నాకు సాయిగీతకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. అది కేవలం పవిత్రమైన ఆత్మబంధం. నేను భావోద్వేగానికి లోనైనానని మీరు తలంచవద్దు. సాయిగీత గురించి నాకెప్పుడూ బాధ ఉండదు. మా మధ్య ఉన్నది కేవలం వాత్సల్యం మరియు మాతృ ప్రేమ మాత్రమే. ఇంకా సాయిగీత ప్రశాంతి నిలయానికి వచ్చిన సంఘటనను స్వామి జ్ఞప్తికి తెచ్చుకుంటూ విద్యార్థులతో ఇలా వివరించారు. సాయిగీత పుట్టపర్తికి వచ్చినప్పుడు అది కేవలం కొన్ని వారాల బిడ్డ. కొన్ని దశాబ్దాల క్రితం నేను బెంగళూరు నుండి వచ్చేటప్పుడు సమీపంలోని అడవిలో అడవి ఏనుగులను పట్టుకుంటున్నారు. అందుకోసం ఒక గొయ్యి తవ్వి దానిపై పచ్చగడ్డి కప్పి కొందరు ఢంకాలు, నీరాగాలు వాయిస్తూ ఏనుగుల వెంటబడి బెదరు కొడుతున్నారు. ఇలా చేస్తూ ఉండగా పాపం ఆ అమాయక జంతువులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ గోతులలో పడిపోయాయి. ఒకే ఒకటి మాత్రం బతికి బయటపడింది. తల్లిని పోగొట్టుకున్న ఆ పిల్ల ఏనుగు ఏడుస్తోంది. తిండి తినడం మానేసింది. నిరాధార నిస్సహాయి అయిన ఆ ఏనుగుకున్న ఏమీ చేయలేని స్థితిలో ఉంది. ఆ పిల్ల ఏనుగు పరిస్థితి తెలుసుకున్న నేను దానిని నాతో తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. నా వేలికి తేనె రాసుకుని ఆ పిల్ల ఏనుగు నోటిలో ఉంచాను. ఆ తరువాత ఒక సీసాలో పాలు పోసి పసిబిడ్డ వలె పట్టించగా ఆ క్షణం నుండి ఆ పిల్లకు సాయిగీత అని నామకరణం చేశాను. ఈ విధంగా ఆ ఏనుగు పిల్ల సాయిగీత పేరుతో భగవంతుని మిక్కిలి ప్రియమైన బిడ్డగా పునర్జన్మ పొంది సాయి తల్లి ప్రేమలో పెరిగింది. ఆ కాలంలో తరచుగా స్వామి దర్శనార్థం పుట్టపర్తికి వస్తూ స్వామికి అతి సన్నిహితంగా ఉండే శ్రీ చిదంబరం కృష్ణన్ అనే భక్తుడు సాయిగీత గురించి ఈ విధంగా వివరించారు. సాయిగీత ఎంత చిన్నదంటే స్వామి ఎత్తులో సాయిగీత సగం మాత్రమే ఉండేది. సాయిగీతను కారు వెనుక సీటులో కూర్చోబెట్టుకుని స్వామి ప్రయాణించేవారు. స్వామి వెళ్లే ప్రతి చోటుకు సాయిగీత స్వామిని అనుసరించేది. అది వంటగది అయినా, భోజనశాల అయినా, భజన మందిరమైనా, పడకగది అయినా స్వామి వెంట వెంటనే సాయిగీత కూడా వెళ్లేది. పూర్తిగా స్వామి ఆలనా పాలనలోనే సాయిగీత పెరిగి పెద్దదైంది. క్షణకాలం పాటు కూడా తల్లిని ఎడబాసి ఉండలేని పసిబిడ్డ వలె సాయిగీత స్వామితోనే ఉండాలని కాంక్షించేది. ప్రతిదినం ఉదయం సాయంకాలంలందు స్వామి సాయిగీత వద్ద ఉండటం అందరూ చూసేవారు. స్వామి సాయిగీత అని పిలిస్తే చాలు, వెంటనే స్వామి చెంతకు ఎగిరి దూకేది. అప్పుడు స్వామి దాని చెంత నిలబడి తొండాన్ని ప్రేమతో నిమురుతూ ఒక్కొక్కసారి పరిగెత్తుతూ కూడా ఆడేవారు. అది కూడా చిన్న చిన్న అంగలతో, నాలుగు కాళ్లతో గెంతుతూ, దూకుతూ, పరిగెత్తుతూ స్వామిని అందుకోవాలని చూసేది. సాయిగీత స్వామి పట్ల మిక్కిలి వినయ విధేయతలతో స్వామి పాదాల చెంత చేరి సాష్టాంగ నమస్కారం కూడా చేసేది. ఆ పిమ్మట స్వామి ప్రేమను, ఆశీస్సులను కోరుతూ తన శరీరాన్ని స్పృశించే నిమిత్తం వింత శబ్దంతో వేడుకునేది. స్వామి అరటిపళ్లు, ఇతర ఫలాలు సాయిగీతకు తినిపించేవారు. చిత్రావతి ఇసుక తిన్నెల వద్ద ఎంతో ఆనందంగా ఆడేది. అక్కడ ఇసుకను, బురదను ఒంటిపైన జల్లుకుని తన శిక్షణనిచ్చే బాలుడితో బంతులాటలాడేది. వాస్తవానికి సాయిగీతకు 6 వయస్సు వచ్చే వరకు ఎవరైనా దానిని బయటకు తీసుకుని వెళ్లటానికి, దాంతో ఆడుకోవటానికి స్వామి అనుమతినిచ్చేవారు.
అది ఎవ్వరికీ ఎప్పుడు హాని తలపెట్టలేదు. తనను ఎవరైనా కొట్టడం జరిగితే పరుగు పరుగున స్వామి వద్దకు వచ్చి శరణు కోరేది. స్వామి ఎక్కడ ఉన్నా, ఇంటర్వ్యూ గదిలో ఉన్నా, భజన మందిరంలో ఉన్నా, చివరకు తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ సాయిగీత స్వామి చెంతకు చేరుకునేది. ఒకనాడు ఒక బాలుడు సాయిగీతను కొట్టడం జరిగింది. సాయిగీత అలవాటు ప్రకారం స్వామికి చెప్పుకోవటానికి పరుగున స్వామి గదిలోకి వచ్చింది. దాని వెనుకనే మావటివాడు కూడా పరుగు పెట్టుకుని వచ్చాడు. సాయిగీత దుడుకుతనాన్ని గూర్చి అతడు ఏమి చెప్పకుండానే స్వామి మావటివాణ్ణి మందలించినట్లు నటిస్తూ తన ప్రియ పుత్రిక లాంటి సాయిగీత తొండంపై రాస్తూ అనురాగంతో ఓదార్చారు. మళ్లీ అది మామూలుగానే మావటివాణ్ణితో వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఉత్సవ దినాలలో సాయిగీత అమిత ఆనందంగా ఉండేది. పండుగలంటే దానికి మహాప్రీతి. తనకు ఆభరణాలు అలంకరిస్తారని కాదు, ఆనాడు స్వామి సన్నిధిలో అధిక సమయాన్ని గడపవచ్చని. 1964లోనే ప్రశాంతి నిలయంలో సాయిగీత సారథ్యం ప్రారంభమైంది. ఆ 7 దసరా ఉత్సవాలలో కూడా సాయిగీత అగ్రగామి. పండితులు ఆ లిటిల్ ఛాంపియన్ వెనుకనే నడిచేవారు. అప్పుడు నుండి సాయి సన్నిధిలో ప్రతి ప్రధాన ఉత్సవంలోనూ సాయిగీతయే ముందుండేది. స్వామి జన్మదినమైనా, శివరాత్రి అయినా, కృష్ణాష్టమి అయినా, చివరకు వార్షిక క్రీడోత్సవాలలో కూడా సాయిగీత పాల్గొనడమే భక్తులందరికీ ఒక ఆనందహేళ. సాయిగీతకు 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జ్వరం, తొడ కండరాల నొప్పి కారణంగా కదలలేకపోయింది. అప్పుడు స్వామి ఒక పశు వైద్యుణ్ణి సాయిగీత కోసం నియమించారు. వైద్యుని మందులు పనిచేయకపోవటంతో స్వామి ఆ మందులను ఆపించి, సాయిగీత త్వరగా కోలుకుంటుంది, లేచి తిరుగుతుంది అన్నారు. స్వామి మాటల ప్రకారమే క్రమంగా శక్తిని కూడగట్టుకుని పూర్వస్థితికి చేరుకుంది సాయిగీత. అదేవిధంగా 1996లో ఎటువంటి గాయం లేకుండానే సాయిగీత కనుగుడ్డు ఎర్రబడింది. అవసరమైన పరీక్షలు చేయించవలసిందిగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులను స్వామి ఆదేశించారు. కంటి వైద్యులు ఒకరు కంటిలో వేసే చుక్కల మందు ఇచ్చారు. దానివల్ల కూడా ఫలితం లేకపోయింది. అన్ని మందులు ఆపేయండి, అదే తగ్గిపోతుంది అని స్వామి చెప్పారు. స్వామి మాటలతో పూర్తిగా నయమైంది. సాయిగీత సంక్షేమం పట్ల స్వామి ఎల్లప్పుడూ ఎంతో జాగ్రత్త వహించేవారు. స్వామి సాయిగీతకు అన్నం, చక్కెర పొంగలి పెట్టేవారు. స్వామియే ఎప్పుడూ స్వయంగా తన నోటికి ఆహారాన్ని అందించాలని సాయిగీత అభిలషించేది. ఇతరులిచ్చిన ఆహారాన్ని మాత్రం తొండంతోనే అందుకునేది. సత్యసాయి విద్యార్థులందరికీ సాయిగీత అంటే ఎంతో ఇష్టం. దాంతో కలిసిమెలిసి ఆటలాడుకునేవారు. సాయి చరణ్ అనే విద్యార్థి ఒక సందర్భంగా ఇలా చెప్పారు. 2006 దసరా ఉత్సవాల సందర్భంగా చివరి రోజైన విజయదశమి ఆనాడు స్వామి దర్శనార్థం మందిరానికి సాయిగీత వెంట వెళ్లే అదృష్టం నాకు దక్కింది. కుల్వంత్ హాల్కు చేరిన వెంటనే సాయిగీత దృష్టి అంతా స్వామి మీదే నిలిపింది. స్వామి చక్రాల కుర్చీలో వచ్చి కొన్ని పళ్లు సాయిగీతకు తినిపించబోతున్నారు. కాని దాని తొండం నుండి లాలాజలం ఊరి కిందకు కారడం నేను చూశాను. వెంటనే నేను 2 రుమాళ్లు తీసుకుని స్వామి వస్త్రం మీద, కాళ్ల మీద ఆ లాలాజలం పడకుండా అడ్డుపెట్టాను. కాని అది స్వామిని ఏమాత్రం బాధించలేదు సరికదా. రుమాళ్లు తొలగించమని స్వామి ఆదేశించారు. నేను రుమాళ్లు తీసివేసిన వెంటనే సాయిగీత తన తొండంతో స్వామి పాదాలను ముద్దులతో నింపివేసింది. అట్టి స్వామి ప్రేమ కోసం తప్పించే జీవి మన సాయిగీత. ఆ రోజు స్వామి కుర్చీలో కూర్చుని ఉండటం వల్ల సాయిగీత తొండానికి పళ్లు అందిస్తుంటే సాయిగీత వాటిని తినటానికి నిరాకరించింది. అప్పుడు స్వామి దాని మనస్సులోని విషయాన్ని గ్రహించి, నేను నోటికి అందిస్తే కాని తినదు అంటూ నవ్వుతూ లేచి సాయిగీత నోటికి పళ్లు అందించారు. సాయిగీత ప్రేమతో స్వామిని చూస్తూ ఆనంద బాష్పాలతో ఆ పళ్లన్నీ ఆరగించింది.
అప్పటి ఆ దృశ్యం ఎంతో నయనానందకరమైంది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను శ్రీ శివకుమార్ అనే పూర్వ విద్యార్థి ఇలా చెప్పారు. ఆ రోజుల్లో నేను ప్రశాంతి నిలయంలో MBA చదువుకుంటున్నాను. మేము కొన్ని వారంలో కొన్ని ప్రత్యేక దినాలలో సాయంత్రం ఆటలాడేవాళ్లం. సాయిగీతను ప్రతిదినం సాయంత్రం నడక నిమిత్తం బయటకు తీసుకుని వెళ్లమని స్వామి ఆదేశించారు. మొదట్లో ఒక టైరు కూడా తెచ్చి దానిని దొర్లిస్తూ సాయిగీతను ఆ టైరు పట్టుకురమ్మని శిక్షకుడు పురమాయించేవాడు. సాయిగీత పరుగును వెళ్లి ఆ టైరు తెచ్చేది. ఒకసారి ఆ శిక్షకుడు తనతో పాటు ఒక పెద్ద తాడును తీసుకువచ్చాడు. స్వామి సూచన ప్రకారం ఆనాడు సాయిగీతకు విద్యార్థులకు మధ్య బల ప్రదర్శన. మేమంతా ఎంతో ఉత్తేజంతో ఊగిపోయాం. మేము 25 మంది విద్యార్థులం ఒకవైపు తాడు పట్టుకున్నాం. రెండవ వైపు తాడును సాయిగీత కాలికి కట్టారు. ఆ మహాకాయం వెనుక నిలబడిన మేము తాడు గట్టిగా పట్టుకున్నాము. సాయిగీతను ముందుకు కదలకుండా ఆపడమే మా పని. మేము తయారుగా ఉండి ఎస్ రెడీ అన్నాము. సాయిగీత సంరక్షకుడు సాయిగీతను కూడా ముందుకు పొమ్మని ఆదేశించటంతో సాయిగీత నెమ్మదిగా కదిలింది. ఒక్కొక్క అడుగు ముందుకు జరిగింది. సాయిగీతను ఆపటానికి మేము సాయశక్తులా దానితో పోటీ పడ్డాము. పళ్ల బిగువతో పట్టుపట్టాము. కాని సాయిగీత సునాయాసంగా ముందుకు పోతూనే ఉంది. దాని వెనుకను వెళ్లటమే మా వంతు అయింది. మా 25 మందిని ఈడ్చుకుపోతున్నా సాయిగీత శరీరంలో అలసట కనిపించలేదు. ఆ రోజే దాని శక్తి ఎంతటిదో మాకు అర్థమైంది. వాస్తవానికి మాకు సాయిగీత అలారం గడియారం వంటిదని స్వామి విద్యాలయంలో చదివిన ఒక పూర్వ విద్యార్థి అభిమన్యు కౌలు అంటున్నాడు. ప్రతిసారి స్వామి రాక దానికి ఎలా తెలిసేదో ఏమో, ఇప్పటికీ వీడని రహస్యమే. సాయిగీత ఘీంకారం వినటంతోనే మేము హాస్టల్ బయటకు పరిగెత్తేవాళ్లం. ఆ విధంగా భగవాను దర్శించుకునే అదృష్టం మాకు సాయిగీత కల్పించేది. ఒకనాటి సాయంకాలం మేము ఆటలాడుతున్నాం. సాయిగీత కూడా తన నడకలో మునిగి ఉంది. అప్పుడే స్వామి వస్తున్నారనే వార్త వచ్చింది. ఇంతలో హయ్యర్ సెకండరీ స్కూల్ గేట్ నుంచి స్వామి కారు స్టేడియంలోకి రాని వచ్చింది. సాయిగీత ఆ సమయంలో చైతన్య జ్యోతి మ్యూజియం ముందు ఉంది. స్వామి కారును చూడగానే పెద్దగా ఘీంకరించింది. దాని భావం తాను కూడా అక్కడే ఉన్నానని స్వామికి చెప్పటమన్నమాట. మావటి వాణ్ణి తప్పించుకుని స్వామి కారు వైపు సాయిగీత పరుగు తీస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. స్వామి కారు స్టేడియం వైపు వస్తోంది. స్వామి కారు దిగి సాయిగీతకు ఎదురుగా వస్తున్నారు. ఒకవైపు స్వామి, మరొకవైపు సాయిగీత. ఆ దృశ్యం ఒకరి కోసం ఒకరు పరిగెత్తుతున్నట్లుంది. అప్పుడు సాయిగీత ముఖంలో భావాలు వర్ణించ వీలు కానివి. అదుపులో లేని భావోద్వేగంతో తన తొండంతో భగవాను ఒక్కసారిగా ప్రేమతో పెనవేసుకుంది. సాయిగీతను ప్రేమతో అనునయిస్తూ లాలిస్తున్నారు స్వామి. దానిని సముదాయించటానికి 10-15 నిమిషాలు పట్టింది. అదే సమయంలో మా విద్యార్థులమంతా స్వామి సమీపానికి వచ్చాము. స్వామి ఏదో చెబుతూ సాయిగీతను ప్రేమతో బుజ్జగిస్తూ కొన్ని పళ్లు కూడా తినిపించారు. ఎంతోసేపు లాలించగా సాయిగీత భగవానుని ముందుకు వెళ్లనిచ్చింది. దైవ ప్రేమ ఎంతటి మహోత్తరమైనదో, మనోహరమైనదో ఈ సంఘటన ద్వారా మాకు చూసే అదృష్టం దక్కింది. ఒకసారి స్వామి, మీ హాస్టల్ ముందే సాయిగీతను ఎందుకుంచానో మీకు తెలుసా అని అడిగారు. మేము జవాబు తెలియక మౌనంగా ఉన్నాము. అప్పుడు స్వామి, నిజమైన భక్తి ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. నా పట్ల సాయిగీత ప్రేమ ఎట్టిదో మీరు రవ్వంత అయినా తెలిసినా మీ జీవితాలు పావనమవుతాయని స్వామి మాకు వివరించారు. స్వామి ఎప్పుడైనా ఏ ఒక్కరినైనా ప్రత్యేకించి చూపి ఇతనిలా ఉండండి, అతనిని మించిపోండి అని అనేవారు కాదు. భగవంతునిపై ఉన్నతమైన భక్తి ప్రేమ భావాలను కలిగి ఉండటం ఎలాగో సాయిగీత ప్రవర్తన ద్వారా నేర్చుకోండి అని మాత్రం స్వామి మాకు చెబుతూ ఉండేవారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: నడి వయసు దాటాకో ముదిమిపైన పడ్డాకో ధారణ చేయడం అంత సులభం కాదు. బాల్యంలో ఉండే చురుగుగా నేర్చుకునే శక్తి క్రమంగా తగ్గడమే అందుకు కారణం. అందుకే విలువల గురించి చిన్నతనంలోనే బోధించాలి. బాల వికాస్ దానికో చక్కని వేదిక. పరమేష్టి తత్వానికి పునాది శ్రీ సత్యసాయి బాల వికాస్ అనే అంశంపై సీనియర్ బాల వికాస్ గురువులు పాల్గొంటున్న గోష్ఠీ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి ఈ చర్చా కార్యక్రమానికి వచ్చినటువంటి సీనియర్ గురువులు టిఎస్ఎం మూర్తి గారికి, భ్రమరాంబ గారికి, శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి సుధారాణి గారికి, సాయిరాం, మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిని పొందే నిమిత్తం ఈ యొక్క మనిషి తన చుట్టూ ఉన్న సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క భగవతత్వాన్ని తెలుసుకుని అవగాహన చేసుకుని ఆచరించే నిమిత్తము మానవులు ఈ యొక్క ఉండేటువంటి బాల వికాస్ అంటే చిన్నపిల్లలు బాలబాలికల్లో ఈ అవగాహన పెంచే నిమిత్తము వాళ్లకి అనుభవపూర్వకంగా వాళ్ల చేత ఈ అవగాహన ఆచరింపచేసే నిమిత్తము ఈనాటి చర్చా కార్యక్రమంలో పరమాత్ముణ్ణి చేరుకునే దిశలో పిల్లలు తయారు చేసేటువంటి వాతావరణంగా ఈ ప్రకృతిని గురించి ఈ యొక్క పిల్లల అవేర్నెస్ గురించి కూడా ఈనాటి కార్యక్రమంలో మనం చర్చించుకోబోతున్నాము. మొట్టమొదటగా బాల వికాస్లో 40 సంవత్సరాల నుంచి అనుభవం కలిగినటువంటి నెల్లూరు నుంచి వచ్చిన భ్రమరామ గారు మొట్టమొదటిగా వాళ్ల అనుభవపూర్వకమైనటువంటి ఒక అనుభవాన్ని మీరు మా శ్రోతలకి వివరించండి అమ్మా.
2: తప్పకుండా రామకృష్ణ గారు. అలనాడు గురుకుల పాఠశాల ఉండేవి. అవి చక్కని ప్రకృతి సౌందర్యంతో ఆహ్లాదం కలిగించే విధంగా ఉండేవి. గురువులు ప్రేమ వాత్సల్యాలతో ప్రేమపుత్రులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దేవారు. విద్యార్థులు గురువునందు శ్రద్ధ, సృష్టికర్త యందు భక్తితో విద్యను అభ్యసించేవారు. ఈనాడు భగవాన్ బాబావారు విశ్వ మానవాళికి మహోన్నతమైన భగవంతుణ్ణి పొందే ఆత్మవిద్యను నేర్పి అద్వైతులుగా చేయటానికి ప్రశాంతి నిలయమని పవిత్రమైన ఆశ్రమాన్ని ఆశ్రయంగా మనకి ప్రసాదించారు. వ్యక్తి, సమాజము, పరమాత్మ యొక్క అవినాభావ సంబంధాన్ని తేట తెల్లపరిచారు. పసితనం నుంచి వ్యక్తికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం అవసరమని చెప్పారు. తల్లి ఒడి ప్రథమ బడి. తల్లి ఒడి నుంచి పిల్లలు గురువులు చేరినప్పుడు 6-9 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకు భజన, ప్రార్థన, నిశ్శబ్దంగా కూచోవటం ద్వారా దైవప్రీతిని, సామాజిక కార్యక్రమాల ద్వారా ఐకమత్యము, సంఘీభావన, అదే సంఘనీతిని, మహనీయుల భక్తుల కథలు, గాథల ద్వారా దైవప్రీతి, పాపభీతిని నేర్పించటానికి పిల్లల్ని చేర్చుకుని చక్కని క్రమశిక్షణ అనే బలమైన కవచాన్ని అందజేయాల్సిన అవసరం ఉంది. తద్వారా వారు రేపు కలివిడితనాన్ని కలిసికట్టుగా సంఘంలో ప్రవేశిస్తారు. స్వధర్మే నిధనం శ్రియః సర్వే భద్రాణి పశ్యంతు. అందరి క్షేమంతోనే మనవిక క్షేమం కూడా కలిసి ఉన్నదనే అవగాహన పిల్లలకు కలిగేటట్లు చేయాలి. భగవాన్ బాబావారు బాలబాలికలకు ఇలా అన్నారు. కొక్కరో కోయని కోడి కూయగాని చక్కగా నిద్ర మంచము నుండి లెమ్ము, పల్దోమి దేహబాధలు తీర్చి జలకమాడి ధరించి చలిది భుజించు, హితమైన వస్తువున్ మితముగా నమిలి మితముగా భుజించిన మేలగును, బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకుగల బాలుడనిపించుకొను, తేమలో ఎప్పుడూ తిరుగంగబోకు, పరుగుడి చెడుగుడి బంతులాటయు సరి అయిన వేళల సలుపుచుండు, ఈ రీతుల నీవు పరిగణింతువేని ఆరోగ్య భాగ్యము నందగలవు అని చెప్తూ పిల్లలకు ఉత్సాహపరిస్తే పెద్దయ్యాక వారు ఆత్మవిశ్వాసంతో అద్భుతమూర్తిని తమలోనే దర్శించుకోగలుగుతారు. వాళ్లు నమ్మేటట్టుగా తయారు చేస్తే న్యాయంగా ఉంటారు. ఈ గురువులనేవారు ఒక అలారం పీస్ లాంటివారు. బలమైన దేహంలో దృఢమైన మనస్సు ఉంటే వాళ్ళు ఎన్నో ఘనకార్యాలు సమాజంలో సాధించగలుగుతారు. ఆత్మవిద్యకు చెందిన అక్షరమాల పసితనంలోనే వాళ్ళకి అలవడాలి. ఒకే ఒక గుర్తు, భగవంతుణ్ణి పొందటానికి సాధన అనేది ప్రేమ ఒక్కటేనని గుర్తించేటట్లుగా ప్రవర్తించాలి. మానవులకు ఉండవలసిన సంబంధము అదే దైవ సంబంధము, ఈశ్వరుడే నీకు స్నేహితుడు అని భగవాన్ బాబా గారు చెప్తారు. భగవాన్ బాబా పక్కవారి పట్ల, మనతోటి ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న వారి పట్ల ఒక స్పృహ కలిగి ఉండాలని, బయట ఉన్న ప్రకృతిలో గాని మన ప్రక్కన ఇరుగు పొరుగునున్న వారి పట్ల ఒక సరియైన అవగాహన కలిగి ఉండాలని, ప్రతి పనిని శ్రద్ధతో కర్మసు కౌశలం, ఏ పని చేసినా దాంట్లో ఒక పరమార్థం, ఒక సునిశ్చితమైన దృష్టి అవసరమని చెప్తారు. రామకృష్ణ గారు, నాకు ఒకటి గుర్తొస్తోంది, భగవాన్ బాబా వారు ఇక్కడ గురువులకు శిక్షణ ఇచ్చారు. పిల్లలకు క్లాసులు నడిపేటటువంటి గురువులకి సుమారుగా 1883 అలా అనుకుంటా, ఆ శిక్షణ ముగిసినటువంటి రోజున స్వామి చక్కని విందు ఏర్పాటు చేశారు క్యాంటీన్లో. అందరికీ 16 రకాలు పైన పిండి వంటలతో కమ్మని భోజనం పెట్టారు. స్వామి మధ్యలో ఇటు అటు ఇద్దరు ప్రముఖులు కూర్చున్నారు. స్వామి కూర్చునే ముందు ఆ పక్కవారి పళ్ళెల్లో చూస్తే ఒక చపాతి కాలనట్టుంది, అది చేత్తో తీసి చూశారు. సరాసరి వంటింటోకి వెళ్లి దాన్ని చక్కగా సరి అయిన పాళ్లల్లో కాల్చి దాన్ని పటకారతో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. దీనిని బట్టి మనం ప్రతి పనిని శ్రద్ధతో భక్తితో, అనగా ఒక స్పృహ కలిగుండి ఏ పని చేసినా కూడా దానిలో ఉన్న నిశితమైన సున్నితమైన విధంగా ఆచరించాలని స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. అదేవిధంగా పిల్లలకు హృదయాన్ని ఎరిగి ప్రేమతో వారిని చేరదీసినట్లయితే వాళ్లలో అద్భుతమైన కర్మశు కౌశలం అంటారు, వాళ్లలో ఎంతో నిశితమైనటువంటి మనకి కూడా తెలియనటువంటి అద్భుతమైన కౌశల్యం ఉంటుంది వాళ్ళకి. వాటిని ఆటల ద్వారా, పాటల ద్వారా, మంచి కథల ద్వారా మనం వాళ్ళకి తెలియజేసినట్టయితే సమాజంలో రేపు వారు ఒక చక్కని నిష్ట అనే ఒక కవచం ద్వారా భావి భారత పౌరులుగా దేశంలో చక్కని సంఘంలో మంచి నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని నిలపగలరని నా యొక్క అవగాహన.
1: బ్రహ్మరాంబ గారు, మీరు చక్కగా ఇంతవరకు షేరింగ్ హ్యాబిట్, ప్రేమతత్వం, ఈ విషయాలు మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విషయం నాకు గుర్తుకొస్తోంది. స్వామి చిన్ననాడే తన దగ్గర ఉన్నది ఏదైనా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి, బిచ్చగాళ్ళకి వెనక్కి చూసుకుండా ఇచ్చేసేవారు. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా స్వామి తన దగ్గర ఉన్నది అందరికీ పంచుతుండేవాళ్ళు. చిన్నప్పుడే పాండురంగ భజన మండలిని పెట్టి నామస్మరణ కూడా పిల్లలతో చేయించేవారు. ఆ విధంగా స్వామి నామ సంకీర్తన, షేరింగ్ హ్యాబిట్ ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే స్వామి నేర్పినట్టుగా తెలుస్తుంది. అమ్మా సుధారాణి గారు, మీరు అనుభవజ్ఞం అనేటువంటి, శ్రీకాకుళంలో చాలా కాలంగా బాల వికాసం నడుపుతున్నారు కదా, మరి ఈ యొక్క మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, వాతావరణంలో అనేక పంచభూతాల్లో అనేకమైన కాలుష్యాలు మనకి గమనిస్తున్నాం కదా, ఈ కాలుష్యాల గురించి మా పిల్లలకి, అంటే ఇప్పుడు మన బ్రహ్మరామ గారు చెప్పిన చాలా చిన్న పిల్లల వయస్సు, అంతకన్నా కొద్ది పెద్ద పిల్లలకి ఏ విధంగా వాళ్ళకి ఆ అవగాహన కల్పిస్తాం, మీ అనుభవపూర్వకమైనటువంటి ఉదాహరణలు కాస్త చెప్పండి, మన శ్రోతలకు చెప్తే సంతోషంగా ఉంటుంది.
3: రామకృష్ణ గారు, లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ లవ్ గాడ్ ఇన్ ఆల్ అదర్స్, మనం పిల్లవాళ్ళకి చెప్తూ ఉంటాం. అదే స్వామి చెప్పిన మాటలే. అలాగే మన భారతీయ సంస్కృతి గురించి స్వామి చక్కని వాక్యం చెప్పారు, కల్చర్ ఈజ్ కన్సర్న్ ఫర్ అదర్స్ అని చెప్పారు. అంటే ఇతరుల పట్ల, ఆ ఇతరులు ఎవరు, మనమే, మన చుట్టూ ఉన్న బంధువులు కాకుండా మన చుట్టూ నివసిస్తున్న ప్రాణకోటి అంతటినీ కూడా మనం కేర్ ఉండాలి, వాటి పట్ల కైండ్నెస్ కలిగి ఉండాలి, వాటి పట్ల ప్రేమని కలిగి ఉండాలి అని చెప్పారు. దానికి చెప్తూ లవ్ టువర్డ్స్ నేచర్ అంటూ ఇప్పుడు స్వామి చెప్తుండేవారు. టువర్డ్స్ నేచర్ మీన్స్ అన్ని ప్రాణులు, అన్ని జీవరాశుల పట్ల మన ప్రేమను కలిగి ఉండాలి. అందుకే స్వామి లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అంటూ కూడా ఇప్పుడు మనకి చెప్తూ ఉండేవారు. దీనికి మాకు మా బాల వికాస్ లో ఒక చిన్న సంఘటన జరిగింది, అది మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. శైలజ అనేటువంటి ఒక బాల వికాస్ గురువు ఉండేది. అమ్మాయి చాలా చక్కటి టీచరు. అయితే ఒక వారం అమ్మాయి క్లాస్కి రాలేకపోయింది. పిల్లలు నాతో చెప్పారు, మేడం ఎవరు ఆవిడ రాలేదు మా గురువు గారని. ఎందుకని నేను విచారణ చేస్తే అమ్మాయి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉందని తెలిసింది. మేము వెళ్ళాం. వెళ్ళినప్పుడు అమ్మాయి స్వామిలో ఐక్యం చెందడం జరిగింది. పిల్లలందరూ చాలా బాధపడ్డారు. మేడం గారు ఎందుకు ఎట్లాగా అని మేము విచారణ చేస్తే వాళ్ళకు అనుకుంటే అమ్మాయికి డెంగ్యూ ఫీవర్ వల్ల చనిపోయిందని తెలిసింది. అయితే అప్పుడు పిల్లలు మాకు అడిగారు, మేడం గారు ఏం చేద్దాము ఏంటి ఇలాగా అని. అయితే మనం ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ లాగా మనం చేద్దాము, దోమలు ఎన్ని రకాలు, ఈ దోమల వల్ల ఏ ఏ వ్యాధులు కలుగుతున్నాయి, వీటిని రాకుండా మన పరిసరాలు మనం ఎలా ఉండాలి, ఉంచుకోవాలి, మనం ఎట్లా ఉండాలి, అటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలని పిల్లలకి ప్రతి నెల లాస్ట్ సండే బాల వికాస్ క్లాసులో మేము ఒక ప్రాజెక్ట్ వర్క్ గా పెట్టుకుని ఆ యొక్క వివరాలన్నీ సేకరించమని తెలిసే పేపర్ల ద్వారా లేదా నెట్ ద్వారా మీ పెద్దలు ఎవరైనా ఉంటే, మీ చుట్టాలు ఉంటే అందరి దగ్గర సమాచారాన్ని సేకరించి వచ్చే క్లాస్కి తీసుకురండి అని మేము అందరికీ చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా ఆ సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. పిల్లల్లో వాళ్ళు తెచ్చుకున్న సమాచారాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఒక రకమైనటువంటి భయం వాళ్ళలో కలిగింది. పిల్లల్లో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది, ఒక రకమైన అవేర్నెస్ వచ్చింది. పిల్లలు అప్పటి నుండి వాళ్ల ఇళ్లను, వాళ్ల తాలూకా పరిసరాలనే కాకుండా వీధిలో వాళ్ళు నడిచే త్రోవలో ఉన్న వాళ్ళకి కూడా తొక్కులు పడితే తీసి డస్ట్బిన్ లో వేయడము, వాళ్ళకి ఎట్లా వేయాలని చెప్పడము, ఎలా ఉంచుకోవాలని చెప్పడము, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు నేర్చుకునేది ఏంటి, వాళ్ళు సేకరించిన సమాచారం ప్రకారం వారు ఎంత భయపడ్డారో, వారికి ఏం తెలిసింది అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము దీనికి కంటిన్యూషన్ గా ఒక పేరెంటింగ్ అనే మీటింగ్ పెట్టుకున్నాము. పేరెంట్స్ ని పిలిచాము, పిల్లలు మాకు ఈ విషయం చెప్తున్నారు, మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది అని మేము కనుక్కున్నాము. పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా, అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చిందండి, వాళ్ళు బుక్స్ కానీ, వాళ్ళు బట్టలు కానీ, వాళ్ళు వాడే విధానం కానీ, వాళ్ళు చెత్త డస్ట్బిన్ లో వేసే విధానం కానీ అంతా చాలా చక్కగా ఇన్నాళ్ళలా కాకుండా చాలా నీట్ గా ఉండడం చేయడం జరుగుతుందండి. మాకు కూడా మేము పొరపాటున ఏమైనా చేస్తే మాకు కూడా హెచ్చరిస్తున్నారని చెప్పడం జరిగింది. పేరెంట్స్ నుండి మేము అది విని చాలా సంతోషించామండి. ఇది చాలా బాగుంది కదా అని చెప్పి మేము తర్వాత నెక్స్ట్ మంత్ కి వాటర్ కన్జర్వేషన్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నామండి. పెట్టుకుని పిల్లలందరికీ కూడా ఆ వాటర్, మీరు ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారు, మీకు ఇంట్లో ఎన్ని ట్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్యాప్స్ ఉన్నాయి, ఎంతెంత నీరు వాడకం ఖర్చు అవుతుంది, ఏ విధంగా ఖర్చు అవుతుంది, అన్ని విషయాలు వారి ఇంటివి కాకుండా వారికి ఇటువైపున అటువైపున కుడివైపు ఎడమవైపు ఉన్న ఇంట్లో కూడా మేము కనుక్కొని అదొక ప్రాజెక్ట్ వర్క్ గా రాసుకుని తెమ్మన్నాం. ఎందుకంటే ఇంటి నుండే ప్రారంభిద్దాం అనే ఉద్దేశం మీద మన ఇంటి నుండే అందరూ, మేము కూడా తీసుకువెళ్ళాం, వాళ్ళు తీసుకొచ్చారు, అందరం కూడా ఆ క్లాసులో మరుసటి బాల వికాస్ క్లాసులో మేమందరం కూడా చర్చించుకున్నామండి. చర్చించుకున్నప్పుడు మాకు పిల్లలు వాళ్ళ అభిప్రాయాలు చాలా చక్కగా చెప్పారండి. మా మమ్మీ ట్యాప్ ఆన్ చేసి యుటెన్సిల్స్ అన్ని కూడా ట్యాప్ ఆన్ చేసి వాటర్ వదిలి దాని కింద కడుగుతున్నారు మేడం గారు అని చెప్పారు. అట్లాగే కొంతమంది పిల్లలు ట్యాప్ ఆన్ చేసి బట్టలు ఉతుకుతున్నారని చెప్పారు. మరికొంతమంది పిల్లలు షవర్ బాత్ కి, మామూలు ట్రెడిషనల్ బాత్ కి చాలా వాటర్ వేస్ట్ అవుతుంది మేడం గారు, ఇలా నేను పోసుకుంటే నాకు ఒక్క బకెట్ అయింది, అలా పోసుకునేటట్టే మేము నీళ్లు పట్టి చూస్తే మాకు 6 బకెట్స్ అయింది, ఇంత వేస్ట్ అవుతుంది. మా తాలూకా కిచెన్ బాత్రూమ్ వాటర్ మేము గార్డెనింగ్ కి యూజ్ చేసుకుంటే బాగుంటది కదా మేడం గారు అంటూ మనకి తిరిగి సలహాలు ఇస్తూ, మేము మాకు పైన స్లాబ్ లో వాటర్ పడుతుంది మేడం గారు, గొట్టం నుండి బయటికి పడుతుంటది, మేము మా డాడీకి చెప్పాము పెద్ద డ్రమ్స్ కొనమని, అది సేవ్ చేద్దామా అది యూజ్ చేద్దామని, ఇట్లాగా పిల్లల్లోనే ఒక రకమైన అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు రకరకాలైనటువంటి సలహాలు మాకు చెప్పడం జరిగింది. మేడం గారు కొలే ఈ తాలూకా వాల్యూమ్ చాలా పెద్దది ఉంది మేడం గారు ట్యాప్ది, అవి చిన్న పెట్టుకుంటే తక్కువ వాటర్ వస్తుంది కదా, అట్లాగా పిల్లల సలహాలు ఇవ్వడం చెప్పడం జరిగింది. దానివల్ల కూడా మేము మళ్ళీ నెక్స్ట్ ఒక పేరెంటింగ్ కండక్ట్ చేశాము. చేస్తే అప్పుడు ఒక ఇద్దరు పేరెంట్స్ లేచి వాళ్ళు, మా పిల్లలు ససేమిరా మేము ట్యాప్ ఆన్ చేసి వర్క్ చేస్తే ఒప్పుకోవట్లేదండి, మీరు ఎంత వాటర్ కావాలో ఒక బకెట్ లో పట్టి తర్వాత మీ పనులు మీరు చేయండి అని చెప్పడం జరిగింది. మాకు అసలు ఒప్పుకోవట్లేదు, మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి, అప్పటికి ఇప్పటికి మా పిల్లల్లో చాలా మార్పు కనిపిస్తుంది. మీకు ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఆఫ్ చేయడమో లేక ట్యాప్లు ఆన్ చేసి ఉండే ఎక్స్పెక్టెడ్ అవి ఆఫ్ చేయడము, అంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మాకు అనిపించింది. మాకు చాలా ఆనందంగా ఉందన్నారండి, మాకు చాలా సంతోషం వేసింది.
1: చాలా సంతోషం అమ్మా. సుధారాణి గారు, మీరు మా శ్రోతలకి చాలా చక్కగా ప్రాక్టికల్ వేలో మీరు విషయాన్ని అందించారు, సంతోషం. మూర్తి గారు,
4: సాయిరాం,
1: ఇప్పుడు సుధారాణి గారు ఈ యొక్క కొంతవరకు నీటి ద్వారా వచ్చేటువంటి దీని గురించి, ఆదా గురించి చెప్పారు. మరి అలానే మన యొక్క సొసైటీలో వృక్షాలు ఉన్నాయి కదా, మరి ఆ వృక్షాల వలన మనం ఎంతవరకు మనం చేయగలం, అది కూడా మనం కొద్దిగా ఆచరిస్తే బాగుంటుంది. మీరు కాస్త ఇంతకన్నా పెద్ద పిల్లలు, యూత్ ఉంటారు, వాళ్ళకి ఈ బ్రహ్మ గారు చెప్పిన విషయం కానీ, సుధారాణి గారు చెప్పిన విషయంలో కానీ, వాళ్ళని ఏ విధంగా అవేర్నెస్ పెద్ద పిల్లలు తేవచ్చు అని మీ అనుభవాన్ని కొన్ని మా శ్రోతలతో పంచుకుంటే బాగుంటుంది.
4: సాయిరాం రామకృష్ణ గారు, భగవాన్ బాబా వారు చెప్పినటువంటి ఒక చక్కని కొటేషన్ ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి తప్పకుండా. నేచర్ ఈజ్ ద బెస్ట్ ప్రీచర్ అండ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఇది ప్రౌఢ వయస్కులు, ముఖ్యంగా 13-14 సంవత్సరాల వయస్సు నిండినటువంటి బాలబాలికలకు ఈ విషయాన్ని మనము చాలా చక్కగా విశదీకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యష్టి నుండి పరమేష్టి ప్రయాణంలో వారికి అనేక అనేక విషయాలు మనం తెలియజేయాలి. అందులో భాగంగా ఒకటి బాహ్యశుద్ధి, రెండు అంతర్శుద్ధి. ఈ రెండు విషయాలపై అవగాహన కల్పించడంలో మన కృతకృత్యులం కావాలి. బాహ్యశుద్ధి అంటే అందులో దేహశుద్ధి, కుటుంబశుద్ధి, సమాజశుద్ధి, ఈ మూడు కూడా నిబిడీకృతమై ఉంటాయి. దేహశుద్ధి అంటే కేవలము అన్నపానాదులు స్వీకరించడమే కాదు, ఆచార వ్యవహారాలు, వారి వ్యక్తిగత ప్రవర్తన, వారి దుస్తులు, ఇట్లాంటివన్నీ కూడా వారు గమనిస్తూ వెళ్లాలి. ఇక కుటుంబ శుద్ధి అంటే వారి కుటుంబం వరకు మంచి మేలు, బాగుండడము, బాగులేకపోవడము ఇట్లాంటివి కాకుండా ఇరుగుపొరుగు కుటుంబాల వారితో కూడా ఓర్పు, నేర్పు కలిగి సత్సంబంధాలు పెంచుకుని వారితో కూడా సహజీవనం చేస్తూ ఉండడం అనేది కూడా నేర్పాలి. ఇక మూడవది సమాజశుద్ధి. సమాజశుద్ధి అంటే నిత్యము భగవాన్ బాబా వారు చెప్పిన దివ్య సూత్రాలకు అనుగుణంగా సమాజ సేవలు అందిస్తూ సమాజాన్ని ప్రతినిత్యము మంచి వాతావరణంలో ఉంచే విధంగా దివ్యనామస్మరణ చక్కగా అందిస్తూ సమాజ శుద్ధి కూడా తోడ్పడాలి. ఇక అంతర్శుద్ధి అంటే మనము నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. ఈ సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు ఏవైతే మానవతా విలువలు ఉన్నాయో వీటిని చక్కగా పోషించి పాలించి పెంపు చేయడం. అలాగే రెండవది మనకి మన బంగారు దేవుడు అందించినటువంటి ప్రవర్తన నియమావళిలో మూడు ముఖ్య సూత్రాలు వ్యక్తిగతమైన ఉన్నాయి. ప్రతినిత్యము జపము, ధ్యానము, సద్గ్రంథ పఠనము, తారసపడిన వారితో మృదు మధుర సంభాషణ. వీటిని కూడా సమాజాన్ని ప్రతినిత్యము మంచి వాతావరణంలో ఉంచే విధంగా దివ్యనామస్మరణ చక్కగా అందిస్తూ సమాజ శుద్ధి కూడా తోడ్పడాలి. ఇక

0: ప్రతినిత్యము జపము ధ్యానము సద్గ్రంథ పఠనము తారసపడిన వారితో మృదు మధుర సంభాషణ వీటిని కూడా మనము ఈ ప్రౌఢ వయస్కులైనటువంటి బాలబాలికలకు నేర్పవలసిన అవసరం ఉంది. ఇక మూడవ విషయము అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనేక పర్యాయాలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పోషించవలసిన బాధ్యత మనపై ఎంత ఉందో తెలియచేస్తూ ఆర్యధర్మములెల్ల ఆరిపోయే తల్లి భాషను మాట్లాడ తప్పుతోచే ఆర్యధర్మములెల్ల ఆరిపోయే తల్లి భాషను మాట్లాడ తప్పుతోచే సంఘ మర్యాద పాటింప జంకు పుట్టే సంఘ మర్యాద పాటింప జంకు పుట్టే భారతావని భవ్య భాగ్యంబు కాపాడ బాధ్యత అంతా మీదే బాలలారా అంటూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని పోషించవలసిన రీతిని కూడా మనకి తెలియజేశారు. దీనికి గాను మనము ఈ ప్రౌఢ వయస్కులకు మన రామాయణ భారత భాగవత గ్రంథాల్లోని కథలు అట్లాగే మన దేవుడు అందించినటువంటి చిన్న కథలు అనేక మన వద్ద ఉన్నాయి. వీటిని కూడా ప్రతినిత్యము మన వారికి అందిస్తూ వారితో సహజీవనము చేస్తూ వారిలో మంచి భావాలు పెంపొందించే విధంగా బాల వికాస్ గురువులుగా మనందరం కూడా నిత్యకృషి వల్లై ఉండాలి.
1: మూర్తిగారు చాలా చక్కగా మా శ్రోతలకి ఏ విధంగా పిల్లల మానసిక ప్రవర్తనకి మనం చేయాలో అనే విషయాలు మీరు బోధించారు. మీ ముగ్గురు చెప్పిన దాన్ని బట్టి ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది. అన్ని జీవుల్ని కూడా ప్రేమించాలి అనేటువంటిది స్వామి చెప్పేటువంటి విషయం. అప్పుడు జీవులు పర్యావరణంలో ఉంటుంది కాబట్టి అది వస్తుంది. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది. మదనపల్లిలో స్వామి ఒకసారి ఒక పెద్ద సభా సమావేశం జరిగింది కొండ మీద హార్సిలీ హిల్స్ మీద. కింద నుంచి ఒక ఎనుముని ఏర్పాటు చేశారు నీళ్లు పైకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఆ మూడు రోజుల సమావేశం అయిపోయిన తర్వాత అందరూ కిందకు వస్తున్నారు. స్వామి కూడా బయలుదేరి కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్లి మళ్లీ ఆ ఎనుముని ప్రేమగా నిమిరి, బంగారు ఎంత చక్కటి సేవ చేశావు అని చెప్పారు. ఇటువంటి ఉదాహరణలు కనుక పిల్లలకు మనకు అందిస్తే ఒక కృతజ్ఞతాభావము ఒక ప్రేమభావము అనేటువంటిది మనకి పెంపొందించేటువంటి అవకాశం మనకి చాలా ఉంటుంది. ఏమండి మన ఇప్పుడు భ్రమరాంబ గారు ఇంకొక చిన్న విషయం మన శ్రోతలకు మనం అందించాల్సిన విషయం ఉంది. మనము ఈ పంచభూతాల్లో ఉండేటువంటి కాలుష్యాన్ని తెలుసుకున్నాం, దాన్ని నిర్మూలించే విధానం తెలుసుకున్నాం, భారతీయ సంస్కృతి తెలుసుకున్నాం, ఈ పిల్లల్లో మంచి అలవాట్లు ఏర్పడడం నేర్చుకున్నాం. కానీ ఒక మనిషి అతిగా అవసరానికి మించి ఈ యొక్క పంచభూతాల శక్తిని వాడుకోవడం తప్పు. స్వామి ఏం చెప్తారంటే మిస్యూజ్ ఆఫ్ మనీ ఇస్ సిన్ అన్నారు. మనిషి సృష్టించిన ధనమే వాటమే తప్పైనప్పుడు భగవత్ సృష్టి అయిన పంచభూతాల్ని ఎక్కువగా వాడుకోవడం తప్పు. కాబట్టి పొదుపుగా వీటిని ఎలా వినియోగించుకోవాలో మీరు మీ అనుభవంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాకు శ్రోతలకు అందించమని కోరుతున్నాం.
2: భగవాన్ బాబా వారు అనేక పర్యాయాలు మనకి మాట పొదుపు అని చెప్పారు. అతిగా మాట్లాడటం వలన వచ్చేటటువంటి నష్టాలు అనేకం ఉన్నాయని ఒక ఉదాహరణ చెప్తారు. నాలుక ఇష్టం వచ్చినట్టుగా నాట్యం ఆడి విడుతుందిట, అది గనక విరుద్ధమైన మాటలైతే చెంప దెబ్బతింటుందిట. నాలుకేమో నాట్యం చేసి ఎడుతుందిట, చెంపేమో దెబ్బతింటుందిట. అందువలన మాటని తగిన స్థితిలో ఉంచుకోవాలని, అదేవిధంగా చూపుని మన వినికిడిని మన యొక్క అడుగుని మన యొక్క చేతిని మనకు పరమాత్మనిచ్చినటువంటి ఈ పంచేంద్రియాలని కూడా పంచభూతాలలో అవి ఎంత నిస్వార్థంగా విరామం లేకుండా ఎలా చేస్తున్నాయో తెలుసుకుంటే మనకి దీని పట్ల ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక కృతజ్ఞతాభావన, తర్వాత దైవం యొక్క సృష్టి విధానాల్లో కూడా ఎన్నో విచిత్ర చిత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సెలవనేది తెలియనటువంటి సూర్యభగవానుడు పొద్దున్నే ప్రత్యక్షమై ప్రపంచానికి వెలుగుని ఇస్తాడు. ఇక్కడా అక్కడాని తేడా లేకుండా ఈ చోటు అచట్టు లేకుండా అందరి పట్ల గాలి సమానంగా వీస్తూ ఉంటాడు. చందమామ అందరికీ సంతోషాన్ని కలిగిస్తాడు. అదేవిధంగా గిరులు తరులు జరులు ఏమీ ఆశించకుండానే పరోపకారాన్ని చేస్తూ దైవం యొక్క ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తూ దైవం యొక్క ఉనికిని మనకి ప్రకృతి ద్వారా తెలియజేస్తున్నాయి. దీనికి భగవాన్ బాబావారు ఒక చిన్న

0: మాట. ఒక మహిళ చాలా ఖరీదైన ముక్కుబుడకను తయారు చేసి వజ్రపు ముక్కులు తీసుకొచ్చి స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ చేయమని స్వామి ముందు పెట్టింది. అప్పుడు స్వామి ఆమె అంది, ఈ ముక్కుబుడ చాలా బాగుంది కదా స్వామి అంది. అయ్యో పాపం, జనులు ముక్కుబుడకను చూసి ముచ్చట పడుతున్నారు, ముక్కు తయారు చేసిన వాడిని ఎప్పుడో మర్చిపోయారు అని. ఇందాక మన మూర్తిగారు చెప్పినట్లుగా కృతజ్ఞతా భావన అనేది మానవుని యొక్క సహజ లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం రోడ్డు మీద పెడుతూ ఉంటాం, బండలు తొక్కుకుంటూ పోతాం, అదే బండ గనక ఒక చక్కని శిల్పి చేతిలో పడితే సుందరమైన విగ్రహంగా తయారయ్యి గుడిలో ప్రవేశించి ధూప దీప నైవేద్యాలతో చక్కని అలంకారాలతో భక్తులందరికీ కనువిందు కలగజేస్తూ హృదయానందాన్ని కలగజేసి దైవ మార్గాన్ని చూపిస్తుంది. దీన్ని బట్టి మీరు చెప్పినట్లుగా దైవం పట్ల కృతజ్ఞతా భావన కలిగి ఉండాలని, పంచభూతాల ద్వారా మనం అణువణువున పరమాత్మని యొక్క ఉనికిని గుర్తించుకుంటూ ముందుకు సాగితే ఇహమున సుఖయింప హేమతారక విద్య, పరమున సుఖయింప బ్రహ్మ విద్య. భగవాన్ బాబా వారిని కూడా మనం పాట పాడతాం, ఇహపర సుఖదాయక సాయి అని పాడతాం. అటువంటి తేట తెల్లంగా చెప్పి మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి వచ్చిన పరమాత్ముని అడుగుజాడలలో మనం ఆచరిస్తూ మన దగ్గర చేరిన పిల్లల్ని ఉత్సాహపరుస్తూ తరతమ భేదాలు లేకుండా అందరినీ ఐకమత్య భావంతో కలపడానికి ప్రయత్నం చేయాలి. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది, చెప్తాను. రామకృష్ణ గారు, మాకు నెల్లూరు దగ్గరలో పాటూరిని 10 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో స్వామి మందిరం ఉంది. పచ్చని పొలాల మధ్యలో, చక్కని తోట మధ్యలో ఈ మందిరం ఉన్నది. అక్కడ బాలవికాస్ పిల్లలు 60 మంది వరకు వస్తూ ఉంటారు ఆదివారం. ఆ పక్కనే ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ ఒక 52 ఆదివారాలుగా పిల్లల్ని దత్తలాగా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చాము. మనం రెగ్యులర్గా ఉండేటువంటి ఈ బాలవికాస్ పిల్లల మధ్య కూర్చోబెట్టడానికి చూస్తే వాళ్ళు చాలా ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళ పక్కన కూర్చోలేకపోయారు వాళ్ళు. ఎందుచేతనంటే వాళ్ళు జుట్టు సరిగా లేక కట్టుకున్న ఒంటి మీద బట్ట కూడా అడదీనంగా ఉండటం చేత వాళ్ళు వీళ్ళ పక్కన కూర్చోవటానికి వీళ్ళు చక్కగా స్నానాలు చేసి బొట్టు పెట్టుకుని విభూది పెట్టుకుని చక్కని వస్త్రాలు ధరించి వచ్చారు. ఆ పిల్లల్ని కూర్చోమంటే కొంచెం సిగ్గుగా ఫీల్ అయ్యారు. అటువంటి సమయంలో మేము నెక్స్ట్ వీక్ నుంచి ఆ పిల్లలకి మందిరంలోని స్నానాలు చేయించి, సమితి వారి యొక్క సహకారంతో స్నానాలు చేయించి వారికి షాంపూలు సబ్బులు ఇచ్చి తలలు దువ్వి మంచి బట్టలిచ్చి వీళ్లతో పాటు కూర్చోబెడితే మాకు పిల్లలకి నృత్యం నేర్పించడానికి ఒక మాస్టర్ మంచి కంజరు వాయిస్తూ నృత్యం చేస్తుంటే ఆ పిల్లలు ఈ పిల్లలు చూడటానికి వచ్చిన పేరెంట్స్ ఎంతో ఆనందంగా నృత్యం చేస్తూ ఉంటే మాకు కన్నుల పండుగగా ఉంది. అదేవిధంగా పిల్లలు ఆ బయట తోటలో ఉన్నటువంటి ఆ పువ్వులు కాయలు ఆ సీతాకొక వాటన్నింటినీ సీతాకొక చిలుకలు లాంటి వాటిని చూస్తుంటే ఎంతో ఆనందపడిపోతున్నారు. అప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టినాన సృష్టి అందంగా ఉంటే సృష్టికర్త ఎంత సుందరాకారుడో గుర్తించుకోవాలి. అందువలన సృష్టి ఎంతో అపురూపమైనది, సృష్టికర్త అంతకంటే ప్రేమాస్పదుడు. ప్రేమని వెదజల్లి సర్వజీవుల యందు పరమాత్ముడు ఉంటాడు గనక మమాత్మ సర్వభూతాంతరాత్మ అనే భావనతో అందరి పట్ల ప్రేమ సౌభ్రాతృత్వం అనేటువంటి భావనతో ఉన్నప్పుడు భారతదేశమే గాక యావత్ ప్రపంచం కూడా శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతుందనే భావనతో ఈ ఇన్సిడెంట్ మీకు చెప్పాను. తదుపరి
1: భ్రమరామ గారు, మీరు చాలా చక్కటి విషయాన్ని అందించారు శ్రోతలకి. ముఖ్యంగా ఆ పాటూరులో ఆ పిల్లల్ని ఆ కేర్ తీసుకోవటం, వాళ్ళని మీరు చక్కగా తయారు చేయటం చాలా చాలా చక్కటి విషయం. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, పిల్లలకి ప్రకృతిలోని అందాలు చూపినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇంత అందమైన ప్రకృతిని సృష్టించిన భగవంతుడిని కూడా వాళ్ళకి ఆ అవేర్నెస్ కలుగుతుందనే విషయాన్ని ఇప్పుడు మీ మాటల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అమ్మా సుధారాణి గారు, మీరు ఇందాక నుంచి కూడా చక్కగా ప్రాక్టికల్ వేలో మీరు అనుభవించిన అనుభవాలు చెప్పారు. ఈ విషయంగా కూడా మీరు ఇంకొద్దిగా పెద్ద స్థాయి పిల్లలకి ఎలా మీరు చెప్తారో మీ అనుభవంలో ఉండండి సంఘటనలు కొన్ని చెప్పండి, పాఠకులతో పంచుకోండి, శ్రోతలతో పంచుకోండి.
2: హలో, మనం వాతావరణ కాలుష్యం గురించి చెప్పుకున్నాము. అంటే వాతావరణ కాలుష్యం అంటే ఏంటి అంటే ఉండకూడనివి చేరకూడనివి అందులో ఉండడం, ఉదాహరణకి బియ్యంలో రాళ్లు అట్లా తీసుకుంటే మన వాతావరణంలో కొద్దిపాటి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, కొద్దిపాటి జడవాయువులు, నీటి ఆవిరి ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాతావరణంలో ఉండేవి ఏంటంటే ఎక్కువ శాతం 50% కార్బన్ డైఆక్సైడ్ చేరుతుంది, అట్లాగే ఓజోన్, నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అని సిఎఫ్సిలు అని 17% ఉన్నాయి, నైట్రస్ ఆక్సైడ్ అని, అలాగే సీసపు పార్టికల్స్ అని, అవన్నీ కూడా వెహికులర్ అండ్ ఇండస్ట్రియల్ నుండి విడుదలబడినటువంటి పొగలో నుండి వచ్చినటువంటి ధూళి కణాల్లో ఉండేటువంటి అంశాలు ఇవి. సో వీటి వల్ల ఏం జరుగుతుంది అనేది మనం పిల్లలకి బాల వికాసలో స్వామి చెప్పిన అంశాలతో పాటు మన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రేమించాలని చెప్పాం కదా, కాబట్టి ఈ అంశాలను కూడా గురువులుగా మేము చెప్పడం జరుగుతుంది. చెప్పేటప్పుడు పిల్లలకి వీటి వల్ల ఏంటి మేడం గారు మనకు వచ్చే నష్టం అని అడిగితే వీటిని గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అంటారు అని చెప్పి, భూగోళం వేడెక్కుతుంది అని మనం అందరం అనుకుంటున్నాం, పేపర్లో ఇస్తున్నారు, ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చినటువంటి డైరెక్ట్ గా సన్ రేస్ భూమిని తాకినప్పుడు భూమి దాన్ని కొంత ఉంచుకుని మిగతా కొంతని తిరిగి రేడియేట్ చేస్తుంది, చేసినప్పుడు అది బయటికి వెళ్లకుండా వాతావరణంలో ఉండేటువంటి ఈ వాయువులన్నీ కూడా దాన్ని పట్టి ఉంచుతున్నాయి, వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఆ ఉంచడం వల్ల మన భూమి వేడెక్కడం జరుగుతుంది. వీటిని ఎట్లా వస్తున్నాయి, వీటికి కారణం ఏంటి, వృక్షో రక్షతి రక్షిత అని మనం చెప్పాలి పిల్లలకి. మెయిన్ కారణం ఏంటంటే డిఫారెస్టేషన్, అడవుల్ని నరకడము అవసరానికి మించి. దీనికి ముఖ్యంగా పిల్లల్లో చెప్పాలి, మనలో చేరకూడని ఉన్నాయి గుణాలు, మనలో ఉండవలసినవి సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు, చేరకూడనివి మన కాలుష్యం, ఇందాక మాషార్ చెప్పారు భావ కాలుష్యం అని, థాట్ పొల్యూషన్, అందులో మనకు ఉండకూడనివి ఏంటంటే దురాశ, అతిగా కోరికలు, మితిమీరిన ఆశలు, ఇవన్నీ వల్ల మానవుడు తన కోసమే కాకుండా ఇంకా తన తరాల వారి తరాల వారికి సరిపోయినంత సంపాదించిన ఇంకా కావాలనేటువంటి ఒక తత్వం వల్ల మనం ఇవన్నీ జరగడం జరుగుతుంది. వీటిని మనం ఎట్లా దీన్ని మనం చెయ్యాలనేది పిల్లలకి చెప్పినప్పుడు పిల్లలకి మా వరకు మేము మా బాల వికాస్ పిల్లల వరకు మేమేం చేస్తున్నాం అంటే మేం చేయగలిసింది పిల్లలందరికీ కూడా వారి బర్త్డేస్ కి ప్రతి పిల్లలకి కూడా గిఫ్ట్ కింద బహుమతి కింద ఒక మొక్కని ఇచ్చి నాటమని చెప్పడం, తర్వాత స్కూల్స్ లోను గ్రౌండ్స్ లోను పబ్లిక్ ప్లేసెస్ లోను పిల్లవాళ్ళు ఇంటి దగ్గరగా ఉన్నటువంటి స్థలం చూసుకుని ఆ పిల్లవాళ్ళకి ఆ మొక్కని ఇచ్చి అక్కడ నాటిపించి దాని బాధ్యత, అది కొంతవరకు పెరిగిందాకా దానికి చుట్టూ కంచి వేయడము, వాటరింగ్ చేయడము, దానంతటా అది మళ్లీ పెరిగేటట్టు అయ్యేందాకా దాని గురించి రెస్పాన్సిబిలిటీ ఆ విద్యార్థికి అప్పచెప్పడము, కొంతవరకు బాల వికాస్ పిల్లల మేరకు కూడా అటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేస్తూ ఈ మొక్కల్ని పెంచి వృక్షో రక్షతి రక్షిత, ప్రకృతికి మనం ఏ చిన్న సహాయం చేసినా అది మనకు అమితమైన సహాయాన్ని ఇస్తుంది. ఆ చెట్టు కూడా బాధపడే బాధను కూడా, పుట్టినప్పుడు నీకు ఉయ్యాలనవుతున్నాను, చనిపోయేటప్పుడు కట్టెతో నీతో కలిసి నేను సాయం నీ వరకు వస్తున్నాను, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, పాడు గాలిని నేను ప్రాణం నా కడుపు నింపుకుంటున్నాను, ప్రాణవాయువుని నీకు అందిస్తున్నాను, నా మొరను వినండి, మమ్మల్ని నరకకండి, మీరు కష్టాలని కోరి తెచ్చుకోకండి అని వాటి బాధని చెప్తున్నట్టు గేయ రూపంలో పిల్లలకి ఈ వృక్షాల మీద మేము పాటలు రాసి అలాగే నాటికలు చేసి పిల్లల్లో దీని మీద డిఫారెస్ట్ మీద అవేర్నెస్ తెప్పి ప్రయత్నం చేస్తున్నాం.
1: సాయిరామ్, ఇప్పటి వరకు సత్యసాయి భగవాను యొక్క దివ్య అనుగ్రహాశిస్సుల వలన ఇక్కడ మన రేడియో సాయివారి సౌజన్యం వలన ఇక్కడ ఉండేటువంటి సాంకేతిక నిపుణులు సాయి సోదరుల యొక్క సహకారంతో ఇక్కడ ముఖ్యంగా వచ్చినటువంటి దూరం నుంచి వచ్చినటువంటి బాల వికాస గురువులు టిఎస్ఎన్ మూర్తి గారు, భ్రమరాంబ గారు, సుధారాణి గారుతో వారికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా సత్యసాయి స్వరూపులైనటువంటి శ్రోతల అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పించుకుంటూ జై సాయిరాం.
3: మీరు ఇంతవరకు పరమేష్టి తత్వానికి పునాది శ్రీ సత్యసాయి బాల వికాస్ అనే అంశంపై సీనియర్ బాల వికాస్ గురువులు పాల్గొన్న గోష్ఠీ కార్యక్రమం విన్నారు. ఇందులో శ్రీమతి బ్రహ్మరంభ గారు, శ్రీమతి సుధారాణి గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ టిఎస్ఎన్ మూర్తి గారు పాల్గొన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు.

0: బాలుడన్న నోట బ్రహ్మాండంబు చూపితివి తల్లికి, రసలీలలు నెరపితివి గోపికల గూడి అన్న గీతాచార్యుడివై నిలచితివి. ఎటుల తెలియగలమయ్యా నీ తత్వంబు నీలమేఘశ్యామ. శ్రీకృష్ణ తత్వదర్శనం అనే నాటిక ఇప్పుడు సమర్పించబడుతుంది.
1: సమిష్టి నుంచి పరాత్పరుని వద్దకు ప్రస్థానమే మానవ జన్మ నెత్తిన ప్రతి ఒక్కరి జీవన లక్ష్యం. అందుకు మార్గాన్ని కూడా కృపాళువైన ఆ భగవంతుడే భగవద్గీత ద్వారా మనకు తెలియజేశాడు. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. అదుగో మహాత్ముడైన విదురుడు పవిత్రమైన బృందావనం నుంచి ఆధ్యాత్మిక జైత్రయాత్రకు బయలుదేరుతున్నాడు.

0: ఆహా, భగవంతుని పాదముద్రలను తనపై శాశ్వతంగా ముద్రించుకున్న ఈ బృందావన క్షేత్రానిదే కదా అదృష్టమంటే, ఓ బృందావనమా, ప్రభు సేవకుడైన ఈ విదురుని నమస్సులు స్వీకరించు. ఓహో, బృందావనిలో వీచే ఈ పిల్ల తిమ్మెరలు చక్కని భక్తి పరిమళాలను వెదజల్లుతున్నాయి. శ్రీకృష్ణుని రాసలీలలతో ధన్యమైన ఇక్కడి వాతావరణం అలౌకికమైన అనుభూతి కలిగిస్తోంది. కృష్ణ, కృష్ణ, ఎక్కడున్నావు కృష్ణ? ఎన్నో ఏళ్లుగా నీతో సాంగత్యం నెరిపిన నా మనస్సునే ఈ స్వల్పకాల వియోగం దహించి వేస్తోందే. నీవే తమ శ్వాసగా జీవించిన ఆ గోపికలు, గోపాలురు ఇంకెంతగా దుఃఖిస్తున్నారో పాపం.
1: ఓ మహాత్మా, తమరెవరు? దేనికోసం వెతుక్కుంటున్నారు?
0: నాయనా, నన్ను విదురుడంటారు, కాని కృష్ణుని సేవకుడునని చెప్పుకోవడమే నాకు ఆనందం. ఓ గోపాలకులారా, కృష్ణుడు మీ నడుమ లేడు కదా, ఆ దుఃఖాన్ని మీరు ఎలా భరిస్తున్నారో ఆ రహస్యం చెప్పి పుణ్యం కట్టుకోండి.
1: మహాత్మా, మీరు పొరబడుతున్నారు. కృష్ణుడు మమ్మల్ని విడిచి ఎక్కడికి పోలేదు. ఉదయ సూర్యుని కిరణాల ద్వారా మాకు తన ప్రేమలోని వెచ్చదనాన్ని పంచుతున్నాడు. చల్లని యమునా జలాలతో మా దప్పిక తీరుస్తూ మమ్మల్ని సంతృప్తుల్ని చేస్తున్నాడు. చల్లని గాలి వీచే వేళలో పూపొదలలో చెట్లలో దాగుని తన మురళిపై అమృతాన్ని వర్షించే రాగాలను పలికిస్తున్నాడు. అన్ని చోట్ల తానే అయి ఉండగా అతడు లేడనే ప్రశ్నకు తావేది స్వామి?
0: గోపాలకులారా, మీ వంటి జ్ఞానుల సత్సంగం లభించడం నా సుకృతం. కృష్ణతత్వం నాకింకా బోధపడలేదని నాకు తెలిసేలా చేశారు. నిజమైన జ్ఞానాన్ని పొందడమే జీవిత పరమార్థమని, అదే జీవన గమ్యమని తెలిపి ఆ లక్ష్య సాధనకు పూనుకోవాలని సూచించారు. ధన్యుడినయ్యాను.
1: పశువులు కాచుకునేవాళ్ళం, మాకు అంతటి పెద్ద విషయాలు ఎలా తెలుస్తాయి మహాత్మా? ఆ స్వామి, అదిగో అటు చూడండి, కృష్ణుని ఆప్తమిత్రుడు, సన్నిహితుడు అయిన ఉద్ధవుడు వస్తున్నాడు. ఆయన మీకు సహాయం చేయగలుగుతాడు.
0: కృష్ణ సఖుడైన ఉద్ధవునికి ప్రణామాలు.
2: ధర్మాత్ముడైన విదురునికి ప్రణామాలు. వాసుదేవుని సుమధురమైన దివ్యజ్ఞాన సాగరములో వలలాడి ఇప్పుడే ద్వారక నుంచి తిరిగి వస్తున్నాను.
0: అయితే మహాత్మా, ముక్తి కోసమునే పడుతున్న ఆరాటాన్ని గమనించండి. ఆ జ్ఞానాన్ని కాస్త నాకు పంచి ఇవ్వండి. నా కోరిక ఈ పవిత్ర బృందావనలో ఫలించేందుకు సాయపడండి.
2: ధర్మాత్మ, మనమిలా కలుస్తామని కృష్ణుడు ముందే సూచించాడు. తమరు మహర్షి మైత్రేయులు వారిని కలుసుకోవాలని తన మాటగా మీతో చెప్పమన్నాడు. వారి ద్వారానే మీకు బ్రహ్మజ్ఞానం సంప్రాప్తిస్తుందట.
0: అయితే తక్షణమే పోయి వారిని దర్శిస్తాను. కృష్ణ, ఇన్నాళ్లు నా చేయి పట్టి నడిపిస్తున్నది నీవే అని తెలుసుకుని పరమానందంలో తేలిపోతున్నాను. నీ సంకల్పమే నెరవేరుగాక. ధన్యోస్మి కృష్ణ, ధన్యోస్మి. మహర్షి మైత్రేయునికి ప్రణామాలు. శ్రీకృష్ణుని ఆదేశం మేరకు యథార్థమైన బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని మీ వద్దకు వచ్చాను. నాకు ఆ జ్ఞానసుధను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించండి.
3: మహాత్మా విదుర, గొప్ప జ్ఞానిగా ప్రసిద్ధికెక్కినవాడవు నీవు. అంతకన్నా ఎక్కువగా నేను నీకు బోధించగలిగినదేముంది? అయినా మనం కలుసుకోవాలన్నది కృష్ణుని సంకల్పం కనుక ఆ మహామహిమాన్వితమైన వారి లీలలను గురించి ముచ్చటించుకుందాం.
0: అవశ్యం. మధురాధిపతే రకిలం మధురం. కృష్ణునికి సంబంధించిన ప్రతి ఒక్కటి మధురమైనదే. ఆ తీయదనం కృష్ణుని వద్ద నుంచే ఆయన లీలల ద్వారా నలుదెశలా వ్యాపిస్తుంది. సుశ్రావ్యమైన గీతంలా వారి సందేశం వినేవారిని మరో ప్రపంచంలో విహరింపచేస్తుంది.
3: ఆ సంగీత బ్రహ్మ అందించిన గీతాలలో భగవద్గీతే పరమోత్కృష్టమైనది. కాని భగవద్గీత కేవలం యుద్ధరంగంలో ప్రవచించిన శ్లోకాల సంకలనం అనుకోవడం పొరపాటు. అది ఆయన వైభవోపేత జీవన గానం. ఆయన జీవితమే ఆయన సందేశం.
0: సత్యం వచించారు మహాత్మా. గీతలో ప్రకటించిన వాగ్దానాలన్నీ ఆయన నెరవేర్చారు. ఆ ఘనకార్యాలన్నీ ఆయన మహిమకు రంగులద్ది శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి.
3: ఆయన ఆలోచనకు, కార్యాచరణకు సర్వస్య శరణాగతి చేసిన భక్తుని సంక్షేమమే కేంద్ర బిందువు. ఆయన ఘనతను అనుభవించి ఆ అనుభవాన్ని నెమరు వేసుకో. దూర్వాసుని ఆగ్రహానికి వెరచి పాండవులు ఆయన పాద పద్మాలను ఎలా ఆశ్రయించారో గమనించు.
4: కర్ణ, మాన్యుడైన ఆ దూర్వాస మహర్షికి వారి 10,000 మంది శిష్యగణానికి మనం కాబట్టి 4 నెలల సుదీర్ఘకాలం అద్వితీయమైన సేవలు చేశాం. అలా మరెవరు చేయగలరు?
1: ఆ మాట నిజం సుయోధన. ఆతిథ్యానికి కౌరవ వంశం పెట్టింది పేరు.
3: నా ముద్దుల మేనల్లుడా సుయోధన, ఆవేశ కావేశాలను శాంతింపజేయడానికి ఆతిథ్యమే మెరుగైన ఉపాయం. పాండవులను మరిక కోలుకోకుండా జయించడానికి నీకు ఇంతకన్నా చక్కని అవకాశం దొరకదు.
1: చాలు చాలు, మీ కుటిలోపాయాలు కట్టిపెట్టండి. గాంధార నరేశ్వర, సుయోధన, ఒక్కసారైనా మనం సుక్షత్రియుల్లా పోరాడుదాం. ఈ కలహానికి రణరంగంలోనే రాజోచితంగా స్వస్తి పలుకుదాం.
3: రాధేయ, నీ బాణాలు సాధించలేనిది పాచికలు విసిరి సాధించాను. రాజనీతి శక్తిని తక్కువగా అంచనా వేయకు.
4: కర్ణ, శకుని మామ చెప్పినది వాస్తవం. ఆ మామశ్రీ, మీ మనసులోని మాటేమిటో చెప్పండి.
3: సుయోధన, దూర్వాసుని ఆగ్రహాన్నే అస్త్రంగా మలుచుకో. ఋషి నాలుక కొన నుంచి వెలువడే శాపమే పాండవుల వినాశానికి హేతువై కౌరవుల పాలిట వరం కావాలి. నీ ఆతిథ్యంతో సంతృప్తుడైన మహర్షి నీకు తప్పక వరమిస్తాడు.
4: అర్థమైంది మామా, అర్థమైంది. మిగిలేది నాకు వదిలిపెట్టు.
3: అదృష్టవంతుడివి సుయోధన. అదిగో అనుకున్నదే తడవుగా మహర్షులు విచ్చేస్తున్నారు.
4: ప్రణామం మునివర్య.
1: ఆయుష్మాన్ భవ.
4: దుశ్శాసన, మహర్షులు విశ్రమించడానికి తగు ఏర్పాట్లు చేశావా?
2: అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సోదరా. నేను స్వయంగా.
1: నా కోసం అధిగా శ్రమ పడకవచ్చు. నేను బయలుదేరే వేళయ్యింది. నీ భక్తి శ్రద్ధలకు నేనంతో సంతృప్తి చెందాను. నీకు కావలసిన వరం కోరు. అదెంత కఠినమైనదైనా విలువైనదైనా పర్వాలేదు, తప్పకిస్తాను.
4: మహర్షి, తమ వంటి మహాత్ములను సేవించే అవకాశం లభించడమే గొప్ప వరం. నాదో చిన్న కోరిక. మాకు ప్రసాదించినట్టే మా సోదరులు పాండవులకు కూడా మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి. వారికి కూడా మిమ్మల్ని సేవించే అవకాశం కల్పించండి. అలాగే
3: సందేహించకు దుర్యోధన, మహర్షులు కరుణామూర్తులు. వారు నీ ప్రార్థనను తప్పక మన్నిస్తారు.
4: మునివర్య, చివరగా మరో కోరిక. పాంచాలి భోజనం చేసిన తరువాతనే తమరు పాండవుల గృహాన్ని సందర్శించాలి.
1: అలాగే చేస్తాను. కుంతీపుత్రులను కూడా సందర్శించి ఆశీర్వదిస్తాను.
3: అతి త్వరలోనే పాండవులు దూర్వాసుని ఆగ్రహ జ్వాలల్లో మాడి మసైపోతారు. యువరాజు సుయోధనుడు అప్పుడు
4: మహారాజు అవుతాడు. మహారాజు సుయోధనుడు, మహారాజు సుయోధనుడు. అగ్రిజ, అజ్ఞాతవాసంలో రోజులు గడిచే కొద్దీ వీలైనంత త్వరగా భరతవర్షానికి కౌరవుల పేడ తప్పించాలని నా గద ఉవ్విళ్ళూరుతోంది. నీవే గనుక అనుమతి ఇచ్చి ఉంటే ఆ పని ఎప్పుడో పూర్తి చేసేవాడిని.
2: సహనం, సహనం వహించు భీమసేన. ఆత్మ ప్రబోధాన్ని విస్మరించి మనం కూడా సుడులు తిరిగే భావోద్వేగాలకే లోబడిపోతే మనకు సుయోధనుడికి తేడా ఏమిటి? మనకిది అగ్ని పరీక్ష. మనం అందులో అగ్ని పునీతులై బయటపడదాం.
4: కాని ఆ దుష్టశక్తులు సుఖభోగాలలో తేలిపోతూ ఆనందిస్తుంటే మనకి దురవస్థ ఏమిటి అగ్రజ?
2: భీమసేన, మనందరికీ ప్రీతముడైన వాసుదేవుడు చెప్పినట్లు ఏదీ శాశ్వతం కాదు.
5: అగ్రజ, అటు చూడండి, దూర్వాస మహాముని శిష్యులతో సహా విచ్చేస్తున్నారు.
2: ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మునివర్య, మీ రాకతో మా పేద కుటీరం పావనమైంది. తమకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మేమెప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం.
1: ధర్మరాజా, కుశల ప్రశ్నలు తరువాత. ముందు ఆకలితో దహించుకుపోతున్న మాకు మా 10,000 మంది శిష్యులకు భోజనానికి ఏర్పాటు చేయండి. మేము నదికి పోయి స్నానం ముగించుకుని వస్తాం.
5: అగ్రజ, దూర్వాసులు వారు భోజన ఏర్పాట్లు చేయమని చెప్పి వెళ్లిపోయారు. అపరాహ్నము దాటింది. పాంచాలి కూడా భోజనం చేసే ఉంటుంది. రోజుకు ఒకసారి మాత్రమే ఆహారాన్ని ప్రసాదించే అక్షయ పాత్ర ఈ రోజుకిక మనకు ఉపయోగపడదు. ఈ పరిస్థితిలో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ దూర్వాసుల వారి శిష్యగణానికి భోజనం పెట్టడం ఎలా? అసలే ఆయన ముక్కోపి, పైగా ఆకలి కొని ఉన్నాడు. మనకి ఏ ఆపద రాసి పెట్టి ఉంటో ఆ దేవుడికే తెలియాలి.
2: ద్రౌపది,
6: నాథ ఎందుకు పిలిచారు?
2: దేవి, శిష్యగణంతో సహా దూర్వాస మహర్షి విచ్చేశారు. మనం ఆయనకు భోజనం పెట్టలేకపోతే వారి శాపానికి గురికాక తప్పదు.
4: విధి ఆడుతున్న ఈ నాటకం ఏమిటి అగ్రజ? ప్రపంచాన్ని పరిపాలించే ధర్మనిష్టా పరాయుడికి ఆకలితో ఉన్న ఒక బ్రాహ్మణుడికి పట్టడి అన్నం పెట్టలేని దుస్థితి ఏమిటి?
2: భీమా, ధర్మో రక్షతి రక్షిత, ధర్మం తప్పక నడుచుకునే వారికి ఎలాంటి ఆపదా కలదు. ధర్మం ఉన్న చోట కృష్ణుడు తప్పకుండా ఉంటాడు. మనకి ఆయనే దిక్కు. అందరం కలిసి ఆయన్ని ప్రార్థిద్దాం. కృష్ణ
4: మధుసూదన
5: జనార్దన.
3: సోదరి పాంచాలి, చాలా ఆకలిగా ఉందమ్మా, నాకింత తినడానికి ఏమైనా పెట్టు.
6: చివరికి నీవు కూడా మమ్మల్ని పరీక్షిస్తున్నావా కృష్ణ? ఓ హృదయవాసి, మా ఆత్మలు అలా క్షోభిస్తున్నాయో నీకు తెలియదా? దయచేసి మమ్మల్ని కాపాడు వాసుదేవా.
3: ముందు తినడానికి ఏదైనా పెట్టు, ఆ తర్వాత మీ సమస్యల గురించి తీరిగ్గా ఆలోచిద్దాం.
4: తినడానికి ఏమీ మిగల్లేదు వాసుదేవా, నిండుకున్న పాత్రలు రిక్తహస్తాలతో మిగిలాం.
3: నేను నమ్మను, తప్పకుండా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది, కనీసం ఒక్క మెతుకైనా సరే. ఏది ఆ పాత్ర ఇలా తీసుకురా సోదరి. ఈ మెతుకు నన్నే కాక యావత్ విశ్వాన్ని సంతృప్తిపరచుగాక. భీమసేన, నీవు పోయి వందనీయుడైన ఆ ఋషిని, ఆయన శిష్యగణాన్ని పిలుచుకురా. మరో మాట, తప్పించుకునేందుకు వారేమి చెప్పినా వినకు. అర్థమైందా?
4: అర్థమైంది వాసుదేవా. ఏళ్ల తరబడి సహవాసం వల్ల నీ చిలిపితనం నాకు కొంత పట్టుబడింది. నేను వెళ్లి కార్యం చక్కబెట్టి వస్తాను.
2: కృష్ణ, ఆ పద్మాంధవ, మమ్మల్ని మరోసారి రక్షించావు. మాపై నీకున్న అవ్యాజమైన అనురాగానికి కృతజ్ఞత తెలిపేందుకు ఎన్ని మాటలైనా సరిపో.
3: కేవలం ప్రేమ కాదు ధర్మరాజా, అది నా కర్తవ్యం కూడా. నిరంతరం నన్నే తలుచుకునే వారిని కాపాడి వారి యోగక్షేమాలు చూసుకోవడం నా బాధ్యత.
5: గురుదేవా, గురుదేవా, ఏమీ తినకుండానే పగిలిపోతాయేమో అన్నట్టుగా మా పొట్టలు నిండిపోయాయి. కాపాడండి గురుదేవా, కాపాడండి.
7: ఏమిటా అసందర్భ ప్రలాపర, క్షణం క్రిందట ఆకలితో నకనకలాడుతున్నారే, ఉన్నట్టుండి ఏమైంది? శివ శివ.
4: మునివర్య, తమ కోసం మా అగ్రజుడు షడ్రసోపేతమైన భోజనం సిద్ధం చేశాడు. రండి మహాత్మా, మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి.
7: భీమసేన, నా కడుపులో ఒక్క మెతుకైనా పట్టే చోటు లేదయ్యా. కనీసం అడుగు తీసి అడుగు వేసే స్థితిలో కూడా లేను.
4: మహర్షి, మీరు అన్యథా భావించకపోతే నేను మిమ్మల్ని నా వీపు మీద ఎక్కించుకుని క్షణంలో మా కుటీరానికి తీసుకుపోతాను.
7: భీమసేన, దయచేసి నన్ను వదిలేయవయ్యా. నా పరిస్థితి అర్థం చేసుకో, నేను నా ఆహ్వానాన్ని మన్నించలేను.
4: అదేలా కుదురుతుంది మునివర్య? మహాత్ములైన మీరు లేకుండా తిరిగి వెళ్తే నా సోదరుడు నా పని పడతాడు అన్నట్టు స్వామి, మధుసూదనుడు కూడా మీకోసం వేచి చూస్తున్నాడు.
7: ఏమిటి, మధుసూదనుడా? ఇప్పుడు నాకంతా అర్థమైంది. కృష్ణ, ఇదంతా నీ లీలందన్నమాట. దుష్టుడైన ఆ సుయోధనుడి తీయని మాటలకు మోసపోయాను. కపటంతో అతడు నన్ను తప్పుదోవ పట్టించాడు.
4: ఓ, ఇదంతా దుష్టుడు సుయోధనుడి పన్నాగమా? ఇలాంటి నీచమైన పనులతో సుయోధనుడు తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు.
7: దుష్టమైన ఆలోచనతో నన్నిలా పంపించిన వారంతా సర్వనాశనమైపోతారు. నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరినట్లు వాసుదేవునికి తెలియజేయినాయన భీమసేన. అతడు మీ పక్కన ఉన్నంతకాలం కష్టాలు మీ దరికి రావాలంటేనే భయంతో వణికిపోతాయి. విజయీ భవ, శ్రీకృష్ణ కటాక్ష సిద్ధిరస్తు.
4: ప్రణామాలు పితామహ. ప్రణామాలు గురుదేవ.
0: యశస్వీ భవ.
2: ఆయుష్మాన్ భవ. వత్సా, పితామహులు నేను రేపటి యుద్ధములో అవలంబించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తున్నాం.
0: దుర్యోధన, ఇంత రాత్రి వేళ నీవు ఇక్కడికి రావడానికి కారణమేమిటో అంతు పట్టడం లేదు. మా దృష్టి నుంచి తప్పించుకున్న సమస్య ఏదైనా ఉందా?
4: మనం ఓ గొప్ప యుద్ధంలో మునిగి ఉన్నాం. ఇటువంటి యుద్ధం ఇటీవలి కాలంలో ఎన్నడూ జరగలేదు. అంతకన్నా గొప్ప సమస్య ఏముంటుంది తాతగారు? రోజు రోజుకు నా విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయి. మరోపక్క పాండవుల అహంకారానికి అంతే లేకుండా ఉంది.
0: నీ అసహనంతో శత్రు సైన్యాలు కూడా నశించిపోతున్నాయన్న సంగతి నీవు గమనించడం లేదు. రోజు ఎన్నో అక్షౌహీనుల శత్రు సైన్యాలను యమలోకానికి పంపుతున్నాం.
3: కాని పితామహ, భీకరంగా గర్జించే సింహాలను స్వేచ్ఛగా సంచరించనిస్తూ గొర్రెల మందలను ఎన్ని సంహరిస్తే ఏమిటి ప్రయోజనం? సర్వ సైన్యాధ్యక్షులైన మీ కాళ్ల ముందే ఆ పాండవ కుమారులు యథేచ్ఛగా సంచరిస్తున్నారు.
0: కుంతి కుమారులు అజయులు, పైగా వారికి వాసుదేవుని రక్ష ఉంది. పాండు నందలను చంపనని నేను మీకు ముందే చెప్పాను. ఆ మాటకొస్తే వారిని సంహరించడం ఎవరి వల్ల కాదు.
4: పితామహ, మీరెవరి పక్షాన యుద్ధం చేస్తున్నారు? మా పక్షమా శత్రుపక్షమా?
0: దుర్యోధన, నేను ఎవరి పక్షాన పోరాడడం లేదు, హస్తినాపురం పక్షాన పోరాడుతున్నాను.
4: అయితే హస్తినాపురం శత్రువు ముందు మోకరిల్లడాన్ని మీరు చూస్తూ ఊరుకోగలరా? ఏ క్షణాన్నైనా మోసపూరిత సంఘటన ఏదో జరిగి మనని ఆశ్చర్యంలో ముంచేస్తుందని నాకు అనిపిస్తోంది.
2: దుర్యోధన, ఈ ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని పరిపక్వతలేని నీ భావోద్వేగాలతో మచ్చలేని వ్యక్తిత్వానికి కళంకం ఆపాదించను. భీష్ముడు వారు చేసిన భీకరమైన ప్రతిజ్ఞ గురించి, హస్తినాపురి పట్ల అతిథీయమైన వారి విధేయత గురించి ప్రపంచమంతటికీ తెలుసు.
3: క్షమించండి ద్రోణాచార్య, ఇప్పటికే అతని సోదరులు 24 మంది భీముని క్రూర గదాప్రహారాలకి బలయ్యారు. పితామహుల కేతనం కింద విజయం తనదేనని కలలు కన్న ఆ దుర్యోధనుకి అన్ని పీడకలలే ఎదురవుతున్నాయి.
0: గాంధార చక్రవర్తి, నీ చమత్కారాలు వ్యంగ్యాలతో నా సంయమనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించకు. అగ్ని సదృశ్యమైన బాణాలే యుద్ధంలో విజయాన్ని అందిస్తాయి, ఊరికే వాగే నాలుకలు కాదు.
7: కావచ్చు, కానీ మీ బాణాలు పాండవులనేమీ చేయలేకపోయాయి. పితామహ, మీరు అస్త్రాలను పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోండి. పాండవులు అజయులో కాదో పరీక్షించే అవకాశం నాకివ్వండి.
0: ఓహో, ఓ అర్ధరథుడు జయాపజయాల అనిశ్చితని గురించి నాకు బోధిస్తున్నాడే. నీవే విశ్రాంతి తీసుకో రాధేయ. ద్వైతవనం నుంచి పిరికితనంతో పారిపోయి వచ్చిన సంగతి, విరాటునితో యుద్ధంలో లజ్జాకరమైన పరాజయాన్ని అప్పుడే మర్చిపోయావా?
4: అయిందేదో అయింది పితామహ. రాజప్రతినిధిగా నేను ఆదేశిస్తున్నాను, మీరు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి మీ స్థానాన్ని కర్ణునికి అప్పగించండి.
0: సుయోధన, నీకోసం నా ప్రాణాలనే పరంగా ఒడితే ఇదానుకు నాకిచ్చే గౌరవం పర్వాలేదు. నా ఆత్మ వికలమైపోయింది, నా ప్రతిని అసత్యం కాని. నేను నా బాణాలతో సూర్యుని కంపేస్తాను, రుద్రుడే సిగ్గుపడేలా రౌద్రమంటే ఏమిటో చూపిస్తాను. నా విధిలిఖితం అదే అయితే పాండవుల పతనాన్ని నేనే శాసిస్తాను.
3: బావా అర్జున, దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు. నేను వచ్చి నీకేమైనా ఇబ్బంది కలిగించానా?
7: వాసుదేవ, అంతటా నీవే నిండి ఉన్నావు. రాకూడని సమయం చోటు అనేవి నీ విషయంలో అర్థమైంది. సర్వజ్ఞుడివైన నీకు తెలియని విషయమా అది? ఈ క్షణంలో నీ రాక ఒక్కటే నాకు అత్యంత ఆనందదాయకమైనది. ఈ యుద్ధ సమయంలో మిగిలినవన్నీ అప్రియమైనవి.
3: నీ వేదన అంతా నా ముందు వెళ్లకక్కి నిన్ను కలవరపరుస్తున్న నైరాస్యం నుంచి బయటపడు ధనుంజయ. బహుశా నేను నీకు తోడ్పడగలనేమో చూద్దాం.
7: నీవు గాక మాకింకెవరో దిక్కుపిస్తా. భీకరంగా విరుచుకుపడ్డ పితామహుని ధాటికి అంతంత మాత్రమైన మా సైన్యం మానసిక స్థైర్యం కకావికలైంది. విజయాన్ని అందుకోవటం ఇప్పుడు మరింత అసాధ్యమనిపిస్తోంది.
3: నువ్వు నారాయణి సేవను ఎంచుకోవలసింది. పార్థ, ఈ ఆయుధం పట్టని సారథిని ఎందుకు ఎంచుకున్నావు? అతడు మీ అందరికీ భారమవుతున్నాడు.
7: ఎంత మాట సనాతన సారథి, నా ఎంపిక పట్ల నాకెలాంటి విచారమూ లేదు. ఓటమే మా నొసటన రాసి ఉంటే నీవు పక్కన ఉండగా ఓడిపోవటమే మాకు ఆనందదాయకం. నీ దివ్య సన్నిధి ముందు విజయంతో వచ్చే కీర్తి వెలగలబోతుంది.
3: అలాగైతే మరి నీ ప్రతిజ్ఞల సంగతి ఏమిటి? వాటిని నెరవేర్చుకోవడం నీ ధర్మం కాదా? వాటిని వదిలిపెట్టేస్తావా?
7: మాకు నీ మాటను మించిన ధర్మం తెలియదు కేశవ. మా తలరాతను నీ సంకల్పమే నిర్ణయించను.
3: ధర్మానికి విజయాన్ని చేకూర్చడమే నా సంకల్పం. ధర్మం నీ పక్షాన ఉంది కాబట్టే నేను ఉన్నాను. కాని గంగాపుత్రుడైన భీష్ముడు విల్లు చేతబట్టి నిలబడి ఉన్నంత వరకు జయమాల నీ కంఠాన్ని అలంకరించదు. ఈ విశ్వవేదిక మీద ప్రతి నాటకం నా సంకల్పాన్ని అనుసరించే సాగుతుంది. ఒక భక్తుని ఉద్ధరించడానికి, ఒక సైన్యానికి విజయాన్ని కట్టబెట్టడానికి చిరునాటిక ఒకటి ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. సోదరి, జాగ్రత్తగా విను. నీ భర్త భవిష్యత్తు, ఈ యుద్ధ పర్యవసానం నీమీదే ఆధారపడి ఉన్నాయి. పితామహునితో వ్యవహరించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి సుమా. పద నా వెంటేరా. పాంచాలి, నీ పాదరక్షలు సవ్వడి చేస్తే నీవు వస్తున్నట్టు భీష్మునికి తెలిసిపోతుంది. నీ పాదుకలు నాచెంత ఉండని, వాటిని నేను భద్రపరుస్తాను.
6: కృష్ణ, నీవు నా పాదుకలు ముయ్యడమా?
3: పాంచాలి, ఏం మాట్లాడకు, నేను చెప్పినట్టు చెయ్యి, నడు.
6: గౌరవనీయులకు నా ప్రణామాలు.
0: దీర్ఘ సుమంగళీ భవ. ఎవరమ్మా నీవు? ఏం కావాలి సాధ్వి నీకు?
6: పేదరాలైన ఈ కోడలు కోరగలిగినదేమున్నది పితామహ మీ దీవెనలు తప్ప?
0: ఎవరు? ద్రౌపది నీవా? వేళకాని వేళలో నీవు ఇక్కడికి రావడానికి కారణమేమిటి తల్లి?
6: కాలం కలిసి రానప్పుడు దుస్సాహసాలు తప్పవగదా పితామహ. సుమంగళిగా ఉండాలని మీరు నన్ను ఆశీర్వదించారు. మీ దీవెన ఫలించేలా చేయమని కోరుతున్నాను.
0: అయితే నీ భర్తలను చంపుతానని ప్రకటించినట్లు తెలుసుకుని చేటచక్యంగా నా ఆశీస్సులు పొందావన్నమాట. తెలివైన దానిది. నీ ప్రయత్నం నిర్దిష్టంగా జరగడానికి దైవ సహకారం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. హే జగన్నాటక సూత్రధారి మధుసూదన, ఎక్కడున్నావు? ఇకనైనా మాటు నుంచి బయటకు వచ్చి నీ దర్శన భాగ్యం కలిగించు.
3: ప్రణామాలు పితామహ.
0: యశోదనందన, నీ చిలిపి బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు, నన్ను ఎలాంటి ధర్మ సంకటంలో పడేశావో చూడు.
3: ధర్మం కోసం పోరాడుతున్న నీ మనుమలను రక్షించడం ధర్మ సంకటం ఎలా అవుతుంది పితామహ? వాస్తవానికి నేను నీకు కూడా నీ ప్రతిన నిలబెట్టుకోవడానికి సహాయం చేస్తున్నాను. యుద్ధం ఆరంభమైన తొలి రోజునే విజయం కలగాలని నీవు యుధిష్ఠిరుడిని దీవించావు, మర్చిపోయావా?
0: సరే వాసుదేవ, నీ సంకల్పమే నెరవేరని. అమ్మా, నువ్వు నిశ్చింతగా ఉండు. జగద్రక్షకుడే వారిని కాపాడడానికి కంకణం కట్టుకున్నప్పుడు నీ భర్తలకు కీడు తలపెట్టగలవారు ఎవరు? కీడు చేయాలనే ఆలోచన వారిలో కలిగిన తక్షణమే ఆయన చక్రం తిప్పి వారిని ఆ విపత్తు నుంచి బయటపడేస్తాడు.
3: ద్రౌపది, నీవిక వెళ్లవచ్చు. ఇవిగో నీ పాదరక్షలు. ఆ పితామహ, నాకు మీతో ఇంకా కాస్త పని మిగిలే ఉంది.
0: భక్త పరాధీన, విశ్వమంతా నీ సంకల్పానికి లోబడి సంచరిస్తూ ఉంటే నీవు నీ భక్తుల సంకల్పానికి అనుగుణంగా నడుచుకుంటావు. భక్తుల పాదరక్షలు మోయడానికి కూడా వెనుకాడవు. కనీసం పాంచాలి పాదరక్షలపై ధూళిరేలువై ఉన్నా నాకు నీ స్పర్శ వల్ల మోక్షం లభించేది. వాసుదేవ, ఈ వృద్ధిని మరొకటి వింటావా?
3: పితామహ, భక్తునికి నన్ను వేడుకోవలసిన పని లేదు, అతడు నన్ను ఆజ్ఞాపించవచ్చు.
0: వాసుదేవ, నాకు ఈ భవబంధాల నుంచి విముక్తి కలిగించు. నాకు ఈ యుద్ధంలా కనిపించడం లేదు, ధర్మ సంకటంలా నన్ను లోపల చిత్రవద చేస్తోంది. కృష్ణ, నా మీద కనికరం చూపించు, నాకీ బాధను శాశ్వతంగా తొలగించు. కృష్ణ,
3: భీష్మ, నీవు శాంతభక్తికి ప్రతిరూపానివి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణే నా కర్తవ్యం. నీవు నీ కర్తవ్యాన్ని నిర్వహించు, నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను.
2: కురువంశానికి కఠినమైన పరీక్షా సమయం దాపురించింది. యుద్ధం చేసిన గాయాలు ఎన్నటికీ మానేవి కావు. వైశాంకరం జన్మిస్తాడనే ఆశ ఒక్కటే మిడుక్కుమంటోంది.
7: అగ్రజ, నా మనస్సునేదో భయం తొలిచివేస్తోంది. దుష్టుడైన అశ్వత్థామ మన వారసుల్ని లక్ష్యంగా చేసుకుని భయంకరమైన శస్త్రాన్ని ప్రయోగించాడు.
4: అలాంటి అర్ధరహితమైన ఆలోచనలేమి పెట్టుకోవద్దు సోదరులారా. మన రక్షకుడైన కృష్ణుడు పుట్టబోయే శిశువుని రక్షిస్తానని మాట ఇచ్చాడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. అదిగో ద్రౌపది వస్తోంది. ఆమె వంశోద్ధారకుడు పుట్టాడనే శుభవార్త తీసుకువస్తోందని ఖచ్చితంగా చెప్పగలను.
6: కౌంటేయులారా, మన వంశానికి సూర్యోదయం కాకముందే సూర్యాస్తమయం అయింది. ఉత్తర మృత శిశువుకు జన్మనిచ్చింది.
7: లేదు, అలా జరగదు. అలా జరగడానికి మనమేం పాపం చేశాం? విజయం సాధించామని సంబరాలు చేసుకున్నాం, కానీ మనకు ఆ విజయం అంతులేని శోకం కన్నీళ్లు తప్ప మరేమిచ్చింది?
5: మన జీవనయానములు కష్టాలే మనకు ఎన్నడూ వీడుకోని సహచరులుగా ఉన్నాయి. తండ్రి ప్రేమగా దూరమయ్యాం. మనకు న్యాయంగా దక్కవలసిన రాజ్యభాగం దక్కకుండా వంచనకు గురయ్యాం. కుట్ర చేసి మనని అడవుల పాలు చేశారు. అంతులేని ఆ శోకం వల్ల ఓర్చుకోవడం అనే మాటకు అర్థం లేకుండా పోయిందన్నా.
4: ఇప్పుడు ఈ చివరి ఆశ కూడా నెరవేరలేదు. భవిష్యత్తు అగమ్య గోచరమై బతుకులో అంధకారం అలుముకుంది.
2: లేదు భీమసేన, ఇంకా కాస్త ఆశ మిగిలి ఉంది. అజ్ఞాతవాస కాలంలో మనకు దారి చూపి కష్టకాలంలో మార్గదర్శిగా నిలిచిన దివ్యజ్యోతే ఈ సంకట స్థితి నుంచి కూడా మనల్ని కాపాడుతుంది.
3: అర్జున, హస్తినాపురంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోందేమిటి? పద, వేడుకలకు సన్నాహాలు మొదలుపెట్టు. వీధులన్నీ అలంకరించమని చెప్పు. దాన ధర్మాలు చేయి. ఏమిటా వెరిచూపులు? మనవడి రాక నీకు వయసు పయబడుతోందని గుర్తు చేసిందా?
4: అశ్వత్థామ శాపం ఫలించింది వాసుదేవ. అభిమన్యుడికి పుట్టిన కుమారుడి మరణంతో పాండవుల ఆశల ప్రపంచం కుప్పకూలింది.
3: భీమసేన, నీ హాస్య ప్రవృత్తి ఏమాత్రం చెక్కు చెదరలేదు సుమా. అయినా అలా అశుభాలు పలక్కు. చూడు, తల్లివడిలో పిల్లవాడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో. అరే, వీడు అచ్చం అభిమన్యుడి పోలికే. ఆ కళ్ళు, ముక్కు, పెదాలు అన్నీ అభిమన్యుడి నుంచి పుణికిపుచ్చుకున్నాడు.
1: వాడి ఊపిరి కూడా అభిమన్యుడిదే బావా. అభిమన్యుడు చనిపోయాడు, అలాగే అతని పుత్రుడు కూడా. వెటకారానికి కూడా హద్దు ఉండాలి వాసుదేవ. మాలో ఎగిసిపడుతున్న ఆవేదనాగ్నికి ఆజ్యం పోసి రెచ్చగొట్టడు.
3: మీరంతా నిద్రిస్తున్న శిశువును చూసి అతను చనిపోయాడనుకుంటున్నారు. సోదరి పాంచాలి, ఏది ఆ బిడ్డను ఇటీవు?
6: సోదరా కృష్ణ, నీ అమృతహస్త స్పర్శతో పిల్లవాడు పునర్జీవితుడయ్యాడు. మా వంశం నిలబడింది వాసుదేవ.
1: కేశవ, మా దైవమా, నీకే విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలో తెలియటం లేదు. మధుసూదన, దేన్ని గురించి ఆలోచిస్తున్నావు? మేము విచారంలో ఉన్నప్పుడు నీవు నవ్వుతున్నావు, ఇప్పుడు మేము ఆనందంగా ఉంటే నీవేమో ఉదాసీనంగా ఉన్నావు. ఏం జరిగింది?
3: ఏమీ లేదు పార్థ. అభిమన్యుడు నేల కొరిగిన రోజు గుర్తుందా? అప్పుడు అతను ఏమన్నాడు? నువ్వు అప్పుడు నన్ను వంశ నాశకుడివి అన్నావు. అప్పుడేమో నేను వినాశకర్తని, ఇప్పుడేమో రక్షకుడిని.
1: మన్నించు వాసుదేవ, మన్నించు. దీర్ఘకాల సహచర్య దోషం వల్ల నీవు దైవానివనే సంగతి మరిచిపోయి నిన్ను నిందించి నొప్పించా.
3: నువ్వు ఆనాడు నన్ను వంశనాశి అంటే కుంగిపోలేదు, ఇప్పుడు వంశోద్ధారకుడివి అంటే పొంగిపోనూలేదు. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను.
1: నన్ను చీకొట్టినా తప్పులేదు మధుసూదన, అది నాకు తగినదే. సుధామధురమైన గీతా సందేశాన్ని నీ నుంచి పొందాను, నీ విశ్వరూపాన్ని దర్శించాను. అయినా నా కళ్లను కమ్మిన మాయపొర తొలగిపోలేదు.
3: ధనంజయ, ఆ సమస్య నీ ఒక్కడిదే కాదు, అందరూ ఎదుర్కొనేది. అనంతమైనది, అశాశ్వతమైన రూపాన్ని ధరించినప్పుడు మాయ అనుసరించి వచ్చి అందరినీ భ్రమలో పడేస్తుంది. నేను నిరంతరం కర్మ చేస్తాను. నేను చేసిన ప్రతి కర్మ ఒక సందేశాన్నిస్తుంది. నేను చేసే కర్మలో సందేశాన్ని గ్రహించు, కాని ఆ కర్మనే నా నిజస్వభావంగా భ్రమపడకు.
1: అయితే ప్రభు, నిజమైన ముక్తుడెవరు?
3: నా జన్మ కర్మలను బట్టి నేను దైవాన్ననే సత్యాన్ని ఎవరు గుర్తిస్తారో వారే ముక్తులు. అదే గీతాసారం, నిజమైన జ్ఞానం. మన ప్రతి శ్వాస అవతారం సన్నిధిలో, మనం గడిపే ప్రతి క్షణం ఆయన ఆశీర్వాద ఫలమే. ఆయన దివ్యత్వాన్ని గ్రహించు, ఆయనే భగవంతుడు. ఆయన అనుగ్రహాన్ని పొందడానికి గాని, చివరకు మోక్షాన్ని పొందడానికి గాని ఆ ఎరుక చాలు.
2: ప్రభువును అనుసరించుకోవడమే నిజమైన ధర్మం.
4: ఆయన సందేశం మనలో సజీవంగా నిలవాలి. మన జీవితాలు ఆయన సందేశంగా మారాలి.
5: నేను నీవాడినని చెప్తూ తొలెడుగు వేద్దాం. ఆ స్వామినే శరణ వేడుకుందాం.
8: నీవు నావాడివి అని చెప్పుకుంటూ రెండవ అడుగు వేద్దాం, ఆత్మ సమర్పణ చేద్దాం.
1: చివరికి ఆయనలో లయమైపోతూ నీవు నేను ఒక్కటి అనే ఏకాత్మ భావనతో దివ్యమైన అనుభవాన్ని పొందుదాం.
9: హైదరాబాద్ కోటీ సమితి సాయి భక్త బృందం సమర్పించిన శ్రీకృష్ణ తత్వదర్శనం అనే నాటిక విన్నారు. ఇందులో పాత్రధారులు శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్ గారు, శ్రీమతి ఎం మీనాకుమారి గారు, శ్రీ బీబీఎస్ తిలక్ గారు, శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ చల్లా రామఫణి గారు, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు మరియు శ్రీ సురేష్ గారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపవచ్చు.
10: ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
11: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

నెక్స్ట్ సాంగ్ ఇస్ బండూరి తికోలు హంసనాదం.

ಮನೋರಂಜನ ಶಿರ ದುಃಖ ಬಂದ

ಕಾರ್ತಿ ಪುರಂಜನ ನಾರಾಯಣ ಪತಿ ಪುರ

जगतो धारा प्रशांति रामा। अनाथ रक्षक आनंद रामा।

ആനന്ദ രൂപിണി പാലയമാ സദാനന്ദ രൂപിണി പാലയമാ